0: అనేపేచ్ఛ సుచిద్దచ్చ ఉదాసీను గతవ్యత
1: గతవ్యత.
0: ఈ దీనికి కూడా నీ ఒక దీక్షను పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రమూ చింతించకూడదు.
1: వి షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబో దానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ద ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: Nobody can decide the future as it is uncertain.
0: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: Future kalagarbhamulo nindi untunnadi.
1: Future is contained within the womb of time.
0: Unnadi.
1: And it is there ahead of you.
0: Kalagarbhamulo kanaranatunti yokka drishyam kosam nee enduku paritapisthavu?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాస్ట్.
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: పాస్ట్ కెనాట్ బి రికవర్డ్ ఆర్ రీగెయిన్డ్.
0: వచ్చేటువంటిదా నీది కాదు.
1: ఫ్యూచర్ డస్ నాట్ బిలాంగ్ టు యూ.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ అండ్ థింక్ ఓవర్?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: హౌఎవర్ థింకింగ్ థాట్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్ కైండ్.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు.
1: వీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ థాట్స్.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: The thought should be centered around the present.
0: Past, future, rendu vartamanamlo leenavai unnavi.
1: Past and future are found in the present.
0: Past, oka chettu nunchi oka vittanam vachindi.
1: Out of the past tree we have a seed.
0: Aa vittaname tirigi future uchchanga maarutundi.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow, future, tree. Past, tree. Present, vittanamu.
1: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future ku ee present e moolavadharam.
1: Therefore, present is the basis both for the past and the future.
0: Kaga neevu present neevu aadharanga teesko.
1: Go by the present now.
0: Eppatikayyedi prastutam appatika maatalaadu. Anjula manamu noppinchaka taanuvaka tappinchuku tiriguvaadu danyudu.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: Kalaga neevu present neevu lakshyam nanduchukoni
1: keep in view the present.
0: Daarini future nu neevu emaatram yochinchukunda undu.
1: Don't be worried of the future.
0: Ee present ku taginatvanti future tappaga neeku labhistundi.
1: The future is bound to come depending on the present.
0: Neeku emaatram kodanu failure kaadu.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి
0: ఎవడు? ఈ సర్వారంభవాడు.
1: హూ ఇస్ ద టోటల్ రినన్షియంట్?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: ద ట్రూ రినన్షియంట్ ఈజ్ వన్ హూ ఇస్
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: హీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎ గ్రాండైజ్మెంట్ ఆర్ పబ్లిసిటీ షో.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వారికి భగవంతుడు అత్యంత దూరమే.
1: గాడ్ డిస్టెన్సెస్ హింసెల్ఫ్ ఇఫ్ దీస్ పాంప్ అండ్ షో ఆర్ దేర్.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ ఎగ్జిబిషనిజం.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: ద పాంప్ ఈజ్ రజస్ ఆర్ ఎమోషనల్ క్వాలిటీ.
0: అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: దేర్ కమెన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఈజ్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రెసెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ అన్రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: సచ్ మ్యాన్ ఆఫ్ ఆస్టెరిటీ సింప్లిసిటీ ఇస్ క్లోజ్ టు మీ.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: టుడే వీ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిబిషనిజం షో.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: వెన్ వీ స్పెండ్ 5 రూపీస్,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్లో వేయించుకుంటాం.
1: వీల్ హ్యావ్ అవర్ నేమ్ ప్రింటెడ్ ఆన్ ద న్యూస్ పేపర్ స్పెండింగ్ 500 రూపీస్.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: ది ఎక్స్పెండిచర్ ఇస్ 5 రూపీస్.
0: కానీ 500 రూపాయలు వేపించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: స్పెండింగ్ 500 రూపీస్ ఫర్ పబ్లిసిటీ, ఈజ్ ఇట్ నాట్ పాంప్ అండ్ షో?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ట్రూ సర్వీస్ విల్ నెవర్ రన్ ఆఫ్టర్ పబ్లిసిటీ ఆర్ ప్రొపగాండా.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్, హీ నీడ్స్ ప్రొపగాండా.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: వై దీస్ టైటిల్స్ గివెన్ టు యూ? వై?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఎక్స్టర్నల్ షో, యూ విల్ నెవర్ ఎంజాయ్ ది బ్లిస్.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: వెన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, హౌ డు యూ ఎర్న్ గాడ్స్ గ్రేస్?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: if you want to be the recipient of God's love,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: You have to act accordingly.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్. And bliss is the true reward.
0: అంతే కాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: If you act against the command of God, everything will be contrary.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టమొచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గాని ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకు ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖాన్ని కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యు దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్ బౌండరీ.
0: పుచ్చుకోవటం.
1: గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, పుచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్,
0: ప్రతి కర్మ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నువ్వు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువుకోసం నువ్వు చదువుకో,
1: యూ స్టడీ.
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ టు బి ప్లీజింగ్ అండ్ టు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్, డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
0: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి. అక్కడ
1: దేర్ షుడ్ బి ఏ స్టాంప్ ఆర్ ఏ సీల్ ఆన్ ఎవ్రీ యాక్షన్.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: గాడ్ షుడ్ అక్నాలెడ్జ్ దట్ యువర్ యాక్షన్ ఇస్ గుడ్.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: కనుక నీవు ఒక భగవంతుని ప్రేమ అనేటువంటి స్టాంప్ ను అందులో అతికించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఎఫిక్స్ ది స్టాంప్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే నీ పైన భగవంతుడు అనేక రకమైనటువంటి దయను చూపుతుంటాడు.
1: వెన్ వన్స్ ది స్టాంప్ ఆఫ్ లవ్ ఈజ్ ఎఫిక్స్డ్ ఆన్ ది ఎన్వెలప్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ,
0: సుచిద్దచ్చ ఉదాసీనో గతవ్యతః. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ చర్న్ ద కర్డ్ యూ
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other,
0: perugulo
1: kavunesi
0: chakkaga chilikinappudu andro venna manaku labhistundi.
1: When once the curd is churned well, you get the butter.
0: Adhe vidhamgane mana tanuvunu sarayina reetiga tarinchukunte tappaga androne daivam puduthadu.
1: Repeated inquiry in our body will help us to know the spiritual quality.
0: Tattvambu tattvam adhe puduthundi.
1: Tattvam, you are that, is the result of spiritual inquiry.
0: You are that. You are that
1: tattvam.
0: Kanukune manam aa pani cheyakunda majjiki chilakakunda venna raavalante ela vastundi?
1: Without churning the curd, how do you get the butter?
0: Karana okadaniki okati rubb cheyakunda pote agni etta vastundi?
1: When two pieces of wood are not rubbed, kaani andulo agni undi, there is fire inside.
0: Kaani kanti kanipinchadu.
1: You don't see that.
0: కాని దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టేటప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ గాడ్స్ లవ్,
0: మనం సర్వం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: And we should have the idea that we should offer all actions to God.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: With the spirit of surrender, you will earn his grace.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: Surrender does not mean the giver and the receiver.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect
0: exists. ఇచ్చేది లేదు.
1: Nothing like receiving nor giving.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ,
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యూ థింక్ ఆఫ్ డివినిటీ,
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యం. గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్, యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: sukham nunchi sukham manaku chikkadu.
1: Out of happiness you cannot have happiness.
0: Kashtame manaku sukham chikkutundi.
1: Out of difficulties only you
0: can deny happiness. Kashtame lekunda pothe sukhame manaku labhyam kaadu.
1: When there is no difficulty there cannot be happiness. So we have to struggle hard.
0: Cheekati untuntene light ku viluva.
1: Light has value because of darkness.
0: Aakari untunappude annaniki viluva.
1: Food has value because of hunger.
0: Lekapothe food ki value ledu.
1: Or else food loses its value.
0: Kanuka manamu daniki taginatuvanti ruchini manam కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యు నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విద్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైన ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యు విల్ రిసీవ్ గాడ్స్ లవ్.
0: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూ ఉంటాడు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్,
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హావ్ టు సేఫ్ గాడ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర, దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
1: Gopika carrying the pots full of
0: gold and milk. బజారులో అమ్ముకుంటూ పోతుండాలి.
1: She was selling these milk
0: along the street. చెప్పలేదు ఆయమ్మ.
1: She did not shout along the street saying curd.
0: గోవిందు దామోదర మాధవేతి.
1: Instead she was selling Govinda Madhava.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ పోయింది.
1: She went on repeating Lord's names.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్,
0: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే,
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము?
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ?
0: ఏ విధంగా తలచగలము?
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ?
0: సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: అన్నింటి ఎందు ఉన్నావు నీవు.
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు విజువలైజ్.
0: లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
1: దో వి సీ బట్ యు ఆర్ యు హైడ్ యువర్ సెల్ఫ్. బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
0: నిను గను గున్న గల్లమా.
1: కెన్ వి నో యు?
0: కృష్ణ నిను గను గున్న గలమా.
1: కృష్ణ కెన్ వీ సీ యూ? కెన్ వీ ఐడెంటిఫై యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
0: ఘనము కంటే మహా ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: In 84 lakhs of beings, you are always with them.
0: అణువురేణు తృఢకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట నిను గనుగొన్న గలమా.
1: Right from an atom to a macrocosm, you are there.
0: నిను గనుగొన్న గలమా.
1: You are in the minutest form, but you are in the largest, the gigantic form. And we know you.
0: కానీ 84 లక్షల జీవరాశులు ఎక్కడున్నారు?
1: You are in 84 lakhs of beings. Where are they?
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితము లేవు.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది.
1: హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: ఇక్కడ బట్ట ఉన్నది.
1: హియర్ ఇస్ క్లాత్.
0: దట్ ఇస్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము.
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
0: బట్ట బట్ట.
1: సో ఆల్సో ద క్లాత్.
0: ప్యాక్ ప్యాక్.
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోనూ మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్ ఇట్ ఈజ్
0: ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా
1: దేర్ ఈజ్ గాడ్
0: ఉన్నాడు
1: గాడ్ ఈజ్
0: ఎవరొక్కడే భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ ఈజ్
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ
0: నమ్మినటువంటి సమయం లోపలనే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్ ఆల్
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు
1: హౌ డు యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా
1: డూ యూ ఎవర్ డౌట్ యువర్ మదర్ నో
0: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు
1: వాట్ ఫెయిత్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ మదర్
0: నా తండ్రో కాదో అని నువ్వు నమ్ముకున్నా వదిలిపెడుతున్నావా
1: Do you give up her doubt here any time?
0: ప్రాకృతమైనటువంటి వస్తువునంత నమ్ముతున్నారు
1: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా
1: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు
1: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు
1: Warden spoke of Ramayana so long.
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopale dharinchi Dasarathuni Maharaju inti lopala aadukuntu unnaru.
1: Rama Lakshmana Bharata Shatrughna they symbolize
0: four Vedas. Adharma Veda.
1: They represent four Vedas. They were found playing there.
0: Rigveda me Ramudu.
1: Rama stands for Rigveda.
0: Yajurveda me Bharatudu.
1: Bharata is Yajurveda.
0: Samaveda me ఈ యొక్క లక్షణుడు
1: సామవేద ఇస్ లక్ష్మణ
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న
0: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజింట్లో తిరుగుతున్నారు
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్
0: యజ్ఞాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా
0: వచ్చాడు దశరథుడింటికి
1: హీ కేమ్ టు దశరథ
0: దశరథుడు చాలా ఆనందించాడు
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ
0: స్వామి మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు
1: హి సెడ్ స్వామి వాట్ బ్రాట్ యు హియర్
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై
0: కార్ తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు సేయంగ వలి యు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పును కాకట్టి చింతలేక వేగిరించుచున్నది విషమయగును అని
1: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you should discriminate whether it's good or bad before making a promise. Do not promise blindly that you would do it. Dasaratha promised.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే
1: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్ సో హి ప్రామిస్డ్
0: అప్పుడు చెప్పేటప్పటికి నాయన దశరథ నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా అగ్ని సంరక్షణకై పంపించమన్నాడు
1: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్ దశరథ దట్ యు సెండ్ రామా యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ
0: కూలిపోయాడు దశరథుడు
1: దశరథ ఫెల్ డౌన్
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి ఇన్ని తపస్సులు చేసి ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్దం చేయడానికని పంపించటమా
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్
0: ఇంకా బాలుడే ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సెండ్ హిమ్ టు ద
0: ఫార్ రాక్షసులు ముఖమే చూడలేదు
1: హీ నెవర్ సా ఎనీ డెమన్
0: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో
1: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫార్
0: ఇన్ని రకమైనటువంటి భావం పెంచింది
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్
0: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే
1: యువర్ సన్ ఇస్ గాడ్
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్
0: యు వాత్సల్యాన్ని దూరం పెట్టు
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుడు వారిని పిలిపించాడు
1: అండ్ దెన్ హి సమన్డ్ సేజ్ వశిష్ఠ
0: వశిష్ఠుడు వారు కూడా వచ్చి
1: వశిష్ఠ
0: అయ్యా దశరథ మహారాజా
1: ఓ దశరథ కింగ్,
0: నేను ఎందుకోసం మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: నేను
1: వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో రీజన్
0: బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: మీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ బాయ్ అండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: అంతేకాదు, జనకనక వస్తు వాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు? వారిగా ఉన్నాను.
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితునిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్ యాజ్ ఎ ప్రీస్ట్?
0: లేదు.
1: వెల్, ఐఎమ్

0: ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
1: వై డు యూ స్టిల్ డౌట్?
0: పంపు అన్నాడు.
1: ఔ సెండ్ హిమ్.
0: కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు.
1: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
0: విశ్వామిత్రుడు,
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు,
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వడైనాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడు అయినటువంటి వాడు,
1: ఆల్ పవర్,
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
1: అండ్ హీ టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్
0: హిమ్. సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్.
0: ఆయన, రామలక్ష్మణ,
1: హీ సెడ్, మై బాయ్,
0: మీరు వాచుకోండి అన్నాడు.
1: అండ్ యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ.
0: చెప్పి
1: సేయింగ్ సో
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: మీకు రాక్షసులు కనపడతారు.
1: And you suddenly come across the demon.
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, బల అండ్ అబల.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి
1: కన్సిడర్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
0: భ్రమ. కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: సంస్కారంతో పుట్టేది భ్రమ.
1: Whereas Brahma, the divine,
0: Brahmaku,
1: is known
0: Brahmaku inta vyathyasam untundadi
1: because of the good or virtue of the past action karma.
0: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
1: Such happenings also do come in your life.
0: Daivatvanni ee reethiga manam vishwasinchali.
1: In what
0: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity anetvante prema tattvame.
1: Divinity is love.
0: Keva manavattam anetvante dharmame.
1: Humanity is righteousness.
0: Danavattam anetvante kevalam kruratvame.
1: And demonic nature is cruel. Cruelty.
0: Daivanni manamu prematone chudali.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: షీ వాంటెడ్ టు హ్యావ్ కృష్ణ ఆల్ బై హర్సెల్ఫ్.
0: ఇంకెవరింటికి పోకూడదు.
1: హీ నెవర్ వాంటెడ్ కృష్ణ టు గో ఎనీవేర్.
0: గీతలోనే ఉండాలి.
1: అండ్ దట్ హీ షుడ్ బి విత్ హర్.
0: కాబట్టి ఈ విధంగా చేయడానికి ఏ విధంగా వశం అవుతుందని నారదుని పిలిపించింది.
1: హీ ఆస్క్డ్ నారద టు టెల్ హర్ ద డివైస్ హస్ టు పొజెస్ కృష్ణ.
0: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
1: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
0: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: హీ ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది ఈగో సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: అమ్మా సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: డూ యూ హ్యావ్ ద వెల్త్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
0: శమంతమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
1: హీ సేస్ ఐ గాట్ శమంతగా జెమ్ విత్ మీ.
0: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
1: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: నెవర్ డౌట్ వెదర్ అవుట్
0: నేను తప్ప వెయి హిమ్
1: ఆర్ ఐ విల్ డూ ఇట్. షీ సేడ్.
0: అయితే తేమని చెప్పాడు.
1: అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ టు బి
0: బ్రాట్.
1: అండ్ కృష్ణ కేమ్.
0: ఒకవైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
0: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
0: కదలలేదు, మెదలలేదు,
1: ఇట్ డిడ్ నాట్ మూవ్.
0: భయం ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
0: తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
0: శమంతక మణిని కూడా పెట్టింది.
1: ఫైనల్లీ శమంతక జెమ్ వాజ్ ఆల్సో కెప్ట్ దేర్.
0: కానీ తూగలేదు.

0: Well, he did not wait then.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: And then she ran to Rukmini.
1: అక్క అక్క అక్క అక్క.
0: She started calling.
1: అక్క ఈనాడు పుట్టింది పాపం.
0: She started calling her sister, sister. She never looked at her face till then.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: And in fact she wanted Krishna to be with her, although it happened to be the birthday of Rukmini.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటి కాదు.
0: She was not prepared to share Krishna with Rukmini at any time.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టువర్డ్
1: హర్ అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు, ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యు సాడ్, వాట్ హ్యాపెండ్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్. నారదుడు
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద, దిస్ ఈస్ మై ప్లైట్, షీ సెడ్.
1: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్, షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు
1: అక్కడే.
0: దేర్ వాజ్ నారద
1: చూస్తూ ఉన్నాడు.
0: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద,
0: కృష్ణుని
1: ఏ రీతిగా తూర్చగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్
1: అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్.
1: సమానమైనటువంటివి.
0: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్.
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారద విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా, సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యు సే దట్ ఫార్మ్లెస్ నేమ్, హౌ డస్ ఇట్ వెయి?
1: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నీవేం ఇస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు చెప్పింది.
0: Then she said,
1: పత్రము.
0: A leaf.
1: ఉగుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ తులసి లీఫ్ ఇస్
1: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇటు ఎక్కువ పోయింది.
0: And in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: దెన్ నారద సెడ్,
1: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యు బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఇఫ్ ఆల్ ది లవ్ దట్ బ్యాలెన్స్.
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనా వెయ్యి చాలు.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
1: తులసి దళమైనా వెయ్యి చాలు.
0: ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాథులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనము లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీను అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 27th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 9th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ అస్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagwan Uvacha.
1: Nirvaira sarva bhuteshu yetti prani endu kudanu dveshamu lekunda vairamu lekunda ప్రేమించమని గీతావాక్యం.
2: ది టీచింగ్స్ ఆఫ్ గీత ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
1: సర్వభూతముల యందు సర్వాత్మ భావనగా సర్వత్ర నిండి ఉన్నది దైవమే.
2: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ the hearts of every human being in all the its fullness. This is the statement of Gita.
1: Yavarini dveshinchina daivamunu dveshinchinatunte vaadu avutavu.
2: Whomsoever you hate, you would be hating God himself.
1: Sarva bhuta tiraskaram keshavam pratigacchati. Yavarini neevu dushinchinappatikini tiraskarinchinappatikini అది నీ ఆరాధన దైవం తిరస్కరించిన వాడు అవుతావు.
2: హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డెయిటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
1: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సౌభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
1: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
2: భగవద్గీత హ్యాస్ రీచ్డ్ ఏ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
1: సర్వాత్మ భావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ దేర్ ఇస్ యూనివర్సల్ డివినిటీ.
1: సౌభ్రాతృత్వం కాక సర్వాత్మ భావమును బోధించింది.
2: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇట్ హాస్ టాట్ ది యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మా ఇన్ ఆల్ హ్యూమన్
1: ఈశ్వర సర్వభూతానాం.
2: ఇట్ మీన్స్
1: అన్ని భూతములు యందు ఉండినటువంటిది ఒకే ఆత్మ అనేటువంటి దీనిని నిరూపించింది.
2: ఇట్ హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ఆత్మన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ బీయింగ్స్.
1: కనుకని సుఖదుఖ సమయత్వ అన్నట్టుగా సుఖదుఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందుకూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది.
2: జస్ట్ యాజ్ ఇట్ హాస్ టాట్ దట్ ది హ్యాపీనెస్ అండ్ మిజరీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ, సో ఆల్సో యు షుడ్ ట్రీట్ ఆత్మన్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కేవలము మానవ జీవితమనే కాక పశుపక్ష మృగాదులు ఎందుకూడను దైవత్వం అనేటువంటిది నిరూపింపచేయటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది.
2: ఇట్ హాస్ టాట్ దట్ డివినిటీ హ్యాస్ బీన్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్, నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ యానిమల్స్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్.
1: కనుకని సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు.
2: That is how it applies to the existence of Atman in all the human beings, not merely in the human beings.
1: Krimiketi kaadu modalukoni brahma rudradula varaku kudanu ee jeevattam anetundi aatmatvanga ekatvanga untundali.
2: Right from the insects and creatures right up to the brahma, the ultimate brahman, ది సేమ్ డివినిటీ ఇస్ ఎగ్జిస్టింగ్ యూనిఫామ్.
1: కనుకనే త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
2: దట్ ఈస్ వై త్యాగరాజు ఆల్సో ప్రేయర్ టు రామా స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామా యు హావ్ బీన్ జస్ట్ లివింగ్ అండ్ యు సేవ్ మీ హియర్ ప్రే.
1: కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం, నలిపివేస్తాం. బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
2: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హి సీస్ యాంట్ హి కిల్స్ ఇట్, హి డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్, బట్ వెన్ హి సీస్ బ్రహ్మన్ హి ప్రేస్.
1: చెప్పటం వేరు, చేయటం మరొకటి.
2: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ది ఆపోజిట్.
1: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
2: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హి హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం మహాత్మనం అని బోధించింది.
2: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ స్టార్ట్ దట్ ఏ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్, థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింప చేయాలి.
2: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అందరిని కూడాను దయాకరుణతో మనము చూడాలి.
2: వి హావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
1: అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
2: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
2: Worshipping God and divinity and hurting and harming human beings will not be proper.
1: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
2: భగవద్గీత has been teaching that man is himself God and God is man. The unity of these two has been taught by Bhagavad Gita.
1: సర్వ జీవులు ఎందుకూడను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడా బోధించింది.
2: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ దిస్ హెస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండా వాని యొక్క సర్వస్వం కూడా శూన్యమవుతుంది.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పొజిషన్ అండ్ పవర్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ హ్యూమన్ కైండ్నెస్ దెన్ ఇట్ ఆల్ దట్ విల్ బి ఎ నల్లిటీ.
1: కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం.
2: కైండ్నెస్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వర్చ్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ హౌ ది డిస్క్రిమినేషన్ will be applicable to this kindness, human
1: bhutadaya anaga baadapadutunnatundi vyaktulanu jeevulanu chusi saadhyamainanta varaku mana chetanainanta varaku daniki sahayam cheyataniki prayatninchali.
2: Bhutadaya or kindness refers to after looking to various people and persons and things which are in distress, going to their help and rescue.
1: Vari baadanu vari dukkamunu vari kashtamunu మనం కొంతవరకు నివారించుటకు, నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ నెసరీ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ దర్ పెయిన్, దర్ సారో, దర్ ట్రబుల్స్.
1: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
2: దర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
1: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ దట్ కైండ్నెస్ ఈజ్ ద సేమ్ యాజ్ డివినిటీ.
1: దయగల హృదయమే దైవ మందిరమని కూడా నువ్వు విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ దట్ హార్ట్ విచ్ ఇస్ కైండ్నెస్ ఇస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: నిర్దయుడైపోతుంటారు.
2: దే లూజ్ కైండ్నెస్ అండ్ బికమ్ క్రూయల్.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు.
2: దే బికమ్ వెరీ క్రూయల్.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు.
2: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to therefore recognize the meaning in stating
1: ee atta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadaru bhagavantudu.
2: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina,
2: bringing flowers, worshiping with whatever force and with whatever intention,
1: mechukonadu taanu pucchukonadu.
2: God would neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
2: What does he accept? What does he appreciate?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
2: He accepts and praises the flower of kindness, the flower of love, the flower of the heart.
1: కనుకనే మనము దయము దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
2: Therefore, we'll have to recognize in the very first place that God is existing in every human heart.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
2: How should we give expression to this particular feeling of
1: కేవలం అభ్యాసముతో మనం లభించేటువంటిది కాదు.
2: It is not a thing which we can just merely get by practice.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2: We have to transform our heart.
1: నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
2: We have to firmly believe that it is the same God which is existing in all hearts.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
2: Then only you will be able to recognize others' pain and others' sorrow as his own pain and sorrow.
1: ఒక గ్రామములో పేద కుటుంబం ఉండేటువంటిది.
2: ఇన్ ఏ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
2: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది బీద కుటుంబం.
2: ఇట్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
2: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
2: దేర్ వర్ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
2: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
2: On the way to the village where the school was, there is a forest.
1: కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు.
2: But for villagers, they do not mind this.
1: వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
2: In daily life,
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామానికి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
2: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ద నైబరింగ్ విలేజ్, లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
2: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ నేచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
2: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళ్తూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
2: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
2: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
2: That particular person was so weak that he was not able to reach any village.
1: అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి.
2: that the person with disease is not able to just take protection.
1: కమకమీన కూడాను ఆహార పానీయములు లేకుండా శరీరం కృశించిపోతుండాలి.
2: On account of want of food, the body was becoming weaker day by day.
1: ఇది గుర్తించింది ఈ బాలిక.
2: This girl recognized this.
1: తన ఇంటి నుంచి దినము తాను స్కూలుకు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకుని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది.
2: ఎవ్రీడే షీ వాస్ క్యారీయింగ్ సమ్ ఫుడ్ ఫర్ హర్సెల్ఫ్, బట్ షీ యూస్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ ద వే ఇన్ ద చౌల్ట్రీ. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికి అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
2: After spending 10 days like that, the patient could collect a little more strength.
1: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి.
2: On a particular day when she was coming back home, that particular patient held the hands of this particular girl and implored,
1: bangaru bidda neevu naaku inni dinamulu kudanu aahara paaneyam ichi naa praananni rakshinchavu, ee aahara paaneyamlu ekkadi nunchi nuvu testunnavu, nee talledandruku telusina leka ekkadaina dongatanam chesi testunnava, inke vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava, leka neeku nuve tinakunda pastu undi naaku pedutunnava, yadartham cheppamani koraadu.
2: Dear most child, now you have been giving me food every day. How are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know. He said,
1: Abhudabalik cheppindi, Ayya, neenu dongatanam aneetundi naalo ye maatram kudanu ledu. Naa tallidandrulaku moosi petti anaga varini marpu chesi neenu techeetundi padarthamlo okkate ledu. Neenu neeku icheetundi prathi padartham kudanu naa tallidandrulaku telusu. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు, అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
2: She said that I am not used to thieving things etc. My parents know that I am getting food and ours is a poor family, but still with hard and money we have been able to just manage to get some food. I am giving that particular food only to you.
1: She said, chinna baliki ee rithiga neevu sampadistunnavu ani prashninchadu.
2: He asked, how are you earning this particular food?
1: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడా అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు, ఇది నా స్వయాచి.
2: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you
1: aa bidda yokka tyagamunaku aa bidda yokka yuktiki aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
2: This particular person, the patient was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
2: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa tallidandrula yokka bodha, amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatti kutumbanni chusinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna bittappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
2: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family, we would always try to help others.
1: ఉగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
2: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐ యామ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
1: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
2: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
1: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
2: Gradually this particular patient picked up health. He was able to walk to the village where this girl was.
1: Kani aa bhootadayaku emi phalitam, ee patient ee rogi ainatundi vaadu nityamu daivanni prarthistunnadu, adi krutagnata. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి.
2: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, oh God, give good health, గుడ్ ప్రాస్పరిటీ అండ్ ఇన్ ఎవ్రీ వే బి హెల్ప్ఫుల్ టు ద పేరెంట్స్ ఆఫ్ దిస్.
1: నేను ఎట్లయినా బీదవాడిని, నేను రోగిష్టిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి నేను దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు.
2: హీ టోల్డ్ టు గాడ్ దట్ వెల్ ఐఎమ్ ఎ డిసీజ్డ్ పర్సన్, I would not be able to be a very use to the world, and out of gratitude I am just praying to you.
1: ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించమని భగవంతుని కోరాడు.
2: Keep pray to the Lord that you will have to develop such good families and make them help the nation.
1: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
2: This girl, whatever she did towards the patient, she did not expect any results in return.
1: Pratipala apechchalekunda chesinatundi oka danam kanuka daivame anugrahinchadu.
2: Without expecting any fruits of the actions she has performed, those actions God showered his grace on her.
1: Okanadu sayankala samayamlo daivamu dabbulu mootana kattukoni aa intiki velli, amma naaku ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
2: వన్ పర్టికులర్ ఈవినింగ్ గాడ్ కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ ఎ బండిల్ అండ్ వెంట్ ఓవర్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ ఆస్కర్డ్, ఈస్ దిస్ ద హౌస్ ఫ్రమ్ విచ్ ఎ చైల్డ్ హెల్ప్స్ హూ హాస్ గివెన్ మీ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
1: అమ్మాయి ఒంటరిగా స్కూల్కు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయాహృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాడి వేషంతో ఒక ఛత్రంలో చేరాను.
2: గాడ్ సెడ్ దట్ ఐ వెంట్ టు దట్ పర్టికులర్ చౌల్ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పేషెంట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ దిస్ చైల్డ్ షుడ్ గ్రో అండ్ బికమ్ హైలీ.
1: బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం పద్దెనిమిది ఆ ఛత్రంలో నివసించాను.
2: I lived in that chowdhury to test this girl for about 10 days. I lived there.
1: ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది.
2: This child's heart is
1: పవిత్రమైనటువంటిది.
2: Very sacred.
1: దయగల హృదయము.
2: It is full of kindness.
1: అదే నా మందిరము.
2: That is my temple.
1: కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
2: He handed over the wealth to the parents telling that you use this for her happiness, for her progress, for her.
1: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పేరపడి, స్వామి ఇంత ధనమునకు మాకు అధికారం లేదు.
2: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, well, we don't have any right to
1: receive. శక్తి ఎంతు అంత మాత్రమే మాకు చాలు.
2: Whatever is our capacity, we'll accept only that.
1: శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది.
2: Wealth beyond one's own capacity
1: అశాంతి అందిస్తుంది.
2: It will bring lack of
1: అహంకారమును చేకూరుస్తుంది.
2: It will increase one's ego.
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
2: It will make one forget the principle of spirituality.
1: మాకింత ధనం వద్దు మహానుభావ అని ప్రార్థించారు.
2: Oh great man, we don't want so much of wealth, they prayed.
1: కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
2: Meanwhile, this particular person disappeared, leaving the entire
1: village. వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
2: The person who came there was not merely a great man or a saint.
1: అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధర్మమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీనిని రక్షించడానికి ఈ ధర్మమును అంతా ఉపయోగపెడుతూ వచ్చారు.
2: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
1: Sarvulu yendu undinatvanti yokka jeevatattvamu daivatvanga viswasinchamani chaattu vacharu.
2: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
1: daya premana vallane daivam labhistadani kudanu viswasistu vacharu.
2: They also believe God can be obtained only by love and compassion.
1: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantidu daivattam atuvantidiga manaku labhyamavutundi.
2: We get God the way that we believe him.
1: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam viswasincharadu.
2: We should not believe God as he existing in a particular place.
1: Sarvatra untunnadu ante satyanni manam kontha varaku chaatadaniki anubhavithulu kavali.
2: We have to experience and declare that God is all pervasive.
1: అయితే ఇలాంటి సద్భావం మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది?
2: హౌ కెన్ వీ డెవలప్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్?
1: దీనికి అంతర్బహిస్త సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పురుష సూక్తంలో చెప్పారు. అదే విధంగా అంతర్ బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
2: As was told by the students here in the prayer Purusha Sukta that God exists both inside and outside.
1: పరమాత్మ లోపల వెలుపల ఉన్నాడు.
2: God is existing inside and outside.
1: కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే.
2: ఇఫ్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్సైడ్ ఇన్నర్ ప్యూరిటీ వుడ్ బి సఫిషియెంట్. యాజ్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నలీ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఇస్ ఆల్సో రిక్వైర్డ్.
1: కనుక దైవము అంతర్బహిర్తత్వం నందు ఉంటుండడం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
2: యాజ్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ we should have both inner purity and outer purity, then only we would be able to attain full
1: bahishuddhi. Ante eviti,
2: what is the meaning of external purity?
1: Motta motta bahishuddhi aniga manamu chakkani dehanni parishuddham chesukotamu parishuddhamainatundi vastramulu dharinchatamu.
2: External purity might mean keeping our body pure and wearing good clothes, clean clothes.
1: మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
2: ది బుక్స్ విచ్ వి రీడ్ వి షుడ్ కీప్ దెం క్లీన్.
1: మన దుస్తులు ఎందు కాని, మన దేహం నందు కాని, మన బుక్కులు ఎందు కాని అశుద్ధమనేటువంటిది మాలిన్యము చేయకుండా చూసుకోవాలి.
2: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వి షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
1: మనము పరిశుద్ధమనగా ఏమిటి? దేహమును సరి అయిన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్
1: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
2: నాట్ మియర్లీ ద బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్.
1: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
2: Where there is impurity, some types of dirt accumulate.
1: Malinyam cherin daggara insects purugulu cheripothayi.
2: Where there is dirt, some insects gather.
1: Ee vidhamainatundi purugulu cherinappudu rogam prarambham avutundi.
2: And that leads to diseases.
1: Kanuka ee ashuddham aneetundi praveshinchukunda manam chuchukovali.
2: Therefore, we should not allow impurity to enter.
1: Manam nityamu tellavaru lechina tachame toothpaste తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
2: Therefore, the morning, every day, we'll have to clean our teeth with toothbrush and paste.
1: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
2: Not merely cleaning the teeth, we'll have to clean the tongue also.
1: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
2: Our mouth is the main.
1: ఈ ద్వారము నుండి కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
2: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms
1: manu enta pradeshalona manam chustuntuntam edaina muriki neeru jeedin daggara purugulanni cheripothayi dobalanni cheripothuntayi.
2: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements,
1: adhe vidhamgane ekkadi ee malinyam cherthundo akkadi ee krimikeetukadalanta cheripothayi.
2: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
1: Inte kaadu మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
2: నాట్ మెయిలీ దాట్ ఇన్ ది సరౌండింగ్ ఆఫ్ అవర్ హౌస్ కీప్ ఎవ్రీథింగ్ క్లీన్.
1: ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇల్లును చూచి ఇల్లాలను చూడమంటారు.
2: దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర, లుక్ టు ద హౌస్ అండ్
1: ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటి దీని అర్థం.
2: The meaning of that is that the cleanliness of the house reflects the cleanliness of the dwellers.
1: But ఇది దేని కోసం చేసుకోవాలంటే మన మంచి కోసమే.
2: All this has to be done for our own good.
1: ఇల్లు కాని పరిసర ప్రాంతములు కాని పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం.
2: Be it the house or the surroundings, when they are clean, we'll be able to enjoy.
1: ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే.
2: When we have good health, we'll be happy.
1: కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
2: We'll have to keep ourselves clean entirely in order to have good health and joy.
1: మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు, ఒకటి ధరించి రెండవ దాన్ని పరిశుద్ధంగా ఉతికి దానిని ధరించుకుందాం.
2: We may have only two pairs of clothes. One we should wear, the other we should clean. Afterwards we'll have to just wear that.
1: దిన్నము రెండు మార్చనక్కర్లేదు.
2: There is no need for changing.
1: ఒకటి ఉండినా చాలు మన శక్తికి.
2: It may be even one for a particular day.
1: ఉన్న దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి.
2: But to keep clean whatever we have.
1: సాధ్యమైనంత వరకు ఈ యొక్క అశుద్ధము మనపై చేరకుండా చూసుకోవాలి.
2: Should not allow ourselves to become dirty.
1: బయట మాత్రం తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు.
2: Wearing externally whitish dress కీపింగ్ ది హార్ట్ ఇంప్యూర్ ఇస్ నో గుడ్.
1: కనుక దానివల్ల అంతర్శుద్ధిని కూడా నువ్వు మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిటీ ఆల్సో.
1: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
2: ఫర్ దిస్ పర్పస్ వి షుడ్ కీప్ అవర్ ఫీలింగ్స్ సేక్రెట్.
1: తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: థాట్స్ మస్ట్ బి సేక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి.
2: థాట్స్ మస్ట్ బి ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్.
1: అసూయ భావములు కానీ ద్వేషభావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
2: వి షుడ్ నాట్ అలౌ జెలసీ అండ్ హేట్రెడ్ టు ఎంటర్ ఇంటూ అస్.
1: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
2: వి షుడ్ ఆల్వేస్ డెవలప్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
2: వి షుడ్ నాట్ అన్నెసరీ బాదర్ అవర్సెల్ఫ్ అబౌట్ అదర్స్ అఫైర్స్.
1: సర్వుల మంచిని కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
2: వి షుడ్ థింక్ గుడ్ ఆఫ్ ఆల్ అదర్స్.
1: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
2: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఓన్లీ ఇన్ ది ధర్మ ఆఫ్ వేదాస్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ లెట్ ది హోల్ వరల్డ్ బీ హ్యాపీ.
1: కుల యొక్క లక్ష్యమని కూడా భావించారు.
2: దిస్ ఇస్ ది వెరీ ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ వేదాస్.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతించు రావాలి.
2: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
1: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
2: Only when we take care to see, to maintain inner purity and external purity, we will be able to just see that prevent entering of bad thoughts, bad qualities of jealousy.
1: Prahladudu chepparu, aaru shatruvulu neevu jayinchinappude neevu sariyainatundi uttamudu avutavu ani.
2: Prahlada has declared that only when you conquer six enemies, you can be considered as a great man.
1: Ippudu kevalamu neevu rajuga untunnavu, neevu aaru shatruvulu jayisthe chakravartiga maaripothavu annadu.
2: He has said that you are only a king now. If only you can conquer six enemies, you can become an emperor.
1: ఆరు శత్రువులే కామ క్రోధ లోభ మోహములు మార్చలేవు. ఈ ఆరు శత్రువులు ఎందు కూడాను మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
2: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్ హేట్రిక్ అండ్ దీస్ సిక్స్.
1: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
2: We should not allow these six enemies to enter into our heart if we do not want to get any difficulties and problems.
1: కనుక నీవు సుఖదుఖములు రెండింటిని సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటిని సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని కూడా సమానంగా చూసుకోవాలి.
2: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize
1: ee dukkhamulanu sheetoshtamulanu labhanashtamulanu samananga chuchukovatam chaala asadhyam aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
2: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
1: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
2: త్యాగరాజు హస్ సెడ్ ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
2: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
1: అన్నింటికీ మూలం ఏదో,
2: that particular thing which is the very
1: annintiki nee keelakam edo,
2: which is the very secret of all,
1: annintiki nee gamyam edo,
2: the goal of all,
1: danini manam pattali.
2: We should catch hold of that.
1: Adi atma tattvam,
2: that is the principle of all.
1: Danini manam pattinam ante ivanni sulabhanga manaku vasham avutayi.
2: If we can catch hold of that, everything else can become.
1: Chettunu kotta dalchinatundi vaadu kommalanu aakulanu teedi vestu unte prayojanam ledu.
2: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
1: Veerunu kotti vesthe chettu koolipothundi.
2: If he cuts at the very root, the tree can be felled.
1: అదే రీతిగా దైవాన్ని మనం పట్టి వేస్తే సర్వము మన వశమైపోతుంది.
2: ఇఫ్ వి కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ డివినిటీ ఇట్సెల్ఫ్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడాను కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
2: ఇఫ్ వి రియలీ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది డివినిటీ ఇట్సెల్ఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, విల్ హావ్ టు ప్రాక్టీస్ దిస్ సాధన.
1: కనుక పూతదైన మనం పెంచుకోవటం,
2: డెవలపింగ్ కంపాషన్ ఫర్ ఆల్,
1: సర్వాత్మ భావన మనం అభివృద్ధి పరచుకోవటం,
2: డెవలపింగ్ సర్వాత్మ భావన,
1: దేహం యొక్క పరిశుద్ధము మనస్సు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం,
2: డెవలపింగ్ ది ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య చర్యల లోపల నిత్య జీవితం లోపల సాధనను సలిపినప్పుడే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ డివినిటీ.
1: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వుడు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి.
2: వి విల్ హావ్ టు కన్సిడర్ దట్ వీఆర్ ప్రేయింగ్ ఆఫరింగ్ అవర్ ఒబేసన్స్ టు ద గాడ్ హూ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: అంతటితోనే మనం ఆపకూడదు మన సాధన. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితి దాన్ని కూడా రెండో అడ్డుగా పెట్టుకోవాలి.
2: వి షుడ్ నాట్ మెయిర్లీ బిలీవ్ ఇన్ దట్ అండ్ లీవ్ ఇట్ అట్ దట్. వి షుడ్ ఆల్సో బిలీవ్ దట్ హూసెవర్ వి క్రిటిసైజ్ దట్ గోస్ టు ది సేమ్ గాడ్.
1: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
2: అవర్ లైఫ్ విల్ బి కంపేర్డ్ టు ఎ కంటిన్యూస్.
1: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
2: ఇఫ్ వి అలౌ దిస్ ఫ్లో ఆఫ్ అవర్ లైఫ్ unchecked, unfettered, is likely to destroy
1: gramamulu munchi vestundi.
2: It may destroy villages.
1: కాని దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయం మనం తీసుకోవాలి.
2: We have to take such measures to see that this river reaches the ocean.
1: ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరుడే.
2: It is only ocean which can bear, which can protect, which can take, give shelter, which can absorb all these rivers.
1: కనుకని ఈ సాగరంలో ఏ రీతిగా మనం చేర్చటం,
2: how to make this life to reach the ocean.
1: దీనికే భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
2: In Bhagavad-gita, it has been said, have two banks constructed.
1: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామములను ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి చేరిపోతుంది.
2: When there are two banks to this river can safely go and reach the ocean.
1: ఏమిటి ఈ గట్లు?
2: What are these two banks?
1: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
2: This has been described as the eight syllable mantra.
1: ఏమిటి అష్టాక్షర నామం?
2: What is that eight syllable name?
1: ఓం నమో నారాయణ కాదు.
2: ఓం నమో నారాయణ, is that so? No.
1: కాదు.
2: It is not
1: samsayatma vinasyate. Idi samsayatma vinasyate, nissamsayuduga ni untundu ane gattunu oka vaipuna kattuko.
2: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
1: Rendu vaipuna shraddhavan labhate gnanam, idi 8 aksharalu. Idi ee shraddhanu oka vaipuna penchuko.
2: The other side, shraddhavan labhate gnanam, eight lettered mantra, have
1: nissamsayam aneetundi oka gattu, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
2: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
1: ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ of life to reach the ocean of anugraha or grace.
1: Nayana manavuni yokka gamyamu adiye
2: chey, the ultimate end of goal of man.
1: Gamyamunu maravaddu,
2: don't forget about the
1: lokamunu nammavaddu,
2: don't believe the world.
1: Maranamunku bhayapadavaddu,
2: don't be afraid of death.
1: ee moodintini neeku nijamainatundi mantramuluga bodhisthunnan annadu.
2: I am teaching you these three as three important mantras.
1: Kanukane gamyamu daivamu,
2: the goal is God.
1: దైవాన్ని మరవకూడదు,
2: డోంట్ ఫర్గెట్ అబౌట్ గాడ్.
1: ఈ లోకాన్ని నమ్మకూడదు,
2: దిస్ వరల్డ్ షుడ్ నాట్ బి బిలీవ్.
1: మరణానికి భయపడకూడదు,
2: షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: ఈ మూడింటినీ మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
2: టేక్ దీస్ త్రీ యాజ్ త్రీ మంత్రాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
0: దాట్ వాస్ ది 27th ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: ప్రేమ ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడనున్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: The child who does not know any sort of questions of this nature, who am I, why am I born, for whose sake, doesn't know anything at all, but finds delight on the lap of the mother.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయము నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: For this tree of life, love is the root.
1: జ్ఞానమే దీని ఫలము.
0: Wisdom is the fruit.
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: That is the teaching of Upanishads.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ opines దట్ వన్ cannot క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకానొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడా, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: ఓ మ్యాడ్ క్యాప్, ఇట్స్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ ఆల్.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: ఇఫ్ యు లవ్ దట్ లవింగ్ గాడ్, ద వెరీ లవ్ విల్ ప్రొటెక్ట్ యు.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare naa sannihitudu annadu.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: Atti prema tattvanni drushti yandunchukoni అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can, it can conquer anger, pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములను కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
0: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: కనుక ఈ జగత్తునందు దేనిని మనము సాధించవలనన్నను ప్రేమ చేత సులభంగా మన వాంఛను నెరవేర్చుకోవచ్చు.
0: So in this world, we can achieve anything, fulfill any desire with this love.
1: దైవాన్ని సాధించగలిగినటువంటి ఈ ప్రేమ శక్తికి ఈ జగత్తునందు సాధించలేనటువంటిది ఏమిటి ఉన్నది?
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first, peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second, servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third, affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యము.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లు పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: వీ కన్సిడర్ పీస్ మీన్స్ రిమైనింగ్ సైలెంట్, కీపింగ్ అవర్ మౌత్ షట్.
1: మానవుని యందున్నటువంటి ఎనీథింగ్ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ when we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament.
1: Dvesham nirmoolam gaavinchukunna tarvata undeetundi oka hrudaya bhavamunike shantamu antaru.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: Samattamu samaikyata sabravrutthamu kaliginatundi oka hrudayamunike శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
1: అనగా ఈ దుర్గుణములను మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే
0: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్
1: అది
0: ఓన్లీ వన్ రిమైన్స్
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము
0: దట్ ఈస్ ద డివినిటీ
1: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియడ్ వేస్ ఇన్ వేదాంతిక్ పార్ట్
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నో ఉంటున్నవి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు నో ఇన్ దిస్ వరల్డ్
1: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివసే వివేచ్ఛ స్వవిమర్శే మోక్ష అన్నాడు తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది
0: వేదస్ ఉపనిషత్స్ అండ్ బ్రహ్మసూత్ర సీక్రెట్ టెక్స్ట్ left out all the material so much of the things that we are supposed to know
1: swavimarshi
0: on the self inquiry
1: swavimarshi tanantaru vimarsinchukotamu
0: we should proceed on the path of self inquiry
1: emiti nenevaru aneetvanti yokka ee vimarsana bhavame mottamota manam telusuko ade mochamu annadu
0: what we should know is in the path of self inquiry we have to put a question like this who am I That gives you liberation.
1: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: That's so many objects in the material world.
1: ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉన్నటువంటి నేను అనేటువంటి పదమును తెలుసుకోవటం ఏమంత గొప్పదా.
0: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది
0: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఐ ఒకే అక్షరమే
0: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ
0: ఇట్స్ ఓన్లీ వన్ నాట్ టూ దిస్ ఇస్ డివినిటీ నథింగ్
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు
0: ఇన్ గీత ఇట్ ఈస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్
1: ఆ ఏకత్వాన్ని శరణం మామేకం శరణం రజ
0: ఇట్ ఓన్లీ మీన్స్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు దట్ వన్
1: మోక్ష ఇష్యామి మా సుచ నేను అన్నాడు
0: హీ సెడ్ ఐ ఓన్లీ కన్ఫర్ యు లిబరేషన్
1: ప్రతి పదమునందు కూడాను నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చాడు
0: అట్ ఎవ్రీ స్టేజ్ ది సింగిల్ లెటర్డ్ ఐ ఈస్ రిపీటెడ్లీ స్ట్రెస్డ్
1: ఈ నేను అనేటువంటి పదము ఇంత గొప్ప శక్తివంతమైనటువంటిది
0: సో దిస్ సింగిల్ లెటర్డ్ వర్డ్ ఐ ఈస్ మైటీ
1: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు పండితుని మొదలు పామరుని వరకు అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియర్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్ An illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
1: Nenu vachanu.
0: He says, I have come.
1: Nenu potunnanu.
0: I am going.
1: Nenu chuchanu.
0: I have seen.
1: Nenu vinnanu.
0: I heard.
1: Nenu maatadutunnanu.
0: I speak.
1: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి
0: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ
1: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు
0: ఇన్ వేదాంత దెర్ ఆర్ ఓన్లీ టూ వర్డ్స్
1: ఇది నేను ఈ రెండే ముఖ్యమైనటువంటివి
0: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ
1: ఇది ఏమి ఖర్చీపు
0: What is this? This is kerchief.
1: Idi emi tumbler.
0: What is this? This tumbler.
1: Idi emi table.
0: What is this? This is a table.
1: Idi evaru oka manishi.
0: Who is he? He is a human being.
1: Idi emiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi aneetundi lekunda ee oka padarthani kodanu manamu charchinchatakkani chuchutakkani vicharinchatakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize. And say without using this word this
1: ee drishyakalpitamaina jagat antai kodunu idi ante
0: therefore all this apparent world that you see
1: maatalani pillavaadu kodunu ammato cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi అని ఇది ఇది అని ఉపయోగిస్తూ ఉంటాడు.
2: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this? What is this?
1: Amma, ఇది ఎందుకు?
2: Mother, what for is this? Why?
1: అంతా ఇది.
2: Everything is this.
1: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
2: This jagat, the world which is apparent, is called this ఇది.
1: ఇది దృశ్యము.
2: This is the scene.
1: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
2: This scene is seen by me, the eye,
1: నేను
2: అనే
1: వాడు ద్రష్ట.
2: This eye is the seer.
1: జగత్తంతా దృశ్యమే.
2: The whole world is the seer.
1: దేనినైనా నీవు చూడు.
2: You may see any.
1: దేనినైనా విను.
2: You may hear any.
1: దేనినైనా చదువు.
2: You read any.
1: దేనినైనా పట్టు.
2: You catch hold of anything. దేనినైనా
1: చెయ్యి.
2: You do any.
1: అంతా ఇదే.
2: All this is this only.
1: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
2: However, there are two interpretations.
1: భౌతికమైనటువంటి శాస్త్రము,
2: one the physical.
1: ఏమి?
2: What?
1: ఆధ్యాత్మిక శాస్త్రము, ఎందుకు?
2: The spiritual question is this, why?
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
2: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
2: హియర్ ఇన్ వేదాంత వీ ఆల్సో
1: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికంలో వస్తుంది.
2: వాట్ రిఫర్స్ టు దిస్
1: భౌతిక శాస్త్రము, వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
2: ద వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్, వాట్ అండ్ వై.
1: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్, ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి.
2: ద వరల్డ్లీ నాలెడ్జ్ లిమిట్స్ టు వాట్, వై ది వరల్డ్ రివాల్వ్స్, ఎర్త్ రివాల్వ్స్.
1: తిరుగుతున్నాదని మాత్రమే చెప్తున్నాడు, కానీ సైంటిస్టు దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
2: ద సైంటిస్ట్ మియర్లీ సేస్ దట్ ద వరల్డ్, ద హోల్ ఎర్త్ రొటేట్స్ రివాల్వ్స్, బట్ ఇట్ డజంట్ సే వై.
1: చుట్టూ తిరుగుతుండాలి.
2: ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
1: ఎందుకు తిరుగుతుండాలి?
2: వై?
1: నో ఆన్సర్.
2: నో ఆన్సర్.
1: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
2: వి ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్ ఇన్ ద నైట్.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
2: ఇన్ ద డే టైమ్ దే డు నాట్.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
2: వై నాట్?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
2: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
2: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్ ఇన్ కామన్.
1: ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
2: A person by name Rama has started playing the role of Ravana.
1: Kani ee dharinchinatundi veshamto koodinatundi Ravanudu vedikapaina Ravanu vale act chestunnadu.
2: This person in the role of Ravana with the dress of Ravana starting playing his role.
1: Kani Ravanu vale act chestunnappatiki Ramulu sachyaputudigane unnadu.
2: Though he was playing the role of Ravana, the Rama stood as the witness.
1: Act chesedanta kudanu Ravanude.
2: All the acting refers to Ravana only.
1: Act chesinanta matramna Ramulu Ravanudu kaledu.
2: This action does not make Rama a Ravana.
1: Ravanudu yendu kudanu Ramulu unnadu kani Ramulu yendu Ravanudu ledu.
2: In Ravana there is Rama, but there is no Ravana in Rama.
1: Kanuka ee vishya jagattunandu ee vishwanataka rangamunandu జగత్తంతా కూడా ఒక విధమైనటువంటి వేషము ధరించి అనేక విధమైనటువంటి యాక్ట్ జరుగుతున్నది.
2: దేర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నల్లీ.
1: ఈ అన్నింటి యందు కూడాను ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
2: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
2: While playing the role of Ravana, he does penance and indulges in some wicked activities. Rama has got nothing to do.
1: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
2: All the life that we pass through is something like action,
1: మానవుడు
2: acting.
1: ఒక నటన సూత్రధారి.
2: Man plays the role of an actor.
1: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
2: హీ కన్సిడర్స్ దట్ ఈస్ ద డైరెక్టర్ దట్ ఈస్ ద డూవర్ దట్ ఈస్ ది యాక్షన్.
1: కానీ రాముడు నేను కర్త నేను భోక్త అనేటువంటి ఏ మాత్రము అక్కడ ఉచ్చరించడు.
2: బట్ హియర్ ద రామ డజంట్ సే
1: తాను సాక్షిభూతుడే.
2: హీ స్టాండ్స్ యాజ్ ద విట్నెస్.
1: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
2: Therefore, in this world, what all we see is a vesture that is
1: ఇవన్నీ కేవలము ఆధారములే.
2: That's all the one that you see.
1: దేనికి ఆధారములు? జగత్తుకు మాత్రం ఆధారము.
2: It is only for the world.
1: కానీ జగత్తుకు ఏది ఆధారము?
2: But what is the basis foundation for this world?
1: అదే ఆత్మ.
2: That is the spirit, the ఆత్మ.
1: ఈ జగత్తంతా కూడాను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
2: The whole world pertains to material world.
1: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
2: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
1: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: వి హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
2: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
1: ఏమిటి ఇవి?
2: వాట్ ఆర్ దే?
1: 5 కర్మేంద్రియములు,
2: the five senses, 5
1: జ్ఞానేంద్రియములు,
2: 5 senses,
1: 5 ప్రాణములు,
2: 5
1: కోశములు,
2: 5 లైఫ్ షీట్స్.
1: ఇది 20 అయిపోయినాయి.
2: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 25.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి 4 అయినాయి.
2: ద 4, ద మైండ్, ద ఇంటెలెక్ట్.
1: 24 అయిపోయింది.
2: అండ్ దే మేక్
1: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ 24?
1: జీవుడు కల్పించుకున్నటువంటివే.
2: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
1: మనసు కల్పించుకున్నటువంటివే.
2: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
2: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్ ద క్రియేటర్ ఇస్ ద
1: 25th వన్. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
2: దట్ డే when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
1: Ah, 26th vaade devudu.
2: That 24 26th, the 26th one is divine.
1: ఇంద్రియములంతా కూడాను కేవలము 24 24.
2: All the senses certainly
1: 24. భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి.
2: All these experiences are the making of the mind.
1: మనసే కల్పించుకుంటుంది.
2: It is the creation of the mind.
1: నీవు రాత్రి వెళ్ళి నీవు నిద్రపోతున్నావు.
2: Night time you sleep.
1: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
2: There in the sleep you dream.
1: ఆ కలలో నీవే ఉన్నావు.
2: You are there in your dream.
1: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
2: Your friends also are watching cinema.
1: నీవు సినిమాతో కూడాను పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
2: You also went on a picnic along with friends.
1: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు.
2: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
2: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
1: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
2: ఇట్ ఈస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
2: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
2: ఇట్ ఇస్ ఆల్సో హిజ్ ఓన్
1: క్రియేషన్. కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
2: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
1: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
2: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
1: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
2: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
2: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
1: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
2: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
1: భువః వైబ్రేషన్ ప్రాణము.
2: ద సెకండ్ భువః ఇస్ ద లైఫ్.
1: సువః రేడియేషన్ జ్ఞానము.
2: సువః ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
2: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
1: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
2: This Vedanta declares as Brahman wisdom.
1: ఇది అద్వైతము.
2: This is non-dual.
1: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దాన్నంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతము.
2: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
1: ఆనందం ఎక్కడ ఉంది?
2: Then where is bliss?
1: నీవే ఆనందము.
2: You are the embodiment of
1: truth. Truth ఎక్కడ ఉంది?
2: Where is truth?
1: నీవే truth.
2: You are the truth.
1: You are the embodiment of truth.
2: You are the embodiment of truth.
1: Speak the truth.
2: You always speak the truth.
1: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
2: సిన్స్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్
1: ఆల్వేస్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ లవ్.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ ఇన్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవు ఎప్పుడు శాంతిగానే ఉంటుండు.
2: యు బీ ఇన్ పీస్.
1: ఎందువల్ల?
2: వై?
1: నీవే శాంతి యొక్క స్వరూపము.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: నీవే సత్యం యొక్క స్వరూపము.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
2: వై డు యు సెర్చ్ ఫర్ దెమ్?
1: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
2: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అవుట్ సైడ్.
1: ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
2: A person entered into a room and he was searching for something.
1: Anni kanipistunna ee vyaktiki.
2: This person is able to see all.
1: Yenadu chudanatvanti vanni kudunu kanipistunnayi.
2: He saw many which he never saw before.
1: Kaani okkati kanipinchatam ledu.
2: But he is not able to see one.
1: Emiti adi?
2: What is that?
1: తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు. ఇంకా అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో.
2: దేర్ ఇన్ ద రూమ్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ హీ డస్ నాట్ సీ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
2: దేర్ ఇన్ ద రూమ్ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్టింగ్ హిమ్సెల్ఫ్.
1: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
2: In this vast world, in this apparent physical world, man is in search of everything. He finds everything that he seeks. But he doesn't find the seeker.
1: అదే వేదాంతం యొక్క రహస్యం.
2: This is the secret in spirituality.
1: ఏది కావాలని వెతుకుతున్నాడో,
2: that for which he is searching,
1: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
2: He is in search of truth.
1: కానీ సత్యం ఉన్నది.
2: బట్ దేర్ ఇస్ ట్రూత్.
1: తానే సత్యము.
2: ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యం బయట వెతుకుతున్నాడు.
2: బట్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
1: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
2: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ, కెన్ యూ ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
1: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ, హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
2: యు హ్యావ్ ద నెక్లెస్. When you search for it outside, can you ever get it?
1: తన ముక్కుపైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతుకుతాయి?
2: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
1: Anta taniyende untundi taanu bayata vetukutunnadu.
2: Everything is within you, but you are in search outside.
1: Kaaranam emiti?
2: What is the reason behind it?
1: Dehaatma buddhiye deeniki annitiki inta moola kaaranam.
2: It is only body identification that is the main cause.
1: Ee deham paina nene dehamu aneetundi bhavam chetane ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
2: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ.
1: అందువలననే సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
2: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
1: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
2: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
1: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
2: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్, కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
1: నాకు ప్రేమ ఉంది.
2: I have love.
1: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
2: ఐ లవ్ మై పేరెంట్స్.
1: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
2: ఐ లవ్ మై సిస్టర్స్.
1: ఈ ప్రేమ ప్రేమ కాదు.
2: దిస్ ఇస్ నాట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
2: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
2: ద సెల్ఫ్లెస్ లవ్
1: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
2: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
1: Taan ante evaru? Deham kaadu.
2: The self doesn't mean the body.
1: Taan taane.
2: This I is I only.
1: Deeniki okka aakaram ledu.
2: It has no specific form.
1: Adhi madhuramainatundi.
2: That is nectarian.
1: Aa madhuramainatundi yokka tattvamune prema ani pilustu vacharu.
2: And this nectarian spirit is called love.
1: Indulo shadvidhamulainatundi prema yendu.
2: In all these forms of love,
1: shanta bhakti, సఖ్యభక్తి, దాస్యభక్తి, అనురాగభక్తి, వాత్సల్యభక్తి, మధురభక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్ట కనపడది మధురభక్తి.
2: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈ స్వీట్.
1: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనిని కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
2: As he enjoys, passes through the sixth stage, that is, he forgets himself.
1: తుమ్మెద ఉంటుంది.
2: హియర్ యు ఫైండ్ ద బీ,
1: బ్లాక్ బీ,
2: బ్లాక్ బీ.
1: అది కఠినమైనటువంటి వుడ్డును కూడా బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
2: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్ స్ట్రాంగ్ వుడ్.
1: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
2: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
1: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
2: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
1: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
2: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
1: కానీ సాయంకాలం అయినప్పటికీ అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
2: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
1: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల?
2: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate
1: tana shaktini tanu marchipoyindi.
2: It has forgotten its own potentiality, the strength.
1: Anduvalane bandhipabadipoyindi.
2: Therefore it is bound.
1: Ee naadu kudanu prati manavudu kuda ante.
2: That is the same plight of
1: tan evaru atma swaroopudanu.
2: Who is he? Is embodiment of
1: tana shaktini tanu marchipothunnadu.
2: He has forgotten his own truth.
1: Tana swaroopanni tanu marchipothunnadu.
2: He has forgotten his truth.
1: Anduvalane jagatanta dukkhamayanga kanipistundadi.
2: Therefore we find misery all over.
1: Jagamanta kudanu ashantimayanga kanipistundadi.
2: There is restlessness in this world.
1: Jagattulo ashanti ledu.
2: In fact there is nothing.
1: Jagattulo dukkham ledu.
2: There is no sadness.
1: Anni niyande untunnayi.
2: All these are within you.
1: Ninnu niyu marchipoyi
2: forgetting your own self.
1: దేహమే నేననుకోవటం చేతనే
2: ఈ
1: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, వాంఛలకు, ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
2: యూ ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ ఫార్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
1: దేహమే నేనని భావిస్తున్నావు.
2: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ది బాడీ.
1: పెద్ద తప్పు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
2: There's no mistake if you say this my body.
1: Kaani dehame nenu matram cheppakoodu. Idi parama viruddhamainatundi.
2: You can never say that I am the body.
1: Kannulu moosukunnappudu
2: when you close your eyes
1: manchi powerful bulb ni pettukunnappudiki chikadigane untadi.
2: There may be powerful bulbs around, when you close your eyes it will be pitch dark.
1: Suryudu prakashistukudunu udayistunnadu.
2: The sun is shining.
1: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
2: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యు కెనాట్ సీ ద లైట్.
1: కారణం ఏమిటి?
2: వై
1: తన కన్నులు తాను మూసుకున్నాడు.
2: బికాజ్ యూ హావ్ క్లోజ్డ్ యువర్ ఐస్.
1: అదే విధంగానే
2: like
1: jagatanta ikudunu daivattamaneetundi prakashistu untundadi.
2: The divinity is shining all over the
1: universe. Madhuryamaneetundi shantini jagatganta kudunu chaatutu untundadi.
2: And this peace is propagated and publicized.
1: Kaani dinini veedu gurtinchadam ledu.
2: But we are not recognizing it.
1: Kaaranam,
2: what's the reason?
1: Dehabhimanam aneetundi kappukunnadu.
2: Because we are covered in compass.
1: Deeniki oka chinna udaharanamu.
2: A small example.
1: Oka candle pettandi.
2: Here you have a candle.
1: Ee candle petti
2: with this candle
1: oka kundakantakudunu 10 randramulu kotti aa candle paina moosi pettandi.
2: And bring a pot, make 10 holes and put it over this candle.
1: Candle okkate jyoti.
2: Candle is one light.
1: Kaani kundaku 10 randramulu untam cheta 10 jyotulu vale kanipistundadi.
2: As the pot has 10 holes, it appears as if there are 10 candles inside.
1: Dani paina dattamainatundi oka towel kappandi.
2: And cover the pot with it. Thick
1: ye jyoti kanipinchadu.
2: You don't find any light.
1: Jyote ledane manu bhavisthamu.
2: You think that there is no light at all.
1: Aa towel koncham teesinappudu
2: when you remove the towel
1: no 10 jyotulu unnaye ani bhavisthamu.
2: You will know that there are 10 candles.
1: Kaani 10 jyotulu kuda levu.
2: No, there are no 10.
1: Aa kundana pagalagottandi.
2: Break the pot.
1: Oke jyoti.
2: You find only one candle light.
1: Adhe vidhamgane ekatma bhavam aneetundi jyoti okkate untundadi.
2: There is only one light. That's the oneness unity.
1: వాటి రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
2: You cover it up, this single light, by means of a pot with 10 holes, the pot is the body.
1: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
2: You consider the body as the pot.
1: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు, సోపు, ఇంకా అన్ని కదా వేసి పౌడరు, ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కానీ కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: యు మే మేక్ యూజ్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్స్, ద పౌడర్ అండ్ సెంట్స్ వాట్ నాట్, but after all this body is like a pot with a 10 holes.
1: Nimishambulaku nichururune kaani పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
2: మినిట్ మినిట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నెవర్ ద ఫ్రాగ్రెన్స్ ఆర్ అరోమా.
1: ఇది ఆ మనము,
2: వీ కెనాట్
1: ఎంటర్. ఇది ఆ దైవము,
2: ఆర్ యు ద బాడీ? ఇది ఆ
1: ఆత్మ,
2: ఇది
1: ఆ నేను? కాదు కాదు,
2: దిస్ ఇస్ నాట్ ద ట్రూ ఐ. నో,
1: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
1: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
2: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
1: తమో గుణం. రెండవది, ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
2: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
1: అప్పుడు భిన్నత్వంపై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
2: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
2: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
1: కనుక
2: సో
1: తామసమ్ము విడుక తత్వము ఎటుగలుగు.
2: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
1: రాజసమ్ము విడుక రాదు భక్తి.
2: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్, యు కెనాట్ హావ్ డివోషన్.
1: గొప్ప సాధనం బగునయ్యా.
2: దట్ పాయస్నెస్ సాత్విక్ క్వాలిటీ ఇది హైయెస్ట్.
1: భారతీయ వీరసుతుడా,
2: ఓ సన్స్ ఆఫ్ వాలర్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: తత్వం కావాలి, తత్వం కావాలని ఆశిస్తున్నావు. తామసమ్ము విడుక విడువక తత్వము ఎటుకుదురు.
2: You want spiritual knowledge without giving up this bestial
1: rajasamu viduka
2: spiritual knowledge.
1: Radu bhakti.
2: Without the giving up this emotional aspect, rajasic, you can't have devotion.
1: Rajasikamaneti yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
2: When you fill your heart with rajasic qualities like anger, the envy, and jealousy, how do you expect devotion?
1: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
2: Devotion is so sweet.
1: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
2: Devotion is pious.
1: అతి మృదువైనటువంటిది భక్తి.
2: It is so soft.
1: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
2: How do you expect it? How do you expect it to be present in strong one?
1: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించినట్టే ఒక గోవైన మిగులుతుందా?
2: When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there?
1: ఏమి మిగలదు.
2: None would remain there.
1: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూర మృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూర మృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
2: When there are so many tigers, each signifying the anger, the jealousy, the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter? కనుక నీవు
1: దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము, ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
2: In order to attain God, in order to have this confidence, develop love.
1: కాదు, పెంచుకొనటకు వీలు కాదు.
2: It's not possible to foster.
1: ప్రేమ ఉంది.
2: There is love.
1: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
2: And this love is
1: your ప్రేమ. ప్రేమనే నీ యొక్క జీవితము.
2: And your love is your life.
1: ఆ ప్రేమ యొక్క దైవము.
2: And this love is God.
1: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
2: We have to know this love.
1: ఎట్లా?
2: How?
1: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
2: వీ కెన్ నో దట్ ఓన్లీ త్రూ
1: మనసు. దేనిని కల్పించుకుంటున్నాదో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
2: వీ హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
1: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
2: ఎ వీక్ కౌ ఇఫ్ యు ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ ఇట్ విల్ గో స్ట్రాంగ్.
1: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాకపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫాడర్, ఇట్ బికమ్స్ వీక్.
1: అదే విధముగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
2: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్, దట్ రూయిన్స్ ఎవ్రీబడీ.
1: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
1: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
2: వీ రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
1: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
2: వీ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
1: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
2: వీ కన్సిడర్ మైండ్ ఎస్ ద డివైన్ అండ్
1: గిట్టంగా పెరిగిపోతుండాలి.
2: Therefore, mind has grown so strong.
1: బాగా బలిచిపోతుండాలి.
2: It is very strong and strong.
1: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: It's impossible for anybody to control such a mind.
1: దీనికి మనం అలంకారం చేసి ఉంటుంది.
2: Is that for that reason we are here?
1: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
2: వై ఎ మంకీ నీడ్స్ ఎ క్యాప్ ఆఫ్ పర్ల్స్.
1: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
2: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
1: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు.
2: This monkey is known for its wavering nature. It will spoil the very throne.
1: అందుకోసమే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
2: So there is a proverb in Telugu language.
1: కులికే వాణ్ణి తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగొలికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కొలకడం మానడు. డ్యాన్స్ చేస్తూ ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
2: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
1: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
2: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
1: మనసునే మనం చింతించకూడదు.
2: వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
1: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
2: ఇఫ్ నెసరీ యు థింక్ ఆఫ్ గాడ్.
1: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
2: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
1: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
2: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
1: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
1: అధికారమైన వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారం?
2: యు విల్ బి రివార్డెడ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ద వర్స్ ద పర్సన్ ఇన్ అథారిటీ.
1: మైండ్
2: ద మైండ్ ఇస్ సో మీన్.
1: హీనమైనటువంటిది మైండ్.
2: సో మీన్ అండ్ లో.
1: కోరికలతో కూడినటువంటిది మైండ్.
2: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
1: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
2: ఫుల్ ఆఫ్ డిజైర్.
1: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
2: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
1: మిస్లీడ్ చేస్తుంది.
2: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
1: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
2: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
1: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
2: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
1: కనుక మైండ్ ను రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
2: How should we follow this path?
1: Adiye, less luggage, more comfort.
2: Less luggage, more
1: comfort. Korikalu tagginchukovali, sankalpalu tagginchukovali.
2: Therefore, we should put a full stop to our
1: thoughts. Sankalpalu tagginchukunte manasu yokka swaroopame potundi.
2: If you reduce your desires, the mind will lose its form.
1: Chudandi, idi batta.
2: See, this is a cloth.
1: Idi batta, daramulu yokka cherika.
2: It's a combination of threads.
1: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుండాలి.
2: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
1: ఈ బట్ట మనకు ఒక్క అక్కర్లేదనుకున్నప్పుడు,
2: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
1: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయడం అక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
1: ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
2: Remove the threads, yarn separately.
1: Sulabhanga batta adrishyamaipothundi.
2: Easily this cloth would vanish.
1: Karukane bundle of desires is mind.
2: Mind is the bundle of desires.
1: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
2: ఇఫ్ యూ రిమూవ్ ద డిజైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ దేర్ వుడ్ బి నో మైండ్.
1: దీనినే వేదాంతిక్ పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు.
2: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
1: వైరాగ్యం అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
1: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
2: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
1: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
2: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
1: మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
2: Therefore what all we refer to this, ఇది is the world. This is the scene.
1: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
2: You, this body is also a scene.
1: ఈ దేహాన్ని చూసుకుంటున్నావు.
2: You see your own body.
1: కాబట్టి చూసేది ఎవరు?
2: Who is the seer?
1: చూసేటువంటి వాడే ద్రష్ట.
2: The seer is the one there.
1: చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
2: All that is seen is a scene only.
1: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
2: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
1: కనుక ద్రష్ట అయినటువంటిది అది ఆత్మతత్వం.
2: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
1: అది సాక్షిభూతము.
2: దట్ ఈస్ ది విట్నెస్.
1: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
2: ఇట్ ఈస్ ది విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
2: Though there may be a lot of acting going on the stage in a drama.
1: Ramulu andulone unnadu.
2: There is Rama there.
1: Kaani sakshibhutudiga unnadu.
2: But he remains there as a witness.
1: Iddaru kaadu mari veeru.
2: They are not two.
1: Okkade.
2: Only one.
1: Ravanudu Ramulu iddaru okkate.
2: Ravana and Rama are one and the same.
1: Ramulu Ravanudu vesham vesiyadanti.
2: Rama is playing the role of Ravana.
1: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
2: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
1: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుండాలి.
2: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: కనుకనే ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషం వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
1: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
2: హి మే యాక్ట్ వెల్,
1: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
2: బట్ రామా రిమైన్స్ ఎస్ ఎ విట్నెస్.
1: కారణమేమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: రాముడు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
2: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
1: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
2: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
1: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
2: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా త్రూ అవుట్.
1: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ, రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రము మారడు.
2: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
1: వేషములు మాత్రం మారుతుంటాయి.
2: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
1: ఇందుకలడు అందులేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
2: డివినిటీ ఇస్ వన్.
1: అది ఏకం సత్.
2: దట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
2: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: కనిపించేది అనేకము.
2: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి హావ్ టు నో దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
2: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
1: కనుకనే
2: సో
1: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
2: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
1: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
2: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్?
1: ఇది మైక్.
2: దిస్ ఇస్ ద మైక్.
1: ఇది ఎట్ట చేశారు?
2: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఏ విధంగా చేశారు?
2: హౌ ఇస్ ఇట్
1: అని చెప్పగలడు.
2: వన్ కెన్ సే.
1: అయితే
2: హౌఎవర్
1: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది.
2: యూ ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
1: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
2: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
1: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడాను నిర్మించలేడు.
2: వితౌట్ ది ప్రైమల్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
1: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఉంటుండాలి.
2: హైడ్రోజన్ దే.
1: ఇది ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
2: Which scientist created this?
1: ఇది దైవం యొక్క సృష్టి.
2: It's all God's creation.
1: ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
2: All the light.
1: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
2: The sun and the moon are created by God.
1: ఈ గాలి వానలను దైవమే సృష్టించాడు.
2: It's all the wind and the rain.
1: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
2: And the space and earth.
1: ఫ్రీగా అందించినటువంటిది.
2: And they're all gifted to us freely.
1: దీనికి ఏమాత్రం కూడాను దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
2: God doesn't collect any money from us.
1: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
2: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బాయ్.
1: ఇది టంబ్లర్.
2: దిస్ ఇస్ ద టంబ్లర్.
1: ఏమిటి టంబ్లర్? ఇది
2: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
1: ఏంటి టంబ్లర్?
2: దిస్ సిల్వర్ టంబ్లర్.
1: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
2: దిస్ వన్ దట్ మేడ్ దిస్.
1: వెండిని ఎవడు చేయలేదు.
2: బట్ నోబడి మేడ్ సిల్వర్.
1: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
2: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
1: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పోతమే.
2: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఈస్ సెపరేట్.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
2: ఆల్ స్టూడెంట్స్ కెన్
1: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
2: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
2: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
2: యూ కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
2: ఆల్సో కలెక్ట్.
1: రెండింటినీ చేరుస్తారు.
2: యూ కంబైన్.
1: వాటర్ గా చేస్తారు.
2: అండ్ యూ మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
2: హీ థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
2: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
2: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
2: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యూ మేడ్. బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ద స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
1: దృశ్యము దృక్కు.
2: One is the scene, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే
2: the unity of these two
1: సాధన యొక్క ఫలితము
2: is the result of spiritual practice.
1: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
2: And the scene joins in that vision.
1: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
2: The scene also joins in
1: దృశ్యము దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
2: The scene may join in the looks or the vision may join in the scenario.
1: కారణం ఏమిటి?
2: What is the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
2: It's only one that appears as two.
1: ఒక విత్తనం ఉంది.
2: Here is the seed.
1: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
2: It has two cotyledons.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
2: when both the cotyledons are there
1: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
2: When you just plant it,
1: రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
2: When you separate out, they will never germinate.
1: ఇదే నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
2: దీస్ టూ కాంట్రడిక్షన్స్ స్టాండ్ ఫర్ నెగటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
2: హౌఎవర్
1: నెగటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
2: ఇస్ ఇట్ దట్ నెగటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
2: With the presence of the positive,
1: current lekapothe ee bulbulu evadu srushtichadu?
2: Without the current, who is going to
1: current
2: lekapothe
1: fan evadu srushtichadu?
2: With the current, who will
1: current
2: lekapothe
1: mic evadu srushtichadu?
2: Without the current, who will manufacture
1: kabatti
2: the mic?
1: Annitikini aadharam current. Current untam valle ee okka aadheyamlanne kuda nu srushtinchabadutunna.
2: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
1: Kanuka
2: so
1: aadharamainatti okka ఆత్మతత్వం ఉండగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా సృష్టింపబడుతుండాలి.
2: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
2: యు కన్సిడర్ ద ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనము సృష్టించలేము.
2: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
2: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్
1: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
2: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము!
2: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
1: ఇది ఏ అజ్ఞానము!
2: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంత జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
2: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
2: వై డోంట్ వీ హియర్ పే హీడ్ టు దేర్ వర్డ్స్?
1: వినలేకున్నావు ఎందుకోసం?
2: వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు పే హీడ్ టు దేర్ టీచింగ్?
1: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
2: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
2: దే ఆల్సో టెల్ యు
1: నాట్ టు. ఎందుకు పోతున్నాడు?
2: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
1: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
2: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్, యు నెవర్ బాదర్ టు హియర్ వెన్ ఇట్ ఈస్ సెడ్ దిస్ ఈస్ ఫిజికల్ అండ్ ఎఫీమరల్ దట్ ఈస్ పర్మనెంట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్
1: భావమంత సంసార సాగరమని బోధించుచున్నారు.
2: This life is an ocean, that's their teaching.
1: వినిపించుకోలేవేదేవేది వెర్రివాడ.
2: Oh foolish man, you never heard that.
1: ఎందుకు మీరు వినటం లేదు?
2: Why don't you hear?
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: కానీ ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
2: Because he does not know that this is the truth, he doesn't care to listen.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
2: Therefore we have to recognize every aspect.
1: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
2: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్ వీ షుడ్ గుడ్ హ్యాబిట్స్.
1: దురభ్యాసమును దూరం చేయాలి.
2: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాము.
2: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ వీ బికమ్ డెమోనిక్ అండ్ బీస్టియల్ ఇన్ అవర్ నేచర్.
1: కనుక మనం పశువులు కాదు.
2: వీ ఆర్ నాట్ అనిమల్స్.
1: మనం రాక్షసులు కాదు.
2: వీ ఆర్ నాట్ డెమన్స్.
1: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
2: వి ఆర్ బోర్న్ యాస్ హ్యూమన్స్ ఫుల్లీ డివైన్.
1: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
2: వై షుడ్ వి మేక్ దిస్ డివినిటీ లేటెంట్ విత్ ఇన్ us unsecured?
1: నరసింహన్ చెప్పాడు.
2: నరసింహన్ సే
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
2: యు కెన్ గెట్ ది విజ్డమ్ ఓన్లీ విత్ సిన్సిరిటీ.
1: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు.
2: సంజయ్
1: అన్నాడు.
2: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
1: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
2: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
1: శ్రద్ధ. అనగా నమ్మకము.
2: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
1: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
2: శ్రద్ధ మీన్స్
1: శ్రద్ధ.
2: శ్రద్ధ మీన్స్ సిన్సిరిటీ, ఎర్నెస్నెస్.
1: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
2: సో ఇట్ ఈస్ ద శ్రద్ధ ఎర్నెస్నెస్.
1: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
2: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
2: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
1: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
2: నో ఇంట్రెస్ట్ టుడే.
1: విశ్వాసము పోయింది.
2: నో ఫెయిత్
1: ఇన్ రెస్ట్.
2: బట్
1: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
2: హి ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్ తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
1: కాదు కాదు, మానవుడైనందుకు
2: being a human
1: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
2: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు అదర్స్.
1: లేకపోతే మన దురభ్యాసం చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
2: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us. Everybody will make fun of him.
1: మానవుల్లో వాడికి ఏమాత్రం కూడా చోటు లేకుండా అప్పుడు బయటికి నెట్టి వేస్తారు.
2: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ. హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
1: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింప చేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
2: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వీ ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
1: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
1: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
2: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్ చెప్పాడు. సో రామదాస్ సే,
1: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా
2: సొసైటీ, యాజ్ వి యాక్ట్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్,
1: కనుక
2: నో ప్లేస్ ఎనీవేర్.
1: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మాధవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు బి అవేర్.

0: మాయ 25 మర్మము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలయ.
1: ది హోల్ థింగ్ ఇస్
0: రామదాస.
1: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
0: Maya, maya, maya, 25 mantramalu.
1: We say this illusion has got 25.
0: 25 tattvamulu kodunu mayane.
1: All these 25 are illusive.
0: Yanti mayato kodinattu dani manam enduku follow cheyali, enduku anusarinchali.
1: Why should we follow this illusion?
0: Ee naadu appu anusaristunnamu.
1: We do that today.
0: Anduvalle ajnanam anetundi dani manam ఎక్కువగా కప్పుకుంటున్నాం.
1: Therefore we are covered by ignorance.
0: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
1: Everyone knows what I am.
0: నీ కాన్షియన్స్ ని తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
1: When you don't follow the dictation of your conscience, you are equal to a demon.
0: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
1: When you act against your own conscience, how do you expect to be respected by others?
0: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of living here on earth when you are not respected by people?
0: కాదు, మనం సమాజంలో పుట్టాము,
1: వర్ బోర్న్ ఇన్ సొసైటీ,
0: సమాజంలో పెరుగుతున్నాము,
1: గ్రోయింగ్
0: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్,
1: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
0: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహా పిచాచంగా మారిపోతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాప్స్ లైక్ ఎ డెమన్.
0: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
1: వి షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
0: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
1: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్,
0: సత్యం అనగా ఏంటి? స్నేహం కావాలి.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
0: ఎవరి స్నేహము?
1: విత్ హూమ్?
0: ఏదో వాడి స్నేహమో, వీడి స్నేహమో, ఈమె స్నేహమో, ఆమె స్నేహమో, ఇవి కాదు స్నేహాలు.
1: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్, జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
0: అదే ఒక్కటి, దైవముతో స్నేహం కావాలి.
1: వీ షుడ్ బి ఫ్రెండ్, గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: అది ఏ సత్యము?
1: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారమే పోతాం.
1: When once you accomplish this saksha, the friendship,
0: you
1: have saksha, the pleasure. And we should have the saksha.
0: సర్వ సౌఖ్యములు కూడా సఖ్యము నుంచే మనకు వస్తుండాలి.
1: All saksha, the pleasure is out of saksha friendship.
0: సఖ్యము సఖ్యం లోపల నిజంగా సౌఖ్యము లేదు.
1: In the worldly friendship, there is no pleasure or comfort.
0: చూచావా, మీకు తెలుసును.
1: You know this.
0: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
1: కుచేల was childhood friend of Krishna.
0: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
1: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
0: అయ్యో, ఈ పరిస్థితి ఎందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
1: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
0: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
1: ఇన్ చైల్డ్హుడ్ హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
0: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
1: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
0: కృష్ణుడు భగవంతుడు కదా,
1: కృష్ణ ఇస్ గాడ్,
0: మీకు స్నేహితుడు కూడా కదా,
1: ఈజ్ యువర్ ఫ్రెండ్,
0: కనుక అతన్ని నీవు ఆశ్రయించకూడదా?
1: వై డోంట్ యు అప్రోచ్ హిమ్?
0: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
1: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈ కుచేలునికి డౌట్, సంశయాత్మ వినశ్యతి, సంశయం, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాడు. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
1: కుచేల వాస్ ఫుల్ ఆఫ్ డౌట్స్. హీస్ వెరీ మచ్ బాదర్డ్ వెదర్ కృష్ణ వుడ్ టాక్ టు హిమ్.
0: సంశయాత్మ వినశ్యతి.
1: A doubting Thomas is bound to die, perish.
0: అన్ని విధాలు కూడా వినశమైపోతాడు.
1: అండ్ హీ విల్ ఫేస్ ద ఫెయిల్యూర్ ఎట్ ఎవ్రీ ఇన్స్టెంట్. వీ షుడ్ నాట్ డౌట్.
0: కాదు కాదు, దైవము సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ బాంధవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్
0: విశ్వాసం ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ ఎర్నెస్నెస్, దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఆర్డినరీ పీపుల్ నెవర్ ఫర్గెట్.
0: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
0: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
1: ఈ అప్రోచ్ కృష్ణ.
0: ఎవరైనా మరుస్తారు,
1: అదర్ పీపుల్ మే ఫర్గెట్.
0: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేలుని ఎవరు ఆదరిస్తారు?
1: Who will certainly come to his
0: rescue?
1: Nobody will allow him to the doorstep.
0: Kani.
1: But
0: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
0: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
1: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
0: కుచేరుని కౌగలించుకున్నాడు.
1: హి హగ్డ్ హిమ్.
0: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
1: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
0: బ్యాక్. ఎంత ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
1: He found a plea to talk to him what happened to you all these days.
0: కనుకనే కష్టమయ్యే ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
1: It's only in times of difficulties we'll think of God.
0: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
1: A small example.

0: ఇలస్ట్రేషన్స్.
1: 13 సంవత్సరంలో కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
0: కంప్లీటింగ్ ది 13 ఇయర్స్
1: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
0: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
1: నీకు ఆనందమేన, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
1: Krishna, నాకేమీ అక్కర్లేదు.
0: She said, Krishna, I don't want any.
1: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
0: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
1: అడవిలోపల పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండిని తినిచేట చేతనే, కందమూరాదులు పుజించడం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
0: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties,
1: there in the forest. If I
0: am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: ఇది సత్యసాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
0: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
0: ఎవ్రీ ఇయర్ వీ హావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
0: ఇట్ వాస్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ our students and went to Ooty to conduct summer classes.
1: Summer classes in Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
0: There summer classes were held successfully there in Ooty.
1: Inka rendo dinamu anta Bengaluru ki raavali.
0: And they had to return to Bangalore on the following day.
1: Pillalu nenu
0: Bhagwan told boys,
1: pillalu ఎట్టైనా మీరు మీరు ఊటీకి వచ్చారు,
0: యూ కమ్ టు ఊటీ ఎనీవే,
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా,
0: అండ్ యూ హావ్ ఐస్ టు సీ,
1: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around for sightseeing.
1: భగవంతుని సృష్టి లోపల ఈ యొక్క సృష్టి ఎంత విచిత్రంగా కనిపిస్తుందో ఒక తూరి మీరు చూచిరండి అని పంపించారు.
0: The creation, all the scenario around is so beautiful. Better you go for sightseeing.
1: మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
0: Our students are so determined that they wanted Bhagavan to follow them.
1: స్వామి మీరు కూడా రావాలి అన్నారు.
0: Because of intense love they said, Swami, you should follow us.
1: వారికి నచ్చ చెప్పాను, నాయన నేను వచ్చిందంటే క్రౌడ్ అంతా వచ్చి చేరిపోతుంది, అక్కడ మీకు ఏమాత్రం కూడా సదుపాయం కూడా ఉండదు, దృశ్యాలు చూడటానికి కూడా వీలు కాదు, మీరే వెళ్లి రండి అన్నారు.
0: భగవాన్ ట్రై టు కన్విన్స్ దెమ్, ఇఫ్ ఐ ఆల్సో ఫాలో యూ దేర్ విల్ బి హ్యూజ్ క్రౌడ్, యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్.
1: పిల్లలకు ఒక విధమైనటువంటి స్వార్థం అనేటువంటిది ఉంటాలి.
0: బట్ ద మోడర్న్ బాయ్స్ దే హావ్ సెల్ఫిష్నెస్.
1: స్వామి కూడా రావాలి లేకపోతే మేము పోము అని కూర్చున్నారు.
0: దే సెడ్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గో వితౌట్ యు స్వామి, దే సెడ్.
1: సరే వెళ్ళండి అని బస్సులు అంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్డ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దేర్
1: 8,000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో హై 8,000 ఫీట్.
1: అది ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్టకంతా మీరు వెళ్లి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్లా ఉంటాయి.
0: The taste of students, modern students, they want to have individual photographs with Bhagavan there.
1: Sir, andaru pondi meer bus anta digi akkada photos ready ayye lopala nenu ostanu annanu.
0: Bhagavan said all bus transport arrangements are made, you be there ready, I'll come there.
1: Varanta poyina tarvata
0: and they all left.
1: Oka ara gantaku nenu nandanavana vachi దొడ్డబెట్టకు పోతున్నాను.
0: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందన.
1: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
0: టూ యంగ్స్టర్స్
1: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
0: వెనక, హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు,
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said after all that some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: డోంట్ సే లైక్ దట్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్, దే ఆర్ కమింగ్ టు సీ మీ.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్లేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశ చేత స్పీడ్ గా దగ్గర వచ్చేశారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles fell.
1: Idru pillalu kuda motorcycle pinchi padipoyaru.
0: The two boys fell down.
1: Tatchane nenu car aapi
0: Bhagwan stopped his car.
1: Nenu vaar daggariki poyi
0: Bhagwan went close to them.
1: Vaariki ainatuvanti mattinanta tudichi
0: he wiped out all the
1: dust. Naina emaina debba tagilinda endukosam inta speed ga vacharu ee vidhanga raakoddu chudalanukunte neevu nandaravanam raavachunu kaani ani vaadu cheppavalsina bodhananta cheppi వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: భగవాన్ కేమ్ దేర్ సాఫ్ట్లీ అండ్ వైప్డ్ అవుట్ ఆల్ ద డస్ట్ ఓవర్ దేర్ టోల్డ్ దెమ్ ఇట్స్ నాట్ ద వే టు ఫాలో మీ లైక్ దిస్ ఎట్ హై స్పీడ్ యూ షుడ్ నాట్ హావ్ డన్ ఇట్ హి సెడ్.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు
0: అండ్ ఆఫర్ దెమ్ టు కాలేజీ పిల్లలు the two boys are calling
1: swami swami darshanam kavalani mem vachamu
0: bhagwan we have come here to see you
1: nijanga ee kashtam jaragatam chetane motor cycle nunchi padipovadam chetane darshaname kaadu sambhashaname kaadu sparshame kaadu prasadam kuda maaku labhinchindi.
0: The boys immediately said bhagwan because of this difficulty because of this accident because we fell down from the motorcycles we could speak to you
1: మా దగ్గరికి వచ్చి మా తలని మిరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటి ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో.
0: Without this had not this accident happened you would not have caressed and fondled us.
1: కనుక స్వామి మీ దర్శనాన్ని మేము ఆశించాము శ్రద్ధతో మేము వచ్చాము.
0: We wanted to see you. We came in all earnest.
1: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
0: We could see you. We could touch you. We could converse with you.
1: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
0: anna. If we are to have this triple benefit we are ready for any accident for any difficulty.
1: Ee kunti korinatundi.
0: This is the prayer of Kunti.
1: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
0: Naturally you will think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
0: Of course there is scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
0: From the God's standpoint of view there is nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
0: Kuchela went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
0: There he entered the palace.
1: అడగవలసింది ఏదో అడగనే లేదు.
0: He has not asked what he really wanted.
1: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
0: The one who knows your mind, you don't need to ask him.
1: తిరిగి అంతా భోజనం ఈదనంత పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
0: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
1: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
0: As he was returning, traveling to some distance, on his return journey he started feeling like this. What happened to my children? What is they are facing all problems.
1: Goppa bhavanam erpadipoyindi.
0: By the time he reached the spot he could
1: see
0: a man
1: sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
0: He saw his wife full of jewels.
1: Pedda rani vale vachindi itani sanmaninchadaniki.
0: Wife came there to receive him like a queen.
1: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
0: And Kuchela doubted, is she the queen or my wife?
1: ఆమె దగ్గరకు వచ్చి
0: అండ్ షీ కేమ్ క్లోజ్ టు హిమ్.
1: కృష్ణుడు ఏమన్నాడు?
0: షీ వెంట్ ఆన్ ఆస్కింగ్ వాట్ డిడ్ కృష్ణ సే.
1: ఇతనికి ఏమీ తోచలేదు.
0: వెల్ హీ కుడ్ సే ఎనీథింగ్.
1: సతీ

0: హ్యావింగ్ కమ్ టు నో ఆఫ్ మై అరైవల్ హీ హస్ సెంట్ హిస్ అటెండెంట్స్ టు రిసీవ్ మీ దేర్ నరక
1: ఎరిగినంతనే
0: ద మోమెంట్ హీ కేమ్ టు నో మై అరైవల్
1: ద్వారపాలుల చేత ఆజ్ఞయంపే
0: హ్యావింగ్ కమ్ టు నో మై అరైవల్ హీ సెంట్ హిస్ గేట్మెంట్ టు రిసీవ్ మీ
1: దిక్కున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే
0: ద మూమెంట్ హీ సా మీ హీ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ అండ్ హీ హగ్డ్ మీ
1: వనరించి మోము వాచినట్టు ఎగ దిగ చూచి కౌటన్ బిగుచుకొని
0: హీ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ మీ ఫ్రమ్ టాప్ టు టో
1: దేవి ఏమందు అతని దీనపరత
0: వాట్ ఎమ్ ఐ టు సే అబౌట్ హిస్ కంపాషన్
1: ప్రేమయే తాను తానే ప్రేమ
0: హీస్ లవ్ హీస్ పర్సోనిఫైడ్ లవ్
1: పేద కుచేలుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరే
0: ఇస్ దేర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్
1: పిటికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు ఆహా ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను ఎంత మూర్ఖుడను ఎన్ని విధమైనటువంటి అజ్ఞానం నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణ ఇది అంతా నీ ప్రసాదమే అనుకున్నాడు
0: కుచేలా స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్ ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్
1: పూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు
0: ఇఫ్ యు గాట్ దట్ ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్
1: నమ్మక చెడిన వారలున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: Kani,
0: many who suffer.
1: Vashattu, nammakunda chedipothunnaru chaala mandi.
0: But unfortunately, many ruin
1: themselves
0: because they have no faith. They fall down from the
1: mountaintop.
0: They ruin themselves totally.
1: Kani, namminatunti varu paataloloku nunchi kudanu vaikunthaniki teesukoni pothunnadu.
0: Those with full faith right from the bottom they rise to the very heaven itself
1: kanukane nammakam chaala pradhanam
0: therefore faith is very essential
1: vishwasam faith faith faith
0: faith and faith faith alone is very important
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్
1: దృశ్యమంతా దృక్కైపోతుంది
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది
0: అండ్ ఆల్ ది సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్
1: కనుక ఆ ప్రేమ చేతనే సాధించండి
0: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి ఆంధ్ర పల్లెల పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
1: Chala
0: last
1: 4
0: days and
1: call
0: it a heaven. The villagers are innocent.
1: వారంతకుడిని పవిత్రమైన హృదయం కలవారు.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: They have strong faith.
1: భారతీయ సంస్కృతి అనేటువంటి ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: The culture of Bharat is preserved there in villages.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందము ఇట్టిది అట్టిది అని ఎవరు వర్ణించలేరు.
0: Their joy in the state of bliss is beyond all
1: నామైన భక్తి
0: measure. That is true devotion.
1: ఈ ఆంధ్రలో నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిరించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantaramunu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse.

0: God is full of love. Love is His divine form. Love is also the Taraka mantra of all divine forms. Unable to describe even a small fraction of this love, O man, how can you see the good things and the good thoughts in this world?
1: ఇనుము విరిగనేని ఇనుము విరిగనేని ఇమ్మారు మొమ్మారు

మనసు విరిగనేని మరి చెప్పగలరటయా

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of God.
1: ప్రేమ స్వరూపులారా, అన్ని యుగముల కంటే కరించుటకు కలియుగమే సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూపాస్, ఆఫ్ ఆల్ ఏజెస్ ద కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన తీర్చనే శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్ముని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సేక్రెడ్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టూ ప్రాక్టీసెస్.
1: నవవిధ మార్గములు యందు ప్రధానమైనటువంటిది కీర్తనమనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం గుర్తించుతూ వచ్చాం.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: Samyak kirtanam itihi sankirtanam mani. Hudayamto vichchalavidiga, hudayanandamuga, nirbhayamuga, niratankamuga, bhagavantuni yokka namamunu uchcharinchadame sankirtanamu ani kodanu deeniki sarthaka namam.
0: The word sankirtan can be explained and expanded by saying that it consists of uttering the name of the Lord loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtana cheyatamlo ini vishwamine tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatvanti yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము.
0: సంకీర్తన స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: హిట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్, ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is Guna Sankirtan.
1: Rendavadi Leela Sankirtan.
0: The second is Leela Sankirtan.
1: Moodavadi Bhava Sankirtan.
0: The third is Bhava Sankirtan.
1: Nalagavadi Nama Sankirtan.
0: The fourth is Nama Sankirtan.
1: Aithe ee naati manavula yendu leka sadhakula yendu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు, కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi Guna Sankirtana.
0: The first one is Guna Sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eluvadinatundide kani Guna Sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: ఇక రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagat antai kunnu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్లుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హి కెన్ మేక్ యు ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. How can anyone understand or describe how Ishvara's sankalpa is going to take place?
1: Adi nidanagnela pipilaka adi brahma paryantamu nive adi erungaru madigalangaru mudamujendaru bhuvinikondaru vivekamuna vartinchadannikaru virrevigadaru kaani chivarake melakedi sambhavinchuno teliyajalaru enta varalaina.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ni uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham సుఖము నుంచి సుఖము లభించుతుందని అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నమునకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: వన్ ఇస్ శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: ది లాస్ట్ వన్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకూడను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతులుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idiye uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu visvasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kanukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Inda sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakyam anaga Arjunudu Krishnunaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున హూ రిగార్డెడ్ టు బి క్లోజ్ టు కృష్ణ యాజ్ ది గ్రేటెస్ట్ థింగ్, అట్ ఆల్ టైమ్స్ వాంటెడ్ టు బి నియర్ టు కృష్ణ, బట్ he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramu gaavistu untadi.
0: Such proximity is connected only with human relationships but this goes very distant.
1: kaaranam emelaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity, that becomes a weakness.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదమునకు తానుకు సరైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: The next one is దాస్య భక్తి. A good example for that is the close relationship between Hanuman and Rama.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamulu yokka prabhavanni kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హి రోట్ ఇన్ సంస్కృత్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితము గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ. నేను శ్రీ రామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
0: With quiet and peaceful words, he described himself as the Dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasattvame, tana pravartaniyandu dasattvame.
0: There was service even in his words, there was service even in his conduct.
1: Manasunandu kudanu dasattvame,
0: in his mind too, it was filled with service.
1: Manovakar karmamuliyandu dasattvamunu anubhavinchatam cheta త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
0: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్, ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్, వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: Even in such a case of Hanuman, who had all the Trikaranas filled with service, he too promoted only bodily connection.
1: Rama ante priti tappa maroka Krishna ante kuda athu ishtapadetunte vaadu kaadu.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: Idi sankuchitamainatunte buddhi.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్ర శేష పురుష సహస్రాచ సహస్రపాత్ సర్వనామములు కూడాను సర్వరూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: ఏతావాతా దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of భక్తి.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: The fourth one is వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి is యశోదా.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: She would not accept any other name except the name which was given at birth by her.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవా, నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్.
1: వెన్ ఇస్ హీ కమింగ్,
0: వెన్ ఇస్ యూ గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: Yashodaku kopam vachindi.
0: Yashoda became angry.
1: ఎవడా మధురాపురి విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: హూ ఇస్ ఇట్ దట్ లివ్స్ ఇన్ మధురాపుర? ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్.
1: గోపికామాన సంచారుడు ఎవడో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఫిల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్, ఇస్ మై గోపాల వెల్?
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను అభిలషించటం లేదు.
0: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ యాజ్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి,
1: గోపికల భక్తి.
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్ మేనర్ అండ్ దే డు నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడా కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకే అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చిడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చిడ పురుగు చేరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచితుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట,
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడా మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్టేక్స్ సెవెరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్.
1: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
0: ఇట్ వాజ్ యూజువల్ దట్ ది హస్బెండ్ ఆఫ్ దట్ పర్టికులర్ గోపిక ఆఫ్టర్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్ వుడ్ కమ్ లేట్ ఇన్ ది నైట్ అట్ 10 o'clock.
1: కానీ ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: సర్ప్రైజింగ్లీ దట్ డే ఇన్ అన్ ఇన్ఎక్స్ప్లికబుల్ మేనర్ ది హస్బెండ్ కేమ్ అట్ 6 p.m.
1: వచ్చినటువంటి భర్త అలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు. తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి యొక్క పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క

0: 6 PM వచ్చినటువంటి భర్త అలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: అయ్యో భర్త అలసిపోతూ వచ్చాడే అని ఆమె కూడాను అతనికి ఏమాత్రం కూడాను తొందర నివ్వకకుండా తాను కూడాను దీపములు ఆర్పివేసి తాను కూడాను నెమ్మదిగా పండుకుంది.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: ఆ సమయమును పురస్కరించుకుని 7 గంటలకు కృష్ణుడు వచ్చాడు.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
1: The Gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
1: She went to the keyhole and she was praying.

0: ఓ కృష్ణ, వై ఆర్ యూ సో ఇంపేషెంట్ అండ్ డూ నాట్ లెట్ మీ టైమ్ టు ఓపెన్ ద డోర్. వెయిట్, బీ పేషెంట్, ఐ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ లిటిల్ వైల్. వై ఆర్ యూ సో ఇంపేషెంట్?
1: పతిని దూర పోవలేదు మది సంధ్య ముందు మేము.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది, కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది, మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
1: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ, హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్, అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికాస్ ఎగ్జిబిట్ ఏ డ్యూయల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
1: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
1: ఈ అజ్ఞానమున కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for ignorance? It is a duality.
1: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగం యొక్క కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
1: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
1: రాగ ద్వేషములకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
1: కర్మనే కారణము.
0: The work we do is
1: right. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
1: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
1: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికలు

0: యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
1: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్
0: మధుర భక్తి.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
0: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
1: This is not easily attainable by everyone.
0: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
1: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
0: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
1: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్డ్ టు ఫర్గెట్ హర్సెల్ఫ్.
0: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
1: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
0: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
1: We now come to nama sankirtan, sankirtan of the name.
0: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
1: It is this nama sankirtan sai has been establishing everywhere.
0: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
1: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
0: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: దివ్యాత్మ స్వరూపస్ ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
0: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
1: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
0: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
1: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
0: ఈ 100 కోట్ల రామాయణం కొను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
1: హీ సెడ్ దీస్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ బిట్వీన్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది 3 వరల్డ్స్.
0: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
1: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores 33 lakhs 33,333 verses.
0: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
1: There was a remainder of 1 verse.
0: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
1: He began separating the letters in this verse.
0: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
1: Out of this came 32 letters.
0: ఈ 32 అక్షరములో 10 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
1: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
0: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
1: 2 letters remain.
0: ఆ 2 అక్షరములే ప్రేమ. అదే 2 అక్షరములు.
1: Those 2 letters are prema. 2 letters.
0: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
1: These 2 letters of prema have been distributed and remained equally.
0: ఆ ప్రేమనే దైవము.
1: That prema is God.
0: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
1: That aspect of love is God's aspect.
0: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
1: The same 2 letters became Rama, the 2 letters.
0: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
1: The same 2 letters became Hari.
0: ఆ 2 అక్షరములే హరా అనేది.
1: The same letters became Hara.
0: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ రామ సాయి బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్ రామ కృష్ణ హరి హర సాయి బాబా.
0: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్ ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
0: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
0: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
1: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
0: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
1: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
0: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
1: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
0: దీనికి నామా అని రెండు అక్షరములు.
1: దేర్ ఆర్ అగైన్ టూ లెటర్స్ నామా.
0: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
1: నామా వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
0: నా ఆ మా మూడు చేరితేనే నామా అయింది.
1: నా ఆ మా బికమ్స్ నామా.
0: నా జీరో,
1: ఆ ఇస్ టూ,
0: మా ఐదు,
1: మా ఇస్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ సెవెన్.
0: కనుకనే ఈ ఏడు స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
1: దీస్ సెవెన్ స్వరాస్, ది సెవెన్ ట్యూన్స్, ది ఫార్మ్ ఆఫ్ దీస్ సెవెన్ ట్యూన్స్ ఈజ్ నామా.
0: శృతి, లయ, రాగ, తాళ, భావ, ప్రేమ, సన్నిహిత ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
1: This is consisting of all the seven, Shruti, Laya, Raga, Tala, Prema, Bhava.
0: Kalukane, Dinine Sapta Swaramunu Annaru.
1: This has also been called the Sapta Swara, the seven.
0: Dinine Sapta Lokamunu Annaru.
1: Also been called seven worlds.
0: Sapta Rishulu Annaru.
1: Seven Rishis.
0: Sapta Dinamulu, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Ivanta Sapta Dinamulu.
1: Seven days from Sunday, Monday, Tuesday onwards.
0: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
1: బికాస్ ఆఫ్ ద సేమ్ సిగ్నిఫికెన్స్ ఇట్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ సప్తాహ.
0: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి ఒక తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
1: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వి డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
0: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్, గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
0: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
1: దట్ స్వర షుడ్ కమ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్.
0: నీ భావములో పొరలాలి.
1: That thought should be full.
0: Premalo munagali.
1: It should be dipped into
0: prema. Tarmayattudu kavali.
1: You should forget your...
0: Ide tapasu.
1: This is called tapas.
0: Ee vidhamainatu sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kuda nu tarimpa chestundi.
1: Such sankirtan will liberate not only the individual but the entire community.
0: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
1: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఏ పరమహంస.
0: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆర్తుడై ప్రార్థన చేయి.
1: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
0: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
0: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
1: If you are afraid of others, they are not going to give you liberation.
0: ఏ కష్టములకు ఏ నష్టములకు ఇతరులు మనం ఆదుకోరు.
1: No one will come to our help when there is any trouble.
0: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
1: God is the only one who will come to.
0: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కానీ రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: Individuals can only ruin you, but they can never help you at any.
0: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిమ్మిడి ఉంటుంది.
1: Selfishness, selfishness, everywhere selfishness is filled.
0: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
1: When this selfishness exceeds limits, it becomes ego.
0: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికి ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
1: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
0: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
1: This tamoguna is a symptom of the man with greed.
0: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
1: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
0: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
1: Irrespective of what others may say and what paths others may take,
0: nishartham entundi deento bhagavantanni prarthinchu.
1: యూ ప్రే టు గాడ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్.
0: నీ విశ్వాసం నీది.
1: యువర్ ఫెయిత్ ఇస్ యువర్.
0: విశ్వాసం నో రీజన్ నో సీజన్.
1: దేర్ ఇస్ నో రీజన్ అండ్ సీజన్ ఫర్ యువర్ ఫెయిత్.
0: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
1: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
0: నీవు పరులకు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
0: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య. నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
1: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్రులను అభివృద్ధి గావించుకుని సాత్వికము నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: వెతుకుతున్నాను నేను, వెతుకుతూనే ఉన్నాను.
1: I am searching and I have been searching.
2: వెతుకుతున్నాను నేడు నాడు నిజమైన శుద్ధవర్ణి.
1: I have been searching, I am searching for a true devotee.
2: ఆగొన్న మానవుని ఆకలి తీరున పంచభోజంబ పాకం విన.
1: Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: నిరుపేదవాని పేదరికం పోన పిత్త ప్రభావము విన్నంత.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులే ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meer ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: వాడు తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్వికులు.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantra shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చెవులు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడీ.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: విదౌట్ ది మంత్రస్ హీ కెనాట్ జస్టిఫై హిమ్సెల్ఫ్ ఎవ్రీథింగ్.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: ద ఫార్చునేట్ వన్స్ విల్ బి ఏబుల్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ మంత్రస్.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
2: కానీ ఇంతమందిలో కూడా కట్టేటప్పటికి 130 మాత్రం చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఆఫ్ మల్టిట్యూడ్స్ ఓన్లీ 130 ఆఫ్ యూ కుడ్ బి హియర్. హౌ లక్కీ యు ఆర్, హౌ ఫార్చునేట్ యు ఆర్.
2: కానీ ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు. కానీ వీరు చేయలేదు, ఉన్నవారు స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యు మేడ్ అటెంప్ట్ టు హ్యావ్ many more you would have got them, but you got yourself satisfied with this number.
2: Shastram unnepudu satyam gaanenchu kreda samagatam vipraala.
1: O priest, you go by the dicta of shastras and vedas and you conduct according to their dictates.
2: Ee vipra anentuvaru shastrani namminatuntivadu.
1: Vipra, the priest, has got full faith in shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కానీ అందులో కొంత భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి ఒక ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: Itti mantramulu cheppetuvanti vyaktikulu chikatam chala adrushtam.
1: It's a great fortune to have such a rich who can recite chant with perfection and clarity.
2: Itvanti rithikulu nenu ikkada yagnam cheyinchalante chala ento aanandistunnaru anek mandi.
1: Bhagavan is extremely happy to have this group of ritriks performing this yajna here.
2: Otu teju nunchi ulanu putapattilo yajnam jarugutundadi.
1: In Puttaparthi there is another yajna to follow the same month from the first onwards.
2: Prati dasara kudanu chesetundi yajnam.
1: It is the yajna that coincides with the dasara celebration.
2: Adi jnana yajnam.
1: It is jnana yajna.
2: Idi జ్ఞానయజ్ఞం కాదు.
1: దిస్ ద కరెంట్ వన్ ఈజ్ నాట్ జ్ఞానయజ్ఞ.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే, పెద్దలకు మాత్రమే భోజనం పెడుతుంది.
1: దట్ యజ్ఞ రిలేట్స్ టు యువర్ మైండ్, ద రెల్మ్ ఆఫ్ సైకాలజీ ఇన్ ది మైండ్.
2: కనుక ఋత్రికులారా, 10 దినములు శ్రమ పడినందుకు నీకెంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, there's very positive result you will face.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: The results may not be noticed right now.
2: మీరు పోయి స్వస్థలం పోయి చేసిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: By the time you go back and return to your own places, you will realize what a blissful state you are going to be.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: Yesterday happened to be Krishnashtami.
2: Krishnashtami dinam mee oka yagnamu samapti cheyadaniki prayatnincharu.
1: You made an attempt to conclude your yagna on Krishnashtami day.
2: Kani Krishna yokka ashtami adi pavitramainatundi ashtami.
1: Krishnashtami is not related to this current yagna going on. It is a different sacred occasion.
2: Krishnudu chinna pillalu vale aadukuntu పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ హీ వాజ్ ఆల్సో మేకింగ్ ఆల్ ఎల్డర్స్ హ్యాపీ అరౌండ్ ఇన్ ద విసినిటీ.
2: అందులో మన ఋత్రికుల్లో కూడా చాలా మంది యూత్తులంతా ఉన్నారు, పిల్లలుగానే ఉన్నారు.
1: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ ఋత్రిక్స్ దేర్ ఆర్ యంగ్ పీపుల్.
2: ఇది చాలా అదృష్టవంతం.
1: It's a matter of luck to have youngsters among ritviks.
2: ee youth ikka idiniki youth anta cheratam chaala pavitramainatundi.
1: Youth joining this ritvik group is a positive fine, a sacred thing indeed.
2: నేను వినాయక చెప్తుంటాను, ఇలాంటి నృత్యకు చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినాయక్, యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగినవిగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: హృత్యుకుడు సరైనటువంటి యొక్క అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka ilaadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulaga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టబడి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పన్నే మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna?
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
2: ఇది స్పిరిచువల్.
1: యజ్ఞ ట్రూలీ ఈజ్ స్పిరిచువల్.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞము.
1: దిస్ యజ్ఞ గ్రాంటెడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్, అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, గివింగ్ జాయ్ విత్ ఇన్.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tenderly, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా అవుతుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్ ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైన భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యు ఫీల్ దట్ టు లీవ్ హిమ్, గాడ్ ఫీల్స్ టు సెట్ టు లీవ్ యు. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ యు, అరౌండ్ యు, అబౌట్ యు, బిలో యు, ఇన్ యు.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ భగవాన్. That is elsewhere in places like Bangalore. No, no. He is with you, in you, always, every moment of life.
2: Kanaka manaki head priest chudanu chaala siddhaga bhaktiga manchi idiga chesadu.
1: The head priest did it with all sincerity, discipline and devotion.
2: Intiye kaakunda tana paniga tanu chusukoni vachesadu.
1: And in fact he considered this job as his own personal.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ రాదర్ వెరీ డిఫికల్ట్ అండ్ దే ఆర్ రేర్.
2: ముఖ్యంగా మీరు త్యాగాన్ని బోధించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మానవునికి ఎన్నో ఆశలు ఉంటుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ మెనీ అంబిషన్స్.
2: ఈ ఆశలన్నిటి కూడాను క్రమక్రమేణా కూడాను అన్ని దైవప్రీతిగా మీరు అర్పితం ప్రయోగించాలి.
1: వాట్ వి ఆర్ సపోజ్ టు డు ఇస్ to offer all our ambitions and future plans to God himself.
2: Kevalam self matrame chusukokandi.
1: You should never go by your own self.
2: Self kante help chaala manchidi.
1: More than the self, help is more important.
2: Ye chesina kuda nenu idi ma hrudayam kosam chestunnanu, ma aatma nimittamai aacharistunnanu ani meer bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, atma in me.
2: Kaluka idi artham chesukune nimittamai icchesinatundi yagname gaani ee kevalam bahyanga laukikanga aachinchinatundi okka yagname kaadu.
1: This yagna is performed with single point of view to realize and experience one's own atma. It is in no the physical, worldly or mundane or transient.
2: Mee chema nimittamai, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ యజ్ఞ ఫర్ యువర్ ఓన్ బెటర్మెంట్, ఫర్ యువర్ ఓన్ ప్రోగ్రెస్, ఫర్ యువర్ ఓన్ అడ్వాన్స్మెంట్, ఫర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
2: కానీ ఇది మీకోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
1: యూ హ్యావ్ డన్ దిస్ నాట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అలోన్, యూ హ్యావ్ డన్ దిస్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
2: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: The wind takes mantra, the sound waves all over.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: The sound received gets into your heart.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: Don't think that you have spelt out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రంలోని భావించాలి.
1: కన్సిడర్ దట్ దిస్ చాంటింగ్ ఆఫ్ మంత్ర ఇస్ నాట్ లిమిటెడ్ టు యువర్ సెల్ఫ్, నాట్ టు గ్రూప్ హియర్. ఇట్ ఈస్ ఫుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రెసొనెంట్ వైబ్రేషన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్.
2: కేవలం మన ఇండియాకు మాత్రమే కాదు,
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఇండియా అలోన్.
2: అన్ని దేశములకు కూడా ఇది సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్.
2: భాషల్లో కొన్ని వ్యత్యాసం రావచ్చు.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద లాంగ్వేజ్.
2: కానీ భావంలో ఎట్టి వ్యత్యాసము ఉండదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫీలింగ్ అండ్ స్పిరిట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
2: అమెరికన్స్, రష్యన్స్, నీగ్రోస్ కూడా చాలా దీన్ని ఆశిస్తూ వచ్చారు.
1: మెనీ మెనీ కమింగ్ ఫ్రమ్ అమెరికా, రష్యా, ఆఫ్రికా, దే ఆల్ వాంట్ ఇట్, దే రిలీజన్, దే యాక్సెప్ట్ ది యజ్ఞ.
2: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో లెర్నింగ్.
2: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీస్ వచ్చారు.
1: లాస్ట్ మంత్ On 26th, devotees from Germany came over here.
2: Akkada Germany ki vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vaarandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declared that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు దేశం మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడా లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రము చాలా అవసరం.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది, ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన గేడు దాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరిన రీతియో కోరనే కోరితే కోరిన విడిపోకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: తలచిన రీతియో తలచనే తలచిది.
1: Having thought over,
2: తలపు పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాని తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should achieve, we should attain, having determined.
2: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
1: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
2: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికి సంబంధించినటువంటిది.
1: This అతిరుద్ర మహాయజ్ఞ applies to everybody.
2: ఒక కాస్ట్, ఒక రిలీజన్, ఒక దేశము మాత్రం కాదు.
1: అతిరుద్ర మహాయజ్ఞ is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
2: ప్రపంచమును అంతా కూడా సంబంధించినటువంటిది.
1: This applies to all the world over.
2: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెరూపనే అందరూ ఏకమైపోతారు.
1: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
2: Pakistan, Afghanistan, America, Japan, Germany, అన్ని కూడా ఏకమైపోతాయి.
1: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
2: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
1: There are many, many devotees in America.
2: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
1: There are many Ritviks in America.
2: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
1: There are Mahamadans also.
2: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
1: A lady has written a book on Bhagavan.
2: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
1: She has handed over her work to her guru, the preceptor.
2: అతను దీన్ని చూచి కంటిదారులు కార్చారు.
1: And her guru started shedding tears going through the book.
2: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కలిగించాలి.
1: And the guru said, I too should have such a rare fortune.
2: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికీ అందించాలి.
1: And there in America, this book is printed and well circulated all over the country.
2: కనుక మనము దేశానంతా ఏకం చేయాలి.
1: We should bring in the spirit of unity in this country.
2: Unity in divinity.
1: Unity is divinity. Unity in divinity.
2: చూడండి ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
1: For instance, in Bharat, there are so many differences.
2: ఇంతకు ముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయా.
1: The composite Madras state is divided into two.
2: మెడ్రాసు ఆంధ్ర రెండైపోయా.
1: The composite Madras state today ఈజ్ ఇన్ టూ స్టేట్స్, మద్రాస్ తమిళనాడు అన్ వన్ హ్యాండ్,
2: ఆంధ్ర వచ్చేటప్పటికి త్రీ ఆంధ్ర తెలంగాణ రెండు వేలు అయిపోయాయి.
1: ఈవెన్ ఆంధ్ర తెలంగాణ ఇస్ ప్రిపేర్డ్ టు గో అవే.
2: అప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు మళ్ళీ డివైడ్ అవుతా ఉంది.
1: Now there seems to be division even in Telangana.
2: కానీ ముక్కలు ముక్కలు చేయటం గొప్పతనం కాదు.
1: Segmentation, fragmentation is not a healthy thing.
2: చేర్చడం చాలా గొప్పతనం.
1: Unity, unification is greatness.
2: యూనిటీ ఎక్కడ ఉండునో,
1: where there is unity,
2: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
1: There is purity.
2: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
1: Where there is purity, there is divinity.
2: కనుక ఆ యూనిటీకి మనము అయినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we should make every sincere effort to achieve.
2: ఇన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
1: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మీరు గుర్తించి దీన్ని ఎక్కువ అభివృద్ధి పరచాలి.
1: Understand the subtle points that you are seeing here. See that these things are spread.
2: మీ అందరి అందు కూడాను అంతో ఇంతో భేద బుద్ధి ఉంటే దీన్ని తీసి పారవేయండి.
1: ఈవెన్ ఇఫ్ యూ హావ్ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ డ్యూయల్ ఒపీనియన్ సాక్రిఫైస్ ఇట్, గివ్ దెమ్ అప్.
2: ఏకంగా చేర్చకండి.
1: మేక్ ఇట్ వన్.
2: అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కన్సిడర్ ఎవ్రీబడి ఆల్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
2: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ట్రూ వాల్యూ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వీ డూ.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ ఆర్ నేచర్ ఆఫ్ ఆత్మన్. This nature of Atman can only be well understood the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: manavattvam ante emito, pashuttvam ante emito, rakshasattvam ante emito, daivattvam ante emito, ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజన్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము, మానవత్వము, పశుత్వము, రాక్షసత్వాన్ని గుర్తించటము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ, ది హ్యుమానిటీ, ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర, మనస్సు, ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్, ఆత్మ.
0: ఇంకా పశువు అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఎన్ అనిమల్?
0: ఆత్మను, మనస్సును విస్మరించి కేవలము శరీరతత్వమునందే జీవించేటువంటిదే పశుత్వము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది యానిమాలిటీ, ద బీస్టియల్ నేచర్ విచ్ ఫర్గెట్స్ ద మైండ్ అండ్ ద స్పిరిట్ అండ్ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద బాడీ అలోన్.
0: ఆత్మను విస్మరించి శరీరము, మనసే లక్ష్యమునందు ఉంచుకొని ఈ రెండింటి యొక్క అనుభూతుల నిమిత్తమై అరులు చాచేటువంటి వారు రాక్షసులు అని.
1: దెన్ అగైన్ ఇట్స్ ద డెమన్ దట్ ఫర్గెట్స్ ద స్పిరిట్ ఆత్మ అండ్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ద టెంపరమెంట్ ఆఫ్ ది బాడీ అండ్ ద మైండ్ అలోన్.
0: దేహతత్వాన్ని, మనోతత్వాన్ని విస్మరించి కేవలము ఆత్మయందే ఆనందాన్ని అనుభూతిగా తీసుకునేటువంటి వాడు దైవత్వము అని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద డివినిటీ, ద పర్సన్ ఈస్ డివైన్ ఇఫ్ హి కాన్సన్ట్రేట్స్ ఆన్ ద స్పిరిట్ ఆత్మ అలోన్ విచ్ ఇస్ బియాండ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: కానీ మనం పశుత్వము కాకుండా,
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్,
0: రాక్షసత్వం కాకుండా,
1: ఆర్ డెమోనిక్,
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ, బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: All the endeavors and pursuits undertaken with this body are temporary.
0: Sharirame asthiram.
1: Body itself is temporary.
0: Asthiramainte deham dwara kalaka.
1: Without being bestial.
0: Rakshasattvam kaakunda.
1: Or demonic.
0: Sharira mano aatmala yokka sammilitamainte yokka swaroopanni chakramaina margamulo anubhavinchetu.

0: ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
0: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్ టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరీ.
1: శరీరమును పనిముట్టుగా నిశ్వసించి
0: కన్సిడరింగ్ దట్ ది బాడీ ఇస్ పర్మనెంట్
1: మానసికంగా చేసేటువంటి సమస్త సాధనలు కూడాను శాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దోస్ డన్ విత్ ద మైండ్ ఆర్ పర్మనెంట్.
1: మనోమూలం విదం జగత్, విశ్వమంతా కూడాను వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
0: ఇట్స్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: మనస్సుకు నాశము లేదు.
0: దేర్ ఇస్ నో డెత్ ఫర్ ద మైండ్.
1: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
0: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
1: మనసు లేని స్థానము లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
0: ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మైండ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్రహ్మన్.
1: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
0: We should have students of that kind who will know the unity between these two.
1: ఉద్దాలకుడు
0: ఉద్దాలక
1: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
0: ఉద్దాలక మేడ్ వెరీ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
1: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
0: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హైయర్ దాన్ ఉద్దాలక.
1: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
0: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హి హస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
1: కారణమేమనగా
0: ద రీజన్ ఇస్
1: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
0: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
1: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
0: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
1: కనుకనే తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
0: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
1: ఈ విద్యార్థులలో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దాలకుడు.
0: ఉద్దాలక నోటీస్డ్ సర్టన్ వీక్నెసెస్ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ హిజ్ ఓన్ సన్.
1: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
0: హీ కేమ్ టు నో దట్ దిస్ బ్రహ్మన్ ప్రిన్సిపల్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ సెడ్ ఫాదర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ.
1: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
0: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున
0: బై మియర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బీ ద వన్ ఆఫ్ వేల.
1: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
0: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
1: పిచ్చివాడ
0: మ్యాట్ క్యాప్.
1: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
0: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
1: నేర్చేది అణుమాత్రము.
0: దే నో ఎ ఫ్రాక్షన్.
1: చెప్పుకునేది అనంత మాత్రం.
0: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
1: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
0: And Uddalaka taught the same thing to his son Nachiketa.
1: Babu, oka chinna patrato neelu teeskunra annadu.
0: Your son, bring a vessel of water.
1: Tande daggara techi pettadu.
0: He brought it and kept it there.
1: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
0: Go and ask your mother and bring some sugar.
1: Chakkara techi chupinchadu.
0: And sugar is brought there.
1: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
0: యూ సీ ది షుగర్ ఫస్ట్ యువర్ సెల్ఫ్.
1: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
0: నచికేత వాచ్ ద షుగర్ వెల్.
1: ఆ చేతితోనే నీళ్లలో వేశాడు.
0: అండ్ దెన్ హీ మిక్స్డ్ ఇట్ ఇన్ వాటర్.

0: నచికేత దాన్ని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సెడ్ నచికేత మిక్స్ ఇట్ వెల్.
0: నచికేత పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్లలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: నచికేత స్టర్డ్ ఇట్ వెల్ అండ్ మిక్స్ ద షుగర్ కంప్లీట్లీ ఇన్ వాటర్.
0: తరువాత ఉద్దాలకుడు, నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచూచాడు, చక్కెర కనిపించలేదు.
1: Now he looked deep with broad open eyes. He couldn't see.
0: Chei petti cheesko annadu.
1: He said collect it with your hand.
0: Chei petti chetiki chikkaledu.
1: He couldn't catch hold of the sugar.
0: Nanna chetiki chikkaledu.
1: Father I can't.
0: Kantiki ganipinchaledu.
1: I couldn't catch it nor could I see that.
0: Appudu uddharaku cheppadu, neevu chakkari techinde neevu chuchavu kada.
1: Then uddhalaka said, you yourself brought the sugar and you saw
0: that. Nee chetitone ee okka jalam mundu posindi kuda neevu anubhavinchavu kada.
1: With your own hand you mixed and stirred it well.
0: Aithe ippudu nee chetiki adi chikkatam ledu, kantiki kanipinchatam ledu.
1: However you are not able to get it now nor see that.
0: Ekkada unnado chuchuko annadu.
1: Find out where it has gone.
0: Naaku teliyadu annadu nachiketu.
1: Son Nachiketa replied, I do not know.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: Keep two drops on your tongue.
0: నాలుగు పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water there is sugar.
0: ఈ చక్కెర అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా?
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: See, it is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండం లోపల,
1: in this big vessel of the universe,
0: దివ్యత్వం అనేటువంటి యొక్క మాధుర్యాన్ని చేర్చి,
1: the sweetness of divinity,
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి నిత్య కర్మల ద్వారా దాన్ని చక్కగా కరిగింపజేసి,
1: man has to mix up through his daily actions,
0: ఇదే జగత్ అనేటువంటి భాండంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండేటువంటి దైవత్వాన్ని ఎత్త మీరు చూడగలరు.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: చేతికి చిక్కడు కంటికి కనిపించడు.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: You can only experience him.
0: ఈ పాత్రలో ఉండినటువంటి ఒక తీప్ మాధుర్యము అడుగున ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, నాలుగు ప్రక్కలా ఉంటున్నది.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది.
1: It means the vessel is full of this sweetness.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించాలి.
1: Students understand this clearly.
0: అదే విధముగానే,
1: లైక్వైజ్
0: మానవత్వమునందు,
1: ఇన్ హ్యూమన్ లైఫ్,
0: ఈ మాధుర్యం అనేటువంటి యొక్క దివ్యత్వము,
1: ద స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ,
0: సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ఈ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక నీవు చేసే ప్రతి పని ఎందుకు మాధుర్యంగా ఉండాలి.
1: Therefore, every action must necessarily be sweet.
0: నీవు చూచే ప్రతి చూపు కూడాను మధురమైనటువంటిదిగా ఉండాలి.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: Every word that you utter should be sweet.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: All those that you express through your senses must be
0: sweet. నయనం మధురం, వచనం మధురం, హస్తం మధురం, పాదం మధురం, సర్వం మధురం,
1: ఎవ్రీథింగ్
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ ఓన్లీ.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ begin to talk, you use
0: దీనిని
1: harsh
0: బట్టి
1: words,
0: లోపల మాధుర్యం లేదు.
1: When you use harsh words, there is no sweetness within.
0: ఒట్టి జలమే ఉంటున్నది.
1: Only water is there.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
1: There is God.
0: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
1: But you are not visualizing in the true sense.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: Because of the disease of ego and attachment inside,
0: మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు
1: యు ఆర్ అఫ్లిక్టెడ్ బై మలేరియా.
0: తీపు నీవు తిన్నప్పటికి అది చేదుగా ఉంటుంటది.
1: ఈవెన్ ఇఫ్ యు పార్టేక్ స్వీట్ ఇట్ వుడ్ టేస్ట్ బిటర్.
0: ఆ తీపులో లేదు దోషము.
1: నో మిస్టేక్ విత్ ద స్వీట్.
0: నాలుకలో ఉన్నది దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ద టంగ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగం రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వి మే డూ వి షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చెయ్యాలి.
1: వి హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి యొక్క ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ ది టీచింగ్ ఈస్ పాస్డ్ ఆన్ టు ద మైండ్,
0: కేవలం మనసుకున్నంత మాత్రం ఏమైపోతుంది, నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది.
1: As said, as Bhagwan said the other day, it was only to the man, it will pass through the
0: చిత్తస్య శుద్ధయే కర్మః. ఏ కర్మను చేసినప్పటికీ చిత్తశుద్ధిగా చేయాలి.
1: వాట్ ఎవర్ యాక్ట్ వీ మే డూ వీ షుడ్ డూ ఇట్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: పవిత్రమైనటువంటి కర్మల్లో మనం జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ డూయింగ్ సెక్రెడ్ యాక్టివిటీ.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ప్రారంభించాలి.
1: వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సమాజం యొక్క దీంట్లో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ సొసైటీ యాజ్ ద డివైన్ ఫార్మ్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అల్లా అని పిలుచు, జీసస్ అని పిలుచు, జొరాస్ట్రియం అని పిలుచు, గురునానక్ అని పిలుచు, రామా అని పిలుచు, కృష్ణ అని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: God is one. You may give him any name. Jesus, Allah,
0: Zoroaster.
1: The only different limbs, that's all. A small example. There is life in our body. The same life force. The same blood. Circulates all over the body.
0: ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్.
0: ఒకే గుండెనే.
1: సేమ్ హార్ట్.
0: ఒకే ప్రాణమే.
1: సేమ్ లైఫ్.
0: కానీ
1: యట్
0: ఒక లడ్డూని తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
1: బై హోల్డింగ్ లడ్డూ ఆన్ హ్యాండ్ యూ కెనాట్ నో ద టేస్ట్.
0: లేదు.
1: నో.
0: నీ నాలుక పైన పెట్టుకున్నప్పుడు తీపి నీకు గుర్తిస్తా.
1: యూ షుడ్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ద స్వీట్నెస్.
0: ఒకే రక్తమే కదా, చేతి ఎందు ఒకే రక్తమే, నాలుక ఎందు ఒకే రక్తమే, ఇక్కడ మాత్రమే దీని మాధుర్యం తెలుస్తుంది, చేతిలో ఎందుకు తెలియకూడదు?
1: Same blood circulates there in the hand on the tongue too, but you know the taste only through the tongue.
0: Hastamulu ichinade enduku telusa?
1: You know why hands are given?
0: Mootiki muddandinchutaka annanni pettukodaniki aniki andinchindedi ee chedini.
1: Is it only to carry a morsel of food to the mouth?
0: పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుగొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక.
1: ఇస్ టు ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను కోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: All the limbs and the organs of the body are given in order to receive, so to establish unity. We should experience that spirit of oneness. Then you will have the different taste altogether beyond.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంత అనుభవం ఉంటుంటారు.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి.
0: చిల్లీస్.
1: చిల్లీస్, yes.
0: ఉప్పును తీసుకుని వస్తారు. ఉప్పు.
1: సాల్ట్.
0: చింతపండును తీసుకుని వస్తారు.
1: టామరిండ్.
0: కొబ్బరిని తీసుకుని వస్తారు.
1: కోకోనట్.
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్
1: మంచిది. టేస్ట్
0: అట్లు కాకుండా ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెమ్ వెల్ యు గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటుంది.
1: దేర్ యు నో ఇన్ ఎ పాన్ ది బీచ్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటుంది.
1: ది బీచ్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటుంది.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదేవిధంగానే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ,
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన,
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన,
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ దో హ్యావ్ మెనీ నేమ్స్.
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ బట్ కాంట్ సీ.
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: ఐ కెన్ ఓన్లీ సీ నాట్ హియర్.
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కొంచెం పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు.
1: టంగ్ ఇస్ గివెన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం. నాయన ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: For your body's sake, eat that which is sacred, pure food.
0: అంతే కాని
1: ఓన్లీ దాట్.
0: పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది.
1: For the simple reason you have got the stomach, then the teeth and the tongue, you cannot fill it up because it will lead to stomach upset.
0: ఆరోగ్యాన్ని చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు.
1: Therefore the stomach is given only to maintain the body.
0: కనుకని ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నేను తినడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ ఈట్ దాట్ ఫుడ్ విచ్ కీప్స్ యూ హెల్దీ.
0: ముక్కునిచ్చాడు.
1: ద నోస్ ఇస్ గివెన్.
0: ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కుని ఇచ్చింది ఎందుకు?
1: వై నో
0: సెన్స్? చేసిన పని ఏది ఎందుకు? ఈ పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీ ఇస్ అఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకనే ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటారు.
1: వెన్ దేర్ ఈస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్
0: సాధించని ఓ మనసా సాధించని. ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హ్యావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని సాధించాడు.
1: హీ రియలీ అకంప్లిష్డ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
0: త్యాగరాజు దీనిని చెప్తూ నేను చెప్పుకుంటున్నాను సాధించలేని దేన్ని సాధించాను.
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఇస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ
1: రామ
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: ద ఫార్మ్ ఐ హావ్ సీన్,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: యువర్ ఫార్మ్ విత్ విచ్
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి యొక్క దినము,
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ,
0: యొక్క జీవితం,
1: దట్స్ ద ట్రూ లైఫ్.

0: ఓ మైండ్ థింక్ ఆఫ్ శ్రీరామ.
1: దశరథుడు శ్రీరామ రారాయణి పిలువమును.

0: వాట్ పెనన్స్ దట్ దశరథ డిడ్ సో హ్యాస్ టు హ్యావ్ దట్ మెరిట్ దట్ మేడ్ హిమ్ కాల్ యూ రామ రామ టు కమ్ క్లోజ్ టు హిమ్ దశరథ
1: శ్రీరామ రారాయణి పిలువమును తపమేమి చేసెను
0: వాట్ పెనన్స్
1: కమ్ ఆన్ అని పిలిచడానికి ఎంత తపం చేశాడు
0: దశరథ కాల్ యూ కమ్ ఆన్ వాట్ పెనన్స్ హి మస్ట్ హావ్ డన్
1: తడుకు చెక్ కులమోము రామ తడుకు చెక్

0: వాట్ పెనెన్స్ దట్ కౌసల్య డిడ్ దట్ మేడ్ హర్ దట్ బ్యూటిఫుల్ ఛాన్స్ హ్యాస్ టు కిస్ యువర్ బ్యూటిఫుల్ చీక్స్.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: విత్ యువర్ ఫీట్ వాట్ పెనెన్స్ ఐ డిడ్, సో హ్యాస్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్. వాట్ పెనెన్స్ దిస్ త్యాగరాజు డిడ్.
1: మాధుర్యము, ఇదే చాలు నాకు మాధుర్యము.
0: దిస్ స్వీట్నెస్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎనఫ్
1: అని ఈ విధంగా కూడా నువ్వు భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడా ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: త్యాగరాజ పబ్లిసైజ్డ్ హిస్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్,
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: ఇన్ ఆల్ మ్యాన్ కైండ్.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే,
0: ఆల్ ఆర్ వన్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there is only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that ఇవన్నీ
1: చేరినదే దేహము.
0: All these parts of the body together
1: కలిసినటువంటిది దైవము.
0: So God has got all these forms and names.
1: మీకు అందరికీ తెలుసు, చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా, ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: ద టీచర్ ఆస్క్డ్ ఆల్ దీస్ 5 బ్లైండ్ బాయ్స్ టు డిస్క్రైబ్ దిస్ ఎలిఫెంట్.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: వన్ టచ్ ది చూడలేదు,
1: చేతులతో దరిమాడు.
0: హి జస్ట్ టచ్డ్ ది స్టమక్.
1: సార్, ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్, ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్ పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: థర్డ్ బాయ్ టచ్డ్ ది ఇయర్.
1: సార్, ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఎలిఫెంట్ ఈస్ లైక్ ఎ బిగ్ ఫ్యాన్, హి సెడ్.
1: ఒకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు.
0: ద ఫోర్త్ ఫెలో టచ్డ్ ది టెయిల్.
1: ఇది ఒక చాచాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఇట్స్ లైక్ ఎ రోప్.
1: రోప్
0: ఇట్స్ లైక్ ఎ రోప్, హి సెడ్.
1: ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూసింది అది రైటే.
0: బట్ ఈచ్ వన్ ఈజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే.
1: వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్డ్, హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్, ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్.
1: ఇంకోడు కర్ర మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: ఇయర్ ఈస్ లైక్ ఎ ఫ్యాన్, ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ యు హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లాహ్, ఈశ్వరుడు, ఈసస్సు, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one. ఈ
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for these differences. దైవం ఒక్కడే. God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said, God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడైన దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: The great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ యువర్ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అది ఏ మీరా కూడా ప్రబోధించినటువంటిది.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ మీరా.
1: కృష్ణ
0: అమార
1: దిల్ తుమారా మందిర్.
0: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: మై హార్ట్ ఈజ్ యువర్ లివింగ్ ప్లేస్.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: డెవలప్ గ్రాడ్యువలీ, స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ దట్ యు
1: ఆర్ గాడ్. ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు గర్భగుడి. గర్భగుడి
0: హార్ట్ ఈజ్ ది శాంక్టమ్. శాంక్టమ్
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: The heart is present towards the right side.
1: గుండె వెడం ప్రక్కన ఉంటుండాలి.
0: Where this one is on the left.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీల తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర నీవార సుఖవత్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీల తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్కతూరి అట్లా మించుతుంది.
0: Just as you find beyond the pitch darkness there is lightning that flashes all of a sudden.
1: Vidyulleke.
0: It is some like vidyulleke lightning.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్యలోపల అట్లా ఉంటుంటుంది.
0: That lightning of flash is there between 9 to 12.
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లనే అన్ని అంగములు కూడా పనిచేస్తున్నాయి.
0: It's because of that the whole body works.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: అయితే దాని మన అనుభూతి వచ్చేంత వరకును
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దాని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో పెట్టి ఏం చేయాలి.
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్.
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలో పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ది ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: అదే రీతిగా స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ది బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలెనురా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవనే చేయవలెరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాలు దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు.
0: టు హూమ్? To you.
1: నీవు కేవలము స్లేవ్కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: యాజ్ యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు యువర్ సెన్సెస్ వాట్ ఎ డేంజర్ యు ఆర్ పుట్
1: టు. ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: యు షుడ్ నెవర్ గో బై ద వర్డ్ ఆఫ్ యువర్
1: స్లేవ్. తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దట్ యు విల్ బి ఇన్ డేంజర్.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: ఎ వెరీ క్లోజ్ కాన్సర్ట్ క్లోజ్ వైఫ్ ఇంటిమేట్.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్.
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ.
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను ఆమె చెలికత్తి అయినటువంటి మందర మాటను నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ హ్యాపెన్ టు కైక.
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర ప్లీజ్ గెట్ అప్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డని వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్.
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్ సిట్ డౌన్.
1: కోరడానికి పైకిలేస్తలకి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పండి.
0: ఇఫ్ దే వాంట్ టు కంట్రోల్ యు సే షట్ అప్ అండ్ సిట్ డౌన్. యు షుడ్ సే
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి రెడీ టు ట్రైన్ యువర్ సెల్ఫ్.
1: అట్టివాడే ధీరుడు, వీరుడు, గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: one should be master of that sort.
1: ee indriyalku slave kaaku.
0: You should never be slaves to your senses.
1: Evariki neevu slave? Daivam.
0: You should be slave, servant to God.
1: Daivam tappa inke evariki neevu tala unchaddu.
0: You should never bend your head anywhere excepting before God.
1: Neeve daivamu.
0: You are God. You are God.
1: ee vishwasanni kramakramena penchukodaniki prayatninchandi. Kontha kaalam lopala yavat prapanchamanta kudunu oke bhavamto shanti bhadrato jagatanta kudunu తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్తన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ ఇన్ దిస్
1: వరల్డ్ అని చెప్పనక్కర్లేదు.
0: అట్ దట్ టైమ్ వెన్ దిర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్ యూ డిడ్ నాట్ సే లోకాసమస్తాశుకునోభవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: ద వరల్డ్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: వెన్ వీ డెవలప్ దిస్ డివైన్ ఫీలింగ్ ద హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ.
1: ఏదో మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ భారత్ ఇండియా ఓన్లీ.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: హోల్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్.
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశములు ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్ మ్యాన్షన్.
1: చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్ అటాచ్మెంట్.
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes one.
1: Nenu nivayanu, nivu nenayanu, nivu nenu kude nijabodalaye, nivu nenu kude nijaboda telisite, mana abhimananu mariyu ledaye.
0: You become I and I become you. When once we know each other, there will be no attachment or ego.
1: చరముతానవును అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందం అవును అంత తానవును.
0: దెన్ వన్స్ యూ నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్, యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
1: మాయా. 25 మర్మములవును మాయా. 25 మర్మములవును. 25
0: టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలవును.
0: వెన్ వన్స్ యు నో ది మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్, దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాసు.
0: దాట్ ఈస్ ది ప్రేయర్ ఆఫ్ రామదాసు.
1: ఏ విధంగా చరము తానవును,
0: యూఆర్ ద పెరిషబుల్.
1: దేహము తానే.
0: యూఆర్ ద బాడీ.
1: అక్షరము తానవును.
0: ఇంపెరిషబుల్ యు.
1: అది ఆత్మను తానే.
0: ఆత్మ
1: ఇంపెరిషబుల్. క్షరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమౌను అంత తానవును.
0: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అంత తానే అయిపోతాడు.
0: యు విల్ బికమ్.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది.
0: వీ కెన్ నో దిస్ through small things.
1: Oka chinna udaharanam chudandi.
0: Ee
1: vedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku chinichipothundadi.
0: Just understand how the power of this country is on the decline.
1: ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి. ఇందులో ఒక చెయ్యిని మనం తెగొట్టేస్తే,
0: ఇఫ్ యు ఆంపుటేట్ ఎ హ్యాండ్,
1: చెయ్యి పోయింది అనుకుంటాం. కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
0: When you amputate a hand, you think it's just lost. No, the
1: common
0: property, blood is lost. Body becomes weak.
1: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: అంత కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: అప్పుడు ఎంతో బలం వచ్చేస్తుంది.
0: In harmony lies the strength.
1: ఐదు వేళ్ళు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును.
0: ఫైవ్ ఫింగర్స్ బ్రాట్ టుగెదర్ కెన్ వర్క్.
1: ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా?
0: కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ వన్ ఫింగర్?
1: ఏమి చేయలేము.
0: ఇంపాసిబుల్.
1: కనుకనే ఐకమత్యమే మహాబలము.
0: సో యూనిటీ ఈజ్ ద మైటీ స్ట్రెంగ్త్.
1: ఆదరణే దీని యొక్క అంతర్భావము.
0: అండ్ దట్ ఈజ్ ది ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తునికంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: త్యజ దుర్జన సంసర్గం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచివారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: We should take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Inati Manavudu Prapanchamunandugala Samasta Vishayamulu Kudanu Telusukonutaku Prayatnistunnadu.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్, వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: Meerevarandi ante nenu.
1: If we say who are you, well I am here. He uses
0: maraka paryay meerevarandi ante nenu oka doctor.
1: If you still ask who are you, I am a doctor is the response.
0: Maraka paryay meerevarandi ante nenu businessman antaru.
1: If you ask someone who are you, I am a businessman.
0: Business chesedi evaru?
1: Who is doing this business?
0: Business oka vrutti.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు కానీ నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is Ramayya.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is Krishnaya.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే.
1: Ramayya and Krishnaya are the names given to the body, then who are you?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నేను పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: సమాజంలో ఒక మెంబర్స్ ఏ కాని తాను ప్రత్యేకమైనటువంటి వాడు కాదు.
1: Every individual is a member in society, does not live
0: for himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda denipaina aadharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బీ దాట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఏ హౌస్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: పునాదియే లేకుండా భవనమే నిలవదు.
1: విదౌట్ ఫౌండేషన్ ద బిల్డింగ్ విల్ నాట్ స్టాండ్.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: దిస్ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరం.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మతృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వలనే లభ్యమవుతుంది.
1: One derives self-satisfaction out of self-confidence.
0: ఈ సెల్ఫ్తృప్తి ఆత్మతృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
1: How do you develop this self-satisfaction?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: You have to give up this selfishness and then you can grow in self satisfaction.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: You can attain peace by following the path of self sacrifice.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: Then we will understand the life of self realization then.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: Because of the principle of Atma working through the vibration, that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వం అనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావం.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికి కోసం.
1: వీ హావ్ టు ప్రే టు గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ రిసీవ్ పీస్ ఫ్రమ్ హిమ్.
0: తనందు లేనటువంటిది ఆనందము.
1: వీ హ్యావ్ నో బ్లెస్.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: వీ ప్రే టు గాడ్ టు బి బ్లిస్ఫుల్.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాంచి కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and
0: profits.
1: That which is not available
0: in the world.
1: We pray to God for that which is not available in the
0: world. Which is very good.
1: No man asks from him.
0: We have
1: no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: వీ ప్రే టు గాడ్ టు బి బ్లిస్ఫుల్.
0: ఎన్ని పూజలు,

0: వి ప్రే టు గాడ్ ఫర్ దాట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ది
1: ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడా విచారం చేయటం లేదు.
0: నో మ్యాన్ ఎంక్వైర్స్ అబౌట్ దిస్.
1: ఏదో దీన్ని కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు.
0: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs.
1: భక్తులు భక్తులే కాదు.
0: Such people are not devotees at all.
1: కేవలం ఒక ఇమాజినేషన్.
0: It was all.
1: నేను భక్తులు అనిపించుకుంటుంటారు.
0: They call themselves devotees.
1: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
0: A true devotee works for bliss.
1: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
0: That bliss confers the rest.
1: అందుకోసమనే భగవంతుని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
0: దిస్ హ్యాపీనెస్ ఇన్ ద విజ్డమ్ వీ కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ద డివినిటీ గాడ్.
1: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించడం.
0: వై మ్యాన్ ప్రేస్ టు గాడ్ టు అటైన్ పీస్ అండ్ బ్లెస్.
1: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
0: వెన్ వీ ఎంక్వైర్ ఇన్ డెప్త్ వీల్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్
1: అస్. మంచి చెడ్డలు అన్నీ కూడా మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ విత్తనం నాటుకుందమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
0: యాజ్ యూ సో సో యూ రీప్.
1: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములి.
0: The results and the consequences, be that good or bad, they depend on our own actions.
1: ఇట్టు సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
0: when this truth is understood by man,
1: దివ్యత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: He can understand the divine principle of Atma.
1: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: all the spiritual practices,
1: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
0: in spite of listening to the
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: in spite of reading the text,
1: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
0: When our vision is not proper, everything would be wasted.
1: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
0: Therefore Buddha wanted us to develop the correct vision, good
1: vision. ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
0: So every man must develop good vision.
1: ఆ దృష్టియే సృష్టి.
0: This drishti vision is a srishti.
1: ఈ సృష్టి నుంచి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
0: The creation is not different from the vision.
1: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
0: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
1: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
0: బుద్ధ ఎంక్వైర్డ్ ఇన్వెస్టిగేటెడ్.
1: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
0: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
1: ఏమీ సాధించలేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
0: He understood that mind stands as a
1: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
0: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఇస్ ద మెయిన్ అబ్స్టకల్.
1: మనసును మరచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
0: He wanted to discover the path as to forget the mind totally.
1: అప్పుడే అమనస్కుడైపోయాడు.
0: దెన్ హీ హాస్ విత్డ్రాన్ హిస్ మైండ్.
1: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
1: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
0: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
1: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
0: హౌ టు ఫర్గెట్ ద మైండ్?
1: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
0: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
1: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
0: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
1: ఏ విధంగా?
0: హౌ?
1: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
0: without the thought of the existence of the mind,
1: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: We should think of the effects of the intellect.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
0: యాజ్ వీ థింక్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇట్ స్టార్ట్స్ డిస్క్రిమినేటింగ్ అండ్ దెన్ వీల్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఫోర్ సార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈనాటి మానవ యుగమునందు,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
0: All that exists today is bookish knowledge.
1: అది కేవలం ఒక సూపర్ఫిషియల్.

0: Bookish knowledge is a superficial knowledge.
1: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
0: We need general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
0: The general knowledge can be obtained by developing self-confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
0: Because of the lack of self-confidence, our knowledge is perverted.
1: తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
0: Then we have to develop discrimination knowledge.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
0: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
1: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
0: Man discriminates basing on his own conveniences and
1: opportunities. తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
0: Man discriminates keeping his selfishness and self-interest as aim.
1: Narrow discrimination.
0: This is narrow discrimination.
1: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
0: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
1: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
0: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
0: That is real broad-mindedness.
1: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
0: That is expansion love.
1: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
0: The discrimination on selfish grounds is contraction love.
1: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should know the principle of love very clearly.
1: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా కాదు.
0: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
1: Hello annanta matramana idi oka prema kaadu.
0: Hello doesn't signify love.
1: Lopala hello kavali.
0: The hollowness inside is needed.
1: Yetti bhavamulu, yetti yochanalu, yetti korikalu lekunda ninchali.
0: We should go beyond the feelings, thoughts and desires.
1: Idi ee vidhamainatvanti deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
0: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the
1: mind. Buddhudu 6 samvatsaralu pani chesinappatikani kattagadaku telusukunnatundi idiye.
0: This is the basic truth.
1: Manasunu aadharam chesukuni tiriginanta kaalamu naaku ye maatramo aatma tattvam artham kaaledu.
0: After 6 long years of deep penance, Buddha has come to this final result.
1: Manasunu prakkaku netti
0: he should brush aside the mind.
1: Aadarshanga teesukuni
0: take the intellect as ideal.
1: Atma tattvani pondatam chetane buddhi grahyam atindriyam annaru.
0: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that it is beyond
1: atma tattvani artham chesukovalante mottamodata manamu sarainatvanti oka matrubhavanni oka vidhamainatvanti oka manobhavanni dooram cheyali.
0: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
1: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
0: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
1: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
1: మనిషి
0: మనిషి
1: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
0: మనిషి హ్యూమన్ హౌ ఇస్
1: మా నీ సి.
0: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
1: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
0: Read it in the reverse order.
1: ఇలాంటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
0: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
1: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
0: All everything appears to be pretension, action, not wholehearted involvement.
1: మానవా
0: మానవా
1: మానగా ఏమిటి?
0: What is మా?
1: అజ్ఞానము.
0: Ignorance.
1: నానగా ఏమిటి? లేకుండా.
0: Without that.
1: వానగా ఏమిటి? వర్తించటము.
0: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మా అనగా మాయా.
0: మా ఇల్యూషన్.
1: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
0: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూషన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఇది కేవలం ఇల్యూషన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
0: మాయ
1: అనగా ఏమి?
0: వాట్ ఈజ్ ఇల్యూషన్?
1: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
0: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూషన్.
1: నా మాయా ఇది మాయహ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
0: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈస్ టేకెన్ యాజ్ ఇల్యూషన్.
1: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
0: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
1: ఈ ప్రతిబింబమే మాయా అన్నారు.
0: వీ కాల్ దిస్ షాడో యాజ్
1: ఇల్యూషన్. ఈ మాయల ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
0: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది షాడో.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
1: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
0: Sound signifies our own feelings, our own form, and our own thought.
1: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
0: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్
1: అదే మొన్న చెప్పాను.
0: దట్స్ వాట్ భగవాన్
1: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
0: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్ ఎంఏఎన్.
1: ఎం అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ ఎం?
1: అదే మాయా.
0: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
1: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
1: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
1: నిర్వాణం మనకు లభ్యమవుతుంది.
0: హౌ డు అటైన్ లిబరేషన్?
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
0: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
1: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
1: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో.
0: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
1: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
0: He doesn't possess even a fraction of confidence in the worldly affairs towards God.
1: పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
0: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
1: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
0: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
1: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
0: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్,
1: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్.
1: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
0: We get worried for all the wealth and property in the
1: grain. If we
0: just develop confidence, faith in God, 1000th of all that, it is
1: enough.
0: Nothing whatsoever.
1: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
0: ఫర్ దీస్ టెంపరీ థింగ్స్ వీఆర్ రెడీ టు డై.
1: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వీ సాక్రిఫైస్?
1: అనుభవించేది ఏమిటి?
0: వాట్ ఇస్ వీ ఎక్స్పీరియన్స్?
1: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
1: కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
1: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
1: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
0: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక మొట్టమొదటి సొసైటీ.
0: సో సొసైటీ,
1: సొసైటీ నుంచి నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: నేను సొసైటీ ఒక మెంబర్.
0: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
0: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
1: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
0: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్.
1: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
0: Basing on this, the prayer says, let all the world be happy.
1: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu susthira shanti baddhatanu andistu vachindi.
0: Since ancient times, because of the sacred thoughts, bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
1: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
0: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
1: ఇది భారతదేశము.
0: దిస్ ఇస్ భారత్.
1: అందరూ భారతీయులే.
0: ఆల్ ఆర్ భారతీయ.
1: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: భా స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
0: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
1: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
0: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఇస్ భారతి.
1: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
0: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయ.
1: సంగీత సాహిత్య విద్యలందు కూడా ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
0: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
1: భారత అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ భారత?
1: భా భావము,
0: భా ఫీలింగ్ భావ,
1: రా రాగము,
0: రా ద ట్యూన్ రా
1: తాళము,
0: తా ద బీట్,
1: భావరాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము.
0: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్, ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
1: అన్ని రంగములను, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటూ గుర్తించాలి.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్ ఇస్ ది ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
1: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
0: వీ థింక్ భరత ఈస్ ది బ్రదర్ ఆఫ్ రామ.
1: కాదు కాదు,
0: నో,
1: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
1: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు సత్యస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు శాంతి స్వరూపుడు.
0: గాడ్ ఈస్ పీస్.
1: భగవంతుడు ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లెస్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
0: గాడ్ ది బ్లెస్, we have to pray to him in the state of bliss.
1: Itti bhagavantunaku sat chit anandam anetundi saarthaka naamam.
0: The correct exact name of God is sat chit ananda.
1: Sat anaga emiti?
0: What do you mean by sat?
1: Shashvatamu.
0: Sat means that which is
1: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
0: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
1: Chit anaga emiti?
0: What do you mean by chit?
1: Jnanamayamainatundi.
0: Wisdom.
1: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
0: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
1: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
0: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
0: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
1: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
0: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
0: Therefore, the true principle to attain divinity is truth.
1: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
0: When we worship God with love, he will give us his love.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
0: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
1: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
0: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
0: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
1: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మీల్ ఉంటుంది.
0: Here you have a flour mill.
1: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది.
0: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
1: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది.
0: If you place rice, you'll get rice flour.
1: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
0: the human body, the flour mill,
1: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
0: If you put phala, the fruit, you get the mala, the fecal matter.
1: ఆ ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
0: The inert machine flour mill is better.
1: ఏంటి ఈ ప్రాణముండి ఈ దేహము?
0: What is this body with life?
1: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
0: When you put one thing, you get the different thing.
1: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
0: The pickle that served is digested by the evening.
1: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
0: But the same pickle in a jar will be safe for 1 year.
1: కనుక ఈ జాడి కంటే ఆ జాడి ఎంతో మేలు కదా.
0: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడు విడచేది ఎరుకలేదు.
0: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదమాట నెమ్మనమున.
0: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దట్.
1: బాల్యమందు
0: in the childhood,
1: leka prayamando,
0: or youth,
1: mudimiyando,
0: old age,
1: leka musaliyando,
0: or advanced age,
1: eppudu vidachedi erukaledu.
0: When one would die, nobody knows.
1: Maraname nischayamu,
0: death is certain.
1: Buddhimantudaina
0: ఇఫ్ యు ఆర్ గుడ్
1: ఇంటెలిజెంట్
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ వైల్ ఇన్ లైఫ్ అలైవ్ యు షుడ్ నో యువర్ సెల్ఫ్
1: ఇది మన దేహము
0: ఇస్ దిస్
1: ఈ దేహమా మనము కాదు మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Can you identify yourself with this body which is full of urine, fecal matter, foul smell?
1: మలినపు కొంప.
0: It's a dirty center.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
0: It's full afflicted with the diseases.
1: సంచలనము పొందు దుంప.
0: It perinates like
1: భవసాగరమే ఈదగలేని కంప.
0: It cannot cross this life.
1: అంబుల పగిలంబు మనమెప్పు దలంప.
0: It's just full of bones.
1: నమ్మబోకు మనస.
0: Don't consider yourself mine, that you're permanent. Surrender yourself to God.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: A scholar thinks that he knows everything, having gone through many books.
1: పుస్తకముల్ పఠించితివి.
0: We have read books.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్.
0: I am thorough in all sacred texts.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: Why do you pride yourself of all your scholarship?
1: నీ హస్తయుగము మోచి.
0: Joining both of your hands.
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా.
0: ఓ మ్యాన్ విత్ ఆల్ ద స్కాలర్షిప్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ద హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
1: నిద్ర నుండి లేచి,
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
1: మరి నిద్రపోయడు దాది,
0: అంటిల్ యు గో టు స్లీప్,
1: పొట్టకై హద్దును పద్దు లేక,
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్,
1: వ్యయమందగతేచు జీవితంబు,
0: యు వేస్ట్ యువర్ టైం.
1: నీ విద్యల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
0: యు హావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇనఫ్.
1: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
1: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
0: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఒక బస్ స్టాండ్ లోపు కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము.
0: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
1: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించే చాలా టైమ్.
0: బట్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ అండ్ వెయిట్ ఫర్ గాడ్.
1: ఇంకా ఏమిటి నువ్వు సాధించేది?
0: వాట్ ఇస్ ద చీఫ్
1: తుచ్చమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు.
0: వీ వెయిట్ ఫర్ మీన్ థింగ్స్.
1: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
0: వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ మీన్ థింగ్స్.
1: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
0: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్.
1: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
0: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ బ్లెస్.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
0: దట్ ఈస్ ట్రూ లైఫ్.
1: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు.
0: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
0: You have to save God your body.
1: దేనికోసం?
0: What for?
1: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం.
0: The body is gifted to undertake and to render service to everybody.
1: ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుందది.
0: A tree bears fruit.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫుల్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కావ్
1: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
1: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్? ఏమి
1: త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హి హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్, హీడ్ బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లోకమంతా మంచిగా ఉండాలి.
0: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
0: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: ధర్మో
0: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: వెన్ యూ అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ధర్మ ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
0: ఇఫ్ యు కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: We are born as humans because of good luck and merit.
1: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: This fortune has got to be realized and we have to work for liberation.
1: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటు పడకూడదు.
0: We should not struggle for worldly ephemeral temporal
1: joy. ఇవన్నీ క్షణభంగురాలు.
0: These are all momentary.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
1: భక్తిలో ప్రవేశించింది.
0: Ultimately, he landed up in devotion.
1: Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudamate.
0: He says, O foolish man, pray to Govinda, pray to Govinda, worship him.
1: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rachati duknukarani.
0: As the end approaches, no scholarship would ever come to your rescue.
1: Punarapi jananam, punarapi maranam.
0: The birth after birth, the death after
1: death. Punarapi janani jatare sayanam.
0: Again and again we find ourselves in the womb
1: Iha
0: of the mother.
1: Samsare bahuduhtare.
0: It is so difficult to cross. Look.

0: We pray to God, oh God, show mercy and compassion towards us such that
1: Shankaracharya will cause distortion of family. చాలా పవిత్రమైన అద్వైతము.
0: The non-dualistic principle of Shankara is sacred.
1: అద్వైతం నందు కూడాను భక్తికి ప్రాధాన్యత ఇచ్చాడు.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: Devotion is essential to every man.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారం కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: This is a silver tumbler.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: This is silver one.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: If one wants you melt it, what happened to the tumbler? There's no tumbler.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: And then it's a plate.
1: ఇది ఏంటి వెండి తట్ట?
0: It's a silver plate.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: This is a silver plate, this is a silver tumbler.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: The name and the form are different, but essentially it is silver.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: ఒక్క మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So we have to understand this primordial principle.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గం ఒక్కటే.
0: But path is one.
1: వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: దర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ హృదయ
1: పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: Bhagavantudu. Eppudu hridayavasi.
0: God dwells in our hridaya.
1: Ee hridayavasini ekkado poyi manam vetakanakkaraledu.
0: We don't need to search for God elsewhere.
1: Manu antarmukham gaavinchukunnappudu aa daivattvam manaku gurtinchadaniki veelavutundi.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి.
0: వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూషన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఇస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: దేర్ ఇస్ నాన్-డ్యుయలిజం హియర్.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్ ఆర్ వన్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యుయలిజం.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద dress we wear and our home are non-dualistic. So this non-dualism is true wisdom.
1: Anaga vibhajinchadaniki veelu kaanatundide advaitamu.
0: That which cannot be fragmented or divided is non-dualism. Such non-dualism
1: ఒక్క ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్ త్రూ.
1: మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: లవ్ ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by
1: desire?
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini, adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai. Madiyu jatayu, kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: Manasa.
0: Oh mind, don't desire.
1: Enni vadagaddu.
0: Oh mind, don't
1: desire. Nu adagavasindi bhagavantuni adugu.
0: What should ask?
1: Bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else will
1: follow. Bangaru chetulo unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand, you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku oka ring ichi, aa ring ringugane untadi, chain chainugane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: You can have many jewels.
1: దైవాన్ని కోరు.
0: Desire for God.
1: ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకో.
0: You can have all sorts of happiness.
1: దైవాన్ని విస్మరించి.
0: You forget God.
1: దైవం ఎక్కడి వాడు?
0: Where is God?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలకు ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: Do we do all these three?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: God said, ask me.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: Are you asking God?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: You are asking the world.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: You ask world and we are worldly.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: You search for me.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: But you are not searching God.
1: ఏంది వెతుకుతున్నాడు?
0: What do you search?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: You are searching the conveniences and the wealth and property.
1: తలుపు కొడుతున్నాడు.
0: You knock.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి సెడ్.
1: విరుద్ధంగా చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్. హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మరిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: దక్షిణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: You can see him wherever you search for.
1: హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యు కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనైనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు స్మరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతునే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. భవనాలంతా
1: ఉన్నాయి.
0: దేర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించిన వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసే.

స్థితం వ్యోమా భజత్యే కష్టమాద్వితం సర్వభూత స్థితం వ్యోమా

0: సర్వదా మయోగి సమవతీతం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: The Atma present, the self present in everybody whom you come across is verily same in you also.
0: Sarvatra unna Atma, niyandu unnatundi Atma, rendu okkate ane satyanni gurtinchi vachinattu vattinchinatundi vaade nijamaina sadhakudu.
1: He is a true seeker. If he understands that universal consciousness is present in his individual also.
0: అతడు గృహస్థుడు కాని, వానప్రస్థుడు కాని, సన్యాసి కాని, బ్రహ్మచారి కాని, ఎవరైనను సరియే, మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే కర్మలు చేసినా చేయకపోయినా నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ హి అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: భారత్ is a meritorious land.
0: ee bhumi paina veechetunti gaali satya swaroopamainatundi.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ee bhumi paina chedari paye dhoodi antai kudanu dharma swaroopamto undi.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ee prapanchamlo ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ఈస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాస్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ హ్యావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatyatah. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానమివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీవన్ హుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నాట్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడా దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీవన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్ళాడు.
1: అట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దేర్ ఇస్ నో డివినిటీ.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటుంది.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయంలో చూచినా కాని దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్ తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat.
0: గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబమునందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharat desham.
1: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharat desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharatdeshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non violence.
0: Kanukane atti bharatdesham nandu lenidi okkati kudanu ledu.
1: So that which is not present here is nowhere else.
0: Enna bharate tanna bharata anindi vedam.
1: The Veda says that which is not available
0: bharatamlo lenatundi ee pradeshamlo kudanu ledu.
1: That which is not present here is not available anywhere.
0: Kanuka sarvamu bharatadesham nunde untunnadi.
1: And hence everything is present in Bharat.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము,
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మము,
1: ఇట్స్ సెల్ఫ్.
0: సత్యమయము,
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూచిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి ఒక సత్యాన్ని ఈ విధంగా గుర్తింపు చేసింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, ఆబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము,
1: ఫర్బేనెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము,
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వం బౌ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. Forbearance is a scripture. Forbearance is non-violence. It is the bliss and compassion.
0: Kanukane Bharatiyudu intakalam jeevisthu vacharu.
1: That's how Bharatiyas lived.
0: Chamane vari yokka pranamu.
1: His forgiveness is the very breath of life.
0: Chamane vari yokka swasamu.
1: And it is the very breath.
0: Uchvasa nishvasamulanni kudanu chamatone nindi untunnavi.
1: The inhale.
0: Chama ahimsa. Chama sarvam bau. Chama santoshamu. క్షమ దయ, క్షమ వేదం.

0: క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బేర్.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఆర్ ఫర్బేరెన్స్.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: ద వన్ విత్ స్టడీనెస్ cannot be shaken by any difficulty.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: The one without this naturally becomes unsteady.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: The one who relies on forbearance cannot be shaken. He will never waver.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: And so it is this forgiveness which is present at the heart of every Bharatiya.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము,
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్ శాంతి.
0: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్ the forbearance, love, they are all synonyms conveying the same meaning. And human, manava, convey the same meaning.
0: Kanukani manava ante upanishatriyandu prema ani diniki artham.
1: The very term manava according to upanishad means love.
0: Ilanti prema tattvam kaliginatundi vade bharatiyudu.
1: You are a true bharatiya if you have got the spirit of love.
0: Atti bharatiyulu yokka tattvamunu ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: ది ప్రిస్టైన్ గ్లోరీ, ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ టోటలీ ఫర్గాటన్ టుడే. వీ గో బై ద మోడర్న్ కన్ఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ దేర్ ఫోర్ వీ మీట్ ప్రాబ్లమ్స్.
0: క్షమనే నీవు ఒకదోరి ప్రశ్నించు.
1: జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్.
0: ఏ క్షమ, నీ క్షమ యొక్క శక్తి ఎంతవరకు ఉన్నది?
1: వీ కెన్ క్వశ్చన్ ద ఫర్బేరెన్స్ విత్ ఇన్ అస్, వాట్ ఈస్ యువర్ పవర్
0: అని చెప్తే చెప్పడానికి సాధ్యం కాదనింది.
1: అండ్ యూ గెట్ ది రిప్లై,
0: యథో వాచో నివర్తంతే అప్యాప్య మనసా సహ.
1: దేర్ కేమ్ ది రిప్లై, ఇట్స్ బియాండ్ ద కాంప్రిహెన్షన్.
0: వాక్కును కాని,
1: ఎదర్ బై వర్డ్,
0: మనసును కాని,
1: నార్ బై ద మైండ్,
0: ఆకార చోదతులు కాని,
1: ఆర్ బై ఫార్మ్,
0: అందించడానికి వీలు కాదు అని.
1: కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్.
0: అంతటి పవిత్రమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ సంస్కృతియే సర్వ దేశములకు కూడా చాటుతూ వచ్చింది.
1: ద సేమ్ కల్చర్, ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రొపగేటెడ్
0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడా ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
1: దట్ హ్యాస్ బీన్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ ప్రేయర్ థింకింగ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి విల్ బి పీస్ఫుల్, సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుకనే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము,
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్,
0: సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే.
1: ఈస్ టు ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకోలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై
1: ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కల్చర్
0: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
1: ది స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఫిజికల్ ప్లెజర్స్ అండ్ ప్రొస్పెరిటీ.
0: కాదు కాదు,
1: యూ షుడ్ బి.
0: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఇండికేటెడ్ సర్టన్ సైన్.
0: ఓ భారతీయుడా,
1: ఓ భారతీయ,
0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: వాట్ ఈస్ దట్ రన్ ఫాస్టర్ దాన్ ద విండ్?
0: కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్
0: ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.

0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది,
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్,
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది,
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్,
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: వాట్ ఈజ్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
0: నవ్వుతూ నవ్వుతూ చెప్పింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఎ స్మైలింగ్ రిప్లై.
0: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఫిజికల్ మదర్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కన్న రాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ల్యాండ్.
0: అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ భారత్ ఈజ్ భారత మాత, మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు, కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, ఆ తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటున్నారు.
1: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ ద మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: వెన్ యూ గో అబ్రాడ్, హూ ఇస్ ద వన్ హూ విల్ టాక్ టు యూ విత్ ఆల్ ది అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్?
0: అది మన మాతృభాష అన్నారు.
1: దాట్ ఈస్ అవర్ మదర్ టంగ్.
0: ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతవంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరని.
1: If he's not proud of
0: బతికిన పీనుంగొకండి వస్త్రం కలడా.
1: That amounts equal to dead body.
0: నన్ను ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్లాడేటువంటిది నా యొక్క భాషనే.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I
0: ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే.
1: Wherever I go, I would like భర్త to meet my mother.
0: నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది,
1: దాట్ విచ్ ఇస్ ఫాస్ట్,
0: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: ఆల్ ది ప్లేన్స్ ఆర్ సింప్లీ ప్లేన్.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్?
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్బేరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్.
0: అది ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యమునకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
1: లవ్ ఈస్ బియాండ్ మిసరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడి నార్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
0: నొప్పించక తాను ఒక తప్పించక తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
1: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నార్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టూ.
0: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
1: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: తాను నొప్పి పడదు,
1: నాట్ గెట్ హార్మ్డ్.
0: తప్పించక తిరుగుతుంది.
1: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టూ.
0: ఈ విధమైన యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: సమ్టైమ్స్ వీ మే ఫీల్ లవ్ ఆల్సో క్యారీ ద ట్యాగ్ ఆఫ్
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making an attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటా అనుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించటం లేదు.
1: నో వేర్ ఇట్ ఈస్ నోటీస్.
0: కట్టకడబటికి
1: ఫైనలీ
0: చీకట్లో ఏమైనా ఉంటుండాలో ఏమో ఈ ప్రేమ.
1: మేబీ దట్ ఇట్ మే బి దేర్ ఇన్ డార్క్.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: దేర్ ఆల్సో హీ మూవ్స్ అబౌట్ విత్ హిస్ టాక్.
0: కనిపించలేదు.
1: ఇస్ నాట్ నోటీస్డ్.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్.
0: దాంట్లో అసూయ లేదు.
1: దేర్ ఇస్ నో జెలసీ.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: లవ్ ఇస్ లవ్, దట్స్ ఆల్. అన్ఈక్వల్, అన్పారలల్.
0: ప్రేమ హృదయమే.
1: అండ్ హార్ట్ ఇస్ ద సెంటర్.
0: ప్రసన్నమైనటువంటి హృదయము.
1: దట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: ప్రేమ హృదయమే.
1: అండ్ లవ్ ఇస్ ద
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమ.
1: ఇట్స్ ఎ టోటల్ లవ్.
0: ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: అనంతమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అద్వితీయమైన ప్రేమ.
1: నాన్ డ్యూయల్.
0: అమరత్వమైన ప్రేమ.
1: ఇమ్మోర్టల్.
0: అమృతమైనటువంటి ప్రేమ. అట్టి ప్రేమను
1: దట్ లవ్
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈస్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
0: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తోటి తిరుగుతూ ఉన్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యు, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది.
1: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్.
0: ఈ టవర్ ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్, ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్, నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బీ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అనుకుంటారు.
1: వీ థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్స్,
0: భగవంతునికి ఇష్టానికి విరుద్ధమైనటువంటిది ఏది లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్ లైక్స్ ఇన్ ద డివినిటీ.
0: కాబట్టి తనకి ఇంకా కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్,
0: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ థింక్ దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
0: భారతీయ సంస్కృతి అంతా ఇంకొన్ను ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadisam chetane idi samskruti aipoyindi.
1: That which is refined, polished is samskruti culture.
0: Idi oka samskruti valla yerpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Pratti ni daram nunda teesi.
1: And you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి
1: సెపరేట్ ఫ్రమ్ ద సీడ్,
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: అండ్ యూ సెపరేట్ ద
0: కాటన్, ఆ ప్రత్తిని దారంగా తీసి
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
0: దారాన్ని తిరిగి ఒక ఏకంలో వేసి
1: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెం టుగెదర్,
0: ఒక వస్త్రంగా నేయటం చేత
1: అండ్ మేక్ ఇట్ ఇన్ ద క్లాత్,
0: ఒక వస్త్రం అయిపోయింది.
1: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారం చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యూ ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట.
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదటి ఒక వెండి.
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలకి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు.
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఏ లిక్విడ్ ఫామ్.
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి
1: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఏ మోల్డ్,
0: తట్టగా అట్టాడు.
1: అండ్ దెన్ మేడ్ ఇంటు ఏ ప్లేట్.
0: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతనే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింపజేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఏ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలు సంస్కరింపజేయాలి?
1: హి హాస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కని నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
1: బట్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా?
1: యూ షుడ్ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు.
1: అండ్ యూ బిహేవ్ as if you have faith. In fact, you do not have.
0: నమ్మినట్టుగా నటిస్తున్నాడు,
1: యు ప్రిటెండ్ సర్,
0: కానీ నమ్మకం లేదు.
1: అండ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్.
0: అలాంటి వానికి ఎట్లా కనిపిస్తుంది ఈ ప్రేమ?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్?
0: ప్రేమ రూపము

0: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
1: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
0: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యు,
1: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
0: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్,
1: కంసాలకి ఇచ్చేటప్పటికే గాజు తేయమని చెప్పి ఇచ్చావు.
0: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్,
1: దాన్ని వాడు అగ్నిలో వేసి
0: అండ్ విల్ పుట్ ఇట్ ఇన్
1: సాగ వెరికి, చిత్తుతో కొట్టి సాగ వెరికి అనేక కటింగ్లు చేసి ఇంత చేసి కట్టగడపటికి మూడో దినం గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని
0: వచ్చేస్తాడు. బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యూ.
1: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింపజేయాలి?
0: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హాస్ బీన్ త్రూ.
1: మన భూమిలో పండినటువంటి పంట,
0: ద హార్వెస్ట్ వీ హ్యావ్,
1: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
0: వి హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
1: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
0: వి బ్రింగ్ ఇట్ హోమ్,
1: రూమ్ లో సంచుల్లో వేశాము.
0: అండ్ యు ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
1: కానీ అట్లనే మనం తింటామా?
0: బట్ డు యు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
1: లేదే.
0: నో.
1: దాన్ని దంచి,
0: అండ్ ఇట్ హాస్ టు బి,
1: పొట్టును వేరు చేసి,
0: హస్క్ హాస్ టు బి సెపరేటెడ్,
1: ఆ పేలినటువంటి బియ్యాన్ని,
0: ది రైస్,
1: నీళ్లలో పెట్టి,
0: అండ్ హాస్ టు బి
1: ఉడకబెట్టి,
0: ఇట్ హాస్ టు బాయిల్ ఇన్ వాటర్, అన్నంగా
1: చేసి తదుపరి దాన్ని భుజిస్తున్నాము.
0: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
1: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
1: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
1: కొన్ని విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేరు.
0: యు హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లర్న్
1: క్రమక్రమేణ ఏబిసిడి అని దిద్దుకొని,
0: you begin with alphabets,
1: దాని నోట్ తో పలుకొని,
0: and you start
1: రాసుకొని,
0: repeating and writing,
1: ABCD రాసి,
0: you write the letters,
1: దాని ఒక స్పెల్లింగ్ గా కట్టి,
0: and you
1: ఆ స్పెల్లింగ్ ను తిరిగి వర్డ్స్ లో చేర్చి,
0: you pick up the spelling and words,
1: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
0: Finally you'll be able to read the whole sentence.
1: కనుక
0: సో
1: దానికి ఈ యొక్క సంస్కృతి అంతా ఇట్లా ఉన్నాయి.
0: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
1: కరిగించాలి,
0: అండ్ ఇట్ హస్ మెల్టెడ్,
1: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి.
0: అండ్ ఇట్ హాస్ టు ప్రాసెస్,
1: సుత్తితో కొట్టాలి,
0: ఇట్ మస్ట్ బి హ్యామర్,
1: సాగ వెరకాలి,
0: అడ్మినిస్ట్రేట్
1: షైనింగ్ వెయ్యాలి,
0: అండ్ ఇట్ మస్ట్ బి
1: దానికి పాలిష్
0: పాలిష్డ్,
1: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
0: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
0: సో హాస్ టు బి బ్యూటిఫుల్, ఇట్ హాస్, యూ హావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
1: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
0: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ,
1: కోపం వచ్చి
0: ఇన్ దట్ ఫ్యూరీ
1: భరించుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
1: ఈశ్వరుని దగ్గరికి పోయి,
0: వెంట ఈశ్వర,
1: ఈశ్వర,
0: ఈశ్వర,
1: నీకెంత భేదము, ఎంత భేదము, భేదము,
0: డిఫరెన్స్, డిఫరెన్స్, వాట్స్ డిఫరెన్స్,
1: నీకు ఎంత చంకుతమైన బుద్ధి,
0: హౌ నారో మైండెడ్ యు ఆర్.
1: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
0: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
1: అందము చందము ఆ లావణ్యము,
0: దట్స్ ఎ బ్యూటీ,
1: ఆడవారికే ఇచ్చి,
0: ఆల్ దట్ బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
1: ఈ మగవారిని
0: అండ్ యు మేడ్ మ్యాన్
1: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
0: లాగ్ ఆఫ్ వుడ్, నాట్ అట్ ఆల్ ప్రెజెంటబుల్, వై?
1: అప్పుడు నువ్వు వేడటాయి,
0: దెన్ బ్రహ్మాస్త్రుడు,
1: పిచ్చివాడ, అందం అంటే ఏమిటో నీకు తెలియకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
0: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యూఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
1: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
0: దెన్ ఈశ్వర్ గేవ్ అనదర్.
1: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
0: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
1: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది?
0: The beauty of male peacock is not noticed there among
1: women. Abodulya moopu chandamu aavulakunu edi?
0: And you also find an ox that's male that's more beautiful than the cow.
1: Adigetappudiki noru muskunnadata.
0: And then he kept his mouth shut.
1: Enta andamainatundi idi nemali.
0: How male peacock.
1: Dani yokka andamu aadunavulaku ochinda?
0: And that beauty is not noticed among the female.
1: Abodulaku goparam yokka andamu aavulaku ochinda?
0: It's an ox that has got the beauty more than the cow.
1: Kabatti దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
0: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీ.
1: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
0: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
1: నా హృదయమే అందమైనటువంటిది.
0: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
1: నేనే అందమైనటువంటి వాడను.
0: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
1: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
0: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
1: వికారులైనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
0: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
1: రామాయణంలో చెప్పినారు.
0: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్,
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైం,
1: శూర్పణఖ,
0: శూర్పణఖ,
1: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
0: షీ కేమ్ టు రామ్.

0: థింకింగ్ దట్ షీఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్
1: నా యొక్క అందం ఈ సీతకుందా
0: డూ యూ థింక్ రామా దట్ సీత ఇస్ దట్ బ్యూటిఫుల్ యాజ్ ఐఎమ్
1: కేవలం డొక్కబోయినటువంటిది యొక్క సీత
0: సీత ఇస్ సో వీక్ దట్స్ ఆల్
1: నేను ఎంత అందంగా ఉన్నాను చూడు
0: ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ వాచ్ మీ
1: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణుడు
0: అండ్ రామలక్ష్మణ స్మైల్
1: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది
0: ఈచ్ వన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ హ్యాండ్సమ్
1: కానీ అందంగా ఉన్నవాడి వికారంగా కనిపిస్తుంది
0: యూ మే ఫీల్ హ్యాండ్సమ్ బట్ ఇట్స్ నాట్ సో టు అదర్స్
1: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు నీ అంతే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట
0: దే ఫౌండ్ దట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఫర్దర్ దే సెడ్ సిన్స్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ వి ఆర్ నాట్ దట్ బ్యూటిఫుల్ యాస్
1: ఈ విధంగా జగత్తులో
0: కూడా
1: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు
0: Like these people go on criticizing, commenting.
1: Vimarsinchadam sulabham kani.
0: It's quite easy to comment.
1: Vicharinchadam chala kashtamu.
0: Easy to comment but difficult to inquire.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Bharatiya sanskruti anetuvantidi.
0: The culture of Bharat.
1: Okkokka padamulandu kudanu.
0: Each
1: word. Okkokka andamu, oka aanandamu chellregutu untadi.
0: Each word has got andamu beauty, aanandamu bliss.
1: Aanandam leni andamu, andam leni aanandamu ekkada jikkutundi.
0: How can you expect bliss without beauty? How can you
1: andame aanandam aanandame ishware magarandam
0: beauty is bliss bliss is beauty
1: andame aanandam aanandame ishware bhakarandam
0: swami this beauty is bliss and this bliss is the nectar to ishvara
1: kalukani aa ishvara yokka tattvam aneetundi ee vidhanga untadi
0: this is the nature of ishvara
1: ani కొన్ని రకమైనటువంటి గ్రంథములు ఉంది మీకు చెప్తూ ఉంటుంది
0: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్
1: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి
0: రీడ్ ది గో త్రూ ది కల్చర్
1: ఏ మతములకు భేదం లేదు దీనికి
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
1: అన్ని మతములు ఏకమైనటువంటిది
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్
1: అన్ని రూపములు ఏకమైనటువంటివి
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్
1: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు
0: And people praise after the demise.
1: దేని కోసం చేస్తున్నారంటే
0: why?
1: మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు
0: if you ask Mohammedans they said
1: అయ్యా
0: సార్
1: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది విలువైనటువంటిది
0: earlier the spirit of the self there in this body is highly valuable and so beautiful
1: ఆ అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటిది కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు
0: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
1: దాని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
0: We also carry this body to certain distance.
1: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
0: So also Christians.
1: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
0: In fact, we did not cognize, notice the self in the body.
1: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవటం చేత దానికి మేము గౌరవం ఇచ్చుతున్నాం.
0: Since the self has lost this body, we respect it now.
1: అని దానికి గౌరవాన్ని ఇస్తూ
0: So they revere.
1: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
0: They also start respecting it in different ways.
1: ప్రతి మతమునందు కూడాను
0: in every religion.
1: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
0: There is also this kind of ritual of respecting the body
1: kabatti manam eppudu kodanu dehaniki respect ivvali
0: we have to respect the body
1: dehamaniga emiti deho devalaya prakto jeevo deva sanatanah
0: body is the temple of god and god is the indweller in this body
1: kanuka ee dehamu oka pavitramainatvanti oka mandiramu
0: therefore body is a sacred temple
1: ee mandiram cheta manam oka mandiramlo unnatvanti oka divyatvanni manam darshinchali
0: in this temple we should see the manifestation that is the divine
1: ilanti prachina sanskrutalanta kodanu meeku bodhinche nimittamai ee oka summer class lanni prarambhinchamu
0: summer classes are held to teach you this ancient culture
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: మన నిత్య జీవితంలో కూడాను
0: ఇన్ అవర్ డైలీ లైఫ్
1: మనం దురభ్యాసం దూరం చేసి
0: వీ హావ్ టు గివ్ అప్ అవర్ బ్యాడ్
1: సదభ్యాసం అభివృద్ధిపరిచి
0: కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్
1: దీన్ని ఒక సంస్కృతిగా మారుస్తూ
0: అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్
1: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నాడు
0: దిస్ ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ స్టే విత్ అస్ త్రూ అవుట్ అవర్ లైఫ్
1: కనుక సంస్కారం పెంచుకోవటం చాలా గొప్ప
0: To be cultured is a valuable thing.
1: చదువుకున్నంత మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
0: Mere knowledge will not make you educated.
1: సంస్కారమే లేకపోతే అది చదువే కాదు.
0: Without culture, you cannot call yourself literate or educated.
1: కనుకని చదువుకు సంస్కారం కూడా చేరాలి.
0: So culture is essential for every educated man.
1: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
0: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం indulging in vain gossip, watching others' different films and so on, in order to see the time is spent in a useful way. Certain teachings on culture is given to you.

0: శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర
1: శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ సుబ్రహ్మణ్య
0: శివ శరవణ భవ సుబ్రహ్మణ్య శివ శరవణ
1: శివ చరణ సుబ్రహ్మణ్యం శివ చరణ సుబ్రహ్మణ్యం
0: శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ కు చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి అనేక రకములుగా వర్ణించి అనేక రకములుగా బోధించి అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వి ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్లీ ఇట్ విల్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: అండ్ వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ
0: యొక్క ఆనందము.
1: అండ్ దేర్ లైస్ ది ట్రూ బ్లిస్.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజన్ను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyam tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema evarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema evarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema nisvarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai paritapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము సప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ సప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బీస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తులు కూడాను స్వార్థ సప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ టు డెవలప్ ద డివినిటీ విత్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: బట్ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: వి సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: ఇందులో కూడాను స్వార్థమున్నది.
0: Even this fraternity, brotherhood of man,
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకనే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎడ్యుకేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: దేర్ఫోర్ దిస్ ఫ్రెటర్నిటీ ఇస్ నాట్ ట్రూ లవ్.
1: నా యందు, నీ యందు, వారి యందు, వీరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: ద ఫార్మ్, ద ట్రూ ఫార్మ్ ఆఫ్ దిస్ లవ్ లైస్ ఇన్ ఎంటర్టైన్ ది ఫీలింగ్ ఆర్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవరీవన్.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి?
0: వీ షుడ్ టేక్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనం విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్, వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku institute lo chadiventa varakunu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sanghadosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరి అయిన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యు.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరము.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యు హావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ, క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుక నేను ఈ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ విత్ విచ్ యూ ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్ నో వన్ కెన్ చేంజ్.
1: మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: ఇస్ నాట్ ద మైండ్, ఇస్ ద హార్ట్ యూ హావ్ టు ఫిల్.
1: మైండ్ అనేటువంటిది కేవలం సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: ద మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: ద థాట్స్ విల్ కమ్ అండ్ గో, పాస్ ఆఫ్.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittamai premistunde kaani maroka padartha nimittamai kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi oka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: He was very much tired while hunting.
1: దాహం వేసింది.
0: He was thirsty.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: There he could find the flow of water nearby.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: He went there to know who is there.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process.
1: అక్కడనే కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికి ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజుకు అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out of our kingdom and accept our hospitality.
1: కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint, being total renunciant, did not accept this invitation.
1: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had baths.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small
1: kingdom. నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు,
0: the saint
1: was మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
1: స్వామి, భుజించక పూర్వమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: The king said, "You are leaving this place, saint. You are leaving this place without eating. Please stay on."
1: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు.
0: The saint said, "I have not come here to beg another beggar."
1: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: You are praying to God for many things.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: You want a bigger, wider kingdom.
1: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చేయడు.
0: The one with true love,
1: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
0: God will give you whatever that you require.
1: కనుకనే రామాయణం నందు కూడాను అడుగు.

0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, డోంట్ డిజైర్ ఎనీథింగ్. ద మోర్ యు ఆస్క్ ఫర్, ఇట్ విల్ బి పోస్ట్పోన్డ్, ఇట్ విల్ నాట్ బి గ్రాంటెడ్.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: Without asking is not shabari given.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
0: Without mere asking, Jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda, Jatayu korinda.
0: Did Jatayu desire?
1: Yes. No. Aa hrudayamulo taamu nischalanga nirmalanga పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love,
1: God will run. మనం తెలిసి అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు, లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోక తత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఇవి ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward path.
1: కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures,
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: that diamond. భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: But God wants to give you higher things.
1: అన్నిటిని కూడా భగవ సంకల్పం పైన మనల్ని పెట్టాలి.
0: So you just depend on God, surrender to him.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: Then God will grant you what all that you need.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't need.
1: ఏది నీకు మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచైనటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ye
0: what will make ideal, God will give you.
1: Ekkada, ye vidhanga andistado, adi atanike sankalpam.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవులు ఎందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion
1: and ప్రేమ. విశ్వాసం అనగా నమ్మకము, ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: So we don't have faith in our own love.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: Then how do you develop faith?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: Yours is worldly.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: But God's love is pure.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: It's transcendental, beyond.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: It is infinite.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్గింగ్.
1: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
0: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యు ఆర్ బిగ్గర్.
0: బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. బట్ యు ఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, himself will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్
1: టు డిజైర్. అమ్మాయి నా భూమి పెట్టదట, అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సంబంధం.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీన్.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given, మంచి చెడ్డ అనే
1: డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: డోంట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చు.
0: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ లుక్ బ్యాడ్.
1: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చు.
0: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా డాక్టర్
1: క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: డాక్టర్ గివ్స్ హిమ్ క్వినైన్ మిక్చర్.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: ఇట్స్ వెరీ బిట్టర్ టు టేస్ట్.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుంది అది, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: ఇట్ ఈస్ ప్రాపర్ క్యూర్ ఫర్ మలేరియల్ డిజీజ్.
1: కనుకనే ప్రారంభంలో భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటారు.
0: Therefore, in the path of devotion, you may find certain difficulties on the way.
1: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు.
0: But we should not be afraid of these troubles.
1: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
0: We should never give up the devotion.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధముల శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoil. Pleasure
1: is an interval between two pains. Rendu badhala madhyalone sukham untundadi.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praaptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kudanu praaptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Pittigatti rasamu peerchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramaina kodanu manam aneka kotalu kosinappude daniki sariyina vilu labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Ha, cutting cheyakapothe daniki sariyina viluvine raadu.
0: If you don't cut the diamond, it will not have
1: value. Oka bangaramaina manam nippulo vesi kalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Karukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it, mistake it in another way.
1: సులకనగా
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఈజీ వే, లైటర్ వే.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి,
0: బట్ ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే ఇట్ అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడాను పొందాలి.
0: ఎవ్రీవన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాండ్ టు ఆత్మ.
1: ఈ అహం కు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ద వర్డ్ ఇస్ బాండ్ టు దిస్ మైండ్.
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఇస్ ది సన్ ఆఫ్
1: అహం. ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్.
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore, aham is the son of Atma.
1: Atmaku mind is grandson.
0: Mind is the grandson.
1: Atmaku vaku great grandson.
0: This word speech faculty is great grandson.
1: Kanuka father, son, grandson, great grandson. Ee mukku nalvaru kudanu oka atma sambandhame.
0: Therefore, the father, son, grandson, great grandson belong to same atmic family.
1: Kanuka andaru kudanu atma unnadi kanukane adi ye nijamaina prema tattvamu.
0: Since atma is present in all, it is true love.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఎ పర్సన్ విదౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఆత్మ.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సచ్చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
1: అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్
1: గాడ్. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్, బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకని కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద
1: ప్రెజెన్స్. నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై.
1: ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీనిని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈస్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్.
1: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నో
1: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఈస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నో గో.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. హి హస్ నాట్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
1: మీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతే కాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్భలము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్, హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు.
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్?
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారడవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికి మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యు హావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐఎమ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీస్ వెరీ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are,
1: what
0: you are
1: doing. The proper study of mankind is man.
0: The proper study of mankind is
1: man. Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtalu nerveerchadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Neevu inti daggara bhagavantunni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్ అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్స్ గ్రాంటెడ్ దట్ విల్ సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యూ థాట్.
1: కానీ ఆ తపస్సుకు, ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి.
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసనలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హ్యాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హ్యాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్క కై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకింకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: హి సేస్, మై గుడ్ లక్, ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by
1: God. సంకల్పించడం ఒక్కటి,
0: యువర్ థాట్ ఈస్ వన్,
1: ఆచరించడం ఒక్కటి,
0: ప్రాక్టీస్ ఇస్ వన్,
1: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
0: బోత్ ఆర్ వన్.
1: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిది మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ది అదర్ వన్ సింగిల్
1: ఓట్. కాబట్టి రెండు ఓట్లు వచ్చాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాజ్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా, త్రికరణ శుద్ధి.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ థాట్స్ అండ్ యాక్షన్స్.
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇస్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేంటి? వాగ్ దోషం చేతనే.
0: దో ధ్రువ హ్యాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాస్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్
1: టు. ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈస్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకని తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: So mind should have the thoughts of the Brahman.
1: రాలేదు.
0: No, it hasn't happened.
1: కనుకని తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: So when father is in one way,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: In fact, he is the son to the father.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహాదుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: అలా దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless divinity.
1: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చేయాలి.
0: Though it has the name and the form, but we have to sacrifice.
1: ఏ నాటికైనా ఈ దేహము త్యాగం అయ్యేటువంటిది.
0: One day or other the body has got to be sacrificed.
1: కానీ త్యాగం అంటే ఏమిటి?
0: What is sacrifice?
1: కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు.
0: Is not giving up the body.
1: ఆలోచనలు వదలటం కాదు.
0: Is not leaving
1: ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: Is not giving up properties.
1: ఏ దేన్ని త్యాగం చేయాలి?
0: What is to be sacrificed?
1: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: అండ్ హ్యూమన్
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: హ్యూమానిటీ ఇస్ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ, ద కవరింగ్. వన్ హ్యాస్ టు త్రో ఇట్ అసైడ్.
1: కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ
1: పొరను తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్.
1: నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని ఇదే త్యాగం.
0: Giving it up these three is sacrifice.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: Not giving up properties.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: You have to give up bad qualities.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: So human being is the product of God himself.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: He originated from the divine.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: Having come from God, he forgets God.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: All clouds are born.
1: ఆ మేఘం తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: Clouds cover the very sun.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్? కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: ద సన్ ఫీల్ సో నాట్ టు హ్యావ్ కైండ్ ఆఫ్ ఎనీ యాంగర్ బికాస్ క్లౌడ్ విల్ పాస్ ఆఫ్.
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఎట్ టైమ్స్ అవర్ హార్ట్ ఈస్ కవర్డ్ బై మీన్స్ ఆఫ్
1: బ్యాడ్ థాట్స్. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: అండ్ దేర్ ఫోర్ ద లవ్ దట్ షైన్స్ ఇస్ కవర్డ్ బై జెలసీ.
1: అప్పట్లో శాంతిని వహించాలి.
0: దెన్ వీ షుడ్ మెయింటైన్ పీస్.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘం ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘం ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
0: క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ బికాజ్ ఆఫ్ ద విండ్ అండ్ ద సేమ్ విండ్ విల్ టేక్ దెం
1: అవుట్. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: ది క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ దే విల్ వానిష్ బికాజ్ ఆఫ్ ద విండ్.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: దట్ వర్ల్డ్ విండ్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love,
1: కూడాను పరిగెత్తుంటాయి.
0: All clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి.
0: All clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు.
0: There is nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును.
0: You may not achieve anything.
1: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు.
0: There is nothing you cannot
1: achieve. సర్వమును
0: ప్రేమ
1: చేత సాధించవచ్చును.
0: Everything you can achieve with this love.
1: కనుకనే ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివి అని నీ విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీల్డ్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: ప్రేమ ఎంత పరిచారు.
0: You should consider the difficulties of others as your own.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: You should know the truth that you love yourself and so also the other one.

0: The suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so also the pure.
1: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదియే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతములు చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship and meditation, other rituals will make your mind steady, that's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి కరుచుకొని ఉండాలా, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ కరుచుకున్నటువంటిది ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with faith and love, you can climb up to an extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on love.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: You should have strong faith.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: You should have sacred love.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనకు చేయనక్కర్లేదు.
0: Once you have these two, you don't need to undertake any penance or meditation.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: What for all this?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: Everything is done.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: Then once you have these two, why should you need meditation?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search.
1: సర్వత పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తి శక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: In the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't.
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవే.
0: If you say that you are in search of your own self, others will take you
1: mad. అదేవిధంగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: If you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని, ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు, అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you, where do you come from?
1: అందరిని ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ, వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: వెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుకనే ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali.
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead to
1: sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్.

0: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ యూ కెనాట్ లీవ్ ద రూఫ్. రూఫ్
0: లేకపోతే మనం నివసించలేము.
1: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్ లీవ్ దేర్.
0: కనుకని మొట్టమొదటి నుంచి నీవు ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
0: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: Self confidence is first.
0: దీన్ని ఏ మాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టెడీ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్ అండ్ విశ్వాసాన్ని పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్, వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్.
0: విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ద బ్లిస్.
0: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
1: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ద బ్లిస్ఫుల్ స్టేట్
0: నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
1: దెర్ విల్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
0: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
1: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
0: ఎప్పుడు త్యాగం చేస్తావో త్యాగేనేకి అమృతత్వ మానసః న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసః. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ మనం చేయలేకపోతున్నాం.
1: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
1: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్ దట్ బైండ్ యు.
0: ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
1: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
0: అందుకోసమని ఎవరో చెప్పారు.
1: Therefore it is
0: said, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
1: వి సే ది గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
0: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
1: When God has created all these things, all creatures, Yama drives out the body.
0: ఈ పోటానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
1: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
0: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడ లేదు.
1: Well, he has not.
0: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
1: హీ ఈజ్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
0: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
1: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
0: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
1: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
0: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
1: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
0: కనుకనే
1: సో
0: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చున్నాడని కానీ భావించరాదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్.
0: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
1: వి షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
0: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
1: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
0: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
1: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
0: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
1: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our pleasure.
0: అల్పతృప్తులకు మనం ఏ మాత్రం కూడా లొంగిపోరాదు.
1: We should never submit ourselves to
0: అన్నిటికీ మనమే కారణం.
1: For everything we are
0: మంచి చెడ్డలకు మనమే కారణం.
1: For good and bad.
0: సుఖ దుఃఖములకు మనమే కారణం.
1: For pleasure and pain.
0: లాభ నష్టములకు మనమే కారణం.
1: For profit and loss.
0: నిందాస్తుతులకు మనమే కారణం.
1: For everything we are responsible.
0: అన్నిటికీ మనమే కారణం.
1: For everything we are responsible the main cause.
0: కనుక మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
1: When once we feel that we are the main cause, we don't need to have fear.
0: లభిస్తుంది, కష్టం లభిస్తుందంటే భయం ఉండాలి.
1: And once you feel that troubles are because of others,
0: nirbhayam,
1: you will be fearful.
0: Nirbhayam. Eppudu vastundi nirbhayamu?
1: When you will be fearless.
0: Paripurna prema undinappudu nirbhayam vastundi.
1: When there is total love, you will be fearless.
0: Dosham undinappude bhayam aavaristundi.
1: When there is no love, you will be fear stricken.
0: Manalo doshamulku em maatramu avakasam ivvakoddu.
1: Don't give scope for any
0: mistakes. Sadhyamainanta varaku ee chinna pani chesinappudiki is it good or bad, is it right or wrong ani discrimination chey.
1: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
0: Time tisko.
1: Take time.
0: Tondara padavaddu.
1: Don't be in a
0: haste
1: hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: So never be in a hurry. Discriminate whether it's
0: tondara
1: good or
0: padavaddu. Edu ochinappudiki ni shantanga ni undu.
1: Anything may come. Maintain peace.
0: Daivani smarinchu.
1: Think of God.
0: దైవ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ డివైన్ లవ్.
0: ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
1: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్
0: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
0: అంకితం చేస్తుంది.
1: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
0: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
1: దిస్ ఇస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్. లౌకికమైన
0: చదువులు చదవచ్చును.
1: ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ వీ కెన్ హావ్.
0: కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: దిస్ ఆల్సో ఫిజికల్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
0: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
1: దిస్ ఇస్ వెరీ బేసిస్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ లైఫ్.
0: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
1: దేర్ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ రెండు విద్యలు ఉండాలి.
1: దేర్ ఆఫ్టర్
0: ఈ రెండు విద్యలు ఎట్టివి?
1: వాట్ సార్ట్ ఆఫ్
0: నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: దే ఆర్ లైక్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: ఈ ప్రాప్తమైన విద్యలు అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
0: కనుకనే మన హృదయం నిండి నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
1: దేర్ఫోర్ వి ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ నెగిటివ్.
0: కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
1: బట్ వి ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఫ్రమ్ గాడ్.
0: ఇంపాసిబుల్.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నెగటివ్స్ నింపుకుంటున్నాం.
1: బికాజ్ యూ ఫీల్
0: నెగటివ్ థాట్స్ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ యూ గెట్ నెగటివ్ థాట్స్.
0: పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు
1: అధికారం? పాజిటివ్
0: నీకు అధికారం లేదు.
1: యూ హావ్ నో రైట్.
0: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
1: దేర్ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ పాజిటివ్.
0: అప్పుడు అన్ని కూడా నువ్వు లభిస్తాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
0: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: దేర్ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్
0: సంబంధించినటువంటివి. హేమతారక విద్య, తారక విద్య.
1: Therefore, spiritual knowledge will give you liberation.
0: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
1: ఇట్ హెస్ నో అబ్జెక్షన్ వాట్సాప్.
0: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
1: We have to lead our life in between these two.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
1: Many of you play football.
0: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుంది.
1: There is a system in this football game.
0: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
1: On one team six, another team six this side.
0: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
1: Last there will be goal at the end.
0: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
1: There will be one limit this side, another limit other side.
0: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
1: When the ball goes in between the two, it's a goal.
0: అదే విధంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
1: Likewise,
0: ఈ ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
1: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్, ద గ్రీడ్,
0: ధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి, అహింస, ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వము కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
1: సిక్స్ ప్లేయర్స్, ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
0: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
1: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంతో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
1: Therefore, the goals, the limits are, one is physical
0: education,
1: another is spiritual education.
0: మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితే మనం గోల్ అయిపోయినాం.
1: Therefore, if you kick the ball that passes between the two, it's the goal.
0: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది, కానీ గోల్ కాదు.
1: But if it crosses the boundary, see if it goes to one furlong, it's out but not go.
0: కనుక ఈ ప్రాప్తమైనటువంటి విద్యను చదవండి.
1: Therefore, study the worldly
0: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
1: And good, have good positions.
0: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
1: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: Of all, it's only the spiritual education.
0: ఈ లౌకిక విద్యలన్ని చిన్న చిన్న కాలువలు వంటివి, నదుల వంటివి.
1: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
0: ఇది ఎక్కడ సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
0: నదీనాం సాగరో గతిహి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
0: నదులంతా కూడా ఆ సాగరమే గతి.
1: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
0: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఆ విశ్వాసం చేత,
1: with that faith,
0: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
1: with that determination,
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: Develop love.
0: ప్రకృతిని మనం ఏమాత్రము విమర్శించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
0: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
0: ఇది భగవత్ స్వరూపమే.
1: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి అంతకూడా నువ్వు కార్యస్వరూపము.
1: ద హోల్ నేచర్
0: పరమాత్మ కారణము.
1: గాడ్ ఈస్ ది కాజ్.
0: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దానిని
0: మీరు చూడాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
0: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకూడా నువ్వు అణు అణువులు కూడా నువ్వు దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
0: Kana,
1: but
0: kevalam laukika vidyaltone mana jeevithanni antyam gaavinchukodadu.
1: We should not end our lives learning the formal physical education only.

0: వృత్తి ప్రతిష్ఠిత ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు?
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించిన ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: They may be the householders, they may be attached or detached, they may undertake certain spiritual pursuits or not, they constantly dwell in me alone.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: This is the message given to the entire mankind.
0: అది 5000 సంవత్సరములకు పూర్వము.
1: This happened 5000 years ago.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: It's in the midst of Dwapara age.
0: ధనమదాంధులైనటువంటి రాజులు మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: Mother had prayed to God repeatedly as she could not bear the burden of the kings who were acting with full of avarice and hatred, putting noble souls to suffering.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారమునివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్, లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: The first son of Yayati is Yadudu.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు.
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడుకు 2 కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ 2 సన్స్.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: వన్ ఇస్ దేవకుడు, ద అదర్ వన్ ఇస్ ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుని కుమారుడి కంసుడు.
1: The son of Ugrasena is Kamsa.
0: Devakuni yokka kumartiye Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsuniki sontha sodarulu levu, sodarri manulu levu.
1: Kamsa has no brothers, ancestors of his own.
0: Tana పినితండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము భావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంసా వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్డ్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడును ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనము లేవు.
1: There was no law regulating the number of wives that one should have.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరుని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: Devaki Devi ante Kamsunaku rendova pranam.
1: Devaki is a very second life to Kamsa.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: He was driving the chariot while escorting Devaki to her in-laws' family.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూసుకుంటూ వచ్చాడు వసుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూసుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as his own.
0: ఈ వసుడు కూడాను చాలా ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
1: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
0: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: In that beautiful scene there, suddenly they heard a loud sound.
0: మూర్ఖుడ,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడ,
1: the one of unrighteousness,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించుకోలేక,
1: without knowing your position,
0: ఈ అనురాగమును పెంచుకొని,
1: because of excessive attachment,
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుట్టున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకి
0: అని ఈ పదములు పలికి అంతర్ధానం అయిపోయింది.
1: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునకు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి యొక్క దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కాని వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: Today or tomorrow, you cannot escape death.
0: Oh.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను, ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కాని కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కాని దేవికి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదలము.
0: Leave your sister whom you considered
1: in life. పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు నీకు అప్పచెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడ నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, దేవకి వసుదేవ returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దంచంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్టకడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: Kamsa, నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child,
1: nu chakkaga vicharinchukolegapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nu nu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyanaitvantidi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: Ikkadi nunchi neevu koncha venchadaniki prayatninchinappudu idi 8 avadi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kani ikkadi nunchi enchadaniki prayatnam chesinappudu idi 8 avadi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా ఎనిమిదవది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది ఎయిత్.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది ఎనిమిది అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది ఎయిత్ వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా ఎనిమిదవ వాడు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి ఎయిత్.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు ఎనిమిది, రెండవ వాడు కూడా ఎనిమిది అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు ఎనిమిదవ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎనిమిది అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది ఎయిత్ వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భంలో పుట్టినటువంటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ ఎయిత్ వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every newborn child.
1: ఈ విధంగా గడుస్తూ ఆరు శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సూక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ద సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్ళి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned ఆదిశేషా,
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The seventh child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and saw to it that it entered in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The seventh conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the eighth one.
1: దినదిన అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరిని చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమె కూడాను భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: Vasudeva watched that all children being killed by Kamsa.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: She is the sister of Yashoda.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: Having thought that the eighth child would kill him, he
1: imprisoned them. చర్చాలలో ఎందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: It was the time, the commencement of the time.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: The star Rohini is in the hands of Prajapati.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీ దేవి ప్రసవించింది.
0: Combination of Ashtami and Rohini.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: The delivery was not normal.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: The child was born with all the splendor and brilliance, with all the decorations and the jewelry.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: On the chest there is present శ్రీవత్సవ.
1: అదియే శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: It is the spot of శ్రీవత్సవ on the chest.
1: వక్షస్థలం పైన కనిపించింది.
0: It is seen on the chest.
1: కౌస్తుభం అని మెరిసింది.
0: The diamond of కౌస్తుభం.
1: దేవకి వసుదేవుని చేతులను జోడించారు.
0: Immediately they stood with folded hands.
1: ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూడలేకపోయారు.
0: They could not watch the divine form.
1: మేము పుట్టినందుకు సార్థకమైపోయిందని ఆనందించారు.
0: They were so happy that their lives were
1: saakshat bhagavantunne ee naadu mem darshincham anukunnaru.
0: They felt so happy that they could have vision of God.
1: Iruvuru aa chanti bidda daggariki velli chetulu jodinchi paadamulu patti prarthincharu.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: Maa adrishtavashattu maaku nee putrudai janminchavu.
0: Because of good luck you are born as a son.
1: Kaani ninnu rakshinchukolekapothunnamu.
0: But we cannot protect you.
1: నీవేదైనప్పుడును ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: కీపింగ్ ద బేబీ ఇన్ ద బాస్కెట్,
1: తలుపుల దగ్గర చూచాడు.
0: హీ వాచ్డ్ నియర్ ద డోర్.
1: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: ద మూమెంట్ హీ లుక్ ద డోర్స్ ఓపెన్.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: ద డివైన్ విల్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: చిత్రములు,
0: పెక్యూలియర్,
1: త్రిలోక పవిత్రములు,
0: సీక్రెట్
1: వరజలాల వర్తంబులు, సన్మిత్రములు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబుల్ అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty,
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison,
1: యమున నదిగా ప్రవహిస్తుండాలి.
0: The water was flowing.
1: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within నారాయణ, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: యమున నది దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: ఈ రీచ్ నందాస్ హౌస్.
1: అప్పుడే ఈ యశోదగుడును ప్రసవించింది.
0: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ యశోద డెలివర్డ్.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: యశోదకు
1: మత్తు కప్పాది.
0: యశోద
1: మాయాదేవి జన్మించింది.
0: ఇట్ ఇస్ మాయా దట్ వాస్ బోర్న్.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద అండ్ నంద వర్ ఫాస్ట్ అస్లీప్.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
0: దే కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్ దేర్ అండ్ టుక్ బ్యాక్ ద చైల్డ్ లయింగ్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ వసుదేవ లెఫ్ట్ ద ఫీమేల్ చైల్డ్ బోర్న్ మాయాదేవి సౌటెడ్.
1: యశోద నందుల కూడా ఏ బిడ్డ అని కూడా తెలియదు.
0: యశోద
1: లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
0: యశోద నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్ చైల్డ్.
1: ఇంతలో రోహిణి కూడా పరిగెత్తుకుని వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
1: చూచేటప్పటికి ఆడబిడ్డ.
0: దే సా ద ఫీమేల్ చైల్డ్ దేర్.
1: కుమారుడు,
0: సన్ దేర్.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారంలంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ద డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హీ కేమ్ రన్నింగ్.
1: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: he took the child in the hands of devaki.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: He just threw her up and tried to kill with the sword.
1: మాయాదేవి.
0: The child is మాయాదేవి.
1: మూర్ఖుడు,
0: oh fool,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: The one who is going to kill you is already born.
1: కానీ ఒక ప్రదేశములో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: Is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యము కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది. అంతర్ధానమై
0: so saying మాయాదేవి vanished.
1: అప్పటి నుంచి కూడాను
0: since then
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కుడుము ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali?
0: Vasudeva, Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
0: In Vrepalla there are said,
1: ee gokulamanandu konni abhishekamulu jaragabothunnayi.
0: In Gokula, certainly inauspicious things are going
1: to happen. Kaalam ee Madhuralo undavaddu.
0: Don't stay there in Madhura for long.
1: Tachchame nee velli pommannaru.
0: Immediately better you go, he said.
1: Ee maata vinna tachchame Nandudu Vrepallaku vachadu.
0: Having heard this, Nanda returned to Vrepalla.
1: Ee Gokulam ani pilicheetundi varu.
0: Gokulam. It's called as Gokula at that time.
1: Ee Gokulam lopala prarambhamaina inka ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: గోకుల, ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన?
1: భావం తద్భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: As is the thought, so is the consequence.
1: కనుక మంచి కానీ చెడ్డ కానీ మన తలంపులే దీనికి మూల కారణము.
0: For good and bad, our thoughts are responsible.
1: ఈ పూతన పూర్వము బలిచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: రత్నావళి.
0: Her name is రత్నావళి.
1: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ, వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: బలి చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తలపైన పెట్టాడు.
0: As per the promise made, he took all the 3 foot steps.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధములు ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి.
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తలపైన పాదము పెట్టేటప్పటికి కోపం వచ్చేసింది.
0: The moment he kept his feet on the
1: ఎవడి దుర్మార్గుడు వీడిని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulo chetane ikkada pootanaga vachi puttindi.
0: Because of these 2 thoughts, she appeared here as pootana.
1: Aa pootane palivvalani vachindi.
0: That pootana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaade bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ye sankalpamu chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్, గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యాంగ్ బీన్ బోర్న్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు.
0: హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఈస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్
1: చిన్న బిడ్డ.
0: సో యంగ్
1: రెండవ సంవత్సరం.
0: ద సెకండ్ ఇయర్
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: టూ ఇయర్స్ పాస్ బై.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: థర్డ్ ఇయర్ స్టార్టెడ్.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరాల కృష్ణుడు.
0: థర్డ్ ఇయర్ బాయ్ కృష్ణ సాధో
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము ఇస్తావా అని అడిగాడు.
0: యాస్ would you give me that fruit, I like it very much.
1: నాయనా నేను ఇవ్వడానికి వచ్చాను.
0: He said, I have come here to give you.
1: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది.
0: However, I'll give you if you pay the price.
1: ఈమె తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked, what will you
1: give me? ఫలములు ఇస్తాను. ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I'm going to give you this fruit. You must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హీ బ్రాట్ రైస్.
1: ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు.
0: అండ్ గేవ్ దెం టు ఓల్డ్ లేడీ.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: ఓల్డ్ లేడీ ఫర్ గాడ్.
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: ది యాక్షన్స్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద లిటిల్ బాయ్ వాస్ హైలీ ఫాల్జ్.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: అండ్ దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో గేవ్ ఫిస్ట్ ఫుల్ ఫ్రూట్.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there.
1: Tachanne tane intiki povalani aasinchindi.
0: She wanted to return home.
1: Intiki nadustu vellindi.
0: She started going.
1: Okoka adugu vesetappudiki butta marinta bharam avutu vachindi.
0: At every step the burden of the basket was heavier and heavier.
1: Cheyetappudiki buttanu dimpadaniki kudano cheta kaakapoyindi.
0: By the time she reached home the basket was very heavy.
1: Edo vidhanga taanu balavattamto aa buttanu dimpi kinda pettindi.
0: However, she struggled hard to put it down.
1: ఆ పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ది లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: They all have become diamonds.
1: చూచింది.
0: He saw.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: He must have been God.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యమంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become diamond?
1: నేనంతా అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy, she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను ముఖ్యము యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: Rice grains given by the little boy that got
1: converted. అంతా రత్నాలుగానే ఉంటున్నాయి.

0: ఎవ్రీథింగ్ ఇన్ ద నైబర్హుడ్.
1: ఈ విధంగా తన ఆనందంలో తాను మునిగిపోయింది.
0: హి వాస్ సో హ్యాపీ.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: కృష్ణ స్టార్టెడ్ టెలింగ్ యశోద దట్స్ టైమ్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ అదర్ బాయ్స్.
1: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకుని పాలిచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
0: షి వాంటెడ్ టు టేక్ హిమ్ టు స్లీప్ అండ్ షీ వాంటెడ్ టు ఫీడ్ హిమ్.
1: కృష్ణుడు ఏం తక్కువ వాడు కాదు.
0: కృష్ణ ఇస్ నో ఆర్డినరీ వన్.
1: యుక్తికి మరింత యుక్తి పొందాడు.
0: ఈజ్ మోర్ ఇంటెలిజెంట్.
1: పాలు త్రాగుతూ త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
0: వైల్ డ్రింకింగ్ ద మిల్క్ హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్
1: ఈ నిద్రించడానికి పూర్వము ఆవలింతలు అని వస్తాయి.
0: ప్రయర్ టు స్లీప్ వన్ యాన్స్.
1: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు, నోరు తెరిచాడు.
0: కృష్ణ యాండ్ ఓపెనింగ్ హిస్ మౌత్
1: చూచింది యశోద.
0: యశోద వాచ్డ్.
1: ఏమేమో కనిపిస్తూ ఉంటుండాలి.
0: Many things start.
1: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
0: All the world start.
1: దేవతలంతా కనిపిస్తున్నారు.
0: God started appearing.
1: తనకు అర్థం కాలకుండా పోయింది.
0: She couldn't understand.
1: యోచన చేసింది.
0: She thought.

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started
1: finishing.
0: Am I not Yashoda?
1: Leka parasthalamu.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనపడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion, that all the worlds appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to the forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cohort boys.
1: ప్రతి దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఈ విధంగా చంపాడు, కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు, ముక్కలైపోయింది, ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cohort boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్, ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతన్ని రక్షించేవాడెవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూస్ టు సే వెన్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ గాడ్ హూ ఎల్స్.
1: పిల్లలు ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: దే ఆర్ ఫూలిష్ పీపుల్ ఇన్నోసెంట్.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil, I used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసురా డైడ్.
1: భూతన్ను మరణించింది.
0: భూతనా డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసురా డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి ఇంత చిన్న పిల్లవాడు,

0: ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
0: Anadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
1: Krishna sent a command that night to all of the boys.
0: Ee naadu manu govulu teeskunu pokoddu.
1: Let's not take cows with us today.
0: Ee okka doodalnu teeskunu podam.
1: Let us take the cows only.
0: Ee doodalnu teeskunu poyi meeru ye ye vaidyam meeku telisino aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki raavali.
1: You take the cast this day, whatever instruments you can play,
0: bling them.
1: Let us spend time in the forest with all the instruments and music.
0: Andaru vaari vaa ekku mandiki flute telusunu paapu gopaluku.
1: Many cowherd boys know how to play on flute.
0: Oka chethilo karra, oka chethilo flute.
1: One hand they had the stick, other hand flute.
0: Ittiru pillalu maatramu rendu kundalu teeskoni vachadu.
1: Only two boys brought pots.
0: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
1: What is the music out of the pots?
0: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండలను చక్కగా తాళముగా కొట్టడం.
1: They'll keep that pot against the stomach and make
0: it. ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
1: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
0: వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
1: Well, they accompanied by cars, they sat with banks of
0: flute vaistunnaru, gatamulu kodutunnadu, Krishnudu dance aadutunnadu.
1: They were playing their singing and Krishna was dancing.
0: Krishnudu nilpin tarvata mari kontha mandi dance laadtamu.
1: After that some more boys started dancing.
0: Ee vidhanga aadutu vachutunnaru.
1: They were all playing.
0: Kontha dooram lopala taatu chettlu peddavi kanipinchayi.
1: There are very big, huge palm trees.
0: ఈ వృక్షములు నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
1: The palm fruits all of them.
0: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
1: The two of the cowherd boys are so intimate.
0: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
1: One is దాముడు, other one is సుబాల.
0: వీరిద్దరు కూడాను కృష్ణునికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
1: These two were on the right and left side of Krishna all through.
0: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
1: దాముడు సాఫ్ట్లీ పించ్డ్ ద థై ఆఫ్ కృష్ణ.
0: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
1: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
0: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
1: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
0: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
1: వి వాంట్ దోస్ ఫ్రూట్స్.
0: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను
1: ద బలరామ అండ్ అదర్ సైడ్
0: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
1: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెమ్.
0: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
1: He ran and started moving each tree.
0: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
1: All fruits fell on the ground.
0: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
1: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
0: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడెవరు?
1: Who named Balarama?
0: గర్గుడు.
1: గర్గ్య named him.
0: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
1: గర్గ్య సెడ్ హీస్
0: అతని తేజస్సు అంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు, రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
1: యాజ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ హైలీ అట్రాక్టివ్ హీ నేమ్డ్ హిమ్ యాజ్ బలరామ.
0: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
1: బలరామ షైన్ లైక్ దట్.
0: అప్పుడే ఒక మా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
1: And there a very big donkey appeared.
0: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు, అది గుండె పగిలి చచ్చింది.
1: బలరామ caught hold the 2 feet of the donkey.
0: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: As the donkey died, all cowherd boys started enjoying.
0: ఈ సమయాన్ని పురస్కరించుకుని
1: basing on this time,
0: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
1: Brahma created a very big cave.
0: వీళ్ళు చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All people were enjoying, lost in ecstatic music.
0: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
1: Brahma made all these cows there enter into the cave.
0: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
1: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
0: కృష్ణుడికి తెలుసును.
1: Krishna knows pretty well.
0: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అదిగో ఆ గుహ దగ్గర ఉంటాయి వెతకండి అన్నాడు.
1: He said they are there near the cave, better you go and search.
0: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
1: They looked all around, they entered into the cave.
0: గుహలోకి ప్రవేశించేటప్పటికి
1: when once they have gone in,
0: గుహ మూసుకుంది.
1: The cave closed.
0: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
1: The boys and cows were there inside the cave.
0: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
1: Not for one or two or three days, for one full year.
0: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
1: Then Krishna wanted to teach a lesson to Brahma.
0: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
1: He assumed the form of a cow.
0: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
1: He has assumed the form of a cow.
0: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాలు యొక్క వేషాలు తానే ధరించాడు.
1: He has taken upon himself the form.
0: సాయంకాలం బలరాములు, కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
1: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
0: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకుని, మా బిడ్డలే అనుకుని వారెంతో వారు ఆనందిస్తూ వచ్చుతున్నారు.
1: All other parents have taken them as their own and they were happy.
0: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
1: He spent the time like that for one year.
0: బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది.
1: Brahma was surprised.
0: ఏమిరా అక్కడ ఉన్నవి ఏమైనా విడిపించుకుని వచ్చాడా అని అక్కడికి గుహకు పోయి చూస్తే గుహలో ఉన్నాయి.
1: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
0: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
1: Very same boys and cows are as well here.
0: Appudu thanu yochinchadu.
1: Then he thought,
0: ninu ganugunna gallama,
1: can we know you?
0: Krishna, ninu ganugunna gallama,
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
1: You will be with all the 84 types of species. You are always with them. Can we know?
0: Ganamagu dongalalo gajatungavu ninu ganugonna galanna.
1: Among the thieves you are a very big thief. Can
0: Krishna,
1: we know?
0: Ninu ganugonna galanna.
1: Krishna, can we know you?
0: Ani Krishnunu prarthinchi naa aparadhamu kshaminchamani kori aa guhalo undinatuvanti vaatantha intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
1: So saying, he sought the
0: power. అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
1: God can take any form.
0: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
1: He can take any form in this little
0: world. అందుకోసమని ఈశావాస్యం విధం జగత్.
1: For that reason it is said God is
0: జగత్ అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The entire universe is the form.
0: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
1: All are the forms of God.
0: ఈ విధంగా
1: how?
0: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
1: How is it possible?
0: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనసులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
1: When God wills, any change can happen.
0: రాత్రి నీవు పరుంగినావు.
1: Last night you slept.
0: పడక పైన ఉన్నది నీ దేహము.
1: Your body is on the bed.
0: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
1: But you're experiencing.
0: ఈ స్వప్నంలో ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
1: There in a dream you see.
0: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
1: Many objects.
0: ఎన్నో గృహములు చూస్తున్నావు.
1: Many houses.
0: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
1: Individual.
0: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
1: You see your own self.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: Who created all this?
0: ఈ స్వప్నములో ఉండేటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
1: All those that appear in a dream are the reflections of his own mind.
0: తన దేహం పడకపై ఉన్నది.
1: Body is on the bed.
0: ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
1: Only one that manifested into many.
0: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
1: It is impossible for all to recognize divinity.
0: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
1: Because the body made attachment, people are drowned in delusion.
0: నావలే ఆ దేహము ఉంటుండాది, నావలే ఆ దేహము తింటుండాది, నావలే ఆ దేహము తిరుగుతుంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతనికంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
1: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
0: కాని ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
1: But they don't recognize the unity of the spirit.
0: ఆకారములు ఆకారములు మాత్రమే చూసుకుంటున్నారు.
1: They just go by form.
0: అందువల్లనే మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
0: అతను దైవమని తెలియక
1: without knowing that he is
0: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
1: Krishna also was blamed, criticized.
0: చారుడు, జారుడు, చోరుడు,
1: that is a thief.
0: ఇంకా అనేక దుష్టుడు, దుర్మార్గుడు అని కూడాను దూషించారు.
1: People also said that is a wicked bad man.
0: కానీ వారు దూషించినంత మాత్రమున తన యొక్క గొప్ప పోలేదు.
1: These accusations have not come in the way of his grandeur.
0: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
1: They are all one's own illusions.
0: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తున్నాడు.
1: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
0: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయకత్వమును పోగొట్టే నిమిత్తమే కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
1: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
0: కాని ఒకనొక సమయం లోపల ఆడుకుంటూ,
1: at one time while playing,
0: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
1: Balarama came and started complaining.
0: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
1: They are all the will and the play of the Lord.
0: ఒకనాడు కోపం వచ్చి,
1: one out of anger,
0: నటించటమే ఇవన్నీ.
1: That's all pretension.
0: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
1: He said, Krishna, you are not the son of Yashoda.
0: ఎందుకోసం కాదంటున్నావా?
1: You may ask why.
0: నందుడు తెల్లగున్నాడు.
1: Nanda is white.
0: Yashoda tellagundi.
1: Yashoda is white.
0: నీవు నల్లగున్నావు.
1: But you are dark.
0: కాబట్టి వారి కొడుకు కాదు నీవు. ఎవరో ఎక్కడో వచ్చి పుట్టావు.
1: You are dark. And therefore you are not born to them.
0: కానీ బలరాముడు చెప్పినది సత్యమే.
1: And what Balarama said is truth.
0: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
1: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
0: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
1: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
0: Krishna, Balaramudiki em telusunu?
1: He said, Krishna, what is that Balarama knows?
0: Amayakudu.
1: You are innocent.
0: Nuvu maha janavu. Nuvu chaala telivitetulu galavadu.
1: You are highly intelligent.
0: Vaani maatalanta nee vinavaddu.
1: Don't bother about
0: it. Nuvu nijamga naa koduve.
1: Truly speaking, you are my son.
0: Bhagavantudu icheetundi rangulu shashvatamainatundive.
1: The colors, they remain.
0: Ee rangulu pradhanam kaadu.
1: The colors are not important.
0: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
1: People apply various colors to cover.
0: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color maatramu evvaru maarchadaniki veelu kaadu.
1: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
0: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
1: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
0: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
1: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్లీ.
0: అంతర్భావం అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
0: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
1: The same thing was taught by sage Shuka to Parikshit, and Parikshit had doubt.
0: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
1: Shuka clarified all the doubts of Parikshit.
0: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
1: King Parikshit, you are deluded by this body feeling.
0: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
1: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
1: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ.
0: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనిషి రూపమే రావాలి.
1: To demonstrate divinity to mankind, God should manifest as human being.
0: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
0: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
1: హిస్ మైండ్ ఇస్ డర్టీ.
0: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
0: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
1: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
0: ఆడుకోపోమని పంపించింది.
1: And so saying, she asked him to
0: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
1: Though she replied many a time, the feeling has not gone.
0: గోపాలు వచ్చి చెప్పినప్పుడు అంతా కూడాను, ఆ భగవంతుడా, నా కుమారుణ్ణి కాపాడినావా, ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
1: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
0: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా, నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
1: He said, it seems you have eaten the mud, open your mouth, she said.
0: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
1: ఇన్ ద రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ కన్సీల్డ్ ఫీలింగ్ ఆఫ్ హిస్ డివినిటీ.

0: మదర్ ఎమ ఏ చెయ్యి టు ఈ దిమ్మ ఈ దిమ్మ
1: మన్ను తినంగని శిశువునా
0: టు ఈ దిమ్మ ఎమ ఏ చెయ్యి
1: ఆ కొంటినా
0: ఎమరినా
1: కొంటి మట్టి చేసేటువంటి వాళ్ళ నాకు వెర్రివాడిన నేను చిన్న పిల్లవాడిన
0: ఎమ ఏ చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఎమ ఏ ఫూల్
1: నేను పిల్లవాడిని కాదు
0: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్
1: నేను కొంటితనములను ప్రవర్తించేటువంటి వాడిని కాదు
0: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్
1: నేను పిచ్చివాడిని కాదు
0: ఐఎమ్ నాట్ మ్యాడ్
1: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది అది
0: ద వరల్డ్ ఈస్ మ్యాడ్ ఆఫ్ మీ
1: కనుక నేను పిచ్చివాడిని కాదు
0: ఐఎమ్ నాట్ మ్యాడ్
1: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమే వచ్చినటువంటి వాడిని
0: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
1: ఫ్రమ్ దట్ నేనేమైనా పిచ్చివాడినా
0: ఐఎమ్ నాట్ మ్యాడ్
1: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది
0: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ
1: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది
0: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబ్
1: పిచ్చిలు మోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు
0: He cures madness and he will make you mad, Sachidananda.
1: Kanniru teppinchu, kanniru tappinchu.
0: He will make you shed tear, he will wipe out tear.
1: Sachidanandudu.
0: Oh, Sachidananda.
1: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
0: Woman is made into a stone and stone is made into a woman.
1: సచ్చిదానందుడు
0: యు ఆర్ వెరీ సచ్చిదానంద
1: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు కన్నీరు తెప్పిస్తావు
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్
1: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్
1: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు
0: యు విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యు
1: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు
0: You will cure all the madness of the world.
1: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
0: You will make me mad of God.
1: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
0: Both are in you, Krishna.
1: అప్పటి నుంచి కూడా నువ్వు యశోద క్రమక్రమేణ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
0: Since then Yashoda started understanding the divinity.
1: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
0: He started noticing the foot.
1: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్
1: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు
0: పీపుల్ కంప్లైన్
1: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు
0: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్
1: నా కుమారుడు అలాంటి వాడు కాదు
0: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్
1: నా కుమారుడు దొంగ కాదు
0: మై సన్ ఇస్ నాట్ ఎ
1: నా కుమారుడు జారుడు కాదు
0: మై సన్ ఇస్ నాట్
1: చోరుడు కాదు
0: ఇస్ నాట్ ఎ థీ
1: క్రూరుడు కాదు
0: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్
1: అక్రూరుడు కాదు ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు
0: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్
1: గుణరహితుడు నా కుమారుడు
0: ఈజ్ అట్రిబ్యూట్లెస్
1: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది
0: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్
1: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి యొక్క అంతరాత్మలు ఉంటుంటాయి
0: Therefore, in divinity, there is a lot of significance.
1: ఏదో కృష్ణుడు పుట్టాడు గోపికలతో ఆడాడు గోపాలతో ఆడాడు ఏదో కాళింగ మడుగులో వెళ్లాడు కాళీ పైన నాట్యం ఆడాడు ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు
0: ఇట్స్ ఓన్లీ టైం పాస్ ఇఫ్ యు సే దట్ కృష్ణ వాస్ బోర్న్ అండ్ స్పెండ్ ద టైం విత్ కౌహర్డ్
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చు
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్
1: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు
0: నో వన్ కెన్ స్టిప్యులేట్ దట్
1: లేదు శాసించే అధికారం కూడా లేదు
0: నో వన్ కెన్ కమాండ్ గాడ్
1: ఏమైనా చేయొచ్చు భగవంతుడు
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్
1: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు
0: ఇన్ ఎ మోమెంట్ హి కెన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్
1: అలాంటి వాడు కృష్ణాకారం ధరించి వచ్చాడు
0: సచ్ వన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ
1: కృష్ణ
0: కృష్ణ
1: ఈ కృష్ణనామంలో ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి
0: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ
1: కృష్ణ
0: కృష్ణ
1: అనగా హృదయ భూమిని సాగు చేసేటువంటి వాడు
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్
1: కృష్ణ అనగా సాగు
0: కృష్ణ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్
1: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్
1: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు
0: కర్షణ
1: దర్శనతీతి కృష్ణ అన్నాడు ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు
0: దవన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ
1: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు
0: నాట్ మియర్లీ ద
1: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు
0: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్డ్
1: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
0: వన్ డే ఆల్ గోపికాస్ ప్లాన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ కంప్లైంట్ టు యశోదా.
1: చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టుపైన ఎక్కి కాలంతా కూడా కోసుకుంటున్నాడు.
0: See, your son has climbed up the tree and plucking all the fruit.
1: అని యశోదని పిలుచుకొని వచ్చారు.
0: And they brought Yashoda there.
1: ఆ యశోదని పిలుచుకొచ్చినప్పటికి యశోదా రాలేదు.
0: యశోదా didn't come.
1: మీ మాటలు నాకు తెలుసును, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
0: ఐ నో యువర్ వర్డ్స్, మై సన్ ఇస్
1: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
0: హీస్ అట్ హోమ్ ఓన్లీ.
1: ఇంకా గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
0: హీస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
1: అప్పుడు గోపికలు చెప్పాడు.
0: దెన్ హి సెడ్, గోపిక
1: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
0: దెన్ హి సెడ్, వై డిడ్ యు క్లైంబ్ అప్ ది ట్రీ?
1: హీస్ నాట్ ఏ కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
0: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ద హ్యాండ్.
1: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
0: The Gopikas out of anger said a word of fun.
1: నిమిషము లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
0: In a moment the anger is made into fun and frolic.
1: ఏ ఎందుకు చెట్టుని ఎక్కాను అనుకుంటున్నారా మీరు? మా దూడలకు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
0: You know, I climbed up the tree to have the grass to feed my cow.
1: నవ్వినారు గోపికలు, చెట్టు పైన గడ్డి ఉంటుందా?
0: All Gopikas laughed. Do you find the grass
1: on the top? ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
0: అవుట్ ఆఫ్ స్మైల్ దేర్ యాంగర్ ఇస్ పాసింగ్.
1: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును, ద్వేషమును, అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
0: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
1: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
0: All actions of God has got significance.
1: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని, ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్.
1: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
0: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
1: ప్రజలను, అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
1: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
0: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
1: peace. ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then,
1: ఎక్కడ ధర్మం ఎప్పుడు నశిస్తుందో, అధర్మం అభివృద్ధి అవుతుందో, అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మ కర్మలంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not
1: killed. వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పి పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క, అందరూ శిక్షకు పాత్రలు అయిపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with this.
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే, అనగా ఇమాజినేషన్, భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's only imagination, the thought of Kamsa.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షనే అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షనే అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండే అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: హిజ్ ఓన్లీ రీసౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యద్భావం తద్భవతి, వారి భావంలో వారిని రక్షిస్తూ, వారి భావంలో వారిని సృష్టిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్ థాట్.
1: చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు, కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ డజంట్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎనీబడి.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ విత్
1: ఎనీవన్. భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: grace. ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములే.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు, గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: He's only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడతాడు.
0: God is an eternal witness.
1: Kanuka ee naati bhaktulu kashtal lopala bhagavantudu naaku enni enduku ee kashtalu pettutunnadu, bhagavantudu enduku nannu itlu shikshistunnadu ani anukuntamu. Bhagavantudu kaadu shikshinchedi, bhagavantudu kaadu kashtalu ichchedi. Mee bhramale meeku kashtaluga maarutunnayi.
0: Today devotees feel, why God puts me to suffering, why does he give me all these
1: ee kashtalu puraskarinchukoni మాలో ఉన్నటువంటి చెడ్డభావం దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He's only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెను కుంతి దేవి.
0: కుంతి దేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వసుదేవ.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ షీ ఇస్ ది ఆంట్ ఆఫ్ కృష్ణ.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారకు పోతున్నాడు.
0: Towards the end, Krishna was returning, going to Dwaraka.
1: Andartona cheppi vaadiki oka veedkolu isthunnaranki cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja, nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka. It's time for me to go.
1: Adiki evvaru kudunu jawabu cheppetuvanti vaaru kaadu.
0: In those days, no one replied.
1: Prathamanta siddhamaipoyindi.
0: The chariot is
1: ఎలాంటి పరిస్థితిలో కూడాను భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక నిమిషంలో ప్లానంతా కూడాను విరగదొక్కవచ్చు.
0: At any time, God can do anything. He can change the plan in any way.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: His will is the basis for everything.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: వెన్ హి వెంట్ టు కుంతి, కుంతి సెడ్,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are
1: only because of dharmaniki judam paina aasane lekunda gelipoyunte ee arabulu palaka ayyetundi pane undadu.
0: Had he not played this game of dice, they would not have
1: been. ee adavulu palu chesi aakulanu mesi kanna kashtalu anubhavinchadaniki naa kumarulu yokka bhavamune deeniki moola kaaranam.
0: They were sent to the forest, they had to eat all the kinds of leaves and tubers.
1: Neevu kaadu, neevu samrakshakudave,
0: you are only the protector.
1: Kanuka ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళలో.
0: సో వెన్ మై సన్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్, ఐ థాట్ ఆఫ్ యూ.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కానీ సుఖములో స్మరించరు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ పీపుల్ థింక్ ఆఫ్ గాడ్.
1: సుఖమునందు నన్ను కోరరు మానవులు.
0: దే డోంట్ థింక్ ఆఫ్ గాడ్.
1: కష్ట సమయములందు కావలేదు నేను.
0: దే వాంట్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: దే థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్
1: కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: సో సెడ్ కృష్ణ, సో లాంగ్ ఐ యామ్ అలైవ్ గ్రాంట్ మీ ఆల్.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: హావింగ్ బీన్ ఇన్ యువర్ కంపెనీ సో లాంగ్,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: ఐ డోంట్ హావ్ ఎనీ కెపాసిటీ టు చేంజ్ యువర్ విల్.
1: కృష్ణ, ఈ మేనత్ర మాత్రం మరవద్దు అని చెప్పింది.
0: కృష్ణ నెవర్ ఫర్గెట్ యువర్ ఆన్.
1: సరే, అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ హి వెంట్ ఉత్తర.
1: ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
0: ఆన్ కమింగ్ టు నో దట్ కృష్ణ వాస్ గోయింగ్ టు ద్వారకా, ఉత్తర కేమ్ రన్నింగ్.
1: కృష్ణ, అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడాను నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములైన ఓర్చుకున్నప్పటికి నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: Maa garbhamulo mantala mandutunnayi.
0: The whole body was burning.
1: Idi kaaranam emto naaku teliyadu.
0: I don't know the reason.
1: Nee ippudu dwaraku povadaniki veelu kaadu.
0: It's not possible.
1: Naa prasavamayyent varaku nee unde teerali.
0: You must stay here.
1: Anni vidhara naa yokka taatallu muttaatallu maa tandrullu kulunu kaapaadutu vachavu.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: యూ ఓన్లీ ప్రొటెక్టెడ్ పాండవ.
1: ఈ పాండవుల యొక్క వంశము ఇది ఒక్కటే మూల కారణం.
0: ఇస్ ఓన్లీ రిమైనింగ్ ఫర్ ది ఎంటైర్ క్లాన్ ఆఫ్ పాండవ.
1: ఈ గర్భం ఏమైనా అయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలం అయిపోతుంది.
0: ఈ వెరీథింగ్ ఇస్ టు హ్యాపెన్ నౌ, ద హోల్ క్లాన్ వుడ్ బి పుట్ ఇన్.
1: నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: దేర్ఫోర్ షీ క్లాస్ప్ హిస్ ఫీట్ టైట్లీ, డోంట్ గో.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారక పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is the, as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to Uttara.
1: Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatikini,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvalananaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmaastrani dani nirmoolam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidriche samayam lopala tana garbhamlo krishnudu tayi pani chestunnattuga darshinchindi.
0: She could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kuda Krishna Krishna Krishna Krishna ee Krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్
1: ఎనీవేర్. ఆమె భావమంతా కృష్ణ భావమే.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవమైన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్యత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ద విల్ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి సెడ్ బై ఎనీబడీ.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు థింక్ అండ్ సర్చ్ ఫర్ గాడ్.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: ఇఫ్ హిస్ ప్రెజెంట్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్ యూ కెన్ గో అండ్ సర్చ్, when he is present everywhere.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: బికాస్ ఉత్తర హ్యాడ్ గాట్ ఉత్తమ నోబుల్ ఫీలింగ్
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ ది హ్యూమన్ హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద సింక్రన్ డివోషన్.
1: కేవలం మాటలతో మాత్రమే అతని హృదయం కరగదు.
0: By merely verbosity the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Who should have the strength to melt the heart of God?
1: మెల్ల మెత్తగానే ఉంటుంటాది.
0: Butter is so soft.
1: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడాను వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని అయినప్పటికీ కరగదు.
0: The butter is so soft. Unless you put it on fire, it would not melt.
1: కాబట్టి మన హృదయమే బటర్.
0: Therefore, heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికల యొక్క హృదయాలంతా కూడాను తాను చేరుకున్నాడు.
0: For that reason he could capture.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: Since then all the cowherd maids were mad at him.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
0: They didn't have any kind of discretion. That's the
1: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ,
0: while playing in Gokula,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: playing in Vrindavan,
1: ఉన్నట్టుండి కృష్ణుడు కనిపించలేదు.
0: All of a sudden Krishna disappeared.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: Krishna didn't mind the time even.
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ అప్రోచింగ్ ఎవ్రీ ట్రీ.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ గోయింగ్ ఎవ్రీ ప్లాంట్.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: దే ఆర్ హోల్డింగ్ ఎ ఫ్లవర్.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: దే ఆర్ సర్చింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
0: వాట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్?
1: నల్లని వాడు,
0: dark complexion one,
1: padma nayanam bulavaadu,
0: the one with the eyes of a lotus flower,
1: kruparasammu pai challedu vaadu,
0: the one who will spill the fluid of grace,
1: kruparasammu pai challedu vaadu,
0: the one who will fill you with the grace,
1: prema sankishitamu chechu vaadu,
0: he is the one who will make you full of love,
1: prema vedajalledu vaadu,
0: the one who would spread love.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్తాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
1: పొదలకు నోరుందా?
0: వారి
1: వల్ల వచ్చి ఓ పొదల్లారా, మీ చాటుని ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ద గోపిక స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ, అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మనయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపాల శంభు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ప్రేమ
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్, ది పీకాక్ ఫెదర్స్,
1: మా ఉల్లము దోచుకొచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్స్,
1: మా సర్వము దోచుకొచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్,
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: యు నో వై యూ ఆర్ ఆస్కింగ్? బికాజ్
1: గతియే లేదు.
0: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: వీ డోంట్ హావ్ ఫుడ్ నాట్
1: షెల్టర్. మా సర్వము కృష్ణుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: భక్తి ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: చదువులు
1: అంటారు వాళ్ళకి, వచ్చి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
0: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
1: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
0: If the whole world is full of such hysteria, the world will be at rest, peaceful.
1: దేవుడు కావాలనేటువంటి హిస్టీరియానా?
0: Desire for God has that hysteria.
1: వీరికంటే ఒక పిచ్చి పట్టింది రా సాయిబాబా, పిచ్చి పట్టిపోయింది అంటారు.
0: పీపుల్ సే దే ఆర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
1: పిచ్చాసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: ఒకడు అరుస్తూ ఉంటాడు.
0: One shouts.
1: డోర్ అంతా కొడుతూ ఉంటాడు.
0: One hits the door.
1: ఇంకో ఏదో పాట పాడుకుంటుంటాడు.
0: One sings.
1: ఇంకో ఏదో గిల్లుకుంటుంటాడు.
0: One goes on speaking.
1: ఈ రకమైనటువంటి పిచ్చి వాళ్ళు ఉంటుంటారు.
0: Many mad people.
1: కానీ ఈ పిచ్చి వాళ్ళందరూ డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
0: The mad people will give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు.
0: You are really lucky if you have that mad.
1: దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of
1: ఆ పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చను మదమెచ్చను.
0: You got money there where
1: మదమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చు. You got arrogance illa bad quality.
1: తలముడిగిన మదముడుగును.
0: When once money is gone,
1: మదముడిగిన దుర్గుణము మానుని వేమాన.
0: And therefore it's only money that makes you happy.
1: ఈనాడు ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They got mad after
1: money. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ ఎవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ధనము కావాల్సింది.
0: మనీ
1: ఏ ధనము కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనము కావాలి.
0: దట్స్ ఎ వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనము కావాలి.
0: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనము కావాలి.
0: ఇస్ ఓన్లీ డివైన్.
1: ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్.
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ నే పెట్టినది తినవు.
0: యు డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd
1: place na pattelugalo gutuna tinedavu.
0: You collect fistful of butter and eat.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of streets.
1: Yevuti nee pichi.
0: What is this matter?
1: Man intilo venna leda.
0: Don't we have butter?
1: Nenu petti enduku nee cheyakoddu.
0: Why don't you eat?
1: Parlo inti venna neeku enduku anta ruchi?
0: Why is it that you find
1: ఆ అన్నం దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
0: There's lot whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: All of your mouth smells.
1: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: The entire village is
1: ఒకటే రద్దు.
0: There's a lot of complaints.
1: నోరంత లేవు బాల.
0: You are so small, tiny, tender.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: You are very young.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: Why are you so mischievous in this gokula?
1: కనుక ఇది నువ్వు చేయదానటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied.
1: అమ్మా నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: Mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలిసిన అమ్మా నీకు.
0: Mother, you know how their heart.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The hearts of the gopikas is pure and unsullied.
1: నిర్గుణం
0: no attribute.
1: నిరంజనం సనాతనం
0: ఎటర్నల్
1: నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్హుడ్ టేస్టింగ్.
1: ఆ తెల్లవారు జామన్నే
0: ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే
0: వెన్ దట్ కర్డ్
1: పెరుగులో కమ్మం వేసి
0: దే విల్ చర్న్ ఇట్
1: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పలా వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: When they start churning the curd there, according to the churning process, the bangles also will act as a drum.
1: తాళము
0: it will be like
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: And the central stick in the churning process is like a శృతి.
1: ఆ యొక్క శృతి తాళముతో పలా ఆ యొక్క దీనిని చిరుకుతూ ఉన్నారు. చిరిగిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
1: బటర్. అమ్మా గోకులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
1: బుద్ధి అనే కవం వేసి
0: పుట్టింగ్ దట్
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు
0: నుంచి
1: పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతుండగా
0: ఇస్ దట్ హ్యాపెనింగ్ ఎట్ హోమ్?
1: కృష్ణ నామం స్మరిస్తున్నావా?
0: డూ యూ థింక్ ఆఫ్ కృష్ణాస్ నేమ్?
1: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
0: యు మేక్ అదర్స్ చర్న్ ద కర్డ్.
1: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాది.
0: దేర్ఫోర్ ద బటర్ ఆఫ్ ద గోపికస్ ఇస్ సో టేస్టీ.
1: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయంలో కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
0: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ ది ఇన్కార్నేషన్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: కనుకని అష్టాదశ పురాణములు రాసి
0: having composed 18
1: brahmasutramulu rasi
0: having composed
1: narada bhakti sutramulu rasi
0: after like brahma
1: anni rasinappatikini vyasudu maha panditudu
0: vyasa is a great scholar
1: kani manas shanti lekapoyindi
0: but he had no mental peace
1: poyinadu yamuna teeramlo kurchunnadu
0: he sat along the banks of yamuna
1: oke vicharamto untunnadu
0: he was very sad
1: narada vachadu
0: narada came
1: ee vyasa sarvagnudu neevu sarvashastra paripurnudu neevu వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
0: విత్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఐ హావ్
1: కాబట్టి పురాణముల వల్ల వేదం వల్ల శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
1: పిచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు.
0: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
1: గ్రంథాన్ని మృంగటం లేదు నీవు.
0: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
1: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగినటువంటి భాగవతాన్ని రాస్తురా.
0: Therefore, from this day, you compose the text, write the text.
1: Bhagavatam anta kudunu prema rasame.
0: The Bhagavata is full of love.
1: Appude neeku shanti labhistundi annadu.
0: Then you will have peace.
1: Aa Naraduni aagnanu puraskarinchukoni,
0: basing on Narada's word,
1: Vyasudu rastu vachadu.
0: Vyasa started composing.
1: Naraduni kuda cheptu vachadu.
0: Then he started.
1: Ellabdha kumam, iccha ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. Ee vidhanga okkoka reetiga smaristu aa rasane gurinchi vicharistu vachadu.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడే వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: కర్కుడు ప్రేమ స్వరూపులారా, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Embodiments of love, there is no use in going through the book.
1: ఎన్ని వేదములు వల్లించినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: There is no use in repeating.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: No use of reading.
1: అన్ని కూడా ప్రేమ సారంతో కూడినటువంటివే.
0: They are all full of the essence of love.
1: ప్రేమనే లేకుండా
0: Without love.
1: ఇవన్నీ పిప్పి వంటివి.
0: That's all just a pulp.
1: దీనివల్ల మనకేమాత్రం సుఖం చిక్కదు.
0: You cannot be happy.
1: కనుకనే

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, కోరుచుందురు మనుజులు. మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత, మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవోరు. మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవోరు. సత్య మంచి కాలము పదవులు మంచి బ్రతుకు.

0: గురు సత్యధర్మ శాంతి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి.
1: పీపుల్ ఎస్పైర్ దే డిజైర్ గుడ్ టైమ్ గుడ్ పొజిషన్స్ అండ్ గుడ్ లైఫ్ కంఫర్టబుల్ లివింగ్ బట్ దే డోంట్ ఆస్క్ ఫార్ గుడ్ మైండ్ గుడ్ థింకింగ్ విజ్డమ్ అండ్ గుడ్ బిహేవియర్ దే డోంట్ ప్రే ఫార్ ది ట్రూత్ రైటియస్నెస్ లవ్ అండ్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ విశాల ప్రపంచమునందు చరాచర జీవరాశులు యందు ప్రతి జీవి కూడాను నిరంతరము ఆనందమునే ఆశిస్తుంటాయి.
1: In this vast world, with animate and inanimate, every living creature aspires the state of bliss.
0: ఆ ఆనందం కూడాను శాశ్వత ఆనందాన్ని ఆశిస్తుంటారు.
1: They want permanent bliss.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి మనకు ప్రాప్తిస్తుంది?
1: Where from you get this bliss?
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: Beauty is bliss and the bliss is the nectar of life.
0: ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది?
1: This world is full of beauty.
0: అనేక పదార్థములు అనేక మార్గములు యందు అనేక విధములుగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో చాలా అందం ఉండినట్టుగా తోస్తుంది.
1: All materials, all objects draw the attention of everybody. They are highly attractive in their own way.
0: మనుషులు ఎందు కాని, పశుపక్షి మృగాదులు ఎందు కాని, లేక మరొక వస్తువులు ఎందు కాని, ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది.
1: Either mankind, the birds or beasts or animals, you find this state of bliss, the spirit of attraction, only arising for the moment.
0: ఇది ఒక గులాబీ పుష్పం.
1: This is a rose flower.
0: కాని ఇది చూచుటకు చాలా అందంగా ఉంది.
1: It's so beautiful to look at.
0: ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: You feel so happy to look at.
0: అయితే ఈ అందం ఎంత వరకు?
1: How long does it last?
0: నేడు రేపు ఉండవచ్చు. తరువాత ఇది రేఖలు రాలి అందమును కోల్పోతుంది.
1: The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away.
0: ఈ అందమును ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందమును కూడాను కోల్పోతుంది.
1: The moment it loses its beauty, the bliss is also lost simultaneously.
0: జగత్తులో శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కావటం లేదు.
1: Therefore, in this world, you don't find permanent beauty and permanent bliss.
0: ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది.
1: True bliss is present only in God, out of whom we can get it.
0: ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇంకన్నీను కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం అసుఖం లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం?
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ అండ్ ఫుల్ ఆఫ్ మిజరీ, how do you expect the permanent eternal joy?
0: కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్న కేవలము దైవానందమునే మనం అనుభవించాలి.
1: In order to earn the state of permanent bliss, we should experience the divine bliss.
0: కనుక భగవంతుడే అందమైనటువంటిది. ఆ అందములోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు.
1: God is beauty that gives us permanent bliss.
0: కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి.
1: Therefore we have to surrender to God.
0: అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: Then only we can have this permanent bliss.
0: ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడాను శాశ్వత జీవితం జరిగిపోతుంది.
1: When once we have this state of permanent bliss, we'll reach the state of immortality.
0: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వత ఆనందమని భావిస్తుంటాడు.
1: Man considers the momentary happiness

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతా ఎంతసేపు? హరతి నిమిష కాలా సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్ర శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approach a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తం చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప, నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తం ధనవేక చాలా పెద్దదిగా ఉంటుందది అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతుడు అవుతావు అన్నాడు.
1: After some time the palmist said to the student, you will have very high education.
0: ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి తన అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రుల వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left? Tell me.
0: కాని నాయన ఏం చెప్పేది, నీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
1: Without this long life, all this will
0: be in vain. మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశని అనుభవిస్తుంటాడు.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరూ కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: బుద్ధా గాట్ అప్ ఆన్ ఫైన్ మార్నింగ్. He looked at his wife and son. He also thought of his kingdom and he felt so. How long do they
0: last? ఈ అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు.
1: This joy I get out of these is not permanent.
0: నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి.
1: I should get that permanent eternal state of liberation.
0: అది ఏ నాకు శాశ్వతమైన ఆనందం.
1: That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కనుక దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
0: కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: The man today, though he is very intelligent and highly educated, he is not able to know the inner significance of the reality.
0: మహాభారత యుద్ధము చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ భారత యుద్ధ.
0: కానీ దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడాను అక్కడికి వెళ్తున్నాడు.
1: సేజ్ వ్యాస వెంట్ ఓవర్ దేర్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ ఈ వెళుతున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి.
1: ఆన్ ద వే సేజ్ వ్యాస నోటీస్డ్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ రన్నింగ్ వెరీ ఫాస్ట్.
0: తన రథాన్ని నిలిపాడు.
1: హి స్టాప్డ్ హిస్ చారియట్ దేర్.
0: ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు?
1: హీ ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ సో ఫాస్ట్.
0: దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు.
1: హీ కన్ఫర్డ్ టు దిస్ ఇన్సెక్ట్ ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఎక్స్పెక్టింగ్ ఎ రిప్లై.
0: అప్పుడు స్వామి, ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథం రాబోతుండాలి.
1: సెట్ స్వామి, వెరీ సూన్ యూ విల్ ఫైండ్ ఎ చారియట్ అప్రోచింగ్ విత్ దాని యొక్క వేగంతో
0: భూమి కంపించిపోతుండాలి.
1: ద హోల్ ఎర్త్ విల్ బిగిన్ టు ట్రెంబుల్ వాచింగ్ దట్ ఫాస్ట్.
0: ఈ భూమి కంపించడంలోనే నాకు ఒక పెద్ద భయం ఏర్పడిపోయింది.
1: ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: అది రాకపూర్వమే నేను ఇంటిపోయి చేరిపోవాలని నేను ఇంత త్వరగా వెళుతున్నానని.
1: బిఫోర్ ద చారియట్ అప్రోచెస్ ఐ వాంట్ టు రిటర్న్, గో బ్యాక్ హోమ్.
0: అప్పుడు వ్యాసుల వారు అడిగాడు.
1: దెన్ వ్యాస ఆస్క్డ్,
0: నీవు ఇంత చిన్న జీవివి, నీకు కూడాను ప్రాణంపైన ఇంత ప్రేమ?
1: He said, oh insect, you are so small and subtle, do you love your life so much?
0: అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి మా యొక్క ఆకారం చిన్నవిగా ఉండొచ్చు, పెద్దవిగా ఉండొచ్చు జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి.
1: The insect start telling, స్వామి, our form may be big or small, but the life is one and the same.
0: సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకునేటువంటి వాడు, ఏ యొక్క సుఖ సంతోషములు అనుభవిస్తున్నాడో, ఏ విషయభోగాలు అనుభవిస్తున్నాడో, అవి మేము కూడా అనుభవిస్తున్నాం.
1: స్వామి, ద మ్యాన్ విత్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంజాయ్ సర్టన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వీ టు ఎంజాయ్ ద సేమ్.
0: ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమేత స్పర్శించాలి.
1: ద ఫుడ్, ద ఫియర్, స్లీప్, ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు మ్యాన్ కైండ్ అండ్
0: జ్ఞానం మరణా అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: విజ్డమ్ ఇస్ అన్ ఎక్స్ట్రా క్వాలిటీ గివెన్ టు మ్యాన్ కైండ్, బిరెస్ట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు అనిమల్.
0: కనుక ఇక్కడ ఆకారం చూచి నీవు ప్రమాణం విశ్వసించవద్దు.
1: సో డోంట్ గో బై ద ఫార్మ్ యూ లుక్ ఎట్ ఇట్.
0: అన్నిటికీ ప్రాణం పైన ప్రీతి ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ లవ్స్ లైఫ్.
0: కానీ ఈ ప్రాణం కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడాను, కీటకాదులు కూడాను, తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ ఎంజాయ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ హ్యాపీనెస్.
0: మానవుడు ఏ మధురమైన పదార్థం ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో మేము కూడా ఆ విధంగా ఆనందిస్తాము, ఆనందిస్తాము.
1: జస్ట్ యాజ్ మ్యాన్ రిలీషియస్ ఆల్ స్వీట్స్ అవైలబుల్, వీ ఆల్సో ఈట్ స్వీట్స్ అండ్ ఎంజాయ్.
0: మానవుడు ఏ విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయం లోపల తాను శాశ్వత ఆనందం అనుభవించినట్టుగా భ్రమిస్తున్నాడో, అట్టనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా గమనిస్తాం.
1: జస్ట్ యాజ్ మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ హీ గెట్స్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్, సో ఆల్సో వీఆర్ డెల్యూటెడ్.
0: ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసుల వారికి కను తెలియించింది.
1: హియరింగ్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ది ఇన్సెక్ట్ వ్యాస ఓపెన్ హిస్ ఐస్.
0: చూశావా, కేవలం ఇది చిన్న పురుగు వలె కనిపిస్తుంటుండాలి.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ స్మాల్ ఇన్సెక్ట్.
0: ప్రతి ప్రాణి కూడా ఈ విధమైనటువంటి ఒక భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
1: ఆల్ లివింగ్ క్రీచర్స్ ఎంజాయ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇది చాలా సత్యాన్నే చెప్తూ వచ్చాయి.
1: ఇట్ రియలీ స్పోక్ ఆఫ్ ట్రూత్.
0: కనుక క్రిమికీటకాదులని కానీ మానవునని కానీ దీంట్లో ఏమాత్రమూ భేదం పాటించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ differences between insects and mankind.
0: Anubhavincheetundi sukha dukkhamulu annintiki okkate.
1: The pleasure and pain are one and the same to both.
0: Manavudu edustunte endukaye edustunnav ani prashnistaru.
1: When man starts crying, we'll ask, why do you cry?
0: Endukaniga ee yokka edupaneetundi asahajam.
1: To cry is unnatural.
0: ఒక మానవుడు మరొక చోట చాలా ఆనందిస్తుంటే ఎందుకయ్యా నువ్వు ఏడ్చటం లేదు, ఆనందిస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తారా?
1: వెన్ వన్ మ్యాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వీ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ, వై డోంట్ యు క్రై.
0: ఈ హ్యాపీ అనేటువంటిది వాడి సహజం.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ న్యాచురల్ టు మ్యాన్.
0: ఏడుపు అనేటువంటిది అసహజం.
1: దిస్ గ్రీఫ్ ఇస్ అన్యాచురల్.
0: కనుకనే అసహజమైనటువంటి దాన్ని ఈనాడు సహజంగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: సహజమైనటువంటి దానిని అసహజంగా విశ్వసిస్తున్నాము.
1: వీ కన్సిడర్ నేచురల్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కనుక మానవులందరూ కూడాను కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును, ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు.
1: మ్యాన్ డజంట్ ఎక్సర్సైజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ. On the other hand, he feels that there is wide difference between insects and himself.
0: ఉపాధి యొక్క భేదములే కాని సుఖదుఃఖముల యొక్క భేదములు కాదు.
1: The difference lies in the vesture put on. Nothing wrong with the pleasure and pain.
0: చిన్న బాధ పెద్ద కీటకానికి పెద్ద బాధ, పెద్ద మనిషికి పెద్ద బాధగా భావిస్తాం. అది చాలా పొరపాటు.
1: You think that a tiny insect will suffer only in a little way and a big man will suffer in a big way.
0: విశాలమైన సముద్రం ఉంటుండాలి.
1: There's a vast ocean.
0: ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండదో, ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి, అదే రుచి ఉంటుండాలి.
1: The taste of the entire ocean is very much the same in a drop of the ocean.
0: అదే విధంగా ఇక ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చును. ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే.
1: The salinity may be less but the taste being same.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖదుఃఖములు సమానమే.
1: For every living creature, pleasure and pain are uniform.
0: మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖదుఃఖే సమీకృత్వ లాభోలాభి జయాజయ, సుఖదుఃఖే సమా, రెండింటినీ సమంగా చూసుకోవాలి.
1: Man should maintain the state of equanimity in both the time.
0: అది ఏ మానవుడికి ఇచ్చినటువంటి మేధాశక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి.
1: That is a subtle principle contained in the intelligence of man.
0: లాభ నష్టము ఎందుకు సమానంగా భావించాలి.
1: He should consider profit and loss equal.
0: లేక దూషణ భూషణం ఎందుకు సమంగా భావించాలి.
1: He should consider the praise and blame equal.
0: ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంతోనే సమత్వము యోగం ఉచ్చతే అన్నారు.
1: This thought of equanimity is the true yoga.
0: అది ఏ నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటి నుంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి, కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ వ్యాస స్టార్టెడ్ షేరింగ్ టీచింగ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ టు హిమ్.
0: ఆచార భేదములు నీవు ఏమాత్రము చూడవద్దు.
1: డోంట్ గో బై ద ఫార్మ్ అలోన్.
0: ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో.
1: యు కీప్ ఇన్ వ్యూ ద రియాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
1: దిస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈనాటి మానవుడు కేవలం ఆకారమును మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు.
1: మ్యాన్ థింక్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ కన్సిడర్స్ హిస్ ఐడియాస్ నోబుల్ అండ్ లాఫ్టీ.
0: పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లి కూడా ఆకలి ఎటువంటిదే.
1: జస్ట్ ఎ చైల్డ్ ఇస్ హంగ్రీ సో ఆల్సో ద మదర్ వుడ్ బి హంగ్రీ.
0: కనుకనే అన్నములవి వేరు, ఆకలి ఒకటే.
1: Food is different but the hunger is same.
0: Amma annam tintundi bidda paalu raavutadu.
1: Mother eats food but the child.
0: Kaani iruviki aakala matram okkate.
1: But the hunger appetite is one and the same.
0: Kanuka prati jeevi yendu kudanu ee anubhootulu anninti yendu samarthangane untunnayi.
1: Therefore experiences are one and the same among all living creatures.
0: Inta goppa yogi ainatunti vaadu, inta goppa gnani ainatunti vaadu, vedamulne tanu vijinchinatunti vaadu వ్యాసులు కూడా అది చెప్పేంతవరకు తనకు అర్థం కాలేదు.
1: దో సేజ్ వ్యాస ఈజ్ వన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ అండ్ ద కంపోజర్ ఆఫ్ వేదాస్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ అంటిల్ ఈస్ టోల్డ్ బై దిస్ ఇన్
0: చిన్న చిన్న క్రిమికీటకాదుల నుంచి కూడా మనం ఎన్నియో మనము మార్పులు నేర్చుకోవాల్సి వస్తుంటుంది.
1: వీ కెన్ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ టైనీ స్మాల్ ఇన్సెక్ట్స్.
0: ఎన్నో ఈ యొక్క క్రిమికీటకాదులు మనకు టీచ్ చేస్తూ ఉంటుండాలి.
1: మెనీ ఇన్సెక్ట్స్ టీచర్స్ మెనీ థింగ్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రకములైనటువంటి యొక్క దీంట్లో మానవునికి ఎన్నో ఆదర్శమైనటువంటి గుణములు బోధిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ ఆర్ మెనీ దట్ టీచ్ ఐడియల్స్ టు మ్యాన్ కైండ్.
0: కనుక మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము.
1: You cannot get the permanent state of bliss by textual knowledge.
0: లేక ఏ గురువుల యొక్క బోధన వల్ల కాని మనము అందుకోలేము.
1: Nor can you acquire it by listening to the teachings of preceptors.
0: ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము.
1: Nor can you receive it as a gift from elders.
0: ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతులకు తెప్పించుకోవాలి.
1: You have to inquire everything, every subtle matter డిస్క్రిమినేట్ అండ్
0: నిత్య జీవితంలో మనము అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ వీ పర్ఫార్మ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ లైఫ్ వీ హావ్ టు డిస్క్రిమినేట్ ఎంక్వైర్ విచ్ ఇస్ ఎఫెమెరల్
0: గుర్తించాలి.
1: దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
0: ఎందే కూడాను క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగాన్ని మనము గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది క్షేత్ర ద ఫీల్డ్ అండ్ క్షేత్రజ్ఞ ద నోవర్
0: దేహము క్షేత్రము
1: బాడీస్ క్షేత్ర ద ఫీల్డ్
0: ఈ చైతన్య శక్తి క్షేత్రజ్ఞుడు.
1: And that spirit of awareness is the knower.
0: ee chaitanyam anetundi deni valla ni gurtistunnavu.
1: How do you know the knower?
0: Deham valle gurtistunnavu.
1: Because of the body you know the knower.
0: Kaani deham anetundi keval aadharam.
1: Body is only the basis.
0: Idi kevalamu adrushyamainatundi tattvamu.
1: Whereas the knower is non apparent.
0: కనుకని ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది.
1: Therefore this awareness is hidden.
0: దృశ్యమునకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: You cannot see with the eye.
0: ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి.
1: That which is non apparent must be experienced in a hidden way.
0: అందుకోసమనే మెడిటేషన్ అన్నారు.
1: Therefore meditation is given.
0: అనగా మనము కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుండదో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ వీ హావ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ బై ద నేకెడ్ ఐ.
0: సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకు వెళుతుంటారు.
1: యూజువల్లీ ఎవ్రీవన్ విజిట్స్ ఎ టెంపుల్.
0: దేవాలయంకి ఎందుకోసం వెళుతున్నారు?
1: వై డు యూ గో టు ఎ టెంపుల్?
0: అక్కడ ఉన్నటువంటి దేవుని చూసి నమస్కరించాలని పోతున్నాం.
1: టు పే యువర్ రెస్పెక్ట్స్ ఒబిసాన్స్ టు డైటీ దేర్ యూ గో.
0: ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగు పెట్టిన తక్షణమే దేవుడు ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు.
1: ద మూమెంట్ యూ గో టు ద టెంపుల్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐడల్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ పే యువర్ రెస్పెక్ట్స్.
0: ఇంత దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు?
1: హావింగ్ గాన్ లాంగ్ డిస్టెన్స్ వై షుడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ దేర్?
0: కన్నులతో ఆనందంగా చూడవచ్చును కదా.
1: కాంట్ యూ వాచ్ ఇట్ హ్యాపీలీ ఓపెన్ యువర్ ఐస్?
0: కన్నులతో చూసేటువంటిది దృష్టి కల్పితమైనటువంటిది. ఆ విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటిది.
1: సో వాట్ యూ సీ విత్ ది ఐ ఈజ్ మేడ్.
0: ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది.
1: Whereas the bliss joy you gave out of the idol is not apparent.
0: అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి.
1: Therefore that hidden joy can be experienced by the inner eye of wisdom.
0: కనుక ప్రతి మనిషి యందు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఇన్నర్ ఫీలింగ్ దట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్.
0: ఒక అబ్బాయి కూడా చెప్పాడు.
1: ఎ బాయ్ హస్ సెడ్.
0: జనక మహారాజు నిద్రించాడు.
1: కింగ్ జనక స్లెప్ట్.
0: ఆ నిద్ర లోపల ఒక కల వచ్చింది.
1: దేర్ హీ డ్రీమ్డ్.
0: ఈ కల లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు.
1: ఇన్ ద డ్రీమ్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చడం తను ఓడించడము జరిగినట్టుగా అనుభూతి వచ్చింది.
1: హీ వాజ్ కాంకర్డ్ బై మెనీ ఆఫ్ ద నైబరింగ్ కింగ్స్ అండ్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు.
1: లీవింగ్ హిస్ కింగ్డమ్ హీ ర్యాన్ అవే టు ద ఫారెస్ట్ అండ్ స్పెంట్ ఆల్ అలోన్.
0: ఆ సంచరించే సమయంలో ఆకలి వేసింది.
1: హీ వాజ్ హంగ్రీ అట్ ద టైమ్.
0: ఎవ్వరూ లేరు తోడు.
1: No one was with him.
0: Andaru parivaram anta kuda evaru kanipinchatam ledu.
1: There were no servants anywhere near.
0: Appatiki evaro oka manishi inta bhojanam tinadaniki prayatnistunnadu.
1: There he saw a person about to eat.
0: Aakali aakali aakali anikuni vellaadu.
1: Janaka started telling I am hungry and approached that person.
0: Kaani ee roopanam chuchetappatiki ఆ వ్యక్తి ఇతను ఎవరో మహారాజుగా ఉంటున్నాడని కొద్ది గుర్తించుకున్నాడు.
1: దట్ పర్సన్ కుడ్ ఐడెంటిఫై జనక యాజ్ ద కింగ్.
0: మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఫేస్.
0: కనుక నేను ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆ వ్యక్తి ఇతను గుర్తించి ఒక ఆకులో అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
1: దట్ పర్సన్ రికగ్నైజ్ కింగ్ జనక సర్వ్డ్ ఫుడ్ ఆన్ ఎ లీఫ్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్.
0: మరో నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకుని పోయింది.
1: ద నెక్స్ట్ మూమెంట్ ఎన్ ఈగల్ కేమ్ అండ్ హస్ టేకెన్ అవే ఆల్ ద లాట్ ఆఫ్ ఫుడ్.
0: అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయిందని కొంచెం చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలక వచ్చేసింది.
1: At the time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad.
0: లేచేటప్పటికి
1: he got up.
0: అంతఃపురంలో తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు.
1: There he noticed his physical body there in the palace, lying on the bed.
0: అంతా కూడా తన యొక్క రాజ్యం తన చేతిలోనే ఉన్నట్టు కనిపించింది.
1: All kingdom actually belongs to him.
0: స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు.
1: He dreamt as if he was hungry, left all alone.
0: ఇక్కడ సర్వసుఖములతోను అనుభవించినట్టుగా తాను భావిస్తున్నాడు.
1: Here in the waking state he is enjoying all comforts, conveniences.
0: Confusion బయలుదేరింది ఈ జనకు.
1: There started confusion.
0: ఇతను కర్మయోగి.
1: He is the one of action, karma yogi.
0: Question వేసుకున్నాడు.
1: Has put a question to himself.
0: అది నిజమా ఇది నిజమా?
1: Is it truth or is this truth?
0: అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని బెడ్ పడక పైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు.
1: హీ వెంట్ ఆన్ రిపీటింగ్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ. హీ వెంట్ ఆన్ రిపీటింగ్.
0: రాణి గారు పక్కనే ఉంటుండి ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా?
1: Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this true?
0: చాలా బాధపడ్డారు.
1: She felt so sad.
0: అతని కులగురువును పిలిపించింది.
1: They brought the family preceptor.
0: వచ్చేటప్పటికి వశిష్ఠుల వారు చూచాడు.
1: హీ సా.
0: ఆయన కూడా ఏం అర్థం కాలేదు.
1: హీ టు డిడ్ంట్ అండర్స్టాండ్.
0: కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి స్వప్నంలో వచ్చినటువంటి దృశ్యము.
1: He could know that it is all.
0: ఇదంతా జాగ్రత్తలో అనుభవించేటువంటి యొక్క సత్యము.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రతిపిస్తున్నాడని, మహారాజా చూడు అది నిజము కాదు ఇది నిజము కాదు.
1: Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, O king, that is not true.
0: Jagratalo swapnam ledu, swapnamlo jagrata ledu.
1: When you are awake there is no dream. In a dream you are never awake.
0: Kaani neevu jagratalona untunnav swapnamlona untunnav.
1: But whereas you are present both in the waking state
0: you
1: and the dreaming state.
0: You are omnipresent.
1: You are omnipresent.
0: Kanukane adi nijam kaadu idi nijam kaadu neevu nijamu annadu.
1: So that is not true, this is not true, but you are truth.
0: Anaga emiti?
1: వాట్ డస్ ఇట్
0: ఈ జగత్తులో అనుభవించే అన్ని కూడాను ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
1: వాట్ డస్ ఇట్ మీన్? ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే వన్ టైమ్ ఆర్ అదర్.
0: కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి.
1: బట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సెల్ఫ్ విల్ బి పర్మనెంట్.
0: అది శాశ్వతమైన దైవం చింతన మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
1: దాట్ ఈస్ పాసిబుల్ టు ఎక్వైర్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: కనుక నీ నిత్యం సత్యమైనటువంటి ఒక దైవత్వం నందు మాత్రమే ఇట్టి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Therefore eternal bliss you can get it only out of eternal God.
0: అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఉన్నారు.
1: Therefore God is beyond all attributes, the formless, the pure, unsullied.
0: అఖిలాన దగ్గర మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది.
1: ఓన్లీ సచ్ పర్సన్ హూ రియలైజెస్ ది డివినిటీ
0: అనుభవించినప్పటికీ శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు.
1: All the rest will never give you permanent joy.
0: ఆకలి వేస్తుండాలి.
1: You are hungry.
0: క్యాంటీన్కి వెళ్ళావు.
1: You go to the canteen.
0: 2 రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతీ తీసుకున్నావు.
1: You paid money and received 2 chapatis.
0: తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే.
1: You ate it, your hunger is satiated.
0: ఎంత వరకు ఇది?
1: How long?
0: తిరిగి ఒక 2 గంటలు అయితే తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది.
1: After 2 hours you will be hungry again.
0: కొరకు ఈ చపాతీ తిన్నటువంటి ఆనందం ఎంత వరకు వచ్చింది నీకు?
1: This kind of satisfaction you got by eating chapatis will last for
0: some time.
1: Later you have to eat again.
0: అది అందుకోసమనే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం.
1: You are born again and again, you die again and again.
0: సంసార

0: సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుప్లూంకరణే, నహి నహి రక్షతి డుప్లూంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఇదంతా క్షణభంగురమైనటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏ నిమిషం ఎప్పుడో,
1: వెన్ ఎట్ వాట్
0: టైం ఏమిటి,
1: వై
0: ఈ దేహము నీటి బుడగ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఒక పిచ్చి మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ దేహాన్ని అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఈ కాన్షియన్స్ ని అనుసరించు.
1: ఫాలో యువర్
0: ఆత్మసాక్షి.
1: దట్ ఇస్ ఫాలో యువర్ కాన్షియన్స్ విచ్ ఇస్ ది విట్నెస్.
0: కనుకనే అశాశ్వతమైనటువంటి మనసును అశాశ్వతమైనటువంటి దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవే మనకు వస్తుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద మైండ్ విచ్ ఇస్ టెంపర్ అండ్ ద బాడీ విచ్ ఇస్ ఈక్వల్లీ ట్రాన్సియెంట్,
0: ఈ లోకంలో ఈ ప్రాకృత లోకమునందు ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ అది కూడా చెప్పడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ సే ఇన్ ఆల్ సర్టనిటీ.
0: ఎంతమంది ఉన్నంత కాలం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
1: మెనీ పీపుల్ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ జాయ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్.
0: ధృతరాష్ట్రుడు కావలసినంత ధనకం ఉంటుండాలి.
1: ధృతరాష్ట్ర
0: సంపద చూస్తే కావలసినంత సంపద ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ వెల్త్.
0: అతనికి ఏ కొరతలు లేవు.
1: దేర్ ఇస్ నో డర్త్.
0: కానీ అతనికి ఆనందం అనేటువంటి కనిపించలేదు.
1: బట్ హీ వాజ్ నెవర్ బ్లిస్ఫుల్ ఎనీ టైం.
0: అంత తూలికా పాన్పు పైన పౌడించాడే కానీ అతని మనసంతకుడు అగ్ని పర్వతాలపై నిమిషించినట్టుగా కనిపించింది.
1: దో హీ వాజ్ రెస్టింగ్ లయింగ్ ఆన్ ఎ కంఫర్టబుల్ బెడ్ బట్ ఇట్ వాజ్ యాజ్ దో హీ వాజ్ రెస్టింగ్ ఆన్ ఫైర్.
0: కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వత సుఖాలు కాదు.
1: సో కంఫర్ట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్.
0: ధనంని ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చు, డిన్నర్ సోఫాస్ పెట్టుకోవచ్చు, కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చు.
1: విత్ ఆల్ ద మనీ యూ కెన్ హ్యావ్ ఎయిర్ కండిషనర్, యూ కెన్ హ్యావ్ డన్లప్ సోఫా సెట్.
0: కానీ ఈ ఎయిర్ కండిషన్ మన దేహానికి చల్లబడుతుందే కానీ మనసును చల్లబరచడం లేదు.
1: ది ఎయిర్ కండిషనర్ విల్ కీప్ యువర్ బాడీ కూల్ బట్ నాట్ ద మైండ్.
0: ఈ మనసును చల్లబరిచేటువంటి ఈ దైవ చింతన చేత మాత్రమే చల్లబడుతుంది.
1: The mind is kept cool because of God only.
0: Anduvanne Arjunudu chanchalam vi manakrishna pramade balavadrudam. ఈ ప్రమాదమైనటువంటిది మహా దృఢమైనటువంటిది చంచలమైనటువంటిది ఈ మనస్సు నేనే విధంగా ఆనందాన్ని అనుభవించాడు.
1: Therefore Arjuna has put the same question, O Krishna, how can I be joyful and state of bliss with this mind which is strong and powerful?
0: నేను చెప్పినట్టు విను.
1: You follow me what I say.
0: నీ మనసును అనుసరించకపోవద్దు.
1: Don't follow the mind.
0: మనసును చింతించొద్దు.
1: Don't think of the mind.
0: దాని వైపునే చూడొద్దు.
1: నెవర్ లుక్ ఎట్ ఇట్.
0: నీవు ఎప్పుడు కూడా దైవ చింతనలో చేయి.
1: యు ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్.
0: స్వామి, యుద్ధము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం.
1: వైల్ ఐఎమ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్
0: యుద్ధచ. ఆ యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: దేర్ ఇన్ ద బ్యాటిల్ యూ థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం జరగవచ్చు, యుద్ధం దేహం జరుగుతుంది అది.
1: యు మే ఫైట్ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: కానీ నీ మనసు ఏం పని చేస్తుంది?
1: వాట్ ఈస్ దట్ యువర్ మైండ్?
0: ఈ మనసుతో నీవు స్మరించు.
1: థింక్ విత్ యువర్ మైండ్.
0: ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు నీ మనసును భగవంతునిపైన పెట్టినప్పుడు ఈ శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: ఎట్ ఆల్ టైమ్స్, ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, సర్కమ్స్టాన్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్.
0: మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన ఎందు ఉంటుండాలి.
1: దేర్ ఈస్ లేటెంట్ పవర్ ఇన్
0: ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్య శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివైన్ పవర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఏదో కొంతమందికి మాత్రమే ఉంది, కొంతమందికి లేదనుకుంటారు. చాలా పొరపాటు.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఫ్యూ, ఇట్స్ ఎ మిస్టేక్.
0: చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్ టు ఎన్ అడల్ట్.
0: కోటి పేద మొదలుకొని కోటీశ్వరుల వరకు ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
0: కీటి గాజులు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఇన్సెక్ట్ టు ఎ వెరీ వైల్డ్ అనిమల్.
0: ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే.
1: డిఫరెన్స్ లైస్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూనిఫామ్.
0: కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాల్లో నిర్వర్తించుకో.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ విత్ దిస్ బాడీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: నీ చూస్తూ తర్వాత నీకు దాన్ని అంతా కూడా దైవత్వంగానే భావించు.
1: కన్సిడర్ ఆల్ యువర్ డ్యూటీ డివైన్.
0: ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు.
1: యు జస్ట్ థింగ్ ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ.
0: ఇదంతా లోకంగానే కనిపిస్తుంది అది.
1: Therefore you see the world.
0: కానీ లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు.
1: Consider the world as divine.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద ఈ తలలన్నీ కూడా భగవంతుని తలలే.
1: All heads are his.
0: ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే.
1: All forms are his.
0: ఈ విధంగా తలుచుకోవటంలో ఎంత సుఖం వస్తుంది మనకు.
1: హౌ హ్యాపీ విల్ యు బి ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్
0: ఎంత శాంతి మనకు లభ్యమవుతుంది.
1: హౌ పీస్ఫుల్ విల్ యూ బి ఇఫ్ యూ థింక్
0: ఇతను వేరు ఆమె వేరు ఇవన్నీ వేదమును పాటించుకుంటూ నీవు కూర్చుంటే అన్ని నీలోనే భేదం ప్రారంభమవుతాయి.
1: ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ సెట్ యూ నెవర్ బి పీస్ఫుల్.
0: భేదత్వమే మానవునికి అశాంతికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ద డ్యువలిజం డిఫరెన్సెస్ దట్ విల్ మేక్ యూ రెస్ట్.
0: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈస్ హాఫ్ బ్లైండ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈస్ హాఫ్ బ్లైండ్.
0: కనుక మనల్ని బ్లైండ్ చేస్తున్నది ఈ డ్యువలిజమే.
1: That which blinds us is dualism.
0: నీవు నేను ఒకటే.
1: You and I are one.
0: అనేటువంటి భావంతో ఈ విశ్వంత కూడా ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ విష్ణు.
0: అన్నింటి యందు ఉండేటువంటి దైవశక్తి ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఎవరిని నీవు విస్మరించవద్దు.
1: సో నెవర్ ఫర్గెట్.
0: ఎవరిని నీవు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్.
0: ఎవరిని నీవు విమర్శించవద్దు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ద్వేషించవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: ఆ విధమైన అందరి యందు కూడా దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి.
1: విత్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ వన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే శాశ్వతానందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యుల్ గెట్ పర్మనెంట్ బ్లెస్.
0: కనుకనే మనము శాశ్వతానందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి.
1: The one who wants this permanent eternal joy should go to God.
0: ప్రాప్తమైనటువంటి ఆనందం కావాలంటే ఎవరిని మనం ఆశ్రయించనక్కర్లేదు. ఈ ప్రపంచాన్ని ఆశ్రయించవచ్చు.
1: యూ డోంట్ నీడ్ టు అప్రోచ్ ఎనీబడీ ఇఫ్ యూ వాంట్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ ద వరల్డ్లీ హ్యాపీనెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: రామాయణ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
0: రావణుడు మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు.
1: రావణ ఇస్ వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ పవర్.
0: ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు.
1: బట్ రావణ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
0: ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ నేచర్.
0: ఆ ప్రకృతి ఎవరు?
1: హూ ఇస్ దిస్ నేచర్?
0: ఆమె సీత.
1: దిస్ నేచర్ ఇస్
0: సీత. భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు?
1: Whose property is this nature?
0: దైవం యొక్క సొత్తు.
1: Is God's property.
0: దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతి పడుతుంది?
1: You cannot enjoy God's property without God's permission. To what fate you will be subjected to?
0: రాముని యొక్క పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది?
1: Without Rama's permission, he wanted to have Sita. What is that had happened ultimately?
0: కనుకనే ఒకరి సొత్తును ఒకరు అపహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు.
1: When you want to rob some other's property, you'll naturally suffer.
0: కనుకనే తాను తన రాజ్యమును తన బంధువును అందరినీ కూడా భస్మం చేసుకున్నాడు.
1: Therefore, he, his family, his relations, kingdom,
0: దైవ సొత్తైనటువంటి దానిని దైవానుగ్రహం పొంది అతని అనుగ్రహంతో నీవు పొందటం ఎంతైనా అధికారం వస్తుంది.
1: యూ కెన్ ఎంజాయ్ దిస్ గాడ్స్ ప్రాపర్టీ విత్ గాడ్స్ పర్మిషన్ అండ్ గ్రేస్.
0: కానీ రాముని యొక్క అనుమతి తీసుకోకుండా ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామా గాడ్ హీ వాంటెడ్ టు ఎంజాయ్ నేచర్.
0: అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ రామాయణ?
0: ఈ మూల కారణం అనేటువంటి క్రోధం అనేటువంటిది మందర.
1: మందర స్టాండ్స్ ఫర్ యాంగర్.
0: ఇంకా అరణ్యం లోపల శూర్పణక.
1: శూర్పణక
0: ఆమె కామం.
1: షీ స్టాండ్స్ ఫర్
0: ఈ రామాయణానికి అంతా కూడా ఈ మందర ఈ శూర్పణక రెండే కారణాలు.
1: మందర standing for the anger.
0: అయోధ్యలో ఉండేటువంటి రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది.
1: ఇట్ వాజ్ ది యాంగర్ ఆఫ్ మందర విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామా బీయింగ్ సెంట్ టు ఎక్సైల్. అరణ్యంలో
0: ఉన్న లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణక.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లస్ట్ ఆఫ్ శూర్పణక దట్ హాస్ డ్రివెన్
0: అవుట్. ఈ ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాధగా పెరిగింది.
1: సో దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ రామాయణ.
0: ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు.
1: Therefore, every man will be facing these two. అనేక మంది భావిస్తుంటారు
0: నవగ్రహాలే మనల్ని బాధిస్తుంటాయని.
1: పీపుల్ థింక్ దట్ వి ఆర్ గ్రహాలు
0: మనల్ని బాధించడం లేదు.
1: యు ఆర్ నాట్ పుట్ టు సఫర్ బై ప్లానెట్స్. గ్రహాలన్నీ
0: తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ప్లానెట్స్ గో ఇన్ దేర్ ఓన్ వే.
0: కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి.
1: బట్ వి హావ్
0: మనల్ని ఇంత బాధ పెడుతుండేది.
1: వి ఆర్ పుట్ టు సఫరింగ్ బికాజ్ ఆఫ్ దేమ్. ఈ
0: గ్రహములు కామ క్రోధం ఈ రెండే పెద్ద గ్రహాలు.
1: The two planets, the planet of desire and the planet of anger.
0: ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి.
1: We are put to suffering by these two planets of anger and desire. ఆ రెండు గ్రహాలు
0: అంటే ఏం చేయాలి?
1: To control, what should we do?
0: దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి.
1: We have to develop friendship with God.
0: ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్.
1: God is our permanent friend.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు కూడా లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి ఇంద్రియా లోకము జయించలేకపోతున్నావు.
1: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ
0: చిట్టముందు గెలువ నేరవు
1: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ టాట్ టోల్డ్ హిస్ ఫాదర్ యూ కుడ్ కాంకర్ ద హోల్ వరల్డ్ బట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్
0: సాధించినటువంటిది.
1: వాట్ ఈస్ దట్ యూ అచీవ్డ్?
0: ఏదో సాధించినని భ్రమిస్తున్నావు.
1: యూఆర్ డెల్యూటెడ్ దట్ యూ అచీవ్.
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ యూ కంప్లీట్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నుండి రిపుల నెట్టు పట్టగలడు.
1: హావింగ్ సక్కమ్ టు ఇన్నర్ ఎనిమీస్ హౌ డు యూ క్యాప్చర్ ద ఔటర్ ఎనిమీస్?
0: కనుక నీవు లోపలున్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు.
1: యూ కుడ్ నాట్ ఇన్వేడ్ యువర్ ఇన్నర్ ఎనిమీ.
0: బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు?
1: హౌ డు యూ డిఫీట్ ఔటర్ ఎనిమీస్?
0: ఆ విధంగా ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: లైక్ దాట్ ప్రహ్లాద టాట్.
0: కనుక ఈనాడు మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ అవర్ ఇన్నర్ ఎనిమీ.
0: అది ఎట్లా లొంగుతాయి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి.
1: విత్ గాడ్స్ గ్రేస్.
0: ఎంతమంది మహనీయులంతా కూడా ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
1: నోబుల్ సోల్స్ కుడ్ నాట్ రియలైజ్.
0: ఎంతమంది మహనీయులంతా కూడా భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ అచీవ్డ్ మైటీ పవర్ త్రూ పెన్.
0: భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తునే నీవు సాధించిన వాడు అవుతావు.
1: దెన్ వన్స్ యూఆర్ ద రిసిపియంట్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద డివైన్ లవ్ యూ కెన్ కాంకర్ అచీవ్.
0: ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డిజర్వ్ ద డివైన్ లవ్.
0: కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భావస్వరూపుడు కనుకనే కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ బై చాంటింగ్ ద డివైన్ నేమ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ద డివైన్ మిషన్ వీ షుడ్ శాంక్టిఫై ద టైం.
2: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ద ఇంప్లికేషన్ of truth and righteousness.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
0: ధర్మమునే రీతి అన్నారు.
1: Dharma righteousness is the procedural aspect.
0: ధర్మమునే ఖ్యాతి అన్నారు.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి రెప్యుటేషన్.
0: నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి.
1: మానవ జాతి హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ, నీతి మొరాలిటీ, రీతి ద మేనర్, ఖ్యాతి ద రెప్యుటేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ ద వరల్డ్ టుడే దేర్ ఇస్ నైదర్ మొరాలిటీ నార్ ఎనీ ప్రొసీజరల్ కాండక్ట్ నార్ ఏ గుడ్ నేమ్ ఎయిదా.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: In ancient times, the one, the noble one, the Siddhartha, Gautama, the very personification of truth, to attain nirvana or liberation, did strenuous spiritual effort.
0: Aneka Veda mantramulu kudanu patinchadu.
1: He repeated, recited the Vedic chanting.
0: Jagattu nandukala peddalandarini kudanu darshinchadu.
1: He visited all the elders of those times.
0: అన్ని సాధనలు ఎందుకూడను తాను భాగమును వహించాడు.
1: హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
0: కట్టకడపటికీ ఇది ఏది కూడాను సరియైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రియలైజ్డ్ ది అల్టిమేట్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దెమ్ వుడ్ గివ్ ది లిబరేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: హీ హాడ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ that the five life breaths are divine.
0: Shabda, sparsha, roopa, rasa, gandhamu.
1: The five
0: indriyamulato koodinatuvantivi.
1: The five senses representing the sound, the sense of touch and so on, they are divine.
0: Ee panchendriyamulanu pavitramaina margamulo pravesha petti anubhavinchatame nirvanam ani gurtinchadu.
1: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical
0: ehadhimanam unnatundi varike ee sadhanalanni kodunu avasaramu.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి ఇక్కడనో అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు.
1: So he prescribed సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ వాక్కు అన్నాడు.
1: Then he said good word.
0: సమ్యక్ శ్రవణము అన్నాడు.
1: Then he mentioned good listening.
0: సమ్యక్ మననము అన్నారు.
1: Good recapitulation.
0: సమ్యక్ క్రియ అన్నాడు.
1: Good action.
0: ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, వై నాట్ దే బి యూజ్డ్ ఇన్ ఎ సేక్రెడ్ వే?
0: ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
1: we make use of it in the mistaken direction.
0: అంటే దోషములంతా కూడా ను పెంచుకుంటున్నాడు మానవుడు.
1: We go on increasing our mistakes.
0: మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు.
1: We are polluting our mind.
0: మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhivruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kudanu praveshinchakunda chuchukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Ee drishti vallane samasta karmamulu kudanu perigi samasta badalu kudanu kaligimpajestunnadi.
1: It is the vision, the looks that are responsible for all the suffering.
0: మానవత్వమే మాలిన్యపరుస్తున్నది.
1: The very human life is contaminated.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: The looks will certainly lead to sinful deeds.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరైన నిర్వాణం అన్నాడు.
1: Nirvana is attained by making use of our sight in a proper way.
0: Buddha sadhanalu okkati kudanu ledu, sarva sadhanalu chesadu.
1: Buddha did all spiritual attempts.
0: Sarva sanga parityagam chesadu.
1: He renounced the whole lot.
0: Sarvalatuna sambandha bandhavyamnu kalipinchukunnadu.
1: In fact, he has got intimate association with cosmos.
0: Ekatvanni ponde nimittamai anekatvamainatundi oka divyanni anubhavinchadu.
1: He attained that state of oneness in this plurality or multiplicity.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: Finally he renounced everything around.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసుహు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: The right path to liberation is good vision, good sight.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ సో దట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ విజువలైజ్ ద ట్రూత్.
0: చూసినా కూడా దైవ సమానంగా చూడు.
1: వీ షుడ్ హ్యావ్ ద డివైన్ అప్రోచ్ టు ఆల్ ఫార్మ్స్ దట్ వీ వాచ్.
0: ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
1: Our divine vision should be full of love.
0: ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరి అయినటువంటి మార్గమును బోధిస్తుంది.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valla ekattu manedi manaku praptippu chestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendukudunu daivatvani guttimpa chestundi.
1: It will help us to realize the divinity in all.
0: దీనిని పురస్కరించుకొని ఏ వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనేవారు.
1: Veda says, basing on this principle, the truth is one, but the parts are many, represented by scholars.
0: సత్య దృష్టితోపల మనం ఈ జగత్తును చూడాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ సీ ద వరల్డ్ విత్ ద విజన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: దేర్ఫోర్ అవర్ లుక్స్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: వెన్ వన్స్ యు లుక్ ఎట్ యువర్ ఫాదర్ యు అడ్రెస్ హిమ్ యాజ్ ఫాదర్.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: ద ఉమెన్ యు సీ యువర్ డాటర్ యు కాల్ హిమ్
0: డాటర్. ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: యు హ్యావ్ గాట్ వేరీడ్ అటాచ్మెంట్స్ బేసింగ్ ఆన్ ద రిలేషన్.
0: ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ?
1: హూ ఇస్ ద ఫాదర్, హూ ఇస్ ద డాటర్?
0: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: Be careful, be aware. Therefore, our looks have got to be sacred.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: When once you look at your father, you address him as father.

0: గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever.
0: Andaru okkate.
1: All are one in fact.
0: Andaru daiva swarupuli.
1: All are basically divine.
0: Kanukane ekatvaniki manam prayanam cheyalanukunte ee anekatvanni tejinchali.
1: We have to sacrifice the feeling of plurality or diversity.
0: Idi ee vedantam cheppinatundi. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అనేక బల్బులు ఎందు ఉండేటువంటి ఏమిటి? ఒకే కరెంటు.
1: Bulbs are many, but the same current flows.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: Ni atma atana atma itana atma ee bhedamulike matram avakasam ivakoddu.
1: In the realm of the spirit or the soul there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: The human quality requires unifying the diversity.
0: Vinnattu gaavinchukotame manavunaku viruddhamainatti margamu.
1: Division, duality is the wrong path.
0: Kanuka manamu vinnamainatti margamlo praveshinchakoddu.
1: We should never be in the dual path.
0: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ యూనిఫైడ్ లుక్.
0: సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇస్ సమ్యక్ దృష్టి.
0: తదుపరి సమ్యక్ వాక్.
1: దేర్ ఆఫ్టర్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: వాక్ ఒకటిగానే ఉంటుండాలి.
1: వీ షుడ్ స్పీక్ ఓన్లీ వన్.
0: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అజిటేటెడ్.
0: అసత్యంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లై.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: ఆర్ ఇన్జస్ట్.
0: అక్రమంగా ఉండకూడదు.
1: ఆర్ ఇంప్రాపర్.
0: హింసగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వయలెంట్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
1: వాట్ ఎవర్ వీ స్పీక్ షుడ్ నాట్ బి ఎజిటేటింగ్. ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. ఇట్ షుడ్ బి సో ప్లీజింగ్, కంఫర్టింగ్ అండ్ స్వీట్.
0: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
1: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: Kanukane samyak vaku annadu.
1: Good word is prescribed.
0: Pavitramaina vaku kante minchinatundi daivattvam vere okati ledu.
1: The sacred talk is the divinity.
0: Ee vake shabda brahmamu.
1: This sound verily is divine.
0: Kanukane shabda brahmamayi characharamayi jyotirmayi vaangmayi nityanandamayi paratparamayi mayamayi srimayi asteshwarya swarupudu bhagavantudu.
1: Divinity is represented in 8 forms, that which are mobile and immobile, in the form of light, in the form of sound, in the form of the entire creation.
0: Elanti paristhitulu endaina kodunu vaakkuni ye maatramu maarchukokunda chudali.
1: Under any circumstances we should never go back.
0: Utvegam raakunda chuchukovali.
1: We should see that we are not agitated.
0: Kathinamaina palukulu raakunda chuchukovali.
1: We should never speak in a harsh way.
0: Kanukane ilanti maatalanu manam nerchukovadaniki sariyaina prayatnam cheyali. Adi ye sadhana.
1: Spiritual practice wants us to speak in a way we are expected.
0: Sarvam ekanga untinappudu ee udvegam raavadaniki avakasame undadu.
1: When we are all one, there's no chance to be agitated.
0: Anni addamulu yendu tana pratibimbane chustunnappudu oka addamulo undetundi pratibimbam paina tanaku enduku kopam vastundi.
1: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
0: Ekam anni ikkudunu mirrors vantivi.
1: All bodies are like mirrors.
0: Kaani ee mirrors lopala nee pratibimbane nee chustunnavu.
1: You see your own reflection in these mirrors.
0: Kankane aa pratibimbanto neevu premato maatadali.
1: You talk in a pleasing way with the reflection.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: There's no other god beyond love.
0: హృదయంలో ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
0: Aa hrudayam nunchi prema choopule vastuntayi.
1: We'll develop loving looks.
0: Aa prema nunchi prema shravaname vastuntadi.
1: We listen in a loving way.
0: Aa prema nunchi prema thoughts e vastuntayi.
1: Out of the heart full of love we

0: ఆ ప్రేమ నుంచి
1: ప్రేమ
0: కర్మలే ఆచరిస్తుంటావు.
1: అల్టిమేట్లీ దే విల్ ల్యాండ్ అప్ ఇన్ లవింగ్.
0: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవడం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
0: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్
0: నీవు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: You have exerted, strained and earned money.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేశావు.
1: You have deposited this money you have earned.
0: ఆ ధనము నీదే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: You deposited for safety.
0: ఆ బ్యాంక్ మేనేజరు దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: The bank manager has certain regulations.
0: నీవు నేను కట్టినది కదా డబ్బుని, ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: Because the money deposited is yours, you cannot claim any time.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: The manager wants you to bring a check, sign it and draw the money.
0: నీ చెక్కే త్యాగము.
1: The check is sacrifice.
0: నీ ప్రేమనే సిగ్నేచరు.
1: The love is signature.
0: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
1: When once you submit the check affixing your signature, you draw the money.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: The manager God has with him the money that you have deposited, the money of love.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
1: Then surrender it to the chairman of the bank.
0: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
1: Then you will get your own money.
0: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to withdraw money.
0: యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to become comfortable.
0: ఇదియే పవిత్రతను పొందడానికి మార్గము.
1: This is the path towards sanctity.
0: ఇదియే నిర్వాణం చెందడానికి మార్గము.
1: This is the path to liberation.
0: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వాన్ని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
1: All that you have earned the love can be drawn through the sacrifice.
0: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
1: దో గాడ్ ఈ సాక్రిఫైస్,
0: ధనము నీదే అయినప్పటికీ,
1: దౌ ద మనీ బిలాంగ్స్ టు యు,
0: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
0: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
0: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
1: హావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
0: ఇంకొక బ్యాంకు యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్ డ్రా ద మనీ.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
1: యూ హావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంకు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: విల్ ఎనీ బ్యాంక్ గివ్ యూ మనీ బై మీర్ ఆస్కింగ్?
0: నీవు ఏ బ్యాంకు లో కట్టావో ఆ బ్యాంకు చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: ద చెక్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి సబ్మిటెడ్ టు ద గాడ్ ద చైర్మన్ హూజ్ నేమ్ హూజ్ ఫార్మ్ యూ హావ్ బీన్ మెడిటేటింగ్ అండ్ కంటెంప్లేటింగ్.
0: నీవు చెక్కును కట్టేసేసి కార్పొరేషన్ బ్యాంకుకు చెక్ ఇస్తే కార్పొరేషన్ బ్యాంక్ వాళ్ళు డబ్బులుస్తారా?
1: హావింగ్ డిపాజిటెడ్ మనీ ఇన్ ది ఇండియన్ బ్యాంక్ యూ కెనాట్ విత్ డ్రా ఇట్ ఫ్రమ్ కార్పొరేషన్ బ్యాంక్.
0: కనుక నీవు ప్రేమ బ్యాంకు లో కట్టావు.
1: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లవ్.
0: ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి.
1: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
0: ఆ చెక్ పేరే త్యాగము.
1: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
1: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లవ్.
0: నీ పేరు ఏమిటి?
1: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
0: ఏ బ్యాంకు లో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
1: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
0: అదే లవ్, లవ్, లవ్.
1: దట్ ఈస్ లవ్.
0: దానిని లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దట్స్ వాట్ భగవాన్ సేస్, లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెట్టి తప్పక నీవు తీసుకుంటావు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ ది సిగ్నేచర్ ఆఫ్ లవ్ విత్ ద చెక్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ గెట్ మనీ.
0: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
1: దిస్ బుద్ధ కాల్డ్ ఇట్ యాజ్ గుడ్ వర్డ్, గుడ్.
0: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రం ప్రవేశింపకూడదు.
1: దేర్ విల్ బి మెనీ చేంజెస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇలాంటి ప్రేమ విధానాన్ని మాత్రం మార్చకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
1: విత్ దిస్ లవ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మనీ?
0: కరెన్సీ నోట్స్ కాదు.
1: ఈజ్ నాట్ కరెన్సీ.
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
0: ప్రేమ ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ లవ్
0: ధనము.
1: వెల్త్ ఆఫ్ రైచస్నెస్
0: ధనమం. ఇలాంటి దయాన్ని కొంచెం ధనాన్ని మనం పొందాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ ధనమునకు అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
1: దిస్ దే హావ్ వేరీడ్ నేమ్స్.
0: కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్ లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
0: ఇంతకాలం నేను సాధన చేశాను.
1: ఐ డిడ్ సో మెనీ స్పిరిచువల్
0: ఏం ఫలితం పొందాను నేను.
1: వాట్ ఈస్ దై గాడ్
0: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
1: వన్ ఇస్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ దట్.
0: ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
1: దేర్ వాజ్ నో ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: నేను కాలం వ్యర్థం చేశాను.
1: ఐ వేస్టెడ్ మై టైం.
0: ఈ వ్యక్తం చేసినటువంటిది మొట్టమొదట నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందింది.
1: ఐ వుడ్ హావ్ బీన్ వెరీ కంఫర్టబుల్ హ్యాడ్ ఐ రియలైజ్డ్ ద వేస్ట్ ఆఫ్ టైం.
0: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
1: ఐ మేడ్ ఆల్ ద క్వాలిటీస్ ట్రైట్స్ గిఫ్టెడ్ టు మీ బై గాడ్ అన్సేక్రెడ్
0: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
1: ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: దీనికి బీద సాధారణమైనటువంటి భేదములు లేదు.
1: దే హావ్ నో డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మనీ.
0: పూర్ అనేటువంటి భేదములు లేదు.
1: దే హావ్ నో డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్.
0: ఎందుకు ఈ పంచభూతములు ఉంటున్నాయి?
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ద ప్రాపర్ వే అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్ యూ విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని
1: ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: అనేక రకములైన మార్గమును అనుసరించి
1: వీ ఫాలో వేరీడ్ పాత్స్
0: పెద్ద మార్గమును పట్టి
1: వీ గో ఇన్ ద రాంగ్ వే.
0: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వి ఆర్ మిస్ యూజింగ్ ద గాడ్స్ గిఫ్ట్ of life.
0: కనుక వాక్కుని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వేర్ మిస్ యూజింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఇతరులను దూషించడము.
1: We accuse.
0: ఇతరులను విమర్శించడము.
1: We criticize.
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
1: We hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them, using harsh words.
0: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ఇన్ ఎ టెండర్ డెలికేట్ సాఫ్ట్ సెన్సిటివ్ వే.
0: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ కాల్ ఇట్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: తరువాత సమ్యక్ శ్రవణం.
1: దెన్ కమ్స్ గుడ్ ఆడిషన్.
0: ఇచ్చాడు భగవంతుడు.
1: God has given us ears.
0: ఎందుకోసము?
1: Why?
0: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
1: Not to listen to gossip.
0: కాదు కాదు.
1: No.
0: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
1: They are like loud speakers.
0: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
1: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
0: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
1: The sound should show the reflection of the spirit.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
1: The vibrations of the soul should percolate through the ear, the speaker.
0: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
1: So God has gifted these loud speakers.
0: కలకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్రెడ్.
0: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ.
0: అందరి యందు ఒక్కటే.
1: ద సోల్ ఈస్ వన్.
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
1: దర్ నో డిఫరెన్సెస్ వాట్సోఎవర్.
0: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
1: దట్ సోల్ ఈస్ యూనిఫామ్.
0: గుణములే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో డిఫరెన్స్, నో చేంజ్.
0: ఆత్మ ఆత్మస్వరూపమే.
1: ఆత్మ ఈస్ ఆత్మ.
0: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
1: వి హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ విత్ లవ్.
0: ఇది ఒక పాత్ర.
1: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ పాత్రలో ఏమీ లేదు.
1: ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ.
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ వాటర్.
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
1: ఆర్ సిరప్.
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్.
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
1: ఆర్ బటర్ మిల్క్.
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్రలు దాన్ని నిండిపోతుంది.
1: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
1: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
1: వి హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ టు అస్పైర్ ఫర్
0: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ ఎమనేట్ from within.
0: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
0: కనుక నీ ప్రతి ఒక్కటిని లోపం నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కానీ
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను
1: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈస్ సీక్రెట్
0: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు
1: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్య పరచుకునేటువంటిది కానీ అది ఎప్పుడు నువ్వు పరిశుద్ధం
1: ఇన్ఫాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్
0: నిశ్చలం నిస్వార్థము
1: ఇట్ ఈస్ సో ప్యూర్ అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్ వై డు యు
0: స్పాయిల్ ఈ పాడు కావడానికి ఏది మూల కారణము
1: What is this cause for ruin?
0: Samyak drishti lekapovatame moola karanamu.
1: The main cause is the absence of good vision.
0: Samyak vaku lekapovatame moola karanamu.
1: Absence of good word is another reason.
0: Lekapovatame moola karanamu.
1: Absence of good listening.
0: Kanukani ee yokka pancha bhutamunu kudunu పంచ తత్వములు కూడాను పవిత్రమైన రీతిగా మార్చుకున్నప్పుడే నీకు సమ్యక్ దృష్టి లభిస్తుంది
1: వెన్ వన్స్ వీ సాంక్టిఫై ఆల్ ద ఫైవ్ సెన్సెస్ వీ డెవలప్ ద సీక్రెట్ లుక్స్ టు బిగిన్ విత్
0: అన్నింటికి మూల కారణం హృదయమే
1: ద హార్ట్ ఇస్ ద మెయిన్ సోర్స్
0: హృత్ ప్లస్ దయా హృదయము
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ
0: అది ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్
0: ఆ దయనే ప్రేమ
1: That compassion is
0: love. Love is compassion. అంటారు
1: లవ్ ఇస్ కంపాషన్
0: కనుక ఈ యొక్క అనేక పేర్లతో కూడినటువంటిది ఒకటే ప్రేమ
1: ఇస్ ఓన్లీ లవ్ దట్స్ కాల్డ్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్
0: అనేక ప్రభువుక అనేక నామ్
1: వన్ గాడ్ హెస్ మెనీ నేమ్స్
0: ప్రేమ అనే ఒక పేరు పెట్టారు
1: వీ కాల్ ఇట్ లవ్
0: సత్యము అనే పేరు పెడుతూ పిలుస్తున్నారు
1: వీ కాల్ ఇట్ బై ట్రూత్
0: ధర్మం అనేటువంటి ప్రేమతో ఆడుకుంటున్నారు
1: అదర్ టైమ్స్ వీ ప్లే విత్ ద వర్డ్ రైచస్నెస్
0: ప్రేమతో అనుభవిస్తున్నారు
1: వీ ఎక్స్పీరియన్స్ బై వే ఆఫ్ పీస్
0: త్యాగం అనేటువంటి దాంతో జీవిస్తున్నారు
1: వీ లివ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్
0: ఇవన్నీ కూడా ఒకే ఆత్మకు పేరు
1: ఆల్ హావ్ గాట్ సేమ్ సోర్స్ ఆత్మ
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి
1: యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు
1: బుద్ధ అటైన్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్ హావింగ్ ఎక్స్‌పీరియన్స్ దట్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ
0: దీని అన్నింటి ఎందుకు ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు
1: హి హస్ గివెన్ అప్ ఆల్ ది సెన్సువల్ ఫీలింగ్స్
0: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ ఇప్పుడు వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు
1: హి కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద ఫ్లీటింగ్ సెన్సువల్ ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్
0: ఇవన్నీ బంధనతో కూడినటువంటి యొక్క సెన్సెస్ అని భావించాడు
1: హి ఆల్సో అండర్స్టూడ్ ద సెన్సెస్ విల్ లీడ్ టు బాండేజ్
0: మానవుని చెరపడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు
1: హి హస్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్స్ That the senses will ruin you.
0: మానవత్వాన్ని నిర్మూలన గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు
1: హి హస్ అండర్స్టూడ్ ద సెన్సెస్ విల్ రూయిన్ ద హ్యూమన్ క్వాలిటీ
0: తన భార్యను కన్న కుమారుని కూడా త్యజించాడు
1: హి హస్ సాక్రిఫైస్డ్ ద వైఫ్ అండ్ ద సన్
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు
1: హి హస్ డెవలప్డ్ ద రెనన్సియేషన్ స్లోలీ
0: అంతా జరిగిన తర్వాత
1: అట్ ద ఎండ్
0: తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు
1: హి హస్ సాక్రిఫైస్డ్ ఈవెన్ లిసనింగ్
0: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు
1: హి హస్ నోన్ దిస్ యూనిటీ
0: అప్పుడు ఆనందపడుతున్నాడు
1: దట్ వన్నెస్ గేవ్ హిమ్ బ్లిస్
0: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు అతని పేరు ఆనంద
1: ఆనంద హిస్ రేజ్
0: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారులు కార్చాడు ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్
0: ఆనంద
1: ఆనంద
0: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు
1: యు కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచగలవు
1: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్ కనుకని నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యూయల్
0: గగన సదృశ్యం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ది ఎయిమ్ వన్
0: నిత్యం
1: ఎటర్నల్
0: అటల్ సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఇస్ ద ప్యూర్ unsullied eternal immortal the witness
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు పట్టుబడిపోతున్నావు నక్కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి ఒక ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు నీవు మనిషి ఎందుకు పుట్టాలి
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా
1: యుడ్ హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యు బీన్ ఎ మంకీ
0: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి
1: మంకీ ఆల్సో హాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్
0: మంకీ కాదు మ్యాన్ కైండ్
1: యు ఆర్ నాట్ ఎ మంకీ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు
1: యు షుడ్ బి one of kindness.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టిన వాడు కాదు.
1: యు ఆర్ నాట్ బోర్న్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ విచ్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఎవ్రీ చైల్డ్ క్రైస్.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: వై?
0: అయ్యో, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాను నేను.
1: ద చైల్డ్ క్రైస్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: ఆనందం నుంచి నేను
1: పెరుగుతున్నానే. యు హావ్ కమ్ టు దిస్ వరల్డ్.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సోల్. సో ద చైల్డ్ క్రైస్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: హ్యావ్ బీన్ బోర్న్ వైల్ క్రయింగ్. ఇఫ్ వి లీవ్ దిస్ వరల్డ్ క్రయింగ్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్?
0: కానీ నీ పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ క్రైయింగ్.
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
0: కట్టకడ పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
0: నేను సాధించినది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్డ్?
0: కాదు కాదు,
1: నథింగ్ ఐ అటైన్డ్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
0: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యు హావ్ టు ఫాలో.
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
1: When can you die smiling?
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలుతావు.
1: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
1: One has to die smiling joyfully.
0: చావటం ఏమిటి?
1: What is death?
0: కేవలం డ్రెస్సును మార్చటమే.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
1: This life is just a sort of a
0: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
1: This dress you have put on in this life, you will change in the next.
0: అంటే చావటం అని కాదు.
1: Death is not the absence.
0: నిర్వాణము.
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
1: Everyone wants liberation.
0: Kani aa liberation kosam manam enta prayatnam cheyyala.
1: What effort we are making to attain this?
0: Kani aneka janmamul nunchi manam sadhinchinatundi punya phalam anetundi danni bhagavantun daggara deposit kattukunnam.
1: Let us deposit all the merit that we have accrued over the past lives.
0: Adi bhagavantun daggara bhadranga untundadi.
1: This merit is safe in his bank.
0: Inka interest kuda istuntadu bhagavantudu.
1: God gives interest further to the principal amount.
0: Kani danini manam pondetappudu manam ye vidhanga pondali?
1: Why as you receive the interest, how should you get it?
0: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
1: టేక్ ద చెక్, పుట్ యువర్ సిగ్నేచర్, సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్.
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
1: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్.
0: అది ఏ త్యాగము?
1: చెక్ బుక్ ఇస్
0: సాక్రిఫైస్. చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
1: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
0: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
1: యూ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్, బట్ యూ షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
0: మానవునికి ప్రేమ త్యాగం రెండు చాలా అవసరము.
1: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టు సాక్రిఫైస్ అండ్ లవ్.
0: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్.
0: అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ బిన్
0: ప్రయత్నంలో చేస్తున్నాడు.
1: గాడ్ హెస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
1: కానీ
0: దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
0: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: దయామయుడు,
1: గాడ్
0: దేవ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
1: గాడ్ ఈస్ కంపాషనేట్, ఈస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: రాకుతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
1: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్,
0: అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్, కెన్ ఇట్ ఎవర్ బి ఎంప్టీ?
0: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ, కెన్ ఇట్ ఎవర్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్?
0: ఏమేమో ఈ తల లోపల
1: you fill your head with lots of stuff.
0: భగవంతుడు అందించేటువంటి ఒక ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
1: Then how can you fill it up with love, God's gift?
0: దాన్ని పారబోయి,
1: empty the whole
0: దాన్ని త్యాగం చేయి,
1: sacrifice it.
0: దీన్ని నింపుకో.
1: Fill it with love.
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
1: యోగ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యు డు.
0: యోగం చేస్తున్నావు.
1: వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: అర్థం లేని యోగం చేస్తున్నావు.
1: మీనింగ్ లెస్.
0: అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగ.
0: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
1: యోగ ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగ ఆర్ డిసీజ్.
0: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగ ఈ సఫరింగ్ ఫ్రమ్ రోగ ద డిసీజ్.
0: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
1: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
1: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఈస్ ద ఫీలింగ్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే థింక్ ఇట్ ది మైండ్ వీ థింక్ ఇట్. అనగా నీ యొక్క భావమును పవిత్రమైనగా పెట్టుకో.
1: మేక్ యువర్ థాట్స్ సేక్రెడ్.
0: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి.
1: దెన్ యూ గెట్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
0: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ పాత్ దట్ వుడ్ శాంక్టిఫై యువర్ హార్ట్?
0: ధ్యానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: జపము కాదు.
1: నాట్ పెనెన్స్.
0: యోగము కాదు.
1: నాట్ యోగ.
0: ఏమి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
1: You catch hold of your nose and call it yoga. No.
0: ఈ ముక్కు నుంచి సద్భావంలోనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
0: అది ఏ నీ ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్
0: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
1: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఆక్సిజన్ ని పీల్చుకో.
1: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
0: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
1: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
0: కాని ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
0: ఆక్సిజన్. ఈ హృదయం నుంచినే వస్తుండాలి.
1: ది ఆక్సిజన్ ఇస్ విదిన్ యూ.
0: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
1: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
0: హెడ్. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
0: ఇవన్నీ విషమయమైన గాలులే.
1: దే ఆర్ ఆల్ పాయిజనస్.
0: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
1: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
0: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని తెప్పించుకో.
1: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
0: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద దర్శన్ ఆఫ్ గాడ్, ద స్పర్శన్ కన్వర్సేషన్ విత్ గాడ్.
0: చూస్తున్నావు నీవు, ప్రజలను చూస్తున్నావు.
1: యు సీ పీపుల్.
0: కానీ ఆ ప్రజలు ఎవరు?
1: భగవస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
0: ఆ భావాన్ని నీవు తలుచుకో.
1: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
0: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
0: కనుక చూచేదంతా కూడా పవిత్రమే.
1: ఆల్ ద
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
1: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
0: భగవంతునికి ఒక రూపం లేదు.
1: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: స్థానం లేదు.
1: ఆర్ నేమ్.
0: అన్ని స్వరూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని ఆకారములు తనవే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపములలో ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
1: వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకునేది, ఈ బొమ్మల చేత వచ్చిందా?
1: ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ కృష్ణ, దే ఆర్ ఆల్ ది పెయింటింగ్స్ ఆఫ్ రవివర్మ.
0: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
1: దే ఆర్ ఆల్ ద పెయింటింగ్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్.
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: ఈశ్వరుడు సర్వస్వరూపుడు.
1: గాడ్ ఈస్ కాస్మిక్.
0: సర్వభూతానాం ఈశావాసం ఇదం సర్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఎక్కడ చూసినా కానీ దైవమే.
1: ఎవ్రీవేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: నీ కొడుకు దైవంగా భావించుకో, నీ తల్లిని దైవంగా భావించుకో, నీ తండ్రిని దైవంగా భావించుకో, నీ భార్యను దైవంగా భావించు. ఇది సరైన ఉత్తమమైన మార్గము.
1: ద నోబుల్ పాత్ వాంట్స్ యూ టు కన్సిడర్ యువర్ మదర్ గాడ్, యువర్ ఫాదర్ యాస్ గాడ్, యువర్ భార్య యాస్ డివైన్.
0: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి, కానీ అంత పూర్వము ఈ ఎవరు?
1: ఆఫ్టర్ ఆల్ ద వైఫ్ హాస్ బికమ్ యువర్స్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్. ప్రయర్ టు దట్ హూ ఇస్ షీ?
0: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి, కానీ కనకపునపు ఈమెవరు?
1: The motherhood has come after beginning you.
0: Passing clouds.
1: These relationships have come like passing clouds.
0: Comes and goes, comes and goes.
1: Passing clouds come and go.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: With the sense control you can achieve anything.
0: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
0: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
0: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
1: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియలీ డివైన్ హెస్ బికమ్ సో
0: చిన్నదానికి కోపం వస్తుంది.
1: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవ్రీ సింపుల్ థింగ్.
0: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
1: ఫర్ ఎవ్రీ సిల్లీ థింగ్ హీఈస్ మిజరబుల్.
0: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వం కుదురుతుంది?
1: హౌ యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
0: అన్నింటినీ సమత్వంగా తీసుకో.
1: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఒక కొడుకు పుట్టాడు.
1: He has a son.
0: Santoshichchavu.
1: Be happy.
0: Koduku poyadu dukkistunnavu.
1: When once a son is born,
0: poyindi evaru?
1: Who is born and who has disappeared?
0: Koduku poyetundi passing clouds.
1: Both birth and death are passing clouds.
0: Kaga ee passing clouds tisukoni manamu imagine chesukuntunnamu.
1: We just imagine things basing on the passing
0: cloud. Ee marriage marriage ani mirage ni chustunnamu.
1: We just in the name of marriage you see only mirage.
0: Mirage mirage ni chusi enta sepu nivu daham teerchukuntavu.
1: Watching the mirage you cannot quench your thirst.
0: ఎక్కడ చూసినా నీరు గానే కనిపిస్తుంటది.
1: Mirage appears as if there is water.
0: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
1: As you run ahead,
0: నీ దాహం తీరేది ఎప్పుడు?
1: You don't find water.
0: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటిది ఫలితం.
1: This is the result out of a mirage.
0: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: Do your duty sincerely.
0: నీ డ్యూటీ నువ్వు చేయి.
1: Do your duty sincerely.
0: అది నిజమైనటువంటి మార్గము.
1: That is a correct way.
0: Duty is God.
1: Work is worship.
0: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
1: Consider work as worship.
0: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
1: That duty be God.
0: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
1: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
0: నీ ఉండటం వల్ల ఇల్లు,
1: ఇన్ఫాక్ట్ యూ స్టే,
0: నువ్వు చేరటం వల్ల ఆఫీసు,
1: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దే దట్ ఆఫీస్,
0: నువ్వు చదవటం వల్ల స్కూలు,
1: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్ దే
0: గాని పెట్టినవి కాదు.
1: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్, బై ప్రొఫెషన్ ఇట్స్ ఆఫీస్.
0: రానిది పోనిది ఒకటి ఉంది.
1: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇస్ వన్. embodiment of love.
0: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
1: Understand the simple path.
0: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
1: Man has to realize only three.
0: ఒకటి వస్తుంది పోతుంది.
1: One comes and goes.
0: కానీ రెండవది వస్తుంది పోదు.
1: The second it comes and it doesn't go.
0: ఈ మూడవది పోదు రాదు.
1: Third neither it comes nor goes.
0: అజ్ఞానము,
1: ignorance.
0: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
1: Ignorance comes and goes.
0: కానీ జ్ఞానము వస్తుంది, నిలుస్తుంది.
1: Wisdom, when once it comes, it stays.
0: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
1: The knowledge of the self, it neither comes nor goes.
0: నిత్యంగానే ఉంటుంటారు.
1: It is permanent, eternal.
0: నిత్యంగానే ఉంటుంటారు.
1: It is eternal.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: It is changeless.
0: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
0: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్?
0: పుస్తకాలు పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
1: We read books so many and throw them out.
0: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got the matter in books?
0: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
1: Matter of the book, పుస్తక is out of మస్తకా the head.
0: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
1: So all the stuff in the book, పుస్తక is taken into మస్తకా the head.
0: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
1: The knowledge of the self is neither పుస్తక the book or మస్తక the head.
0: స్థానము.
1: It present in the heart.
0: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
1: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
0: చేసుకో.
1: Understand clearly.
0: నీవు కోరవలసినటువంటి కోరు.
1: Have the correct desire.
0: నీకు ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: నువ్వు కోరవలసింది అన్నమే.
1: You should desire for food.
0: దాన్ని భోంచేసి.
1: Eat well.
0: ఆకలి తీరుతుంది.
1: Appease your hunger.
0: అయితే మానవునికి ముక్తి కావాలి.
1: But man wants liberation.
0: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
1: What is this ముక్తి liberation?
0: ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
1: ముక్తి liberation is not air conditioning building.
0: కాదు కాదు.
1: నో,
0: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
1: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
0: ఆకలి ఒక ముక్తి.
1: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: భుజించితే ముక్తి వచ్చేసింది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
0: ఇదంతా లౌకిక ముక్తులు.
1: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
0: ఫుల్ఫిల్మెంట్.
1: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
0: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
1: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యు ఆర్ క్యూర్.
0: ఆరోగ్యానికి ముక్తి.
1: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
0: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
1: మైండ్ నీడ్స్ లిబరేషన్.
0: ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
1: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ. spiritual liberation. This is psychological liberation.
0: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
1: All the rest are worldly.
0: నిజమైన ముక్తి ఏమిటి?
1: What is the true liberation?
0: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
1: The true liberation is the recognition of the knowledge of the self which neither comes nor goes.
0: ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present in all. ఏకాత్మ
0: సర్వభూతాంతరాత్మ.
1: The same soul is present in all beings.
0: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైనటువంటి సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
0: దీనిని నిర్వాణము అన్నారు.
1: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
0: ఈ నిర్వాణము,
1: వాట్ ఇస్ దిస్ నిర్వాణ?
0: అనగా మానవుని యందు మూడు తత్వం ఉంటున్నాయి.
1: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
0: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
1: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
0: మొట్టమొదట,
1: ద ఫస్ట్,
0: సంఘ నీతి.
1: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
0: పాప భీతి.
1: Fear of sin.
0: Satyani. And ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
1: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: పాప భీతి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ప్రేమను చూస్తే ఆనందించాలి.
1: యు షుడ్ బి సో హ్యాపీ వెన్ యు ఆర్ లవింగ్.
0: సంఘం చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
1: యు షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
0: అది నిజమైన నిర్వాణము.
1: That is true liberation.
0: కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
1: Never be close to any sort of sin.
0: భగవత్ యొక్క సన్నిధి, సన్నిధి, సన్నిధి, అది ఏ నిజమైన పెన్నిధి?
1: The pennidhi is the true wealth, is sannidhi, the proximity of God.
0: కాని మూర్ఖులైనటువంటి మానవులు,
1: man who is a fool,
0: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
1: Could not understand the divine principle.
0: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
1: He expects the manifestation of God.
0: ధ్యానంలో ఏమీ లేదు.
1: Nothing is there in meditation.
0: మన జీవితమే way of life.
1: Our life itself,
0: అదే నిజమైన ధ్యానము.
1: A particular meditation.
0: దోమ నడుస్తున్నావు నీవు.
1: You walk along the road.
0: ఆ దోమపై నీవు దృష్టి లేకుండా గినిపోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: ఇఫ్ యూఆర్ నాట్ వాచ్ఫుల్ యాజ్ యూ వాక్,
0: డ్రైవ్ చేస్తున్నావు,
1: యూ ఫేస్ ద డేంజర్.
0: డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
1: యాజ్ యూ డ్రైవ్ ఇన్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్ యూ షుడ్ బి వాచ్ఫుల్.
0: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: ఆర్ ఎల్స్ యూ విల్ బి మెట్ విత్ అన్ యాక్సిడెంట్.
0: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
1: ద హోల్ లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ మెడిటేషన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ఏకాగ్రత అవసరము.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నెసెసరీ.
0: ఏకాగ్రత అనేటువంటిది ధ్యానం అవుతుందా?
1: కెన్ కాన్సన్ట్రేషన్ బి మెడిటేషన్?
0: ఇది కేవలం కాన్సన్ట్రేషన్.
1: ఇట్ జస్ట్ the beginning concentration.
0: Kani idi nijamaina dhyanam kadu.
1: It's not meditation.
0: Ee concentration ku atheetamanga povali.
1: One should transcend the concentration.
0: Appude nijamaina tundi dhyanamu.
1: Then life meditation.
0: Manava bhavalu stambinchi povali.
1: Then the all thoughts should be withdrawn.
0: Ye thoughts gunnu raakunda chuchukovali.
1: You should be free from thoughts.
0: Adi nijamaina tundi.
1: That is the state of meditation.
0: Okana oka samayam lopala,
1: at one time,
0: gopikalandaru kuda ee margamne anusaristhu vacharu.
1: Gopikas were adopting the same procedure.
0: Krishna pai ఒక మార్గము, ఒక దృష్టి.
1: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
0: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
1: ఎ న్యూ హౌస్ వైఫ్, ద బ్రైడ్ కేమ్ దేర్.
0: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
1: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
1: And Krishna was born there.
0: Krishna inti nundi nen jyotam techukunte naa illu kuda nu Krishna kutumbanga maaripothundi.
1: If I bring that light from the residence of Krishna,
0: alanti pavitra maayandu kuda my residence,
1: I will also be sacred if I visit
0: ani
1: that house.
0: Deepam teesukondi aa deepanni muttistu undali.
1: So she has gone there with the lamp to light it.
0: Aa jyoti velugutu undadi.
1: It was
0: aa jyotilo ee Krishnani chustundadi.
1: She was watching Krishna in the light.
0: Krishna chustunu cheyi kuda marchipoyindi.
1: And she has forgotten the hand.
0: Ee cheyi anta kaalipothundadi.
1: The hand was burned.
0: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
1: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
0: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
0: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు?
1: As your hand is burning, why are you standing like that?
0: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
1: And she has just kept the hand out of the flame and sent her out.
0: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
1: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపిక. అమ్మా, ఏంటి
0: పిచ్చి మనిషా, ఏమిటి?
1: Is she a madcap? Why does she do
0: దీపం
1: that?
0: దీపం అంటించుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతున్నా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి.
1: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
0: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
1: And then she asked Suguna, why are you standing like that?
0: Amma, aa jyotilo krishnudu kanipistunnadu, nenu ye vidhanga vadili petti raavali?
1: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
0: Ee gopikalandaru egirinaru.
1: In the meantime, all gopikas were dancing.
0: Sugunaku kanipinchenanta manasu gunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasu gunaku kanipinchenanta.
1: Our Suguna could see at the residence of Nanda. There in the flame, Krishna himself.
0: Ha sugunaku kanipinchadattu nandri inta.
1: Suguna could see Krishna at the residence of Nanda.
0: Ekkada kanipinchadu? Deepamlo kanipinchadu.
1: Where? In the flame of the lamp.
0: Aga emti ekagrata lopala sarvatra kanipistadu bhagavantudu.
1: It only means one pointedness in concentration, she could have that experience.
0: Kanukane mana gunamulu pavitramainpittiga undali.
1: So our qualities have got to be sacred.
0: Mana charyalu pavitramainpittiga undali.
1: Actions must be sacred.
0: Mana drishti pavitramainpittiga undali.
1: Our look should be sacred.
0: Mana vaaku pavitramainpittiga undali.
1: The word has got to be good.
0: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
1: When once you lead such a life, you are divine.
0: దైవాన్ని వెతకనక్కర్లేదు.
1: You don't need to live long.
0: దైవమే నిన్ను వెతుకుంటూ వస్తాడు.
1: And God will come close to you, searching for you.
0: ఒక దీంట్లో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
1: Omniscient made a mention of it.
0: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
1: In Bharat, people are in search of God.
0: ఏమిటి ఈ పిచ్చి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాడ్నెస్?
0: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
0: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
1: నో నో, గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
0: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
1: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
0: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
1: దట్ గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
0: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
1: అండ్ వెన్ ఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్, నేచురల్లీ ఈస్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
1: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: గాడ్ మ్యాన్ కావాలి.
1: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
0: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
1: There is pure love in all of you.
0: కాని మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
1: Because of other illusions, worldly thoughts, you put
0: దాని వల్ల మన విలువ తగ్గిపోతుంది.
1: Our value has gone down.
0: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
1: A small example Bhagavan wants to give us.
0: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
1: You have got gold chain.
0: ఈ ప్యూర్ బంగారుగా ఉంటుంది.
1: It's pure gold.
0: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
1: As a pure gold is shining brilliantly.
0: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగినా ఉంటుండాలి.
1: And its cost is also very high.
0: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
1: if you mix it with some copper,
0: ఈ ప్యూరిటీ తగ్గిపోయింది.
1: Its purity has gone down.
0: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
1: The value also has gone down.
0: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
1: You also add some more brass.
0: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
1: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హస్ గాన్ డౌన్ ఫర్దర్.
0: మరింత కాపర్ కలిపినావు.
1: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
0: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
0: కట్టకడపడి బంగారు విలువనే పోయింది.
1: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
0: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
1: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
0: ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు.
1: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
0: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
1: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఇస్ నాట్ షైనింగ్.
0: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
1: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
1: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
0: బ్రాస్. కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
1: బికాస్ ఇట్స్ మిక్స్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
1: అండ్ సో ఇస్ నాట్.
0: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
1: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
0: అనవసరమైనటువంటి మిక్స్ చేసుకుంటున్నాడు.
1: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ unnecessary thing.
0: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
1: Therefore human values are missing day by day.
0: సత్యము మానవతా విలువ.
1: Truth is the human value.
0: ధర్మము మానవతా విలువ.
1: Righteousness is human value.
0: మానవతా విలువ.
1: Peace is human value.
0: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
1: Then once you have the human values, you shine.
0: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
1: Wherever you go, you will be respected.
0: మానవులు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
1: Everyone will give you the esteem and honor.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
1: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
0: ఎన్ని జన్మల యొక్క ఫలితం చేతను మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
1: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
0: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద టీచింగ్.
0: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
1: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
0: మోక్షం కాదు ఇక్కడ.
1: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
0: నీలో ఉన్నటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
1: యూ జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
0: పాప భీతిని నీ పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్,
0: దైవ ప్రీతిని,
1: లవ్ ఆఫ్ గాడ్,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: లవ్
0: ఫియర్ ఆఫ్ సిన్స్,
1: ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇది ఏ నిర్వాణం.
1: వెన్ వన్స్ యూ అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
0: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
1: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: పాప భీతి ఉండాలి మానవునికి.
1: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: పశువుకి ఇంత లేదు.
1: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
1: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్ ఈజ్.
0: మానవునికి ఏ పాప భీతి రావాలి?
1: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ఫియర్ ఆఫ్ సిన్ ఇస్
1: ఫియర్ ఆఫ్ సిన్,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: లవ్ ఆఫ్ గాడ్,
0: మొరాలిటీ ఇన్ సొసైటీ,
1: మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
1: ద వన్ యూనిట్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ లిబరేషన్.
0: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాలో ప్రాపర్ పాత్, ఫస్ట్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
1: we have to memorize this thing,
0: charge isthu povali,
1: and we should charge our spirits.
0: Madhya madhya ee satsangam cherali.
1: We should join good company.
0: Satsangam cherthe ade charge ayipothundi.
1: In a good company we charge ourselves.
0: Kaabatti ee charge chesukuntu neevu danni anusaristhu pothe neevu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayaravutaru.
1: By charging our spirits you will be certainly ideals in society.
0: Govinda krishna jay, గోపాల కృష్ణ జయ, గోపాల బాల బాల రాజ కృష్ణ జయ.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటి వాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం పొందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పచ్చి క్రీమ్ రెక్కలు అవసరం, బండి క్రీమ్ చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels, a carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కానీ జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కానేరు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and undertake to realize and understand these things is called the objective and meaning of life.
1: Sarva matamulu endukudanu unnatvanti yokka paramarthamu paramavadini gurinchi cheptunnadi ka

0: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
0: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
1: ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం.
0: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణీయంగా ఉంచడం చేతనే దీనికి క్రమశిక్ష అని కూడా ఒక పేరుగా వచ్చింది.
0: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షను ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు థ్రో అవే డిసిప్లిన్, టు గెట్ బియాండ్ డిసిప్లిన్ అండ్ లివ్ హిస్ డైలీ లైఫ్.
1: ఇట్టి క్రమశిక్షను అభివృద్ధి పాలించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
0: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi galinatundi vyakti ee naadu athyavasaram.
0: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: ఈనాడు ద్వేషము, అసూయ, అహంకారము, స్వార్థము ఇలాంటి అపవిత్రమైన భావములు మానవుల నుండి ఏనాడు వెలుతులును తొలగిపోవును. ఆనాడే మానవ సమాజం నందు మానసిక స్వభావము స్వస్థానాన్ని అందుకోగలదు.
0: Today, when qualities like hatred, like jealousy, like ego and selfishness can go out of man, it is only then that the community of human beings will acquire the true human nature.
1: ఈనాడు మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
0: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజములకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
0: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సలిపి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహమనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
0: Today it's only man, when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhika sambandha bandhavyani enaadu manam kaliginchukundumo aanaadu ee vyaktitvam anetundidi shunyamaipothundi.
0: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
0: Without this broad world, it's not possible for us to live.
1: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జల బిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రం నందు చేరి ఉండినప్పుడే ఈ జల బిందువు కూడా ఒక విలువ.
0: జస్ట్ ఎస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జల బిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైనటువంటి రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామం లేదు, శూన్యమై ఉంటాయి.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
0: టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్

0: realize that this broad entity, the truth, the personality and embodiment of truth, which is associated with this wide world, identify the truth with himself.
1: మనం ఎంత కాలమైనా స్వార్థంగా లేక ఒక విధమైనటువంటి అసూయాభావం చేత కాని లేక అహంకారం చేత కాని ఈ యొక్క చిన్న మార్గమును మనం అనుసరించడము, ఇది మానవత్వానికి తగిన కర్తవ్యం కానే.
0: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: ఒక చిన్న నీటి బిందువును సముద్రంలో చేర్చినప్పుడు ఆ యొక్క గొప్ప రూపనామృతులను ఏ రీతిగా ఈ జల బిందువు పొందుతున్నారు, అదే విధంగా ఒక్క మానవత్వం నేను నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచమనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామము చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
0: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean, and it acquires the qualities of the ocean. So also, when this individual, in his selfish entity, if he is put into the broad, wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనం విశాలమైనటువంటి హృదయమును, నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Today, a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము, నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కాని యావత్ ప్రపంచం కాని సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: Today, only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: Jesus Christ putting it in.
0: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: I'm just a messenger of God now. నేను భగవంతుని యొక్క మెసెంజర్ ను అని తాను చెప్పుకున్నాడు.
0: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హి హస్ బీన్ సేయింగ్ దట్ హి వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను, పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
0: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని, పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
0: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని మానవుడు అవతరించడం కానేరదు.
0: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను, భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
0: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
0: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టిక్యులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెబుతూ ఉన్నప్పటికి అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
0: Although God has proclaimed in Bhagavad Gita that God is within you, shining with the brilliance of millions of suns, yet human being not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark
1: world. ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
0: దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెలింగ్ us దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ హ్యూమన్ బీయింగ్, దట్ యు ఆర్ ఇమ్మార్టల్ ఇన్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్, యట్ నాట్ నోయింగ్ హిస్ ఇమ్మార్టాలిటీ హీ థింక్స్ హీ ఈజ్ ఓన్లీ మార్టల్ అండ్ దట్ హీ విల్ డై.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
0: వైల్ ది శృతీస్ హావ్ బీన్ ప్రొక్లెయిమింగ్ దట్ యు ఆర్ అసచ్చిదానంద, యు ఆర్ ఇన్ పర్మనెంట్ బ్లిస్ అండ్ దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్ రైట్, యట్ వి ఆర్ ఆల్వేస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ సారో ఆర్ అదర్.
1: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారణలకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము. ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
0: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
0: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకమునకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
0: In order that man may proclaim to the rest of the world the sacredness of these three aspects, brilliance, immortality and bliss, God is coming here as a messenger. Every human being is a messenger of God.
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానమును దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
0: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఆహారం నిద్ర భయమైనదులు ప్రతి మృగపక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
0: దివ్యాత్మ స్వరూపాస్ ఫుడ్ అండ్ డ్రింక్ స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ వెల్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో చేరినటువంటి మానవుడు కూడా ఈ ఆహార నిద్ర భయ మైదనాదుల నిమిత్తమే జీవిస్తున్నామనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ.
0: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి, యూనివర్సిటీస్ ఎందుకు పోవాలి, కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి, ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
0: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వమును పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైనటువంటి ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
0: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకనే జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని, సమాజ సేవను, ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
0: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community. These were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
1: Kaugani, nenu Son of God anetundi sunnanta visse amrutasya putraha. Nenu amruta putrudunu anetundi dani sthayiki taru digadu.
0: When he said, I am the Son of God, he has come to a stage when he says that he is the Son of Divinity, that he is immortal child, that there is immortality in him.
1: కాని ఆ స్థాయి యందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: In this stage, when he proclaimed, I am the Son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my Father are one.
1: Inaadu manam Bhagavantuni biddalanu manam cheppukuntu భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సత్కుల సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వెళ్ళటం చేత మనం భగవంతుని బిడ్డలను చెప్పుకోవటప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
0: ఆన్ ది కాంట్రరీ, టుడే వీ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వీ పుష్ అవే ఆల్ ది సేక్రెడ్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వీ స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సాత్విక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడా మనలో కించిత్ అయినా కూడా అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడా ఈ కుమారుడు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: It's only then, as has been said, in Brahma with Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: Kalpa deenini puraskarinchukoni mana bharatiya samskruti yandu dvaita, vishishta dvaita, advaita anekunte moodu margamulnu manam aasrinchu anadi kaalam nunchi vastunnam.
0: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Vishishta Advaita and Advaita.
1: Kanuka Vedanta, Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine I am the messenger of God ani oka Bible lo danni polchukoni cheptu vacharu.
0: What is contained and called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itan messenger ee rendittiki rendu tattvulato chennatundi kabatte mana bharatiya vedantam nandu dvaitamu ani pettu vacharu.
0: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: ఫ్రమ్ దిస్ స్టెప్ we move forward a little and we give it some amount of distinctiveness. This step has been called in Indian philosophy as qualified non-dualism.
1: I say messenger ku son ku chala vyathasam untundi.
0: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untuntaru, son right ga untuntaru, adhikaranga untuntaru.
0: Messenger is like a servant, but if you refer to him as a son has got a right which is different from being a messenger.
1: Kanuka ee vidhamaina adhikara tattvanni koodi undatam chetane deeniki visheshta dvaitamu ani kodunu mana bharatiya samskruti andu telustu vacharu.
0: in this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So, in our culture, this has been called qualified non-dualism.
1: కనుకమైన ఈ పవిత్రమైనటువంటి గుణములు మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
0: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one. That is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
1: Saruka, manam andaram kudanu dvaitam aneetuvanti sthanam nunchi vishishta dvaitam nunchi prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetuvanti gamyamnu cherukovadaniki prati manavudu kudanu adhikaravantudu tanu prayatnam kudanu chesi atti pavitramainaatundi sthananni pondalani aashisthunnaru.
0: The three steps are dualism, qualified non-dualism, and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism, and ultimately reach the goal of non-dualism.
1: ఏమీ తెలియని అమాయకుడైన పిల్లవాడుకును ఒకే క్లాసు సంవత్సరములకు తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించడం.
0: Even an innocent student, an ignorant student, will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడే సంవత్సరములకు సంవత్సరములకు ఒక్కొక్క క్లాసు పై క్లాసు పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సిద్ధాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
0: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishta dvaitaniki konta prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandamanu anubhavinchukovadaniki tagina prayatnam cheyali.
0: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vacharu Christians.
0: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
1: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యమును పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
0: The first step is being a servant. The second step is to rise to the level of the person who is being served. And the final step is unity and complete merger with the one whom you are serving.
1: సారే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరే వారేని అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించింది కాని అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్ఠలతో నిలిచారా లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపు వస్తుంటున్నాడు.
0: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: Kanuka manam samasta jeevula yendu unnatundi yokka sarvotkrishtamainatundi yokka jeevatattvanni ekatvanga manam bhavinchukovali.
0: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: Inaadu divyatmanaitundi aananda saudhamaneka manam prayanam chesi jaragadalanukunnappudu daniki rendu dwaramulu adduga tagili untundayi.
0: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
1: Vagati tanayat atma stuti rendavadi paradushana ee rendu aneetundi doorluku asuya bhavam aneetundi gadi vesi untundali.
0: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపును తెరిచి, ఆత్మస్థుద్ధి అనే తలుపును తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
0: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాడు
0: we are putting a huge lock in the name of ego.
1: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తెరచండి.
0: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
1: Shanti aneetvanti gadini toyandi.
0: You have to push the latch of shanti or peace.
1: Kaduka manamu ee prema aneetvanti yokka key tho manamu ee ahankaram aneetvanti talupunu kontha daaramu terchinappude manaku ee sulabhanga ee dwaramu terchukovataniki entaina avakasam untundi.
0: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
1: Divyatma swaroopulara manam ee naadu jeevitham lopala aneka rakamainatvanti vidyalu manam garuputunnam nerchukuntunnam kaani aadhyatma vidya vidyanam anni vidyala kante aadhyatmika vidya sariyainatvanti vidya.
0: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
1: Anni vidyalu konni chinna chinna nadulu vantivi, aadhyatmika vidya pedda samudram vantivi.
0: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
1: కనుక సర్వ నదులప్పుడు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
0: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇంటూ విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
1: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వ్యథ అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
0: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
1: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana salipinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
0: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
1: Divyatma swaroopulara vyaktigatamainatvanti deshamunaku manam ye maatram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthi ainatvanti sarveshudu aatma swaroopudai unnadante satyanni gurtinchukovadam chaala avasaram.
0: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
1: దీనిని ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్తులు ఎందుకు చెప్పింది. దీనినే బైబిల్ ఎందుకు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైట్ టు ఎవరీ వన్ అని.
0: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: Kaduka manamu sarva jeevuni entunnatundi yokka daivattam okkate aneetundi yokka aatma tattvanni manam gurtinchukotam ee naadu entaina avasaram.
0: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: Kanuka manam premato ee yokka matabhedamulaku choti ivvaka ee yokka kalahamulaku manaku avakasam ivvaka ee jati matabhedamulaku kuda manaku choti ivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukotam chaala avasaram.
0: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences and we should recognize the entire human community as one single community.
1: Kanuka religion veru kaadu, there is only one religion, religion of love. There is only one caste of humanity. There is only one language of the heart. There is only one God, is omnipresent. ఈ తత్వాన్ని మనము క్రమక్రమేణా మనము కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ సేస్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్, దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఇస్ ది రిలీజియన్ ఆఫ్ లవ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ అండ్ దట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఇస్ ది ఆమ్నిప్రెసెంట్ గాడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ దట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకుని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా మమ్మల్ని సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
0: The spiritual sadhana consists in broadening your heart, in broadening your vision and recognizing that selfishness is a bad quality which has to be pushed away. This is the basis of spiritual sadhana.
1: ee nadu pavitramaina deshamunaku vishalamaina bhavamunu erparchi tana raktamunu kudanu janaseva nimittame daravosinatunte yokka Jesus Christ puttina parvidinna kanaka ee nadu కేవలం క్రైస్తు పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమే ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు అతని యొక్క అనుగుణములను ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుల యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీ ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నంతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
0: ఇఫ్ యూ వాంట్ సెలబ్రేట్ ది బర్త్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఈవెంట్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఇండివిజువల్ ఇట్ విల్ నాట్ డూ ఇఫ్ యూ సింప్లీ సెలబ్రేట్ ఇట్ ఎస్ ఎ ఫెస్టివ్ డే అండ్ ఫీస్ట్ so long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema swaroopulara neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyulaku janmadinotsa nimittanga gnapakarthanga manam paradoshannu maani aapdastutini kontha varaku anagadrokki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కంకణ కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
0: టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఎ సీక్రెట్ డే యాజ్ ది బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ ఇండివిజువల్. వెన్ ఎవర్ వీ వాంట్ టు సెలబ్రేట్ ది బర్త్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఇండివిజువల్ దట్ సెలబ్రేషన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అవర్ రికగ్నైజింగ్ దట్ బ్లేమింగ్ అదర్స్ ఫ్రమ్ టుడే షుడ్ బి స్టాప్, సెల్ఫ్ ప్రైజ్ షుడ్ ఆల్సో బి స్టాప్ and selfishness should be given up and service to the community should be done giving up selfishness and not blaming.
1: మనం ఈనాడు ఎన్ని కార్యములు సాధనా రూపంలో ప్రయత్నం చేసినప్పటికీ దేశం యొక్క కళ్యాణము అందుకోవటం అసాధ్యం. ఏనాడు విచారమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకుంటాము, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తమును మనం అభివృద్ధి పరచుకుంటాము, ఆనాడే మన దేశము నిత్య కళ్యాణ పచ్చని తోడటం తొలుతూ.
0: Whatever sadhana we may do, whatever practices we may adopt, today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
1: Bhautika sukha santoshamulakai manam prabhatu padatam chala manavatvaniki oka vidhamainatundi avumanakaram.
0: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
1: ఆదరించినటువంటి వాడు అన్నమును ఇవ్వక తప్పదు.
0: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
1: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
1: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
0: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: మాటలు కోటి చెప్పుట కంటే కార్యములో ఒక్కటాన్ని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
0: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
1: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: The easiest path of all these different paths is the path of pure love.
1: ప్రేమగల హృదయం నుండి పరమాత్మ నివసిస్తుంటాడు.
0: ఇన్ దట్ హార్ట్ వేర్ ప్రేమ అండ్ ప్యూర్ లవ్ రిసైడ్స్
1: గాడ్ దయగల హృదయమే దైవ మందిరం అని నిర్ణయం చేసుకోవాలి.
0: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
1: Kaduka deho devalaya prutto jeevo devasthanatana idi jeevuniki deham ani manam bhavistunnamu devuniki deham deham idi kani devuni yokka devalayam ee deham.
0: We think that this body of ours is the place where jeeva, the life, resides. No, this body of ours is the temple of God.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందుకు ప్రవేశపెట్టాలి? దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: దిస్ సేక్రెడ్ బాడీ విచ్ ఇస్ లైక్ ఎ టెంపుల్ షుడ్ బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ సేక్రెడ్ థింగ్స్. దిస్ బాడీ షుడ్ నాట్ బి యూజ్ ఫర్ డూయింగ్ అన్సేక్రెడ్ యాక్ట్స్.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుని క్రైస్ట్ యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
2: ప్రేమ ముదిత మనసే.

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dark or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచార్య పుత్రులైన అనాది భారతదేశీయులుగా పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వము మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యము నిరంతరమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అది ఈశ్వర పరమైనప్పుడు
0: What you see, the movement and the life in nature is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యం గుర్తించవలసింది. కానీ మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకొని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: దీని యొక్క సంకల్పంలో దీనికి తగినటువంటి పరికరములుగా గోచరిస్తున్నాయి.
0: ఫర్ సచ్ డిస్టార్టెడ్ అపియరెన్సెస్, ఫర్ సచ్ డిస్టార్టెడ్ వ్యూస్, ఇట్ ఈస్ ఓన్లీ అవర్ గుణాస్ that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన కృషి కాదు, సమష్టి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి యొక్క సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞాని, సర్వభూతాంతరాత్మ, ఇట్టి సత్యములను ఆధార రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు, అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But
1: today, దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట సృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖంతో సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము, కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలిపోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమై అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటై ప్రాణాలుకోవటము ఇది మానవత్వానికి మతిమూర్తినట్టుగా అవుతుంటాయి.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా, ఎట్టి బలవంతుడైనా, ఎట్టి గుణవంతుడైనా, ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా అన్నపానాలను నిమిత్తమే ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని వ్యర్థంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు స్వామిగులు ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహారం నిమిత్తమే వెతికేటువంటిది, అన్నం వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమైన అన్వేషణ యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతుడికి అర్పితం చేసినప్పుడు, తాను గురువుల యొక్క సందర్భం నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణములు అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop
1: tanu guruvini yokka sandarbham nundi ee chitta vrutthi yokka chinna cheekatti nundi manu tana hattamulaku cherchukoni

0: penetration of the inner divine spirit in us, and we develop what may be called a good spiritual heart, then there will be a chance. And in fact, God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and He will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact He will take you into Himself.
1: ఈ కాల కోపం అనేటువంటి మహాపిశాచుని మానవుడు వెంట ఈ దండ వలె ఉంటుంది. కొంతవరకు కూడాను అతన్ని మానవత్వానిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making a beast.
1: కనుకనే ఈ కామక్రోధమును అరికట్టుకోవడానికి ఈ కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకోలేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంతి సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ బై లవింగ్ అవర్ సెల్ఫ్ టు సబ్సర్వియంట్ టు దెమ్ వీఆర్ ఓన్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వేల వలె లేక ఎండబావుల వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధ్రాలే మనకు కనిపిస్తున్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కాని ఈ మానసిక శాంతి ధనం వల్ల కానీ పదం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటిది కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status. It is only from our thinking of God and it's only by our feeling about God that
1: we are ఆధ్యాత్మిక మార్గమును తాకుతాము. మానవుని దైవం వైపు మరల్చే నిమిత్తమై మేము ఆశించటలేదు. దైవమును మానవీయంలో అవతరింపజేసేటువంటి సత్యాన్ని మాత్రమే గుర్తించి దివ్య జీవితమైనటువంటిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.

0: ప్రతి ఆస్తికుడు పాటు పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: దట్స్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ everyone is pursuing truth and truth is inherent in him, but what we should really try and attain is to express, is to proclaim truth.
0: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగమోనేటువంటి సత్యం వాడు చేస్తున్నాను, కానీ పోలీసు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు, తన సత్యం తెలియదు కాదు. కనుక సత్యము శక్తి యొక్క స్వరూపమై, తన యొక్క స్వభావమై, తన యొక్క ఆనందమయమై, తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటుంది.
1: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ద నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్, బట్ హీ ఈస్ హైడింగ్ ది ట్రూత్ సింప్లీ బికాస్ హీ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ ప్రొక్లైమింగ్ ఇట్. ఇఫ్ వెన్ హీ ప్రొక్లైమ్డ్ ఇట్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పనిషింగ్ హిమ్, ది పోలీస్ విల్ గెట్ హోల్డ్ ఆఫ్ హిమ్. Truth is part and parcel of every individual, that one must realize.
0: అట్టి సత్య మార్గమును మనం అవలంబింపజేసి సత్య స్వరూపాన్ని సందర్శింపజేసి సత్య ప్రకటన చేయనాడు మనం ఆచరించినప్పుడే మనకు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృష్టియే కాక యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి యొక్క కర్తవ్యం అయిపోతాం.
1: It is only when we accept the path of truth in that manner, and it is only when we follow the path of truth and we ultimately proclaim the truth and make it evident to everybody, we will be able to make our life in this country a worthy one.
0: Atti satyatvanni prakatipadeyam nimittamai kitti paramamulu appudappudu manaku yetinchi tadwara manaku navagu cheyinchi మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గం ప్రవేశింపచేయడానికి తగినటువంటి యొక్క పురుగులు మనం చేసుకుంటుండాలి.
1: It is to enable us to proclaim truth in that manner, such sacred festival days like this come occasionally, and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
0: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుతుంది.
1: Today, for this sacred day of Mahashivaratri, there is a separate inner meaning.
0: Sir, Gopra, Shivaratri Nadu, Tanak Telisiyo, Telikino, Bhagavat Aradhan, Sarvatan Chetanu, Mukti Pondavatanu, Lega, Marapu Yudhavaya Kunjeta, Samsharam Cheta, Tanaku, Kunta Parinamam Kalavatanu, Nikudanu, Nik Andishyari. Antiyai Gata, Bhagavantur Aradhan, Tanak Atamu, Mukti Pondavatanu, Cheta, తద్వారా ఈ యొక్క శివరాత్రి స్థానము దొరకడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథలమూలకంగా, కొన్ని అనుభవం మూలకంగా, కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
1: ప్రొఫెసర్ గోకాక్ టోల్డ్ యూ దట్ on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
0: అందరి కందనాలను వేలితో చూపించినట్టుగా మనకు అతీతమైన అదమ్యమైన కొన్ని విధమైన ఆత్మస్వరూపాన్ని మనము అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
1: Just as even the moon, which we cannot reach, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
0: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది, కానీ భగవంతుని కేవలం ఒక అసాధారణంగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలు అందుకునేటువంటి యొక్క స్వరూపంగా మనం తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్య స్వరూపంగా అవతరించారు.
1: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
0: భగవంతుని యొక్క సత్య స్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి ఏనుకొను మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాల కొన్ను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలు కొన్ను భగవత్ ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఇస్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
1: From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship.
0: Mana vishwasamu ati sadhaga manu abhuti padal.
1: We must develop with great care our own confidence and belief.
0: Kani ee naadu vishwasamu సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి శ్రద్ధలు ఆ రెండు జన్మలకు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
1: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపెన్స్ టు యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
0: కష్టములు సుఖములు కొను వేరువేరైనటువంటి కాదు. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీని విడదీయ నెవరి ధరము కాదు. సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము. కష్టము ఫలించలేని సుఖం పటము.
1: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
0: Sarvagamaka kasta samayamulandu deeniki konni sarvagamayande sukha samayam kodu manaku praptistundali anekunte vishwasanni mana hrudayamlo bhadram cheskovali.
1: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible, and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
0: Bharavantuni nammi chennatundi var lokamlo ledu.
1: There is no one in this world who has really been let down if one had developed faith.
0: Bharavantuni sarvamanaitundi yokka కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి కనకాలం మాత్రమే మనకు బాధిస్తాయి. కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీరులే ఉంటుంటాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ ఇట్ ఇస్ పాసిబుల్ దట్ వన్ గెట్స్ ఇన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ వన్ ఫీల్స్ సమ్ పెయిన్. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
0: జగమైన విగ్రహమునే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు.
1: While we are accepting and praying to stones, idols, and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
0: Kanuka ishvara sarvabhutana ishvara sarvamayandu kuda untunnaru kanuka sarvamayandu kuda manamu oka vidhamaina bhagavata tattvanga manam visheshinchi ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులు కష్టపెట్టక, ఇతరులు ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే. కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసపరిచే వారమైపోతాము.
1: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
0: అధికార స్థానం అంటున్నటువంటి యొక్క గురువు గారు ప్రశ్నించినారట, నాయన నీవు నిత్యము ఏ నామము నీవు స్మరిస్తూ ఉంటున్నావు అని ప్రశ్నించారు.
1: ఏ టీచర్ who was in the position of a teacher asked one of the devotees, my dear boy, on all days what is the name which you utter and worship?
0: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
1: His reply was, every day he has been uttering the word Shivoham, Shivoham.
0: Shivoham, Shivoham, Arigamlopala, Artham Yemti, Marat Sarsanesha.
1: The teacher asked him, what is the meaning of your saying Shivoham, Shivoham?
0: Nene Shivudu, Nene Shivudu, Nene Shivudu, Ani Kuntiyaka, Artham Yemti, Velukuchyari.
1: His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva.
0: నీవే శివుడా నీవే శివుడా అని మరి గురువు వచ్చి చేశాడు.
1: ది టీచర్ అగైన్ ప్రెస్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ సీ ఆర్ యూ శివ ఆర్ యూ శివ?
0: అవును అన్నాడు.
1: హి సెడ్ yes.
0: అయితే పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: ది టీచర్ దెన్ ఆస్క్డ్, ఇఫ్ దట్ ఇస్ సో వాట్ ఈస్ పార్వతి టు యూ?
0: మహామరావం మహామరావం పార్వతి మహాశక్తి అన్నాడు.
1: The devotee realized that he had fallen into a trap and he said, oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great shakti, great power.
0: Anaga Shivudu Parvati bhakta matrame aneetundi vishwasam taru pettukovadam chetane Parvati mahashakti ani nenu Shivudu garani taru vishwasanni korukutunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడనగా సర్వవ్యాపిగా మనం చింతించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
1: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ, దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahasakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
0: కనుక భగవంతుడు ఏ వచీలోనో ఏ అమర్నాథ్లోనో ఏ తిరుపతిలోనో ఏ భద్రాచలంలోనో ఉంటున్నాడు అనేటువంటి యొక్క భావనను మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వహృదయవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానం ముందు ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు, అతని యొక్క స్థానం కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమే చూడాలి.
1: Thus we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. that life breath we should be able to see and recognize it as our true self.
0: Aa swasamiki degamundu unnanta variki idi jeevunga untundadi mangalanga untundadi ee swasamiki degamundi poyinappudu telanga maaripothundadi amangalanga manam pratinidhisthunnadi.
1: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the shivam, has the mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes shavam or a dead body.
0: Kanuka shivam anaipindiki mana swasa swaroopakangane manaku chindali.
1: So pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath.
0: Inaru shivaratri శివం అనగా మంగళం, రాత్రి అనగా చీకట్తో చేరినటువంటిది.
1: టుడే ఇస్ శివరాత్రి. శివ మీన్స్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్, రాత్రి మీన్స్ ఇట్ ఇస్ డార్క్నెస్.
0: కనుక చీకటి అనగా అజ్ఞానమే చీకటి యొక్క చిహ్నం.
1: టు టాక్ ఆఫ్ డార్క్నెస్ ఈస్ టు టాక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ యొక్క అంధకారంలో మనం ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకున్నటువంటి దినమే శివరాత్రి దినంగా మనం విశ్వసించవచ్చు. కానీ కేవలం చతుర్దశి దినం అంతా శివరాత్రిగా విశ్వసించాలి మన గోకాకుండా చెప్పారు. ప్రతి చతుర్దశి దినం కూడా నువ్వు 14 రోజులు మనం కాసుకున్నట్టే మనకు ఏనాడు అజ్ఞానంగా ఉంటుంటారో ఆ నాడంతో మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేసుకున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri.
0: కర్ణుని నిండుకు ప్రకృతి దృశ్యాన్ని చూసుకుంటూ హృదయం నిండుకు ఆశలతో మనం అల్లాట పడుకుంటూ శివరాత్రి శివరాత్రి అని మనం జరుగుతుందంట మాత్రం అది శివరాత్రి కాదు, మనకి నిరంతరము శివరాత్రిగానే ఉంటుంటాయి.
1: ఇన్ అవర్ బాడీ వీ ఆర్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇన్ అవర్ మైండ్ వీ ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ప్లెజర్స్, ఇన్ అవర్ స్టమక్ వీ హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
0: అజ్ఞానము దూరం చేసుకునేదానికి తగినటువంటి యొక్క పరికరము, తగినటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క నామమును మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి. అన్నింటికంటే కూడా ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ కూడా మనకు ఉంటుంది. కనుక ప్రతి ఒక్క హృదయం కూడా ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ తర్క వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూలుకోకూడదు.
1: Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love.
0: Prema ku minchinatundi yokka parashakti, prema ku minchinatundi yokka parikaramu, prema ku minchinatundi yokka paratattvam kuda ఎందుకు?
1: దేర్ ఈస్ నో ఎనర్జీ ఆర్ శక్తి విచ్ ఈస్ సంథింగ్ స్ట్రాంగర్ దాన్ లవ్. దేర్ ఈస్ నో ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెథడ్ ఆర్ మీన్స్ స్ట్రాంగర్ దాన్ లవ్.
0: దీనిని స్టార్ట్ డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఈస్ ది వే టు గాడ్. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎట్ట ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా రిజింపజేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపించి చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేగాని లేచిన దగ్గరనే సర్వేంచుకోవాలని చెప్పబడతాం, లేక కాఫీ తీసుకుందాలని ఇంకొక కుక్కుపడే కోపడతాం. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
1: in the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love, the first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
0: ప్రారంభంలో ఉండే కోపతాపములు మనం తోటించినప్పుడు ఇంకా అంతమంతా కూడా నువ్వు దుఃఖములతోనే మనం అంతులు చేస్తాము.
1: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
0: కనుక మనకు ప్రారంభము అంతము రెండు కూడాను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించడానికి కోరుకోవాలి.
1: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
0: సోహం సోహం అని పుట్టినటువంటి పిక్క కొన్ని కొన్ని లోకం లోపల సోహం సోహం అనేటువంటి పుట్టినటువంటి పిక్క అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు దానికి సార్థకత పొందుకోగలుగుతున్నారు.
1: The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
0: Taruka manam prarambhamto puttinatundi yokka vishayam aatamanta kuda deeni antyamu aneetundi yokka teenlokala deeni poorthi visarjinchi ante sthitini manam ponnappude ee vidhamaitundi janam saarthakam avutundi kaana manavulainatundi prati vyakti kudanu దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మలు కూడాను దైవ ప్రీత్యర్థంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అబ్బుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకును ధన కనక వస్తువు అహనాలతో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
1: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It is only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్య కల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: ఆల్ దిస్ విజిబుల్ వరల్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి త్రిగుణములు యందు నిత్య జీవితం గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: ద మ్యాన్ విత్ దీస్ అట్రిబ్యూట్స్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు గో బియాండ్ దీస్ అట్రిబ్యూట్స్?
1: కానీ త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: హౌఎవర్ వెన్ వన్స్ హీ రికగ్నైజ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్, హీ కెన్ సర్టన్లీ గ్రో బియాండ్ దెమ్.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ విదౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోన ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడాను రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There'll be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ అన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ అన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic quality
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఈ రెండింటినీ దాటినప్పుడే సాత్వికమైనటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసిక.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హ్యాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయా దాక్షిణ్య రహితమే తామసికం.
0: తామసిక్ క్వాలిటీ డల్నెస్ ఇస్ ద వన్
1: అక్షస్థితిలో ఉండేటువంటి యొక్క ఈ రత్నకారుడు.
0: రత్నకార ఆఫ్ దిస్ క్వాలిటీ ఆఫ్ దిస్ నేచర్
1: సప్తఋషుల యొక్క దర్శనం చేత,
0: బికాస్ హీ కుడ్ విజిట్ ద సెవెన్ సెయింట్స్
1: వారి స్పర్శనం చేత,
0: యాజ్ హీ కుడ్ ఎక్స్పీరియన్స్
1: సంభాషణం చేత,
0: యాజ్ హీ కుడ్ కన్వర్స్ విత్ దెమ్
1: మహా తపస్విగా మారిపోయాడు.
0: హీ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ మైటీ పెనెన్స్.
1: కేవలం తపస్వి మాత్రమే కాక
0: not merely penance
1: గొప్ప కవిగా కూడా ను రూపొందాడు.
0: He could also become a divine composer.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: His composition is one of the divine composition.
1: కవి అనగా ఎవరు?
0: Who is కవి?
1: కవి క్రాంత దర్శన, క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి.
0: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatuvanti vaade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kaani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: వాల్మీకి, వ్యాసుడు వీరందరూ కూడా తపశ్శక్తి చేతనే త్రికాలమును దర్శించి త్రిగుణాత్మకమైనటువంటి దైవత్వాన్ని దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు.
0: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently.
1: కనుక
0: so,
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార హు వాస్ టోటలీ తామసిక్ ఇన్ ఫుల్ డల్నెస్ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ పాయస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ.
1: కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ become weak by saying that we can't turn this tamasic quality.
1: అన్నిటికి నీ దైవానుగ్రహము మూల కారణము.
0: For everything God's grace is the cause.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విషయము లోపల దైవానుగ్రహం మనకు ప్రాప్తించును?
0: When, where, how you are going to the recipient of God's grace.
1: కనుక ఈ తామసికము తామసికంగానే ఎప్పటికీ ఉండదు.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious satvikam.
1: Rajasikamlo rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta peddala yokka prabodhala cheta direct ga seedha satvikamlo praveshinchavachchu.
0: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
1: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshula yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
0: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasic.
1: ఇది క్షాత్రము.
0: ఇస్ వన్ ఆఫ్ వేళ.
1: ద్వేషము,
0: హేట్రెడ్,
1: అసూయ,
0: జలసి,
1: ఆడంబరము, అహంకారము,
0: ఇగో,
1: క్రోధము,
0: యాంగర్
1: ఇత్యాది గుణములతో కూడినటువంటిది ఈ రాజసికము.
0: రాజసిక్ క్యారీస్ విత్ దీస్ త్రీ క్వాలిటీ దీస్ క్వాలిటీస్.
1: దీనికంతా సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు?
0: హూ ఇస్ ద సేజ్ దట్ రిప్రజెంట్స్?
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర సింబలైజెస్ దీస్ క్వాలిటీస్.
1: ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర సచ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్,
1: తన జీవితం అంతా కూడా రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫుల్ ఆఫ్ రాజసిక,
1: గొప్ప మహర్షిగా మారిపోయాడు,
0: బికేమ్ ఎ గ్రేట్ సేజ్ లేటర్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారి పైన ద్వేషం పూని, వశిష్ఠుల వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రంగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము,
0: on one day,
1: వశిష్ఠుల వారు,
0: వశిష్ఠ
1: తన ధర్మపత్ని అరుంధతి
0: with his consort,
1: పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడాను చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండినప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలే ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ది సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటి పై వాణిపైన నేను ద్వేషం పూనటము ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, చి ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాల పైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: Yes, Vasishtha vari padamu paina padinaadu.
0: The moment he fell on his feet,
1: Vasishtha vara tana mokamaina chudakunda,
0: Vasishtha didn't look at his face,
1: aashirvadinchi
0: blessed him.
1: Vishwamitra Brahmarshi lemmu annadu.
0: He said, Vishwamitra Brahmarshi get up.
1: Inta kalamu rajasrishi ani pilustunnatundi okka Vasishtha varu sahajanga ye vidhamaina vicharamu lekunda బ్రహ్మఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ది టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మఋషి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మఋషి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ ఆస్క్డ్ హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మఋషి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు, నీ జీవితం అంతా అహంకారంలోనే గడిపావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
1: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు.
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాల పైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ ఎట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినా ఉన్నావు.
0: నౌ హియర్ ఆఫ్టర్ యువర్ బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: హూ ఇస్ బ్రహ్మర్షి? ద వన్ విదౌట్ ఈగో ఇస్ బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో, అటాచ్మెంట్, పొజెసివ్నెస్.
1: ఎట్టి విద్యను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: దే విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ వాట్స్ ఎవర్
1: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను
0: దట్ దే విల్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్
1: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని
0: దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్
1: అతని చేతిలోని ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చిన ఆడించవచ్చు
0: ఐఎమ్ జస్ట్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ హీ మే మేక్ మీ
1: ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించును అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు
0: దట్ డే వెన్ మ్యాన్ డెవలప్స్ దీస్ క్వాలిటీస్ హీ బికమ్స్ ఎ బ్రహ్మర్షి
1: నేను చేస్తున్నాను ఇది నాది ఇది నీది అనేటువంటి ఈ అభిమాన మమకారములు అనేటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజఋషిగా మారుతూ ఉంటాడు
0: So long he has got the feelings, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality.
1: Ahankaram, nadi mamakaram.
0: I is ego, nadi mine is possessiveness.
1: Kabatti, ee mamakara abhima ahankaram lo, ikkudunu manavuni yandu nirmulamavunu, atanappudu, thanu brahmarshiga marutadu.
0: That day, when one gives up these two, ego and attachment, He becomes Brahma Rishi.
1: Rishi anaga aneka vidyalu nerchatam kaadu rishi tattvaniki.
0: A sage doesn't mean the one who
1: aneka vidyalu tapasulu aacharinchatam kaadu rishi tattvaniki.
0: Not the one that has taken to severe penance.
1: Kaani manalo unnatundi yokka gunamulanu manam maarchukovatame rishi tattvamunaku divyatvamunaku taginatundi gurtudu.
0: The true sign of divinity and sagehood is Transformation within one's own self.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: All virtues should be totally present in every man.
1: అది ఏ దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: So human life will have the value if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: ధర్మముని ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో
0: that day when man doesn't tread along the path of righteousness
1: విలువ దిగజారిపోతుండాలి
0: the man loses his value.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తనే అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి
0: all over the world we find the material maintaining its own value.
1: కారణం ఏమిటి
0: why
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి
0: బికాస్ దే ఫాలో దేర్ న్యాచురల్ ప్రాసెస్
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైన గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు
0: బట్ వేర్ హస్ హ్యూమన్ బీయింగ్ హస్ కిల్డ్ హిస్ న్యాచురల్ ఇన్నేట్ ఇన్ బోర్న్ హ్యూమన్ క్వాలిటీ అండ్ లివ్స్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ స్టైల్
1: విద్యార్థి చెప్పాడు
0: ద స్టూడెంట్ సెడ్
1: స్వధర్మం పరధర్మం అన్నారు
0: హి రిఫర్డ్ టు టూ స్వధర్మ అండ్ పరధర్మ
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్
1: పరధర్మం అనగా దేహ ధర్మము
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు
0: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు
0: బట్ మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్ ద ధర్మ ఆఫ్ ద బాడీ అండ్ హీ గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హ్యావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్ But the human being has lost his value.
1: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
0: What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: He has forgotten the truth.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: He has forgotten ధర్మ.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: has forgotten both.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: ధర్మ has forgotten him.
1: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ni himsinchinatunte vaanni dharmame athanni himsistundi.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: Ee naati manavuni yokka viluva tarigipovadaniki moola kaaranam idiye.
0: This is the reason why man has lost his value.
1: Manavudu satyanni anusarinchatam ledu.
0: Man is not following truth.
1: Satyamunu palakali dharmamunu aacharinchali.
0: One should speak truth and follow dharma.
1: Ee naadu dharmanni palukutunnadu.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: And he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వి గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
1: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కాని, ప్రచారం చేస్తున్నారే కాని ఆచరణం చేయటం లేదు.
0: టుడే వీ టీచ్ వీ స్పీక్ పబ్లిసైజ్ ధర్మ బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: బుక్ లో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
0: దేర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ by that your hunger will be satiated.
1: ఎన్నో చదువుతుంటాం పుస్తకం లోపల.
0: There in the book you read and you find a mention of many names of the sweets.
1: కాని ఒక్కతూరి నీవు దాని నోట్లో పెట్టుకుని రుచి చూసినప్పుడే దాని యొక్క తీపి నీకు అర్థమవుతుంది.
0: Unless you eat you cannot know the taste.
1: అదే విధంగానే ఈనాడు బుకిష్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం చే మాత్రమే మానవుడు సత్యము ధర్మము అని ఉచ్చరిస్తున్నాడు.
0: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
0: But he must translate into action with his body.
1: కనుక తామసికం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
0: రత్నకార to begin with who was a tamasic could become sattvic. Because he heard good things from sages.
1: Acharinchadu.
0: He practiced.
1: Kevalam saptarishi cheppinanta matramane shravanam matrame cheyaledu.
0: Not merely listening.
1: Acharana chesadu.
0: He practiced what he heard.
1: Kadapadiki tana dehamne tana marchipoyadu.
0: He has forgotten his body ultimately.
1: Aa deham marchipoyi putta kuda perigipoyindi.
0: This anthill growing.
1: పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
0: ద హోల్ యాంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు.
0: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
1: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
0: So long we have body attachment, the pride of our education, and the ego of having belonged to a community, the pride of wealth,
1: where we lose everything.
0: The moment he gives up all these things, he could become a sage.
1: Maharishi matrame ek martyam kaaranam. Sri Ramachandran yokka charitram raasetuvanti adhikaraanni kudan sampadinchadu.
0: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
1: కాబట్టి తమోగుణంతో జీవిస్తున్నటువంటి ఒక వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవడానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణ లేదు.
0: రత్నకార హూ వాస్ ఆఫ్ తమోగుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్ ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
1: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
0: సో ఆల్సో విశ్వామిత్ర
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
0: హీ హాస్ టేకెన్ అప్ టు
1: పెనెన్స్. అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
0: హీ వాస్ ఎ కింగ్ ఎర్లియర్ కౌశిక.
1: కౌశిక మహారాజు,
0: ఎంపరర్ కౌశిక.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
0: ద కింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ.
1: అలాంటి వాడు
0: కచ్వాన్
1: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతులు కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి ఎందుకు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
0: సచ్ మైటీ కింగ్ హాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హీ హాస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హీ హాస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కష్టపడినప్పటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
1: మారిపోయాడు.
0: And later he could become Brahmarishi.
1: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
0: This is a travel from the point of rajasic quality to the position of brahmarishi.
1: ఇంకా సాత్వికం అంటే ఏమిటి?
0: Then what is సాత్విక?
1: నిరంతరము శాంతము, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము.
0: సాత్విక్ క్వాలిటీ పాయస్ will carry with it these qualities,
1: అవకాశమని అందించేటువంటిది కాదు.
0: ద సాత్విక్ క్వాలిటీ ఫైండ్స్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ ఆర్ గ్రీడ్.
1: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లవ్.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ హీ కెనాట్ కన్వర్ట్ ఇంటూ లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్?
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మీరెవరు ఏమి అంతరించకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
0: భగవాన్ ప్రొపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
0: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ఈనాడు
0: టుడే
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మీరెవరు ఏమి అంతరించకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని

0: ప్రేమతో వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
1: If anyone asks you a question, can't you reply with love?
0: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ ఫౌండ్ ఎనీ పర్సన్ హూ మందిరంలో కానీ
0: క్యాంటీన్ లో కానీ బుక్ స్టాల్ లో కానీ ఇంకా అకామిడేషన్ లో కానీ ఆసుపత్రిలో కానీ ఇంకే విధమైనటువంటి దాంట్లో కానీ ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ అనే పలుకే లేదు.
1: నో వన్ స్పీక్స్ విత్ లవ్ ఎనీవేర్.
0: ఇంకా ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు వినాలి?
1: Then why should you listen to this call?
0: Okkaraina jawabu premato jawab icchetunte vyakti kanipistunnada?
1: Is there any one person who responds with love, answers with love?
0: Evaraina kratta varu vachesesi
1: when newcomers come here,
0: ayya swami darshanam po po po naaku telidu po
1: and say what is darshan timing, you'll say go go go.
0: Telisinatvanti vishayanni chakkaga nemmadiga shantanga cheppakoodada?
1: Can't you explain softly and sweetly the thing you know?
0: Inka vidyavantulnu poi adigiste vaallu anta this is not my duty, go antaru.
1: Then if you ask
0: me ఒక డ్యూటీ కావాలన్నా అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది?
1: What is the loss that you sustain if you answer with all
0: ఆడవారు ఎందుకు కాని మగవారు ఎందుకు కాని 20 సంవత్సరం 30 సంవత్సరం 40 సంవత్సరం ఆశ్రమంలో జీవిస్తున్నారు ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు?
1: Men or women they have been over here since 40 or 30 years. There are none here with love.
0: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
1: They undertake all sorts of spiritual practices, they meditate, what for?
0: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
1: What happened to the love within you?
0: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
1: You are killing the love.
0: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
1: You develop hatred.
0: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్ డిస్కోర్సెస్ వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్?
0: నివాసం ఆశ్రమం,
1: యు స్టే హియర్ ఇన్ ఆశ్రమం,
0: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
1: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
0: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
1: Are you doing with any sincerity or steadfastness?
0: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
1: Do they speak truth anywhere?
0: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
1: Do they talk with all love?
0: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
1: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
0: ప్రేమతో జవాబు చెప్పు.
1: Reply with love.
0: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
1: People come to you to talk to you.
0: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యు, యు కెన్ సే, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టాక్ యు కెన్ సే సర్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్, దెన్ వై డోంట్ వాంట్.
0: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
1: The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love.
0: Inka enduku ee upanyasalu meeru vinali?
1: Why should you listen to these discourses?
0: Ee vinnanduku edaina oka gurtu undali kada?
1: Having heard, at least you should practice.
0: Kumbhavarsham kuchindatante kinda thema undali kada?
1: When there's downpour of rain, the bottom, the ground
0: should
1: be wet.
0: Kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
1: But you occupy front rows to listen to discourses.
0: Akkadanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, friendship nadi, friendship nadi, enduku veeliki ahankaram?
1: There in bhajan hall, ladies find themselves talk by front row.
0: Bhagavantu namasmarana vintunnanu ade chaalu ani aananda padichukudu.
1: Can't you be happy where I am? Wherever I am, I listen to bhajan of Bhagavan.
0: Bhagavantu daya untundadi, kavalsinanta prema untundadi, kaani meeru nimpukovatam ledu hrudayallo.
1: There's lot of time, there's lot of love, you don't fill your hearts with these.
0: Kumbha varsham kurustundadi,
1: this downpour of rain,
0: kundani meeku aa varshaniki edulugani moochi petteste dantu ye konchimaina kudannu andulo neeru nilustundi.
1: If you keep all the pots straight you can collect water,
0: kaani aa kundanu bolichi petteste enta kumbha varsham vachina oka chukkaina lopala nilchadu.
1: On the other hand, if you turn the pots upside down reverse, you cannot collect a drop of water.
0: కనుక ఈ నాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడాను హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
1: So all those that listen to these discourses, they turn their pots reverse.
0: అందువల్లే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
1: Therefore there is not even a trace of love in their hearts.
0: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
1: Why should you come here?
0: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
1: Why should you be here?
0: ఇంకెక్కడ స్థలం లేదా?
1: Is there no place else?
0: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
1: Having

0: What is the
1: ఏమి సాధించారు?
0: What is that you achieve?
1: ఏమి సాధిస్తున్నారు?
0: What is that you are achieving?
1: ఏమి అనుభవిస్తున్నారు?
0: What is that you experience?
1: ఏమి ఆనందిస్తున్నారు?
0: What is that makes you happy?
1: ఏమిటి లేదు.
0: Nothing whatsoever.
1: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
0: You are simply wasting your time.
1: కనుకనే మీరు నేటికైనా కూడా నువ్వు ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని
0: at least from this day know the truth.
1: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
0: If anyone asks you anything, give the answer in all politeness and love.
1: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
0: In public congregations there will be public connections.
1: తెలుసు,
0: you know.
1: Accommodation office ఉంటుంటుంది.
0: There is accommodation
1: information office ఉంటుంటుంది.
0: Information.
1: Canteen ఉంటుంటుంది. Book stall ఉంటుంటుంది. ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి.
0: There are so many stalls.
1: కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
0: యు మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దేర్ ఆర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
1: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
0: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
1: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
0: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
1: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
0: Why don't you treat them with love? The
1: kontha mandi unnaru chustaru.
0: There are some.
1: Kaani
0: but
1: va ento baadato vachinappudu vaalaku manchi maata oka tiyyani maatanu oka thuri maatadiste vaada rogam nivaran ayipothundi.
0: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
1: వారందరూ ఇక్కడ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
0: When you start fighting with them and drive them out,
1: అంటారు.
0: You'll say no time, get out.
1: గెట్ అవుట్ అంటే పర్వాలేదు,
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
1: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
0: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
1: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
0: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
1: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
0: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
1: నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
0: If they have really come for Swami, they should improve their
1: Swami
0: love
1: from today. Swami daggara kaala nunchi tala varaku prema okkate.
0: Bhagavan from top to toe is full of love.
1: Yeni cheni prema.
0: He gives love.
1: Meeru puchukuntunnaru kaani danini vaadukovatam ledhu.
0: We receive love from Bhagavan, but we don't use it.
1: Evvaru kuda oka shantanga premato uccharinchi javabu cheppetunte vare ledhu.
0: There are none who answer with peace and love.
1: Karuka prema swaroopulara, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులు అంటాను.
0: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రెస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
1: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
1: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
0: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
1: వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనుందంతో?
0: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
1: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు,
0: మూన్ ఈ షైనింగ్,
1: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
0: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
1: అది ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
0: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
0: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
1: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
0: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్.
1: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టర్స్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టర్స్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
0: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం, ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్, ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
1: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
0: Same thing in the institute.
1: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
0: when you come and join
1: them, మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
0: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
1: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
1: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
0: Outside college.
1: కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
0: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
1: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
0: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: వివేకం కాదు అవివేకము.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
0: ఇట్స్ నాట్ కంపాషన్, ఇట్స్ వికెడ్నెస్.

0: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
0: అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
1: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ కన్సర్న్.
0: కాదు కాదు, రిజర్వేషన్లు, ఇదొక పీఠం, అదొక పీఠం, అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోని వారు.
1: బట్ వీ మేక్ సమ్ రిజర్వేషన్స్, వీ డోంట్ అలౌ దెమ్ టు సిట్ బై అవర్ సైడ్.
0: ఇది మంచిది కాదు.
1: దిస్ నాట్ గుడ్.
0: ఒకరికి కలిసి మెలిసి ఉంటుండాలి.
1: వీ షుడ్ మింగిల్ ఫ్రీలీ విత్
0: స్వామి ప్రేమతత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్, స్పీక్ విత్ లవ్.
0: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి అని చెప్పండి.
1: ఇఫ్ యు డోంట్ నో యు కెన్ సే సర్ ఐ డు నాట్ నో
0: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
1: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
0: అది మంచిది కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: అందరినీ గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫెయిత్ ఇన్
0: అప్పుడే సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: జీవులను చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
1: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
0: ఏం పూజ?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
0: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
1: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
0: వాటిని చెరుకోలు తీసుకుని కొట్టేస్తారు.
1: బట్ వీ విత్ దెమ్ ఆన్ దేర్ బ్యాక్.
0: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
1: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వీ గో రౌండ్ సర్ క్యాంబులేటెడ్.
0: ఇది రాతి భక్తి.
1: It is a devotion of stone.
0: Stone bhakti.
1: A stony devotion.
0: కానీ హృదయ భక్తి కాదు.
1: It is not the devotion of the heart.
0: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ట అవుతారు?
1: When we have such hearts, how can we call ourselves devotees?
0: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
1: from this day
0: హృదయాన్ని పవిత్రమైనటువంటి యొక్క అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ప్యాషన్ గా ఉంటుండాలి.
1: Everyone speaks of compassion, compassion. Where is compassion? It is only fashion.
0: ఎప్పుడు ఒకరిని బాధించటమే.
1: We hurt everybody continuously.
0: మంచిది కాదు.
1: It's not good.
0: ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు.
1: We have been here.
0: ఇది నిజమైన ఆశ్రమం అని కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
1: This is ashram where we should not put to be suffering శ్రమ.
0: అయ్యో స్వామి, మాకు ఇంటర్వ్యూకి అయినా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
1: మెనీ డివోటీస్ ఫీల్ సాడ్ బికాస్ వై నాట్ భగవాన్ గ్రాంట్ అస్ ఇంటర్వ్యూ అండ్ మేక్ అస్ హ్యాపీ దేఆర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్, బికాస్ అవుట్ సైడ్ వీఆర్ సింప్లీ డ్రివెన్ అవుట్ లైక్ డాగ్స్.
0: మందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
1: Is it possible to grant interview?
0: అందరికి ఒకతూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు గివ్
0: ఇంటర్వ్యూ? అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
1: దిస్ ఇస్ ద కాస్మిక్ ఇంటర్వ్యూ, ద డివైన్ ఇంటర్వ్యూ, ద కలెక్టివ్ ఇంటర్వ్యూ.
0: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి, క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: రైట్ ఫ్రమ్ టుమారో యూ హ్యావ్ టు ఆన్సర్ విత్ లవ్, యూ హ్యావ్ టు టాక్ విత్ లవ్, అండ్ ఇఫ్ యూ డు నాట్ నో యూ కెన్ సే సార్ ఐ డు నాట్ నో.
0: మాటలు తగ్గించుకోండి.
1: Cut short your talk.
0: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
1: దెన్ యూ విల్ బి అవే ఫ్రమ్ ది అనిమల్ క్వాలిటీస్.
0: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది?
1: హౌ కెన్ యూ బి హ్యూమన్ విత్ అనిమల్ క్వాలిటీస్ విత్ ఇన్?
0: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
0: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
1: లవ్ అండ్
0: అందరికీ ప్రేమను పంచు.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
1: దిస్ ఇస్ ట్రూ సాత్విక్ పాయస్ క్వాలిటీ.
0: కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
1: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
0: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా రాజసికము.
1: That is a demonic nature.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం మానవులము.
1: We are humans.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: Not devil.
1: I am not devil.
0: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
1: వీ హావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ అండ్ గెట్ ది ఆన్సర్ దేర్ అపాన్.
0: నేను పశువుని కాదు.
1: ఐఎమ్ నాట్ అనిమల్.
0: నేను రాక్షసుని కాదు.
1: ఐఎమ్ నాట్ డెవిల్.
0: నేను ఇక ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నేను మానవుడే దేవుడిగా మారుతాడు.
1: ది వెరీ హ్యూమన్ బీయింగ్ విల్ బికమ్.
0: ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
1: వెన్ యూ క్వశ్చన్ లైక్ దాట్ యుల్ గెట్ ది రిప్లై ఫ్రమ్ విదిన్.
0: దయగా ఉంటున్నారు.
1: యూ హ్యావ్ నో కంపాషన్ టుడే.
0: ఏమాత్రం కూడా నువ్వు దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్.
0: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు.
1: నో వన్ ఇస్ రెస్పాండింగ్ ప్రాపర్లీ.
0: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
1: ఫ్రమ్ టుమారో టాక్ పొలైట్లీ. గివ్
0: వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
1: ట్రీట్ ది పేషెంట్స్ విత్ లవ్.
0: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
1: నో దేర్ పొజిషన్ అండ్ గివ్ మెడిసిన్స్ అకార్డింగ్లీ.
0: అందులో ఏమిటో గాని ఈ కలి ప్రభావము,
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి,
0: ఈ చదువుకున్నటువంటి వాళ్ళకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మోర్ అండ్ మోర్ వికెడ్.
0: దీని కారణం ఏమిటి? ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
1: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
0: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
1: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
0: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
1: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దేర్ ఇస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
0: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
1: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
1: then one such love is there.
0: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
1: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
0: కనుక
1: సో
0: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
1: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
0: ప్రేమ ముదిత మనసు.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

0: రాజ్యమేలగవచ్చు. హేమ భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. It is quite possible to fight in the battlefield with all the valor and courage. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon, but controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Inadu prapanchamunaku kavalsinatuvantidi ధనకనక వస్తు వాహనాదులు కాదు.
1: టుడే వాట్ ద వరల్డ్ నీడ్స్ ఈజ్ నాట్ అఫ్లూయన్స్ ఎంటీ ప్రాస్పెరిటీ నథింగ్ లైక్ వెల్త్ అండ్ కన్వీనియన్సెస్.
0: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీలు అత్యవసరం.
1: ద వరల్డ్ నీడ్స్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: దేశమంతయు వారిపైనే ఆధారపడి ఉంటున్నది.
1: ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ దెం.
0: ఇదియే నిజమైన భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాలంతో మారని, చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, నార్ కుడ్ బి కవర్డ్ ఎన్కంపస్డ్ బై హిస్టరీ. ఇట్ డస్ నాట్ ఎయిదర్ డిమినిష్ నార్ రైజ్ విత్ టైమ్స్.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిక పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారత దేశమునందు వీచేటువంటి గాలి యందు ధర్మం చేరి ఉన్నది.
1: ఇన్ ద విండ్ దట్ బ్లోస్ అక్రాస్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ యు ఫైండ్ ధర్మ.
0: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: ద డస్ట్ ఆఫ్ భారత్ హ్యాస్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: ది ఎంటైర్ ద శాండ్ ఆల్ ఓవర్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: గంగ యందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: హియర్ యు ఫైండ్ ద గంగెస్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: వీ నోటీస్ దిస్ ఫర్బేరెన్స్ ఇన్ ప్లెంటీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: ద భారత్ హ్యాస్ బీన్ ఫాస్టరింగ్ ఎంకరేజింగ్ ది సీక్రెట్ క్వాలిటీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్ ద పవర్.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ వాజ్ ద సాక్రిఫైస్ దట్ వాజ్ హెల్డ్ సుప్రీమ్.
0: ధర్మమును అందలెక్కించారు.
1: అండ్ ఇట్ వాజ్ ధర్మ దట్ వాజ్ వ్యూడ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: న్యాయములకు కంకణం కట్టారు.
1: దే హావ్ డిటర్మిన్ టు ఫాలో జస్టిస్.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: దే హావ్ వెల్కమ్డ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ సేజెస్ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ద నేషన్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ది పీపుల్ అండ్ దేర్ఫోర్ వీఆర్ ఆన్ ద డిక్లైన్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేని మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ డ్యూటీ, హిజ్ ఓన్ ఆబ్లిగేషన్, హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హిజ్ నేషన్.
0: కనుకనే ఈనాటి మానవుడు గుర్తించవలసినటువంటిది కేవలం మన భారతీయ సంస్కృతి.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharatadeshamulake kaadu yavat prapanchamulake ee samskruti chaala moolaadharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ee desham vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ee desham anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ee manavudu oddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: అండ్ హెన్స్ ది హ్యూమన్ వాల్యూస్ సచ్ యాస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే సస్టైన్ ద వెరీ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati bharat bhavatur pavrulu mire,
1: you are the future citizens of bharat.
0: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient bharati culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై, పవిత్ర భావులై, ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: Kanukane ee naati bharatiya vidyarthi vidyarthinilu taginatuvanti gunamulu penchukoni aananda jeevithanni jagatlaku andinche deenikai tagina krushi cheyali.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: Manavata vilavulu pratyekanga janminchaledu. మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీయందే
1: విదిన్ యు,
0: నీతోనే,
1: విత్ యు,
0: నీ వెంటనే,
1: ఆఫ్టర్ యు,
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి.
1: అండ్ వాల్యూస్ ఫాలో యు.
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్, హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ?
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
1: Therefore, we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎందు ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర.
1: This is what is said in Bharatiya culture. First of all, speak truth and second, follow dharma.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నేర్చి విలువ సున్నా.
1: ఆల్ ద ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్, ఏ వాక్యూమ్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్,
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.
1: Acts of charity, acts of love and kindness, they are of no value if we do not have human values.
0: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya,
1: peace and love?
0: Satya dharma prema chantulu lekunna bahula satkarya labhambu sunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు.
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా,
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడా విసర్జించకూడదు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్, యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్.
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులాడకూడదు.
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
0: ఎంత శక్తివంతమైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu ledu itharulaku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sirsampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Boga bhagyamulo muniki telutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage in earth at all.
0: Goppa chaduvari.
1: But he is highly educated.
0: 34 vidyalu nerchinatunti vaadu.
1: He is expert in 34
0: vaadu. Mrugalu yokka vidyalu kudanu nerchinatunti vaadu.
1: He has known the languages of the birds and beasts.
0: Inta shakti undi kudanu.
1: Being so powerful.
0: Katta kadapatiki ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు.
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్.
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు.
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యు చెప్పించాడు.
1: హి కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హి లాస్ట్ హిస్ సన్ టు.
0: ఈ భ్రాంతును తాను అరికట్టుకోలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్.
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
0: ఇంకా రెండో వాడు,
1: ద సెకండ్ వన్,
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్,
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారు అనుకుంటున్నారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ హస్ గాన్ టు ద మూన్.
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలం కూడాను చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: షేకింగ్. దేవతలందరూ ప్రార్థించారు.
1: Many, many pray.
0: ప్రయాణికి అవకాశం చేరుతున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు సో పవర్ఫుల్, హైలీ ఎడ్యుకేటెడ్.
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: హీ హేటెడ్ గాడ్ అటర్లీ.
0: అది ఏ ద్వేషము,
1: దట్ ఈస్ హేట్.
0: అది ఏ క్రోధము,
1: దట్ ఇస్ యాంగర్.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది?
1: యాంగర్ వాట్ హాస్ టు వాట్ ఎక్స్టెంట్ హాస్ ఇట్
0: టేకెన్. తనకని భంగపుచ్చెను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారల కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగి.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గునుగునుగును.
1: యు హావ్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్.
0: కోపము బలులను చేయును.
1: హి కమిట్ సిన్స్.
0: బొమ్మని పించుకొనును.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact he owned others property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainaatunti vaaru, deeniki aduka hakkulainaatunti vaaru, adhikaarulainaatunti pandavulanu vanavasam chesadu.
1: In fact he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా మీ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from them. మహనీయులకు
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do
0: that. సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: when any bad feeling comes to you,
0: kaalam teeskovaddu tatchaname danni, is it good or bad, is it right or wrong ani oka parishodhan cheyali.
1: Immediately question, examine yourself whether it is right or wrong.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణమే దాన్ని దూరం చేయాలి.
1: When once you realize it is bad, be away from that.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: Then only you can become emancipator of this country in future.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము,
1: unfortunately today,
0: ఇంట్లో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతాను దానికి పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనమైపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావములంతా అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ, గివింగ్ ఏ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెంతకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Education institutions in ancient times are highly sacred.
0: సర్వే లోక హితే రతః, అందరూ కూడా లోక హితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణైహి, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముదద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానముతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ the truth that comes out of your heart.
0: Cheppina satyanni chento cheyali.
1: And the truth having been said must be acted upon.
0: Trigunam tridanakaram triyatram tityayudam tijanma papa samharam ekabilvam shivarpanam. Adi yedi shivarpanam cheyavalsinatundi.
1: What is to be offered to God is the unity or the harmony of thought, word and deed.
0: Ee dehame oka bilvamu.
1: Your body is this bilva leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లీ.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: అండ్ యువర్ హార్ట్ ఇస్ ఫ్రూట్.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: అండ్ ద టీయర్స్ ఆఫ్ జాయ్ అమౌంట్ టు ద వాటర్.
0: ఆనంద తోయములు నీవు కంటి దారాలు కార్చవలసిందే కానీ శోకధారాలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: యూ షుడ్ షెడ్ ద టీయర్స్ ఆఫ్ జాయ్, నాట్ ద టీయర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: శోకములకు అర్థమేమిటి?
1: వై షుడ్ యూ గ్రీవ్?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: ద సాడ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్.
0: శోకానికి మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: We should never give scope to
0: nirantaram aanandam aanandam aanandam.
1: We should be happy.
0: Aanandam ekkada nunchi undi?
1: Where is happiness?
0: Where is happiness?
1: Where is happiness?
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: Aa daivam tho koodi undali.
1: We should be
0: appude manaki etti badalu undavu.
1: Then you will never suffer.
0: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ద అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్
0: టు యువర్ హార్ట్. నీ ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
0: దాని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptors.
0: తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like great presiding deities.
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కనుక గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటి కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము
1: వెరీ ఆర్ ఐడియల్.
0: ఏమిటి ఆదర్శము?
1: వాట్ ఈస్ ఐడియలిజం?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం ముందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ భారత్ వి హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ది హోల్ కంట్రీ విల్ బి ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: ద మూమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: ద మోరల్స్ అండ్ ఎథిక్స్ విల్ ఫాలో.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: వెన్ వన్స్ వి ఆర్ మోరల్,
0: ఇది ఏ ధర్మస్థాపన
1: leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation.
0: ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: అప్పుడే ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము?
1: What is righteousness?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది ధర్మం కాదు?
1: What is not dharma?
0: ఇవి చక్కగా విచారించు.
1: Investigate clearly.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మములకు మూల కారణం.
1: All the human values, moral values are
0: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: The moment you think of God, then naturally that leads to dharma.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్?
0: చల్లదనం.
1: ఇట్ ఇస్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: వెన్ ఇట్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవుని గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది
0: వరల్డ్.
1: Whatever we say or lie,
0: వారి మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ నన్ టు హు రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the advantage
0: పరో ధర్మ? సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్,
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్,
1: హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టకడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏం పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he speaks truth.
0: ఏం సత్యమైనటువంటి ఒక ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగా, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job any time.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్
0: ప్రిన్సిపల్. ఈనాటి మానవులు దానికి కూడా నువ్వు డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్ మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఏ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: బికమ్ సర్వెంట్స్ టు జాబ్
0: జీవితము కాదు కాదు. సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి.
1: దెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ.
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు.
1: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ.
0: చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్ దేర్ ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: ఏమి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి నెట్టుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరము.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారతీయ సైలెంట్.
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: మన భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము.
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ భారత్.
0: భారతదేశం యొక్క లీడర్స్.
1: వి ఆర్ ది లీడర్స్ ఆఫ్ భారత్.
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు.
1: వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్. యు గో ఎనీ కంట్రీ.
0: నేను భారతీయుడు అని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యూ మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ ఇస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్. ఎదగొట్టి
0: నిలువనేరని బతికిన పీనుగొక్కండు వసదని కలడా.
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ.
0: కనుకనే మీరు ఆ భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూట్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అన్నిటికీ
0: ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ

0: ది కల్చర్ ఆఫ్ హార్ట్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు నిన్న దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
0: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
1: ప్రశ్నలు వేశారు టీచర్స్,
0: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
1: టీచర్స్ కి దాని సరి అయినటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
0: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
1: అలాంటి క్వశ్చన్స్ లోపల
0: దోస్ క్వశ్చన్స్
1: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
0: నన్ గాట్ లెస్ దాన్ 90%.
1: అందరూ 95, 96, 97, 98.
0: ఆల్ గాట్ 95, 97, 98
1: లైక్ దాట్. ఇద్దరు మాత్రమే 100 వచ్చింది.
0: టూ సెక్యూర్డ్, 100 out of 100.
1: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
0: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
1: ఇలాంటి విద్యార్థులు,
0: సచ్ స్టూడెంట్స్,
1: ఇలాంటి కాన్సన్ట్రేషన్ గా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
0: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ప్రెజెంట్
1: ఎనీవేర్. చాలా పవిత్రమైనటువంటిది.
0: అండ్ యువర్ సీక్రెట్
1: వారు ఎదురుగా చెప్పకూడదు.
0: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
1: ఏ సంస్థ ఏదైనా పోయి మీరు చూడండి.
0: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
1: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
0: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
1: ఎప్పుడు అందరియందు ఉండవచ్చును.
0: ఇట్ మే బి దేర్ నౌ అండ్ దెన్.
1: కానీ సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
0: ద డిసిప్లిన్ ఇన్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ.
1: ఏ దేశమైనా పోని,
0: యూ గో టు ఎనీ కంట్రీ,
1: ఏ కాలమునందైనా పోని,
0: ఎనీ టైమ్,
1: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
0: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
1: సత్యసాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
0: సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
1: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
0: వన్ ఆర్ టూ మే హ్యావ్ డిఫెక్ట్స్.
1: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
0: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
1: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నా.
0: Anyone, if he notices you, he should say, he is a boy of Satya Sai Institution.
1: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
0: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
1: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
0: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
1: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
0: ది ఐస్ షుడ్ క్యారీ ది లుక్స్.
1: పలుకులెప్పుడు సత్యం ఒలుకుచుండు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
0: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్ట్ ఆయిల్ ఫేస్ వేయకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
1: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: స్మైల్, కీప్ స్మైలింగ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
0: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
0: యూఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
1: ఎక్కడికైనా వెళ్ళండి.
0: యూ మే గో ఎనీవే.
1: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
0: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
1: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
0: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
1: ఇది నేను ఆశించేది.
0: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైస ఇస్ యాక్సెప్టెడ్.
1: ఫ్రీ ఎడ్యుకేషన్.
0: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
0: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ముట్టడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
1: ఉచితము ఉచితము ఉచితము.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
1: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
0: అండ్ దట్ వి షుడ్ నాట్.
1: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
0: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
1: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
0: To whom do you offer free?
1: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
0: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
1: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
0: వి షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
1: నాన్నగారి దగ్గరికి వెళ్లి,
0: హావింగ్ గాన్ టు ఫాదర్,
1: నీకేదో ఒక ప్యాంట్ షర్ట్ కావాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
1: నాన్న నీకు 4 కార్లు ఉన్నాయి, 3 మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంట్ షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
0: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్ యు హావ్ 4 కార్స్ అండ్ 4 బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
1: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
0: I don't mind whatever you get or
1: ఆ విధంగా రైట్గా నన్ను అడుక్కోవటానికి మీకు అధికారం ఉంటుంది.
0: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీక్ ఫ్రమ్ భగవాన్.
1: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
0: యూ గాట్ దిస్ రైట్.
1: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
0: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
1: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
1: కాబట్టి

0: యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ ఇస్ మోర్ దెన్ దాట్.
0: కనుక మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది అయినా కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తువు అహనాదులందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫినాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉండాలి.
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: ధనము. ఏ ధనము?
1: వాట్ వెల్త్ వి హావ్?
0: దైవ ప్రేమనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడి.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపెట్టి తన పనా అనే భేదం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
0: అందరు నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: ఇట్ కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసును.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30-40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20-30
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యు డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: దే అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: అందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఈ వేదం కూడా వాళ్ళు చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా,
1: మే గో ఎనీవే,
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైం,
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: మీ యొక్క విద్యాసమయం నందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యువర్ హంబుల్ దేర్
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యు విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name
0: I
1: to such a science institution. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: అదే నాకు కావాలి.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరేం పాటు పడినక్కర్లేదు.
1: need to work for
0: Swami.
1: Bhagavan is ready to give you anything.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాండి.
1: యు బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడు ఈ భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వేటెడ్ అండ్ ప్రిజర్వ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యు షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
1: if any elderly person comes and asks you where is your father,
0: ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్స్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
0: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సార్.
0: అప్పుడు ఆ వినయం రూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: Watching your humility, that elderly person will bless you.
0: You cannot always obliges.
1: You cannot always oblige.
0: Always obligingly.
1: But you can speak always obligingly.
0: అది నేర్చుకోండి.
1: That you learn.
0: అది నేర్చుకోవటమే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడిని నీవు చూచావు.
1: యూ మైట్ హావ్ కమ్ అక్రాస్ ఎ వికెడ్ మ్యాన్.
0: కానీ ఆ దుర్మార్గుడిని నీవు భావించవద్దు.
1: నెవర్ కన్సిడర్ హిమ్ వికెడ్.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ
1: ద బాడీ ఈజ్ వికెడ్.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: బట్ దేర్ ఇన్ హిమ్ ద సేమ్ సెల్ఫ్
0: కాబట్టి అతను నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనంది గౌరవం ఇచ్చేది.
1: ద సెల్ఫ్ ఇన్ హిమ్ ఈజ్ యాజ్ మచ్ సేమ్ యాజ్ ద సెల్ఫ్ ఇన్ మీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ లవ్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: సర్వ దేశములు ఎందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: ఏ దేశం కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియేసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు స్వర్గమును కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ద వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము.
1: One may have ఆకర్ రోబ్స్
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోబ్స్
0: మీరు డ్రెస్
1: కషాయ ఇది పాయిజనస్ విత్ ఇన్ ఇట్స్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

0: cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh.
2: మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: The whole secret of life lies in this song. It's unfortunate that we are not able to follow Bhagwan.
2: Take time. రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: We'll write down, we'll practice Swami. Certainly next time we'll follow you.
3: ప్రేమముదిత మనసే కపో రామ రామ రామ.

తెలియబడుచున్న విశ్వందే దృశ్యమందు తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేదియును.

ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ వేర్ వన్ సేస్ నథింగ్ ఈజ్ సీన్, వన్ హ్యాస్ టు రియలైజ్ దట్ ది సీయర్ ఈజ్ మైసెల్ఫ్, ద రస్టా ఈజ్ మైసెల్ఫ్. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ అదర్ దాన్ మీ హూ ఈజ్ ద రస్టా. దిస్ ఈజ్ ది వెరీ ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ హ్యాస్ టు బి నోన్. దిస్ ఈజ్ ట్రూత్ ఇట్సెల్ఫ్.

0: I am not punya, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Antar Bahitya. తర్వ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమపురుషత్వాన్ని ఎక్కడ వెతకటం?
0: వేర్ డు యూ సర్చ్ ఫార్ ద పరమపురుష, ద సుప్రీం పర్సన్ వెన్ హీ ఇస్ ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ ఆల్ పర్వేజివ్, వెన్ హీ ఇస్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: మహిని సర్వముడు ఈశ్వరమయము గనుక నాదియను అభిమానంబు అనర్థంబు. మహిని సర్వంబు ఈశ్వరమయము కనుక నాదియను అభిమానంబు అనర్థం.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈశ్వర, అండ్ ఇన్ సచ్ బీయింగ్ ద కేస్ ఇట్ ఈస్ ఫుటైల్ అండ్ మీనింగ్లెస్ టు సే దట్ దిస్ ఈజ్ మైన్ and this is not mine.
1: Itti sarvavyapakatvam ainatvanti yokka pavitramaina purnatvanni telisukonutaku margam emiti?
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatunti yokka sakkarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani?
0: It is by performing యజ్ఞాస్, యాగాస్ అండ్ సచద
1: దాన ధర్మాది కర్మల చేత కానీ?
0: బై డూయింగ్ సమ్ గుడ్ డీడ్స్ అండ్ పర్ఫార్మింగ్
1: సమధర్మాది సత్కర్మల చేత కానీ?
0: బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సమధమ
1: యమ నియమాది సాధన చేత కానీ?
0: బై సాధనాస్ ఆఫ్ యమ అండ్ నియమ
1: భజన పూజాదుల చేత కానీ?
0: అండ్ బై సర్చింగ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్?
1: దైవాన్ని ఎవరికూ పొందలేరు, పొందలేరు.
0: No one can attain God by any one of these things.
1: Adiye Bhagavad Gita yandu.
0: This is
1: 11th adhyayam nandu. 58.
0: This has been told in Bhagavad Gita in chapter 11 and
1: ee vishayanni spashtamga vivarincharu Krishnudu.
0: This has been explained extremely clearly by Krishna.
1: Aite చేసే సాధనలు దేని నిమిత్తమై?
0: దట్ బీయింగ్ సో, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ సాధన?
1: సర్వసత్యాన్ని గుర్తించినటువంటి పండితులు, మహనీయులు అనేక మంది అనేక సాధనలు సల్పుతున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ బై గ్రేట్ సోల్స్ హూ హావ్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ to free man from raga, dvesha, likes, attachment and dislikes.
1: తన జీవితత్వాన్ని తాను తొలగించుకుని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరాత్మ.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badhimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramliyandu undetuvanti yokka samastamanukulanu gurtincheetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్చిత్ ఆనందమయు భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ఈ మూడు కూడాను భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: These three are different, but these three together become and form the light.
1: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దేర్ బి ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజము?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: వీ మే గెట్ ఎ డౌట్ వెదర్ సచ్ ఎ థింగ్ ఈస్ పాసిబుల్ అట్ ఆల్.
1: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారాలు.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu telladanamu tadi ee moodu gunamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kaani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alalu endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also have these three characteristics.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి గాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee sachidananda swaroopame.
0: It is sachidananda swaroopa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దుష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతా కూడాను దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్.
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ షోన్ ఆర్ సీన్.
1: దైవం అనగా ప్రకృతి, ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రిఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టికల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్ హు ఆర్ సేజస్ సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga lenidi undinattuga unnadi lenattuga addamalo chuchina pratibimbam vale kudi edavaga edama kudimuga kanipistundi.
0: Maya refers to a feeling that he thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing.
1: It is ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external
1: kaani antatattvanni gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarunuga bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanaku jagattu జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడిగా చూచాడు.
0: Prahlada was able to see even a pillar as the form of Narayana himself.
1: Kaluka ee divyattamulon nundinatvanti yokka anarthanni gurtincheetvanti ajnanulu ee naadu adhikamaipoyaru.
0: These days those ignorant ones who are full of this kind of ignorance, they are growing.
1: Ee ajnanam povalanna idi pratyekamainatvanti oka padarthamu kaadu.
0: If you want to remove you ignorance from you, you should not consider ignorance as a separate thing.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: There is no separate sadhana which has to be performed to attain God.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడాను దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: All these things which are performed are not for the sake of attaining God.
1: తన నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
0: Everything is done for his own sake.
1: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: For the sake of God there is no need for performing.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: God cannot be seen as a separate entity from
1: తాను తానే అయి ఉండి
0: he remains himself.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హిమ్సెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ఈ అనంతమైన సముద్రంలో అలలు ప్రారంభమవుతున్నాయి.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదియో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలను ప్రారంభించక వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుండాలి.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలము అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అన్నటువంటి ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వం.
0: This జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వం. అంతై కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: ఎంత వరకు మనకు ప్రతిబింబం?
0: How long will you have the image?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: The reflection will be there as long as there is mirror.
1: అద్దము వేరు చేసిన ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: But the object remains throughout, whether there is mirror or
1: not. మన దేహమే అద్దము.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరమవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫామ్ ఆన్ ద బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియాలిటీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారమును మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోతగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship action, but realization of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in action.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: హరాని. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఇస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కాని చెడ్డ కర్మలకు కాని మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ విల్ హావ్ టు డూ ఈస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలర్లతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్, దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్
1: సుందరమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్
1: తపస్మదము,
0: ద ప్రైడ్
1: అరైజింగ్ రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్టమదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషద్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14,
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమోగుణములు ఇవన్నీ చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: జోడస కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahmatattva, which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamaina kunti yokka dosha bhavamulu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇది మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavadi astita kleshamu.
0: The third one is astiti klesha.
1: Nalugavadi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu, nenu devudanu kaadu, nenu swatantrudanu kaadu, nenu paratantrudanu, బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: ద ఫస్ట్ వన్ ఈస్ అవిద్యా క్లేశ.
1: రెండవది అభినవ క్లేశము.
0: ద సెకండ్ వన్

0: Avidya refers to the feeling in the man that he is only a human being. He is not God.
1: ఇది మాయని క్రమక్రమేణా కూడా బలహీనుడి భావిస్తూ వస్తుంది.
0: Gradually and over a period of time, this weakens man.
1: అభినవ క్లేశమనగా ఈ సంసారమునకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulaku moola karanam hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasattvani manam tejinchukolenatundi balahinuliga untunnam.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థిత క్లేశ.
1: సర్వ విషయమును కూడాను సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
0: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
1: ఈ దురాశ చేత విఫలమైతే మా లోభం ప్రారంభమవుతుంది.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: దీనిని ఫలింపజేసుకుంటే మా అహంకారం ప్రారంభమవుతుంది.
0: Suppose you succeed in your effort in this, then you develop egotism.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
0: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగద్వేషము. తన కనుక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
0: This kind of klesha makes a man not make good progress.
1: ద్వేష క్లేశము. ఐదవది.
0: The fifth one is ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ అస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
0: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశం.
0: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశం అనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
0: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: Everyone has looked down with a sense of meanness associated
1: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
0: Similarly among the animals, donkey is considered as a very
1: mean. కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
0: The reason is
1: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
0: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
0: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్తువులు మోస్తూ ఉంటుంది.
0: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: Among the animals, donkey is considered as
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరం పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki, pashuvula lopala gaadiga, manushula lopala dushinchetuvanti vaadu.
0: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
1: manam emanaga sarvulu yindu undinatuvanti oka sachidananda swaroopuni gurtinchukolaleka vyaktiga bhavinchi malinyamainatuvanti manastho raaga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్

0: Why such a person is the dearest person is, he is not recognizing the Sachidananda Swarupa, the indweller. He looks at the physical body only. He goes on criticizing and commenting. Therefore, he can be considered as the meanest person.
1: Kanuka, manavattvam anetundi kevalamu, oka apavitramainatundi gani kani, leka heena sthitilo koodinatundi gani kani, balaheenamainatundi gani, manam bhavincharadu.
0: We should not consider the human life as one which is full of weakness, which is full of defects.
1: Manavudu Sachidananda Swarupudu.
0: Man is essentially the embodiment of
1: Saru Nirantaramu Kudunu Anandamutone Prakashistu Unnadu.
0: He always is shining with full of bliss and joy.
1: Kani daniki addu ayinatundi okka bhavamunu manamu aneka vidhamuluga penchukovatam cheta taanu manaku kanipinchukolekapothundali.
0: We have not been able to enjoy that bliss because we have constantly developed these four
1: abhidhaivam pratyekanga ledu.
0: God doesn't exist.
1: Taane daivamu. తాను తానై ఉండి కూడాను
0: ఎ పర్సన్ రిమైనింగ్ హింసెల్ఫ్
1: ఈ రాగద్వేషాది మాలిన్యం చేత కప్పబడటం చేత
0: యాజ్ హీస్ కవర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్
1: తనను తెలుసుకోలేకపోతున్నాడు.
0: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
0: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియల్.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను,
0: all the sadhanas which we undertake and perform,
1: ee terenu tappinchukuneetvanti tappincheetvanti margamule,
0: all these are meant to remove this screen which is hiding our real nature from us.
1: Daanini manam tappinchukunte taanu taanugane untunnadu.
0: If we can free ourselves from this screen, we remain ourselves full of bliss.
1: Ee satyanni manam gurtinchali.
0: We have to recognize this truth.
1: Enni samvatsaramu manam sadhana chesinappatikini,
0: whatever number of years we may perform sadhana,
1: enni vedantamulu manam chadivinappatikini,
0: whatever scriptures and vedanta we study,
1: manasu yokka malinyame manam tolaginchukonukuntuna,
0: if we cannot free ourselves from that,
1: ivanni ikkudunu kalamulu vyattham gaavichinatuntivi gaane untayi,
0: all the exercises would become a waste of time.
1: Grandhamulanniyu kalinchi chuchina,
0: if you search all the scriptures and the texts,
1: సత్య సాయి బాట సత్య మాట.
0: ది ఓన్లీ ట్రూత్ దట్ యు కన్క్లూడ్ ఇస్ దట్ ది వర్డ్ ఆఫ్ సాయి ఈజ్ ద రియల్ ట్రూత్.
1: వేదములన్నీ వెతికి చూచినా గాని,
0: ఈవెన్ ఇఫ్ యు సర్చ్ ఆల్ ది వేదాస్,
1: సత్య సాయి బాట సత్య మాట.
0: ద పాత్ లేడ్ డౌన్ బై సత్య సాయి ఈజ్ ది ట్రూ పాత్.
1: సకల శాస్త్రములన్నీ చదివి చూచిన గాని,
0: ఈవెన్ ఇఫ్ యు రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ టు ఫైండ్
1: సత్య సాయి మాట సత్య బాట.
0: ద వర్డ్ ఆఫ్ సత్య సాయి ఈజ్ ది ట్రూ.
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
0: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: సత్య సాయి మాట సత్య మాట.
0: The word of Satya Sai alone is the true path.
1: Manasulandunna malinyam atte unchi,
0: if you allow the dirt in your mind remain as it is,
1: yemi chesina param emi verri manasu ani,
0: what is the use of your doing whatever work you are doing?
1: Mana yokka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukonnamo, aanaade manamu sariyaina drishtini manam abhiruddhiga unchukogalam.
0: Only when we cleanse our mind, then we will be able to make
1: real Bhagavad-gita yandu నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
0: దట్ ఈస్ వై ఇన్
1: భగవంజేవ శరణంగచ్చ అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుక.
0: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
1: నీవంటే ఎవరు?
0: యూ షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్ హీ సెడ్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
1: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: నీవే తల్లి,
0: యు ఆర్ మదర్,
1: నీవే తండ్రి,
0: యు ఆర్ ఫాదర్,
1: నీవే గురువు,
0: యు ఆర్ ప్రిసెప్టర్,
1: నీవే మిత్రుడు,
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
0: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అనాన్సర్డ్ అరౌండ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
0: వెన్ యు సే యు ఆర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి. తండ్రి కావచ్చు, నీవెవరు?
0: Who are you when you say you are father?
1: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే దైవము అని అనేటువంటి దానికి నీవే నేనంటే చీరిపోతుంది.
0: Instead of telling your mother, your father, your friend, if you say you are I,
1: నీవే నేను అనేటువంటి స్థితికి రావాలి.
0: We have to reach a stage wherein we say you are I.
1: ఇదే సర్వతత్వముల యొక్క సారం.
0: This is the essence of
1: సర్వశాస్త్రముల యొక్క మూలము.
0: This is the root of all
1: the వేదముల యొక్క గమ్యము.
0: This is the goal of all the scriptures.
1: సర్వ మతముల యొక్క సారము ఇదియే.
0: This is the essence of all the religions.
1: కనుక నీవే నేను.
0: You are I.
1: నేను వేరు, నీవు వేరు కాదు.
0: I am not the
1: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
0: Why do you go on telling father, mother, everything?
1: తల్లి చూడటం లేదు కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
0: You are not able to see your own father, but you want to just see him.
1: బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: Gradually we should reduce this kind of bondages.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to develop and understand the unity between the two.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
0: It is not the unity of the two alone, but the unity of the entire creation.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటియే.
0: That is the meaning of the one atma which exists everywhere and in everyone.
1: ఎవరు? నీవారు.
2: Sir, how long will there be this relationship? Chana Banguram. It is temporary, matter of minutes.
3: Yelta karana ina puri nu sasutanga unde tundi atma tattvam. Atma ne naavar.
2: It is only the principle of atma which is permanent and unchanged.
3: Sasutamaina sambandhani manu kalpinchukonukunda.
2: Without developing this kind of true relationship,
3: chana banguram ane tundi yokka, ee neeti mudaga vanti yokka, deha sambandha bandhavyanni manu abhivruddhi parchukotam. Idi kevalamu maya yokka prabhavam.
2: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
3: Anni manaku telusu.
2: We know everything.
3: Anta chadivinamu.
2: We have read everything.
3: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
2: But we are only groping in the dark.
3: Ee indulo dabbaru tagadu tappadu.
2: We are bound to get hurt.
3: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
3: వెలుగును మనం పెంచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ ఇమ్యూనిటీ.
3: మనకు బాధలు తీరుతుంటాయి.
2: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
3: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కినాయి.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్సెల్ఫ్ హర్ట్.
3: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
2: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
3: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందుకు నా అంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
3: లేదు, దేహాంశం కాదు నీవు.
2: యు ఆర్ నాట్ ది హ్యూమన్.
3: నీవు జీవాంశం కాదు.
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: జీవభూతాంశం కాదు.
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
3: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
3: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
2: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
3: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం.
2: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
3: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
2: ఎ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
3: వేష భావాన్ని నిర్మూలం గావించాలి.
2: హీ హ్యాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
3: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: హీ హ్యాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
3: అది నిజమైనటువంటి ఈనాడు దేశమునకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
2: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
3: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ యాస్ ద అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
3: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
2: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
3: ఆ యొక్క తత్వం సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
2: And this atma is only one which is existing in everyone.
3: Sakshatkaramalaga edo sadhana cheta labhinchetundi prasadam kaadu.
2: Realization doesn't refer to attaining బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
3: తాను తానుగానే ఉన్నాడు.
2: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
3: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు,
3: మన హృదయాన్ని మనం దర్శించాలంటే,
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్, వాట్ షుడ్ యు డూ?
3: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
2: వెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ ఓన్లీ లుక్ అట్ యువర్ ది క్లోత్ విచ్ ఈస్ ది ఎక్స్టర్నల్ గార్మెంట్.
3: అబ్బబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
2: ఓన్లీ వెన్ యూ రిమూవ్ ది గార్మెంట్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ బాడీ, యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద.
3: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
2: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు bear the chill of the world, he has covered himself with three types.
3: Vayana dattamaina mandamaina kotu.
2: The upper garment is the thick
3: loka dantho shirt.
2: Inside that there is a shirt.
3: Andulo leetane nitti oka baniin.
2: And inside that there is a
3: ee moodu kappamattam chetane mana hrudayam manaku kanipinchatam ledu.
2: As we have covered ourselves with these three garments, we are not in a
3: ee dattamaina kote tamagunamu.
2: The thick coat refers to the tamoguna.
3: లోపల ఉన్నటువంటి షర్ట్ రజోగుణము.
2: The shirt may be compared to rajoguna.
3: ఆ యొక్క తేలికగా ఉండేటువంటి ఒక బనీనే సాత్వికము.
2: The thin banyan may be compared to.
3: ఈ మూడింటిని తీసివేసినప్పుడే మన హృదయం మనకు కనిపిస్తుంది.
2: Remove all these things, you can get a vision of yourself.
3: కనుక నీవు గుణాతీతుడు అయినప్పుడే నీవు సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా రూపొందుతావు.
2: Only when you transcend these three gunas, you'll be able to live as
3: సచ్చిదానందమును నీలో పెట్టుకుని సచ్చిదానందము లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
2: Allowing these three qualities to remain in you.
3: ఈ సచ్చిదానందం అనేటువంటిది సచ్చినా కనిపించదు.
2: Even if you die, you will not be able to get this Sachidananda experience with these
3: gunas. Gunanandam nirmulam gavinchali.
2: Destroy these three gunas.
3: Dosharanu turchi pettali.
2: Remove all the defects in you.
3: Appude mana swaroopanni manam darshinchagalam.
2: Then only you can get a realization and experience of your true nature.
3: Sachidananda swaroopulara.
2: Embodiments of Sachidananda.
3: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
2: For how long can we go on wasting listening
3: to chetana dani maranam cheyandi?
2: Whatever you are here, you should
3: maranam dani nitityasalo unchandi.
2: After you reflect over it, you should just
3: anaga manamu kontha aacharanalo pettadaniki prayatninchali.
2: After you reflect over it, you should practice this to some extent at least.
3: Kevalam vinnatvanti vishayamulu chilukalale palukutunname tappa chilukalane dani ruchi chuttam ledu.
2: Whatever you have heard, you are repeating like parrots. But you are not
3: భక్తులుగానే రూపొందుతున్నాము.
2: We have to
3: get భక్తులుగానే కనిపిస్తున్నాము.
2: We are all appearing as devotees.
3: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
2: But you have not been able to understand
3: భక్తి అనగా ఏమిటి.
2: What is the meaning of devotion?
3: ధ్యానం చేయటమా?
2: Is it
3: భజన చేయటమా?
2: Is it performing భజన?
3: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
2: Is it
3: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
2: Is it performing?
3: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
2: These are all not the qualities of a true devotion at all.
3: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
2: These are all things which are done.
3: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
2: What does a washman do? He goes on
3: శ్రవణం మననం కీర్తనం నితిధ్యాస. శ్రవణం కీర్తన స్మరణం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం ఇవన్నీ కూడా మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
2: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
3: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
2: వీఆర్ క్లీన్సింగ్ అవర్ క్లోత్.
3: కానీ ధరించటం లేదు.
2: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
3: అదే మనలో పెద్ద లోభం. పాపమే లోభంగా మారిపోతుంది అది.
2: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ బికమింగ్
3: మనసును పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధమైన మనసును ధరించాలి.
2: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
3: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్
3: నిలవగలవు.
2: యూ కెన్ లివ్.
3: మానవుడు కాదు.
2: యు ఆర్ నాట్ మ్యాన్.
3: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
2: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్.
3: పువ్వులపై పారాడిన పురుగులు తుండగలవున.
2: ఆల్ దోస్ వర్మ్స్ విచ్ మూవ్ ఆన్ ఎ ఫ్లవర్, కెన్ దే బి బీస్?
3: పురి చర్మము కప్పినట్టు గాడిదా పురియగున.
2: కెన్ ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ది టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి ఎ టైగర్?
3: అయ్యా, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవుతుందయ్యా.
2: కెన్ ఎ పిగ్ విచ్ హవర్ ఫ్యాట్ బి కెన్ ఇట్ బి ఎన్ ఎలిఫెంట్?
3: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము.
2: వీ హావ్ పుట్ ఆన్ ది
3: రూపాన్ని ధరించినంత మాత్రం మనం మనుషులు కాము.
2: జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫామ్ వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్.
3: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
2: ఓన్లీ వెన్ వీ రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్
3: లోకమంతా మానవులుగానే ఉంటున్నాము.
2: The world is full of human beings.
3: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
2: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్
3: బీయింగ్. కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
2: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
3: కానీ మానవత్వం ఇంకా పురిటి పాదంలోనే మునిగి ఉంది.
2: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
3: దానికి ఇంకా బర్త్ రాలేదు.
2: ఇట్ హాజంట్ టేకన్ ఇట్స్ రియల్ బర్త్.
3: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
2: Human being is born, but human qualities are
3: not born. Yenaadu manindu manavattu manu puttinchukogalamo aanaade neevu manavu.
2: That day when human qualities are born in you,
3: aa manavattame daivattam.
2: That human quality itself is the divine quality.
3: Adhe satya swaroopam.
2: That is the very form.
3: Adhe dharma swaroopam.
2: That is the very form.
3: Adhe prema swaroopam.
2: That is the very form.
3: Adhe shanti swaroopam.
2: That is the very form of peace.
3: Ilaanti swaroopanni manam dharinchinappude మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
2: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్వ్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
3: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
2: వి హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
3: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
2: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
3: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
2: When you refer to guru, it doesn't refer to
3: gurulu. Enemidi vidhamainte gurulu untunnaru.
2: There are 8 types of gurus and preceptors.
3: Bodha guru.
2: One is bodha guru.
3: Veda guru.
2: The second one is veda guru.
3: Nishiddha guru.
2: The third one is nishiddha
3: kamya guru.
2: Fourth one is kamya
3: guru. Suchaka guru.
2: Suchaka
3: guru. Vachaka guru.
2: Vachaka
3: karana guru. విహిత గురువు.
2: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్, విహిత గురువు ఇస్ ద లాస్ట్.
3: ఈ అష్ట విధములైన గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
2: అమంగ్ దిస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురువు హూ ఇస్ ద రియల్ గురు.
3: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
2: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
3: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
2: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
3: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
2: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
3: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
2: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద.
3: యమనీవాది సద్గుణములు బోధించవచ్చు.
2: దే మే ఆల్సో టీచ్
3: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
2: దే మే ఆల్సో
3: వ్రతములు చేయించవచ్చు.
2: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
3: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహములు నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
3: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
2: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
3: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
2: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెం, వాషింగ్ ద ఫీట్.
3: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
2: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
3: ప్రకారాన్ని దేదీప్యమానంగా వెలిగించాలి.
2: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
3: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
2: He should remain a transcendent.
3: Rukaramanaga rupavachitudu kavali.
2: He should also be free from the body consciousness and the
3: anaga roopa namamulu lenetundi tattamu daivattam okkate.
2: It is only divinity which is free from the name and the form.
3: Oka chinna udaharanamu.
2: Here is a small example.
3: Bhasmani istuntadu.
2: స్వామి గివ్స్
3: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
2: మెనీ పీపుల్ వేర్ దిస్
3: భస్మ. అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
3: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
2: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫార్మ్, ఇట్ బికమ్స్ ద యాష్.
3: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
2: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫార్మ్.
3: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
2: And that kind of bhasma or the ash is associated with
3: karmane. Neevu advaitudu kaamane neeku bhasma nandinchatam.
2: Ash is given to you with a message.
3: Nee roopanaam anetundi vaarini kotta varaku ahankara nirmulam gaavinchukomane ee bhasmaani andinchatam.
2: You should free yourself from the attachment to the name and the form.
3: Ee bhasma kaaranam vachindi.
2: From where did this ash come?
3: Oka roopanaamu dharinchinatundi vastuvu yokka chira sthitiye.
2: This ash comes from an object which has got the name.
3: Aa roopanaamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
2: Once you destroy the name and form. యు గెట్ ద
3: అనగా రూపమునందున్నటువంటి అహంకారము,
2: దట్ మీన్స్
3: ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము,
2: ద అటాచ్మెంట్ టు ద ఫామ్
3: నిర్మూలము చేయాలి.
2: యు హావ్ టు డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్.
3: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్తున్నాము, జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
2: టుడే వి ఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వి ఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
3: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
2: వి టెల్ సంథింగ్ అండ్ వి
3: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
2: ఇన్ దిస్ వే వి ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వి మస్ట్ డు వాట్ యు టెల్.
3: చెప్పు,
2: వాట్ ఎవర్ వి యు టెల్
3: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
2: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ డీడ్.
3: ఇలాంటి గురువులు ఈనాడు కరువు అయిపోయారు.
2: సచ్ గురుస్ ఆర్ బికమింగ్ రేరర్ దీస్ డేస్.
3: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
2: వి నీడ్ నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ కైండ్.
3: మనలో ఒక గురి ఉంటుండాలి.
2: దెర్ ఈస్ ఎ గోల్ ఇన్ అస్.
3: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
2: దట్ గోల్ ఈజ్ ఆత్మతత్వం.
3: దానినే సాక్షిభూతుడు అంటారు.
2: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ విట్నెస్. నో, కాన్షియస్ కాన్షియస్నెస్.
3: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
2: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
3: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
2: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్ యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
3: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
3: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
2: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
3: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
2: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
3: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
2: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
3: Anichcha anaga emtinda daivechchaga maratam.
2: Avichcha refers to following the will of God.
3: Sukham jaragani adi daivechchane.
2: If good happens to you and if it
3: comes anavinchane adi daivechchane.
2: Joy or sorrow
3: nastam kalugani adi daivechchane.
2: If you are put to loss, it is
3: ఆదాయం రాని అది దైవేచ్ఛనే.
2: If you get profit, it is
3: also రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
2: కన్సిడరింగ్ జాయ్ అండ్ సారో,
3: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
2: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
3: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
2: Is it living an unbridled, unlicensed, in a licensed?
3: మానవత్వాన్ని వీడు సంచరించటమే నా స్వేచ్ఛ?
2: Is it living like an ordinary human being?
3: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ?
2: Becoming distant to divinity and living the life of a demon.
3: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని చదువుకున్నాను.
2: Today I have decided to give the inner
3: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
2: We have been hearing three yugas, త్రేత, ద్వాపర అండ్ కలి.
3: త్రేతాయుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
3: శ్రీరాముని కాలం లోపల దేవతలందరూ కూడాను అయోధ్యలో, కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
2: డ్యూరింగ్ దట్ డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య.
3: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
2: The demons were living in the
3: forest. లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
2: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ ది డిఫరెంట్ స్టేట్స్ దే వర్ లివింగ్.
3: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి, దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
2: దేర్ఫోర్ రామ హాడ్ టు పర్సనలీ గో టు దండక ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ది
3: డెమన్స్. రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
2: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హి ప్రొటెక్టెడ్ ది
3: ద్వాపర యుగము లోపల దేవతలు, రాక్షసులు, ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
2: వెన్ వి కమ్ టు ది ద్వాపర ఏజ్ ఇన్ ది సేమ్ కింగ్డమ్ బోత్ గాడ్స్ అండ్ డెమన్స్
3: పాండవులు, కౌరవులు ఒకే రాజ్యానికి అధికారులు.
2: ఫర్ ది సేమ్ కింగ్డమ్ పాండవాస్ అండ్ కౌరవాస్
3: ఇలాగే ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సంధ్యా
1: పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధం చేయలేదు.
2: When gods and demons were living together in the same kingdom like that, Krishna, what did Krishna do? Krishna gave his entire army.
1: అలీగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
2: When it comes to the Kali Age, the gods and demons are living in the same body.
1: త్రేతా యుగంలో రాక్షసుల లోకం వేరు, దేవతల లోకం వేరు.
2: During Treta Age, the world of demons was different and the country of
1: ద్వాపర యుగంలో రాక్షసులది దేవతలది ఒకే లోకము.
2: And in Dwapara Age, gods and demons were living in the
1: Kali Yuga. Rakshasulu devata oke deham.
2: And in the Kali Age, the gods and demons are living in the same body.
1: Ee Treta Yugamlo swayanga taru yuddham chestu vachadu.
2: In Treta Age, personally God undertook to destroy.
1: Dwapara Yugamlo taru yuddham cheyakunda sakshiputuduga nimitta matruduga kurchunnadu.
2: When it came to Dwapara Age, the Lord did not
1: get down. Praveshinchadu.
2: He entered into the war but did not participate.
1: Kali Yugamlo rendu kudalu oke dehamlo untam valla bhagavantudu kevalam tatasthuduga untuntadu.
2: When it comes to Kali Age, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not.
1: Ee yokka vichara shakti manavudu manavudu gane gurtinchukovali.
2: Man has to recognize this particular fact.
1: ఈ యొక్క బాధ్యత మానవునికి అందించాడు.
2: This responsibility is handed over to man.
1: తనలో ఉండేటువంటి దానవత్వాన్ని తన విచారణ చేత దూరం గావించుకోవాలి.
2: By proper inquiry, man
1: has to దైవత్వాన్ని తన విచారణ చేత దాన్ని పోషించుకుంటూ రావాలి.
2: He has to develop divinity in him and destroy demonic nature.
1: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
2: Full independence and freedom is given to the man in Kali Age.
1: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
2: that person who is having
1: తాను ఏం చేయాలో ఏమి చేయకూడదు,
2: what should he do and what should he do,
1: లేక దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
2: What is happening is he is developing demonic nature in him and he is destroying the divine nature in him.
1: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
2: This is the effect and the influence of Kali Age.
1: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
2: Under the influence of Kali Age, what we have to do is we have to destroy the demonic nature.
1: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తుము దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
2: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
1: come in us. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
2: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
2: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
1: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనలుగా భావిస్తున్నాం.
2: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
1: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలము గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
2: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
1: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
2: This మాధవత్వం or divinity
1: సహజంగా ప్రకాశించేటువంటిది.
2: It is not created. It is self-resplendent.
1: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
2: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
1: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
2: ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
1: హద్దును మాత్రం మనం తీయాలి.
2: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది అబ్స్ట్రాక్ట్.
1: శిల్పి,
2: a sculptor,
1: ఒక శిలను,
2: హి టేక్స్ ఎ స్టోన్,
1: అనేక విధములుగా మలచి
2: హి
1: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
2: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
1: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
2: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్ యాజ్ సచ్.
1: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ form was already a part of the stone inside.
1: ఈ శిల్పి చేసిన పని ఏమిటంటే దానికి బ్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
2: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
1: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
2: He has not
3: శిలలోనే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ ఫారం వాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టోన్ ఆల్రెడీ.
3: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
2: వన్స్ దిస్ అన్నెసరీ అన్వాంటెడ్ స్టోన్ ఇస్ రిమూవ్డ్ ది రియల్ ఫారం ఇస్ గాన్.
3: ఈ ప్యాక్ కూడా దాంతో చేరినటువంటిది.
2: The form is packed with the stone. It is a part of the stone.
3: చక్కని ఉదాహరణ.
2: One small beautiful example for this.
3: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
2: There is a stone in a big hill.
3: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
2: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
3: ఒకే గుండుగా ఉండినటువంటిది.
2: Earlier, before this idol was prepared, the entire stone
3: ఆ గుండులో అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
2: Now the small pieces of stone are removed from that.
3: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
2: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
3: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారాలు జరుగుతున్నవి.
2: For this idol in the temple, the 16th
3: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
2: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
3: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికి ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్ త్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి ఒక విగ్రహం మేమే అంటున్నాయి.
2: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and that idol, we are the same.
3: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
2: Basically, all this were together.
3: One piece దేవాలయంలో కూర్చోవచ్చు.
2: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
3: కట్టడంలో కూర్చోవచ్చు.
2: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
3: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
2: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
3: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
2: ది ఫారం మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone all the same.
3: Kanuka aa mooladharamaina tattvanni manam gurtinchali.
2: We have to recognize this basic truth.
3: Kanukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
2: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
3: mooladharamaina rai tattvam okkate.
2: It is the basic truth is that
3: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
2: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్, సచ్చిదానంద, అస్థి, భాతి, ప్రియం.
3: సత్, చిత్, ఆనందం, ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
2: సత్, చిత్, ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్.
3: దీనికి మనం రూపము, నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
2: When we add the name and form, then it becomes an object.
3: Satya, Chitti, Anandam, Rupam, Namam. Ee panchakanga mari poyayi.
2: When this Sat, Chit, Ananda are put together with the name and form,
3: prapanchamu,
2: then it becomes panchakam and that itself is the world.
3: Rupa namamu teesiveste adi daivattamu.
2: Remove the name and form, you get divinity.
3: Rupa namamu unte ide prapanchamu.
2: Add name and form, you get the world.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చడానికి వీలు.
2: ఆల్ దట్ యూ హావ్ టు డూ ఈస్ యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ విజన్. యూ కాంట్ చేంజ్
3: ది రూపనామం పైన మన దృష్టిని మార్చుకోండి.
2: యూ హావ్ టు చేంజ్ యువర్ విజన్ ఆన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
3: సత్యనిత్య నిర్మలమైన యొక్క సచ్చిదానంద పైన దృష్టిని పెంచుకోండి.
2: యూ హావ్ టు డెవలప్ యువర్ విజన్ అండ్ యువర్ లుక్.
3: ఏది చేసినా దైవం యొక్క సేవ గానే.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ కన్సిడర్ దట్ యాజ్ అ సర్వీస్ డన్ టు ద లార్డ్.
3: ఏది చూసినా దైవం గారే దర్శించారు.
2: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
3: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
2: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
3: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
2: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
3: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతమునందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
2: For any length of time, let us know, don't waste your life in this kind of
3: manam cheyina sadhana yokka phalitam emiti.
2: What is the object and purpose of all this sadhana?
3: Enta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
2: What is the purpose and what is the result of all
3: this? Enta kaalam meer shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
2: What is the result of all that you have listened so far?
3: Emi prayojanam ledu.
2: Absolutely useless.
3: Ye kinchit matramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
2: We should make an effort at least టు గో అప్ ఇన్ ద
3: లైఫ్ నుంచి విశిష్టంలో ప్రవేశించండి.
2: వీ హావ్ టు గో ఫ్రమ్
3: విశిష్టం నుంచి అద్వైతానికి రాకండి.
2: ద విశిష్టాద్వైత ది క్వాలిటీ
3: జీవితమంతా కూడా నువ్వు కమ్మడి పురుగు మాదిరి ఎక్కడ వేసింది అక్కడే ఉండటం ప్రయోజనం లేదు.
2: దెర్ ఇస్ నో యూజ్ ఇన్ రిమైనింగ్ వేర్ వీఆర్ లైక్ ఎ వర్మ్.
3: కనుక మనం విన్నందుకు, మనం సాధనలు చేసినందుకు, గ్రంథాలు చదివినందుకు, పెద్దలను దర్శించినందుకు, వారి వాక్యములు శ్రవణం చేసినందుకు తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
2: Therefore, there is a need for bringing into practice what we have heard, what we have read, and after having taken the darshan of great souls and after...
3: Yes, sir.

ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్యసారము

0: తామరత్వము పాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము

నిరుదేహ భావము వీడరోరన్నా, నిరుదేహ భావము అందమెందును ఇందులేదన్నా, అందమెందును ఇందులేదన్నా. అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని తలపు వీడి కాకితంబుగా తత్వభావము ఎరుగరన్నా.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కంకనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం.

0: birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడాను ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: నస్సేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు.
0: It's not the one that could be listened to from your teachers.
1: ఇది నిత్య జీవితములో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యములో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయమునకు ఇది చాలా అవసరం. అనేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి లిసన్డ్ టు ఫ్రమ్ యువర్ టీచర్స్.
1: ఇది నిత్య జీవితములో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో

0: ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం.
1: The discipline is very much essential for every group, for every society, in all areas like politics.
0: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
1: Without discipline you cannot call it a society.
0: ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు.
1: It's no politics at all, bereft of discipline.
0: క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు.
1: It cannot be society in the absence of discipline.
0: క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు.
1: It's no nation if it doesn't follow discipline.
0: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్. త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
0: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
1: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
0: ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
1: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
0: భజన చేస్తున్నారు.
1: We do bhajan.
0: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
1: During bhajan, as we join the chorus, we should maintain same tempo.
0: ఒక్కొక్క కంఠం ఒక వైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
1: On the other hand, if we sing in our own way, you don't feel like listening.
0: కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
1: Therefore, in chorus, you should observe discipline.
0: ఇంకా ఆటల యందు,
1: then sports.
0: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
1: As you participate in sports and games, the captain will lay certain regulations.
0: కాని ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
1: Everyone should follow the rules laid by the captain.
0: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు.
1: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
0: కాని మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు. కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయం లుపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి.
1: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
0: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
1: The moment the whistle is given, one should come to a standstill.
0: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
1: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
0: కనుక ఈనాడు లోకములో ఆటలు యందు, పాటలు యందు, మాటలు యందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
1: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
0: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: Therefore, for human life, discipline is essential.
0: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారములను చేపుచ్చుకుంటారు.
1: Some occupy positions.
0: ఒక వ్యాపారమునందు కాని,
1: either in business,
0: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ,
1: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
0: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ,
1: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
0: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం.
1: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
1: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
0: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the tongue has no bone, you cannot talk as you like.
0: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: Therefore, the words that we speak and the writing that we make.
0: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
1: As we speak, we should first understand, is it proper or not, and then speak.
0: ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
1: Even in writings you cannot write as you
0: ye vrata ye bhavishyattulo ye vidhamainatundi muppunu teppistundo kanukane motta motta yochinchukoni ee vratana manam prayogichali.
1: You are writing today, what harm it would put to in future, you should view that point now.
0: Adhikaram

0: ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి.
1: యూ కెన్ కీప్ అప్ యువర్ పొజిషన్ బై అబ్జర్వింగ్ డిసిప్లిన్.
0: క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు, మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది.
1: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
0: నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటం ఎందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
1: While walking and sitting and smiling, there needs discipline.
0: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
1: Some walk.
0: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టమొచ్చినట్టుగా నడుస్తుంటారు.
1: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk in zigzag.
0: Kaani traffic ki abhyantaram lekunda footpath paina maatrame nadustu povali.
1: But you should walk along the footpath only.
0: Aa vidhanga lekunda road unnadi kada ani ishtam ochinattu nadchukovatam cheta kramashichana ullanginchina vaadavete kaakunda itharulu yokka deenini kodanu manaku kontha chedupu kaliginatunte vaaram avutam.
1: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
0: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
1: You should see that you would not harm anybody in any way.
0: కనుకనే help ever, hurt never అన్నారు.
1: So Bhagavan says, help ever, hurt never.
0: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
1: You should observe discipline so as to render help to others.
0: కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం.
1: The discipline is most essential right at this tender age.
0: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
1: నాట్ ఓన్లీ యంగ్
0: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
1: Men in authority, the teachers and citizens also should follow.
0: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
1: How should we respect elders?
0: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
1: In what way should we sit in front of people?
0: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
1: In these small matters, we should observe discipline clearly.
0: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
1: Many children sit.
0: ఒక విధమైనటువంటి arrow మాదిరి కూర్చుంటారు.
1: They sit in the form of an arrow.
0: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
1: They should not sit like that.
0: చక్కగా కూర్చోవాలి.
1: You should sit straight.
0: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
1: Because when you sit straight through the spinal column, the thoughts will reach.
0: కనుక నీ ఏకాగ్రత అనేది అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
1: It's quite easy to train concentration.
0: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
1: You have the spinal column.
0: ఈ స్పైనల్ కాలం లో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
1: There are 33 rings in the spinal column.
0: ఇందులో between 9 and 12.
1: Between 9 to 12.
0: ఈ రెండింటి మధ్యలో మనే సుషుమ్నా నాడి అని.
1: Between 9 to 12 is present the Sushumna Nadi.
0: అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రార పద్మమునకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది.
1: When you sit straight, the Kundalini will ascend and reach Sahasrara straight away.
0: ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి?
1: What is this Kundalini power?
0: అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణ అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మం చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు.
1: Those that follow the yogic practice, they say that this kundalini which is located in the primal base, the mooladhara, will proceed in the upward direction and reach sahasrara.
0: కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
1: It remains there at the basis, at the bottom, mooladhara.
0: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
1: In yogic practice, during the process of breathing exercise, it remains stable.
0: ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు.
1: Many people follow this
0: breathing exercise. ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
1: During breathing exercise, we like to withhold the air.
0: అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
1: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
0: ఇది ఒక సర్పము కాదు.
1: It's not serpent.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్, గాలి.
1: It is not serpent, it is a sort of wind.
0: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ వస్తుంది.
1: ఇట్ మూవ్స్, ఇట్ అసెండ్స్ పాసింగ్ త్రూ దీస్ 33 రింగ్స్.
0: కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద కుండలిని విల్ అసెండ్ అప్వర్డ్ యు షుడ్ సిట్ స్ట్రెయిట్.
0: అందుకోసమే యోగాభ్యాసం చేసేటంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు.
1: Therefore those take to yogic practice will sit straight.
0: అది చాలా మంచిది.
1: It's very good.
0: మెమరీ పవర్ ని కూడా అందిస్తుంది.
1: It also gives you memory.
0: జ్ఞాపకశక్తిని కూడా ఇస్తుంది.
1: You'll have memory.
0: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
1: It's quite easy to attain concentration.
0: కనుక మనం కూర్చోవడం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
1: Therefore sitting also needs discipline.
0: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
1: in order to have this discipline properly
0: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
1: There are certain observances of purity.
0: మొట్టమొదట
1: first
0: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should keep our body pure and clean.
0: ఏమిటి ఈ పరిశుద్ధము?
1: What is this cleanliness?
0: నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం.
1: You cannot clean merely with water and soap.
0: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: In order to make keep the body pure, you should take undertake
0: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధమవుతుంది.
1: Through good activity only the body is purified.
0: కర్మశ్చ వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్
0: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
1: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
0: ఈ రెండింటిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
0: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ ద బాడీ?
0: అహం అహం అహం, నేను నేను అనేటువంటిది.
1: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
0: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
1: దిస్ ఐ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
1: అండ్ ఇస్ ద మైండ్ ఒరిజినేటెడ్ దేర్ ఆఫ్టర్?
0: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ద మైండ్ ది స్పీచ్ ఒరిజినేటెడ్.
0: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక నీ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I is the son of the spirit atma.
0: ఇంకా అహం కు పుట్టినటువంటిది మైండ్. కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore mind is the son of aham and hence it is the grandson of the spirit atma.
0: Mind nunchi puttinatvanti vaaku
1: and speech is born to this mind.
0: Vaaku aatmaku great grandson.
1: Therefore the speech faculty is the great grandson of the spirit.
0: Great grandson for atma.
1: Therefore the speech is the great grandson of atma, the spirit
0: atma. Inka mind anetvanti grandson.
1: Mind is the grandson.
0: ఇంకా అహం అనేటువంటి సన్.
1: అహం ఇస్ ద సన్.
0: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీరంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
1: దేర్ఫోర్ ద గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్ అండ్ ద సన్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
1: అండ్ దేర్ఫోర్ ద స్పిరిట్, ది ఐ, ద మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
1: దేర్ఫోర్ ద స్పిరిట్ ఇస్ ప్యూర్ అండ్ ద మైండ్ హస్ గాట్ టు బి ప్యూర్ దేర్.
0: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
1: అండ్ ద మైండ్ ఇస్ ప్యూర్, నేచురల్లీ ద బాడీ హస్ గాట్ టు బి ప్యూర్.
0: కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్ కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
1: అండ్ దేర్ఫోర్ బిట్వీన్ దీస్ త్రీ, ద ఐ అండ్ అహం, ది గో ఇన్ ద మైండ్,
0: కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్ ప్యూర్
0: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
1: At times we go back the promise we made.
0: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
1: There is no other sin greater than this breaking promise.
0: బలి చక్రవర్తి చెప్పాడు.
1: Emperor Bali said.
0: పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
1: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
0: కనుకని వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
1: Therefore we should keep our words sacred.
0: షిరిడిలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడికి వచ్చేటువంటి వారు.
1: Many used to visit Shirdi.
0: అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు.
1: There is one sirsdar.
0: అతనికి భార్య, కుమారుడు, 16 సంవత్సరాల కుమారుడు.
1: And he has a wife and 16-year-old son.
0: Varya kumaruniki baba ante chala vishwasam.
1: Son and the wife, they have full faith in baba.
0: Kaluku variki ee vidhamaitundi addu cheppetundi vaadu kaadu tarkad.
1: Therefore he never objected his wife or son any time.
0: Oka dinamu memu Shirdiki vellali annaru varya kumarudu.
1: The son and wife wanted to go to Shirdi one day.
0: Tappaka velli raandi annaru.
1: He said certainly go.
0: Itanu kevalamu brahma samajamu.
1: He belongs to Brahma Samaj.
0: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
1: As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center.
0: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిర్డీకి పోలేదు.
1: In spite of fervent prayer by his wife, he never visited Shirdi.
0: అది కూడాను ఒక వీక్నెస్.
1: That is also a sort of weakness.
0: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్ వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
0: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రవలిస్తుంటారు.
1: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ది రాంగ్ పాత్.
0: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
1: తార్కాడ్ ద ఫాలో ఆఫ్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
0: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
1: The 16-year-old son said, Father, I don't go.
0: ఎందుకోసం వెళ్ళకూడదు?
1: Why not? Why don't you go?
0: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకు ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
1: I observe all the discipline during worshipping Lord.
0: నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
1: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
0: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యాక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
0: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: కనుక నేను షిర్డీకి వెళ్ళను అన్నాడు.
1: సో ఐ డోంట్ గో టు షిర్డీ.
0: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
1: ఫాదర్ హ్యాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
0: అప్పుడు చెప్పాడు కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు.
1: ఫాదర్ సెడ్ సన్ ఐల్ సర్టన్లీ డూ యువర్ జాబ్ బెటర్ యు గో.
0: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
1: అండ్ సన్ ఆస్క్ విల్ యూ డూ ఇట్ విల్ యూ డూ ఇట్ నో.
0: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా?
1: Will you worship Baba as I do?
0: బాబాకు నైవేద్యం పెడతావా?
1: Would you offer?
0: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా?
1: Will you receive the offer?
0: నాకు మాటి, నేను పోతాను షిర్డీకి, లేకపోతే నేను పోను అన్నాడు.
1: Give the promise, then I'll go to Shirdi, not otherwise.
0: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనసు కరిగింది.
1: Watching the determination of the son, the heart of the father melted.
0: ఇంత క్రమశిక్షణ పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
1: The father appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
0: కుమారునికి మాట ఇచ్చాడు నేను చేస్తాను.
1: He promised his son.
0: ఇచ్చాడు కుమారుడు తల్లి వెళ్ళినారు.
1: The son and the wife.
0: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము రెండు దినములు మూడు దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
1: The father worshipped as per the promise given to his son for
0: 2 to 3 days.
1: He was also offering candy every day.
0: తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భోజించటము.
1: Before he dined,
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: The procedure is followed for a couple of days.
0: మూడవ దినము గురువారం వచ్చింది.
1: The third day, Thursday.
0: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
1: He has got an important work there in the court.
0: తిరిగి స్నానం చేశాడు.
1: He had his bath.
0: పూజ చేశాడు.
1: He worshipped.
0: ఇంత టిఫిన్ తిన్నాడు.
1: He had tiffin.
0: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్ళాడు.
1: He has put on his dress and went to his office.
0: తిరిగి భోజనానికి వచ్చాడు.
1: He returned for lunch.
0: భోజనానికి కూర్చున్న తర్వాత
1: as he sat there,
0: వంటవాడిని అడిగాడు.
1: He asked the cook.
0: Hey, ఆ ప్రసాదం తీసుకుంరా పెట్టు అన్నాడు.
1: He asked the cook, bring the prasad here.
0: వంటవాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
1: Cook said, sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship.
0: చాలా బాధపడ్డాడు.
1: He felt very sad.
0: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
1: That he could not keep up.
0: బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినానే బాధ.
1: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
0: రెండవ దినము
1: షిర్డి
0: లోపల తార్కాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు.
1: On the following day, the Tharkad son and wife came to do namaskar to Baba.
0: నేను నిన్నంతా నేను బాగ్రాకు పోయి వచ్చాను.
1: He said, I went to Bangla yesterday.
0: కానీ అక్కడ నాకెవరు భోజనం పెట్టలేదు.
1: Nobody served me their food.
0: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు.
1: The candy that you offer every day is not
0: చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
1: ఐ రిటర్న్ వెరీ హంగ్రీ.
0: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
1: బాబా ఆస్క్ ద యంగ్ బాయ్ వుడ్ యు గివ్ ఎనీథింగ్ హౌ టు ఈట్.
0: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
1: బాయ్ వాస్ షాక్డ్.
0: విడి ఇంటికి వెళ్ళాడు.
1: హి వెంట్ హోమ్.
0: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: హి సాట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
1: Father made me the promise.
0: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
1: But he didn't make an offering.
0: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
1: So Baba returned disappointed actually.
0: అమ్మా నేను ఇంక ఇక్కడే ఉండను.
1: Mother I won't stay here.
0: నా క్రమశిక్షణ నేను తప్పను.
1: I will certainly follow my discipline.
0: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
1: Yes, I will return home Bangra.
0: అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు.
1: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో.
0: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
1: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
0: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
1: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
0: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
1: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
0: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
1: Your father has gone back the promise but not you.
0: కాబట్టి నా అనుగ్రహం దండిగ ఉంది.
1: You will certainly see my grace.
0: నీకు ఎంత కాలం బాబు, నీకు ఎంత కాలం ఇష్టం అంత కాలం ఉండు అన్నాడు.
1: You stay here so long you wish to stay.
0: కానీ అంత కాలం కూడాను కొంచెం నిరాశగాని అసంతృప్తిగాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
1: But he spent all the time in Shirdi totally depressed and frustrated.
0: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
1: After 10 days he returned.
0: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు.
1: ద మూమెంట్ సన్ కేమ్ ద ఫాదర్ సెడ్ టు హిస్ సన్ ఎక్స్క్యూజ్ మీ.
0: నీవు చిన్నవాడు నేను పెద్దవాడు.
1: యు ఆర్ యంగ్
0: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
1: బట్ ఐ సీక్ యువర్ పార్డన్.
0: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు,
1: ద బాయ్
0: క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నా.
1: యు షుడ్ సీక్ ద పార్డన్ ఫ్రమ్ బాబా నాట్ ఫ్రమ్ మీ.
0: ఏ సమాజంలో ఉండినప్పటికీ,
1: యూ మే బి ఎనీ సమాజ్,
0: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ,
1: యూ మే ఫాలో ఎనీ కల్చర్,
0: మాట మాత్రం ఒక్కటే.
1: Only one thing you should say.
0: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును.
1: ఇట్ మే బ్రహ్మ సమాజ్.
0: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును.
1: ఇట్ మే బి ఆర్య సమాజ్.
0: నాది దైవ సమాజం కావచ్చు.
1: ఆర్ దైవ డివైన్ సొసైటీ.
0: కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే.
1: వాట్ ఎవర్ సమాజ్ మే బి బట్ ఓన్ ప్రామిస్
0: సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము.
1: యూ షుడ్ ఫాలో ట్రూత్.
0: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు.
1: You argue there in the court for justice.
0: ఇది సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి.
1: If we don't follow this kind of discipline many families will be ruined. కనుక
0: నీవు లా చదివావు.
1: You studied law.
0: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: మను taught dharma in varied ways.
0: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధం అన్నాడు.
1: When you don't follow truth all your law would be lawless.
0: అలానే ఆ పిల్లవాడు చెప్పాడు.
1: So the boy said,
0: తండ్రి నీవు లాయర్ కా లాయర్ కావద్దు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ ఫాదర్ యు షుడ్ బి ఎ లాయర్ బట్ నాట్ ఎ లాయర్.
0: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ యు ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యు విల్ హావ్ ఆల్ ద డివినిటీ.
0: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ బై గుడ్ యాక్టివిటీ.
0: మొట్టమొదటి డిసిప్లైన్.
1: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్.
0: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి.
1: Therefore from dawn to dusk in following daily routine we should observe discipline.

0: ప్రీతిగా యోచన చేయు మానవా, నీవే పెద్ద సుఖంబు పొందితివో. ప్రీతిగా యోచన చేయు మానవా, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా నువ్వు ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living there should be
0: ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach will accommodate.
0: అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess it leads to indigestion.
0: కానీ ఒక్కొక్క తూరి మనము దానిని పాటించటం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and

0: ఏం చెప్తున్నా, అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from
0: inside. I am from Vaishwanara.
1: Therefore, you eat to the extent needed.
0: Ekkuva baaga ruchiga undi gani ekkuva teeskuntam manam.
1: Because it's tasteful, you eat more.
0: Appudu stomach vishwa vaishwanarudu jagrata padtadu. Be careful, inka pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: వైశ్వానర విల్ కాషన్ యూ, డోంట్ ఈట్ ఎనీ మోర్, డోంట్ ఈట్ ఎనీ మోర్.
0: కానీ దీని మాటలు ఏమాత్రం వినడు.
1: బట్ హీ వాంట్ పే హీట్ టు ది ఇన్స్ట్రక్షన్.
0: ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు.
1: బట్ హీ గోస్ ఆన్ లోడింగ్ విత్ ఆల్ ది రైస్ పుడింగ్ ది పాయసం.
0: కానీ కడపటికి తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో డిసిప్లిన్ యూ విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you into so many other diseases.
0: Sarva vyadhulu kudunu kendrame moola karanamu.
1: It is the center which is the cause for all diseases.
0: Stomachlo ye vidhamainatundi oka chedupu jarigina shariramlo anni rakamainatundi rogamlo bayaldertundi.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: Kanukane moodu bhagamulu dinni aaharam pettuvani oka bhagam khaliga vadde pettali.
1: So one part in the stomach should be kept empty.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: ఎవ్రీ డే వీ షుడ్ అబ్జర్వ్ దిస్ డిసిప్లిన్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి.
1: ఆల్ దట్ వీ డూ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ది ఈవినింగ్ వీ
0: షుడ్ ఫాలో. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే సుర్మకు కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: This karma yoga will give you all the skill in the field of
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవ అధికారస్య అని.
1: Our president also quotes this shloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి.
1: Should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: పుస్తకముల్ పఠించితిని.
1: I have gone through the books.
0: పూర్తిగా చూచితి.

0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇఫ్ యూ డోంట్ ప్రే గాడ్ ఆల్ ది ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ దట్స్ ఆల్ యూస్లెస్
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి
0: సో షుడ్ ఫోల్డ్ అవర్ హ్యాండ్స్
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం
0: దిస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువల్ పాత్
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం
0: వాట్ ఇస్ దిస్ ఫోల్డింగ్ ది హ్యాండ్
1: నమస్కారము
0: వి సే నమస్కార
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు
0: ఫైవ్ సెన్స్ ఆఫ్
1: దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము
0: వి యూనిఫై ఆల్ ద 10 సెన్సెస్ హియర్
1: ఇన్ ఫోల్డింగ్ అవర్ హ్యాండ్స్ డైవర్సిటీ
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్స్ నమస్కార
1: కనుకని యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నిటినీ ఏకంగా చేయటమే నమస్కారం
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ సింబలైజ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్
1: కనుకని ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం
1: నా మమ నేను కాదు
0: నా మమ ఐ యామ్ నాట్
1: నమస్కారం అంటే నేను కాదు
0: నమస్కారం
1: అహంకారం నిర్మూలమే
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో
1: మమ అంటే అంతా నాదే
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైండ్
1: నమమ అంటే ఏది నాది కాదు
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ
1: కనుక అంతా నీదే స్వామి
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఈజ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి
0: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యు గో బ్యాక్ యు షుడ్ ఫాలో డిసిప్లిన్
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు
0: బట్ ఇన్ ద ప్రెసెంట్ డే నో వన్ నోస్ వాట్ డిసిప్లిన్ ఈజ్
1: ఇంతియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి పూర్తి తెలియదు
0: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: ఈ సెన్సెస్ కంట్రోల్ చేయాలి
0: వన్ హ్యాస్ టు
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో
0: ఐజ్ సీ సమ్వేర్
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి
0: బట్ యూ షుడ్ టీచ్ యువర్ ఐస్
1: ఓ నేత్రమా
0: ఓ ఐ
1: నీవు దేనిని చూస్తున్నావు
0: వాట్ ఇస్ దట్ యు సీ
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు
0: యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what
1: is
0: good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి
0: అదర్స్ మే టాక్ టు యూ అగైన్ అండ్ అగైన్ బట్ యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఈనాడు
0: టుడే
1: మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి
0: టుడే అనిమల్స్ అండ్ బర్డ్స్ ఫాలో డిసిప్లిన్
1: కానీ ఇంత చదువులు చదివి ఇంత మేధాశక్తి ఉండి ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి
0: యూ వాచ్ వెరీ క్లియర్
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్
1: ఒక దినమునకు 1 అవర్
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే
1: సైలెంట్ మౌనం
0: అబ్జర్వ్ సైలెన్స్
1: పక్షులు కూడా అంతే
0: బర్డ్స్ ఆల్సో సర్
1: ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు పాపం
0: నాట్ ఈవెన్ ఏ మినిట్ హీ టేక్స్ రెస్ట్
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు
0: హీ గోస్ ఆన్ టాకింగ్
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు
0: If anyone observes silence, we make fun of them.
1: Recha, atana silence ni follow chestunnadu. Manamu follow chestam ani enta utsahanga munduku raavali.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: Brahma
0: silence.
1: Ante evaru? Nishabdam Brahma.
0: Who is Brahma?
1: Silence is the God.
0: Silence is God.
1: Adi, nishabdamuloni shabdame Brahma.
0: There is sound in silence, that is Brahman.
1: చూసారా అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల
0: Therefore when you control your talk there is mighty things that
1: talk,
0: you can achieve
1: talk, not talk.
0: In talk there is mighty things that you can achieve
1: కనుక టాక్ ని కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మన కంట్రోల్ అయిపోతుంది
0: So when you have a control over your talk you can
1: ఎందుకు కోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు
0: Why such power is gifted there
1: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి రెండో పవర్ లేదు
0: ఐస్ హావ్ గాట్ ద పవర్ టు సీ నాట్ ద
1: సెకండ్ చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది ఇంకొక పవర్ లేదు
0: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ నో అదర్ ముక్కుకు
1: వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు
0: నోస్ కెన్ ఓన్లీ స్మెల్ నథింగ్ ఎల్స్
1: కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్ రెండు పవర్స్ ఉన్నాయి
0: బట్ ద టంగ్ హస్ గాట్ టూ పవర్స్ డబుల్ పవర్
1: ఒకటి టెస్ట్ చేస్తుంది
0: వన్ ఇట్ టెస్ట్
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది
0: సెకండ్ ఇట్ కెన్ టాక్
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి అదుపులో పెట్టాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ మస్ట్ బి పుట్ అండర్ కంట్రోల్
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ చెక్
1: చాలా మందికి తెలుసును పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును కార్ల లోపల నాలుగు టైర్స్ ఉంటాయి
0: కార్ హ్యాస్ ఫోర్ టైర్స్
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది
0: ద ఫ్రంట్ టైర్స్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఎయిర్
1: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది
0: ద టైర్స్ బిహైండ్ విల్ హ్యావ్ లెస్ ఆఫ్ ఎయిర్ అది ఒకటి
1: తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు
0: ఎ పర్సన్ హు డజంట్ నో విల్ పంప్ ఎయిర్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ ది ఫోర్ టైర్స్
1: అది మంచిది కాదు
0: ఇట్స్ నాట్ గుడ్
1: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ యు షుడ్
1: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ లెస్ యు షుడ్ ఇంక్రీజ్
1: ఇది ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు కమలక్పూర్
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ అట్ దట్ టైం
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు
0: హి హస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు
0: హి హస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్
1: వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కలుచుకుంటాయి చేపలు అట్టే చేతిలో పట్టుకుంటారు చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్ దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హి హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్
1: చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీత్యంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము
0: As a result of this Kali age, people make fun of good company.
1: Yemra chinna vayasu lopala ippude neeku enduku ra inta bhakti inka udyogam chesi retired ayin tarvata aa tarvata nuvu edo Ramakrishna ga undu anuko.
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పుడు నుంచి నీకు ఎందుకు ఈ భక్తి?
0: Why devotion to this age?
1: యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు విమర్శిస్తుంటారు.
0: Even parents also criticize, discourage children.
1: యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు.
0: Youth gathered around Ramakrishna.
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ.
0: రామకృష్ణ has set a time table.
1: పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఏమి సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి.
0: He has set a time table. Everyone should go one every day and bring fish from the city.
1: ఒకనాడు బ్రహ్మానందము
0: One day,
1: వెళ్ళాడు బోట్ లో
0: ఇట్ వాస్ ది టర్న్ ఆఫ్ బ్రహ్మానంద హీ వెంట్ ఆన్ హిస్ బోట్
1: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు
0: ద బోట్మెన్ సా దిస్ ఆకర్ రోబ్డ్ బ్రహ్మానంద
1: ఇంకా మొదలు పెట్టారు దూషణ
0: దే స్టార్టెడ్ క్రిటిసిజం
1: ఆ పిచ్చివాడికి ఒక పని లేదు ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు
0: ద బోట్మెన్ వెంట్ ఆన్ అక్యూజింగ్ రామకృష్ణ హియర్ ఇస్ అ మ్యాడ్ క్యాబ్ హియర్ ఆర్ మ్యాడ్ క్యాబ్ ద చిల్డ్రన్ హియర్
1: పిచ్చివాడిగా చూసేటువంటి వారు
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు
0: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్
1: కానీ ఏం చేయగలడు మెత్తనివాడు నోరు మూసుకున్నాడు వెళ్ళాడు చేపలు తీసుకున్నాడు తిరిగి పడవలేక రావాలంటే మరి భయం
0: He is a very soft man. He could not give reply. He came home with a fear.
1: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం
0: As he returned, he was fear stricken because anything may happen on the way.
1: తిరిగి వచ్చాడు
0: He returned.
1: బ్రహ్మానంద రామన్నాడు
0: పరమహంస కాల్డ్ బ్రహ్మానంద కమ్
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు ఏడ్చుకుంటూ
0: యు ఆర్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్
1: ఎందుకోసం ఏడుస్తున్నావు
0: దెన్ వై డు యు క్రై
1: స్వామి
0: స్వామి
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు
0: People are using very harsh words which they are not supposed
1: to. చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు.
0: They are criticizing you in strong words.
1: మిమ్మల్ని విమర్శించినా పర్వాలేదు.
0: Doesn't matter even if they criticize.
1: మిమ్మల్ని విమర్శించుతున్నారు నేను వినలేను. చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
0: I am very sad because they were criticizing you.
1: కోపం వచ్చింది రామకృష్ణకు.
0: రామకృష్ణ was angry.
1: చీచి గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా నీ ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు గెట్ అవుట్ అన్నాడు.
0: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here.
1: Ettanu vintu vachavu.
0: How could you listen?
1: Guru dushan vinatam neeku paapam kada?
0: Is it not a sin to listen?
1: Dushan cheyadam varike paapamu. Vinatam neeku paapame annadu.
0: They committed a sin in accusing me and you committed a sin in listening to that.
1: Kaani em cheyagaladu?
0: What is that he could?
1: Tirigi yerchadu kurchunnadu.
0: He cried for the second
1: time. Second day Narendra chance vachindi.
0: Second day was the chance of Naren.
1: ఇది వివేకానంద.
0: వివేకానంద
1: ఇతను పోతూ పోయాడు.
0: ఈవెంట్
1: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
0: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
1: అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
0: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
1: పడవ ఎక్కాడు.
0: హి గాట్ ఇంటు ద బోట్.
1: టికెట్ తీసుకున్నాడు.
0: హి పర్చేస్ టికెట్.
1: హే నోర్ ముయ్.
0: అరే షట్ అప్ హి సెడ్.
1: ఎవరు తిట్టున్నారు వారు నోరు ముయ్ అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ అక్యూజ్ షట్ అప్ ఫస్ట్.
1: కానీ వాడు ఇంకా తిట్టూ వచ్చారు.
0: షల్ హి వెంట్ ఆన్.
1: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
0: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్ ది
1: చీక్స్. ఒకని ఎత్తుకున్నాడు. ఈ గంగల వేసేస్తానని.
0: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గంగెస్.
1: భయపడిపోయారు.
0: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
1: ఎవరు ఇంకా తిరిగి నోరెత్తలేదు.
0: నోబడీ ఓపెన్డ్ దేర్ మౌత్.
1: తిరిగి పోయాడు. చేపలు తీసుకున్నాడు. తిరిగి వచ్చాడు. ఇతను వస్తున్నాగానే అందరికీ భయం.
0: హి వెంట్ దేర్ బ్రాట్ ది ఫిష్ అండ్ వాస్ రిటర్న్డ్.
1: ఎవరు మాట్లాడలేదు.
0: నోబడీ ఓపెన్డ్ దేర్ మౌత్.
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్ నరేన్ కమ్ హియర్.
1: ఏం జరిగింది?
0: వాట్ హ్యాపెన్?
1: నిన్న బ్రహ్మానంద జరిగింది జరిగింది అన్నాడు.
0: సేమ్ థింగ్. వాట్ హ్యాపెండ్ యెస్టర్డే టు బ్రహ్మానంద?
1: ఏం చేశావన్నాను.
0: వాట్ డిడ్ యు డు?
1: నేను ఊరుకుంటానా? నా గురువుని దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక ఎత్తి గంగల వేయడానికి ప్రయత్నించానన్నాడు.
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ దే క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
1: రామకృష్ణ
0: వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గంగెస్.
1: చీ చీ చీ చీ చీ. వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
0: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
0: Then Naren said,
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
0: He is also a member of Brahma Samaj.
1: స్వామి,
0: స్వామి,
1: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Tire lopala gaar ekkuga unnadani teeseyyala, takkuga unnadani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less
1: of
0: air, you have to
1: gaari takkuga untundali kanukane nenu baagu udanu.
0: The tire of Brahmananda, there is less of air, therefore
1: temper chala short temper, dinu tagginchali.
0: Narain is short tempered, therefore it should be cut.
1: కనుకని పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి.
0: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
1: కనుకని ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటివి కాదు.
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
1: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు.
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
1: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్.
1: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
0: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్ దట్
1: యు ఫిల్. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను.
0: సో ది స్పిరిచువల్ ఫార్
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
0: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, గాడ్ విల్ గివ్ దెం ది కెపాసిటీ ది అబిలిటీ.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో.
1: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
0: Without discipline, you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా, ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
0: If we are in one way on one day, in a different way on another day, a small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
0: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
0: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
1: స్థలము మారినప్పటికీ
0: ప్లేస్ మే చేంజ్.
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
0: ద టైమ్ మే బి మే చేంజ్.
1: 6 గంటల టైంలో నీవు బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
0: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
1: you will be here.
0: Place will come to you. You need not come to the place.
1: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: So you should certainly follow the
1: discipline. క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తొస్తాయి.
0: If you follow the time and the discipline, the place will follow you.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: ఇట్స్ ద టైమ్ దట్ స్వాలోస్ దిస్ బాడీ లైఫ్.
1: కానీ కాలుడు కాలాన్ని కూడా మృంగేటువంటి వాడు.
0: అండ్ ది కాల ఆల్సో స్వాలోస్ ది టైమ్.
1: కనుకనే కాలుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: అతనే దైవము.
0: కాలుడు ఇస్ గాడ్.
1: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
0: కాలుడు ఇస్ నాట్ యమ.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే, అతనే కాలుడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
1: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: సన్ హ్యాజ్ ఎ సన్.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: యమ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: నాచురల్లీ స్టూడెంట్స్,
1: సూర్యుడికి, సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: స్టూడెంట్స్ విల్ నాచురల్లీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హ్యాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ.
1: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
1: ఎట్టనగా?
0: హౌ?
1: కాలుడనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైం.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: The time is there because of sunrise and sunset.
1: కనుకనే సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When once the sunrise we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 6కు 12 గంటలు జరిగిపోయింది.
0: So sunrise and sunset.
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 hours. Who is responsible?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: It's born out of whom?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: It's because of sun.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say naturally we say that he belongs to sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్య సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్
1: కనుక
0: డౌట్ వాట్
1: పురాణములు ఎందు, ఇతిహాసములు ఎందు అనేక విధమైన ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్
1: ఇవన్నింటినీ కూడా మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: బికాస్ వీ టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ వే, వీ డోంట్ బిలీవ్ దెమ్.
1: చాలా పొరపాటు,
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: ఈ ఓపిక పట్టుకుని దాన్ని చక్కగా ఎన్క్వైరీ చేయి.
0: బీ పేషెంట్ అండ్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: అప్పుడే నీకు సరైనటువంటి హృదయం తిక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఆన్సర్.
1: ఇప్పుడు విష్ణు ఉన్నాడు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, వీరందరికీ ఏదో కమలములు అని పెట్టి ఆ కమలముల నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు.
0: వీ హ్యావ్ ద విష్ణు అండ్ లక్ష్మి, వీ సే దట్ దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
1: అది ఏ హృదయము, హృదయ కమలము.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచి పుట్టేటువంటి సర్వము.
0: So everything is born out of the heart.
1: Good and bad అన్ని కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: Good and bad arise out of you.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: As is the feeling, so is the experience.
1: కనుక
0: so
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
0: బికాజ్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, యూ కెనాట్ డిస్మిస్ ఇట్.
1: టైం తీసుకో, కొంచెం డౌట్స్ అంతా నిర్మూలనం చేసుకో.
0: గెట్ ఆల్ యువర్ డౌట్స్
1: క్లారిఫైడ్. నిశ్చింతగా ఉంటుంది.
0: అండ్ బీ పీస్ఫుల్.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: హూ కంపోజ్ దెమ్?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు, మహర్షులైనటువంటి యొక్క వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: ది పురాణాస్ ఆర్ కంపోజ్డ్ బై గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస.
1: గొప్ప విద్యావంతులు,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: సచ్ నోబుల్ పీపుల్,
1: విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
1: కవులు కాదు,
0: ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
1: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు, మహర్షులు, మహర్షులు,
0: దే ఆర్ సేజెస్, గ్రేట్ సేజెస్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దేర్.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వి మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
1: నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: అవన్నీ గొప్ప ఆదర్శాలే.
0: దే ఆర్ ఆల్ గ్రేట్ ఐడియల్స్.
1: అంతేగాని తప్పు మార్గం ఏమి రాయలేదు. చేయలేదు.
0: దే నెవర్ టేక్ యు టు ద రాంగ్
1: ఎవర్ని ఏమి చెడపలేదు.
0: దే నెవర్ స్పాయిల్
1: ఎవర్ని ఏమి పెడమార్గం పట్టించలేదు.
0: నోబడి ఇస్ డైరెక్టెడ్ ఇన్ ద రాంగ్ వే. కర్తనే
1: సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
0: ఇట్ ప్రూవ్స్ ద ట్రూత్. పాత ట్రూత్
1: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను
0: దే ఆర్ ఆల్ ఐడియల్స్.
1: ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
0: వి నీడ్ ఐడియల్ లైఫ్ టు ఫాలో ద ఐడియల్ టెక్స్ట్.
1: ఐడియల్ లైఫ్ కావాలనుకుంటే మాటను తగ్గించాలి.
0: In order to lead an ideal life,
1: దైవాజ్ఞ శిరసా వహించాలి.
0: We should follow God's command.
1: డిసిప్లిన్ మనం పాటించాలి.
0: We should observe discipline.
1: ఎలాంటి పరిస్థితి ఎందే కూడా మన డిసిప్లిన్ వదలకూడదు.
0: Under any circumstances, we should never give up discipline.
1: చూచారా, తర్కాడే సన్ 16 సంవత్సరంలో ఒక పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
0: You see, the son of Tharkad, though age 16, he took promise from his father.
1: కట్టగడబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కూడా కోరుకున్నాడు.
0: Ultimately, it led to a situation that the father had to seek pardon. తండ్రి
1: కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
0: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
0: But the same Atma, the Spirit is present in both.
1: సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: ఇది పెద్దవారి సత్యం, ఇది చిన్నవారి సత్యం అని లేదు.
0: There is nothing like the truth of young children, truth of elders.
1: శుద్ధ సత్యం అనేటువంటిది లేదు.
0: It cannot be Brahmin truth and the truth of Shudras.
1: అందరికీ సత్యం, సత్యం ఒక్కటే.
0: The truth is one to all.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ, నాన్ జ్యువల్.
1: ఏకం ఏవ
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్, ఓన్లీ వన్.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
0: We should observe the truth and
1: ఇలాంటి సంస్కృతినంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్, ద టీచర్స్ ఇన్
1: భారతదేశం యొక్క సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధములైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
0: The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world.
1: Culture lo etti dosham ledu.
0: There is no mistake in our culture.
1: Alanti pavitramainatunti divyamainatunti navyamainatunti bhavyamainatunti ee bharatiya yokka sanskrutini manam viduvaraadu maruvaraadu.
0: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat.
1: Buddhi poyinattuga pokoodudu.
0: We should not act according to our mind.
1: Danni patti deni venku teppinchali.
0: You should have control over
1: culture. Ni follow cheyamani cheppin daniki sarainatuvanti oka shasanam cheyali.
0: And you should command your mind to follow the culture clearly.
1: Ee manasu ishtam vachinattu povachunu.
0: The mind may go in a wayward way.
1: Kaani nee vadalakoodudu.
0: But don't never give
1: mind
0: it up.
1: Mind is your servant.
0: Mind is your servant.
1: You are not mind servant.
0: You are not the servant of the mind.
1: Kalgani mind ni servant.
0: Mind is your servant.
1: Kabatti ni servant ga neevu upayoginchukovali.
0: Therefore make use the mind as your
1: banish kaakoddu.
0: But you should not be the servant of the
1: mind. Kani banish kavali evariki baad kavali. దైవానికి మానసు.
0: యూ షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramadas said, I should be servant to the servants. I should serve your servants.
1: దాసులకు సేవనే చేయవలరా.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడా నేను నీ దాసుడనే.
0: I am your servant morning and evening.
1: నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడా నువ్వు దాసుడనే.
0: I am not only your servant, I am your servant of your servants.
1: చక్కగా ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్ ఇస్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటిక రెకులు.
0: కుచేల హాస్ టేకెన్ ద బీటెన్ రైస్ ఫిస్క్.
1: కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కానీ ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్ ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హి టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ బ్రాట్ బై కుచేల.
1: మిగిలింది ఆ బట్టలో.
0: సమ్ రిమైన్డ్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డట్టి దీంట్లో టవల్ లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తుండదని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఇస్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హి వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ ఇట్స్ కంటైన్డ్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: హృదయం కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఇస్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుకనే కుచేలుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: You are the servant of Kuchela.
1: మీ దాసురాలు నేను.
0: I am your servant.
1: కాబట్టి దాసురాలకు కూడా ఒక భాగం ఉంది కదా.
0: So as your servant I too have some due share.
1: మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది.
0: So I must have my own share. She started.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: All the spiritual topics are so broad-minded.
1: థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: The divine will and divine thoughts are so majestic.
1: కానీ మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: We don't understand them and take them for granted in easy way.
1: కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు.
0: గాడ్ ఇస్ బ్రాడ్ మైండెడ్.
1: కేవలం నేరో మైండ్ కాదు.
0: నెవర్ నేరో మైండ్.
1: ఆ హృదయం మరొకరికి లేనే లేదు.
0: నో వన్ హాస్ గాట్ సచ్ కైండ్ ఆఫ్ హార్ట్.
1: ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు.
0: ఇస్ ఓన్లీ గాడ్ కెన్ పొసెస్, నో వన్ ఎల్స్.
1: ఎన్ని విధములుగా మీరు కంపేర్ చేసినా గానీ గాడ్ కి తప్ప మరొకరికి రాదు అది.
0: ఓన్లీ గాడ్ కెన్ అటైన్, గాడ్ కెన్ హావ్.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: దెన్ కుచేల అండర్స్టూడ్.
1: ఇంటికి పోయి చూచాడు.
0: ఈ రిటర్న్ హోమ్ అండ్ సో
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: ఈ సో మ్యాన్షన్స్ అరౌండ్.
1: తన పిల్లలు, తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: ఈ సో ద చిల్డ్రన్ ద వైఫ్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: ద వైఫ్ కేమ్ అండ్ ఫెల్ట్ హిస్ ఫీట్.
1: నాథ,
0: హస్బెండ్,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: God is broad minded, what a vast heart has he.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: No one has got that kind of majesty.
1: అతను నీతో మాట్లాడా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say?
1: దేవి,
0: said wife,

0: గేట్ ఇమిడియట్లీ సెంట్ ఎ మెసేజ్.
1: నన్ను చూచినంతనే దిగ్గున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే.
0: ద మూమెంట్ హీ సా మీ విత్ ఆల్ ది స్మైల్స్ హీ హగ్డ్ మీ.
1: మొనరించి మోము వాచినట్టు ఎగాదిగా చూచి కౌగిటం బిగుసుకునియే.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: Yemandu atani dina parata.
0: What can I say about his compassion? Peda
1: kucheyanuni atukulu pitikedu tini bahula bhagyambuno sangu varu kalara.
0: Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of wheat and rice?
1: Tanu తానే ప్రేమయవును.
0: హీస్ లవ్, లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్. తానే
1: ప్రేమ, ప్రేమే తాను.
0: హీస్ లవ్, లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్.
1: ఇంకొకటి ఏ మాత్రం వర్ణించడానికి వీలు కాదన్నా.
0: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఇన్ ఫోర్.
1: చూచావా అంత విశాలమైనటువంటి యొక్క భావము ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్స్ లవ్ ఇస్ వన్ ఆఫ్ ఎక్స్పాన్షన్.
1: కానీ భక్తులదంతా కంట్రాక్షన్ లవ్.
0: బట్ దట్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ కంట్రాక్షన్.
1: మైండ్
0: నారో మైండెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: రూమ్ లోపల
0: దేర్ ఇన్ ద రూమ్
1: మన హాస్టల్ వార్డెన్,
0: ది హాస్టల్ వార్డెన్,
1: స్టూడెంట్, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు.
0: స్టూడెంట్ దేవర్ ఆల్ దేర్ ఇన్ ద రూమ్.
1: నిన్నటి దినము,
0: యెస్టర్డే,
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు.
0: ఆల్ టీచర్స్ స్టేయింగ్ దేర్ ఇన్ ద హాస్టల్ గాట్ దిస్ చైర్ స్పెషల్లీ మేడ్.
1: అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు బి రెడీ ఫర్ 70th బర్త్డే.
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇట్ రెడీ.
1: నిన్నటి దినం వచ్చింది.
0: ఇట్ కేమ్ యెస్టర్డే.
1: వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: దే ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి. దే సెడ్ స్వామి,
1: బాబు నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ సెడ్ ఐ ఆల్వేస్ గివ్ బట్ ఐ విల్ నెవర్ రిసీవ్.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్
1: ఇదిగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ యాక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు, ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీల్లేదు స్వామి, మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పిన గట్టిగా చెప్పారు.
0: స్వామి, వి కాంట్ కీప్ ఇట్, యు మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వి బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్, మంచి పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్, నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్.
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్ బిట్వీన్ ఎయిర్ పాకెట్స్, సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవే కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంటాయి.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సేడ్,
1: వార్డెన్,
0: వార్డెన్,
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం,
1: బియ్యం, రైస్.
0: ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నా.
0: యూ టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యము,
0: బాసుమతి రైస్,
1: బాసుమతి రైస్,
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school.
1: Na dagare biyam untunnayi.
0: Biyam,
1: biyam, rice.
0: I have got rice with me.
1: Aa hostel ku oka 200, ee hostel ku 200 bags meer teeskonu pondi.

0: బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాడు.
1: భగవాన్ బ్లెస్ దీస్ త్రీ హాస్టల్స్ 200 బ్యాగ్స్ బాస్మతి రైస్ ఈచ్ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ అండ్
0: వార్డెన్ చెప్పాడు స్వామి పిల్లల డబ్బంతా ఉంటుండది దానికి ఇప్పుడు బయట తట్టి చూస్తే 1000 1100 ఇట్లంతా ఉంటుంది డబ్బు ఇస్తాము అన్నారు.
1: The warden said, people charge outside, we'll certainly pay.
0: అరే పిచ్చివాడా ఇంతకాలం అయిపోయి నన్ను ఇదేనా తెలుసుకోవటం.
1: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
0: 200 బ్యాగ్స్ నేను తీసుకుని పోమని ఎంత ప్రేమతో నేను పెద్ద హృదయంతో ఇస్తుంటే చిన్న హృదయంతో మీరు డబ్బు అని చెప్పి పాటిస్తున్నారా, ఇది ఎంత తప్పు అన్నాను.
1: With a very broad mind and full of love, when I say take the 200 bucks, you say you want to pay the money. What a mistake it is.
0: Endukanaga
1: why
0: pillale na property,
1: students are Bhagwan's property.
0: Kabatti na pillal kosam nenu isthunnanu biyam.
1: Bhagwan is giving for his children.
0: Inga na pillal daggara nenu dabbu teeskotama,
1: will he take money from his children?
0: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
1: ఫాదర్ గోస్ టు ది మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
0: అరే నీకు చొక్కా కుట్టించాను దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
1: ఫాదర్ టెల్స్ సన్ ఐ యామ్ హియర్ న్యూ పేర్ పే మనీ.
0: తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? స్వామిది ఇంత పెద్ద హృదయం
1: స్వామి,
0: కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
1: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం.
0: మీ హృదయానికి
1: you should have broad mindedness.
0: Meer naavalanukunnappudu nenu mee vaaru ani bhavinchukondi.
1: When once we say swami, we belong to
0: you. Maa swami ani meer aneetundi adukku meeku untundali.
1: You have got every right to say maa swami.
0: Right ki tagineetundi oka shaktini meer sampadinchukondi.
1: Have that right, earn it.
0: Adhe naaku chaalu.
1: That is enough for Bhagavan.
0: Kaani aa shaktini kuda sampadinchukokunda kevalam raavatamu chadukovatam povatamu inta maatrame untunte idi ee chaduvulanta emi prayojanam?
1: Otherwise if you come here study and go, what for is that?
0: Ee chaduvanta nirarthakamainatundi.
1: All this study is useless.
0: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
1: It's not that you should learn.
0: హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: You should expand.
0: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
1: Whatever Swami says, you should follow.
0: అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will attain the state of bliss.
0: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
1: You cannot have total bliss.
0: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
1: That day when you follow Swami's command, you will experience the nectarine bliss of
0: Bhagavan. నేను ఎప్పుడూ రెడీగానే ఉంటున్నాను. కానీ మీరు రెడీ లేరు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్ రెడీ.
0: అయితే ఒక్కటి మీరు చూడండి.
1: బట్ యూ టేక్ వన్ పాయింట్,
0: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
1: దేర్ సో మెనీ ఫోటోగ్రాఫర్
0: ఫోటో తీవాలనుకున్నప్పుడు
1: దే వాంట్ క్లిక్ దేర్
0: ఫోటో, అన్ని రెడీ చేసుకుంటారు.
1: దే విల్ బి రెడీ.
0: మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాము.
1: యూ గో ఆన్ మూవింగ్.
0: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
1: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బి రెడీ.
0: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది.
1: వెన్ వన్స్ ఫోటోగ్రాఫర్ సేస్ రెడీ, ఇఫ్ యు ఆర్ స్టడీ యు విల్ హావ్ ద ఫోటోగ్రాఫ్.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు. అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
1: Therefore in this world photographers will
0: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
1: You will be ready when he asks you to be ready.
0: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
1: Till then you can move, shake your body.
0: కాని భగవంతుడనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
1: But the divine photographer God, when he will ask you to be ready, you
0: will know. ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
1: So we should be ever ready.
0: ఎప్పుడు తీస్తాడో ఏమిటో,
1: when he clicks the camera, we don't know.
0: అప్పుడే ఆ హృదయంలో పోయి మీ చిత్రం చిత్రించుకొని పోతుంది.
1: Then the whole picture will be imprinted on your heart.
0: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
1: So God is an excellent photographer.
0: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
1: బట్ యూ నెవర్ ఆస్క్ టు బి రెడీ.
0: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్,
1: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
1: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
0: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఎవర్ రెడీ,
0: ఆల్వేస్ రెడీ,
1: బి ఆల్వేస్ రెడీ.
0: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం.
1: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
0: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
1: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని నన్నను, సంఘం పురోభివృద్ధి గాంచవలని నన్నను, దేశం సస్యశ్యామలం కావాలని నన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: For the family to be safe and secure, for the society to progress, and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people.
1: Sanghe Sikti Kalau Yuge. Ee Kaliyugamunandu anni shaktulakante sangha shakti chaala balamainatundi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: అనేక మంది అనేక భావములతో అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు ఏక భావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్. Living in unison with one pointedness, with one feeling and one thought.
1: Vyakti sadhinchaleinatundi karyamunu samasti sulabhamga sadhinchagaladu.
0: What an individual cannot achieve, society can accomplish.
1: Bharat desha samskruti samasti bhavamune angikarinchindi kani vyakti bhavamunu e matramu angikarinchaledu.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: Mana jeevitamu సమస్త జీవితమే కాని వ్యక్తి జీవితము కాదు.
0: అవర్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ కమ్యూనిటీ కలెక్టివ్ అండ్ నాట్ ఇండివిజువల్.
1: కనుక నీ సమస్త జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: వెన్ వన్స్ వీ డెవలప్ దిస్ కలెక్టివ్ ఫీలింగ్ ఆఫ్ సొసైటీ వీ కెన్ లీడ్ అవర్ లైఫ్ బెటర్.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: మెనీ ఫేస్ దిస్ dissatisfaction and suffering.
1: Samprutti anetuvantidi manavatvanni ekatvam gavinchi divyattvam cheta pavitram chestundi.
0: It is only satisfaction that gives you the unity and attain divinity.
1: Kanukane sangha shakti anetuvantidi enta varninchina kudanu idi veelu kaanatuvantidi.
0: Therefore we cannot fully measure the power in the society.
1: Kevalam oka gaddi pocha చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: ఎ గ్రాస్ బ్లేడ్ కెనాట్ బైండ్ ఈవెన్ ఎ స్మాల్ లిటిల్.
1: కానీ అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడాను బంధించగలదు.
0: గ్రాస్ బ్లేడ్స్ ఓవెన్ టుగెదర్ కెన్ ఈవెన్ బైండ్ ఎ మైటీ ఎలిఫెంట్.
1: కనుకని మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: దేర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ టుగెదర్నెస్ unity are essential in society.
1: Kaani duradrishtavashattu prachina kaalam nundi bharat desham nundu ee aikamatyam cheenichatam chetanu sanghi bhavam kudanu rahitamayipto chetanu bharat deshamu aneka vidhamulaitunti yokka badaranu anubhavinchavalasi vachindi.
0: Unfortunately the sense of togetherness and unity vanished to decline gradually in bharat.
1: Bharat deshamulo shaktivantulu lekapoledu, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావంతులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore you are going to be future citizens of this country and must cultivate this
1: రాజకీయ నేతృత్వం గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిది మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీనిని ఆచరించటమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము. విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వీ హ్యావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగములు చేస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ది మొరాలిటీ ది ఎథిక్స్ the science and technology we find this kind of division, segmentation.
1: Antiye kaaka vikaramainte arthamulu kudanu deeni prabodhisthu vastundi.
0: And we also give distorted perverted versions.
1: Lokamulo swartharahitamainte edi ani manu chakkaga vicharinchinappudu daivame swartharahitamainte vaadu.
0: If we question this way, who is selfless? Answer is God is only.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లుకుడు కూడాను అంతో ఇంతో కొంతవరకు స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have.
1: కానీ దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: హిరణ్యకశిపుని హింసించాడు.
0: And he has killed
1: Hiranyakashipu. విభీషణుని రక్షించాడు.
0: He protected.
1: రావణాసుని హింసించాడు.
0: And he killed Ravana.
1: కంసుని శిక్షించాడు.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కో దానిని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: We may consider basing on these dual principles of punishment and protection. Well, at least they
1: దుష్టుని శిక్షించడం కానీ శిష్యుని రక్షించడం కానీ దైవం కాదు.
0: Is not the God who protects the pious, is not God who punishes
1: the wicked. ఇది మానవుల యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందురు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశములు లేదు, తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి నీ సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుక ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయంలో పలు షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకామాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్లపైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: Before this Dwarakamai mantap is erected, Baba was watching the copper coins.
1: Enta mandi bhaktulo vechi unnaru.
0: Many devotees were waiting.
1: Kaani evarni gamaninchaledu.
0: But no, he didn't observe anybody.
1: Ee chethiki ee chethunchi ee chethiki ee coins anta ee vidhanga maarchukuntu chusukuntu kurchunnadu.
0: He is shifting the coins from one hand to another and watching.
1: Kaani enta seepu chusinappatikini thanu kannetti evarni choodaledu.
0: Though they waited for long, he
1: evarito maatladaledu.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: ఇన్ ద మీన్ టైమ్ ధామా
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్
1: అతని పేరు ధామా.
0: హిస్ నేమ్ ఇస్ ధామా.
1: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి, దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్సంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at him.
1: చూడు, ఒక్క కాయిన్ కూడా సరిగా లేదు.
0: My son, not even one coin is genuine.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
0: On one side there are no letters.
1: మరొకవైపున రూపం పోయింది.
0: Another form there is no.
1: కొన్ని ముక్కలు అయిపోయినాయి.
0: Some have lost.
1: కొన్ని సొట్టబడిపోయింది.
0: Disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి.
0: Cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామా.
0: దామా సెడ్, త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు యు వాంట్ సో
1: లాంగ్. బేటా, చక్కగా అర్థం చేసుకో.
0: హి సెడ్, మై డియర్ సన్, అండర్స్టాండ్ క్లియర్లీ.
1: వస్తున్నారు ఇంత మంది భక్తులు.
0: సో మెనీ డివోటీస్ కమ్ హియర్.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే కాని ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here, they are like the coins on hand. Some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless.
1: కొంతమంది సంబంధమైనటువంటి వాంఛలు కోరుకోవడానికి వస్తున్నారు.
0: Some come here for worldly desires.
1: కొంతమంది పాస్ కావాలని వస్తున్నారు.
0: Some come here to secure pass.
1: ఇంకా పాస్ కావాలని వస్తున్నారు.
0: Students come here to pass.
1: ఇంకా కొంతమంది మ్యారేజెస్ కావాలని వస్తున్నారు.
0: Some come here to get married.
1: ఇంకా కొంతమంది ఉద్యోగం కావాలని వస్తున్నారు.
0: Some come here for job.
1: కొంతమంది ప్రమోషన్ కావాలని వస్తున్నారు.
0: Some come for promotion.
1: అందరూ ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: Most of the people come here to have their desires fulfilled. But they don't come here seeking the knowledge of the spirit.
1: We andaru kunu ee coins maadiri untunnaru, indulo evaru naaku paniki ostara ani nenu chustunnanu annadu.
0: You are all like these coins. I am just examining which one of you are useful.
1: Indulo okkaraina cheppina maata vineetunte vaaru kaadu.
0: Not even one would obey me.
1: Maaku swami kavalantaru.
0: You say we want swami.
1: Swami aadyam enta varaku meeru paatistunnaru?
0: To what extent you follow swami's command?
1: Paatinchaleinatundi samayalo inka bhakti aneetundi ekkada undi?
0: When you don't follow him, how can you call yourself a devotee? Tachame
1: dama ani pilchadu. Dama, chudu aa maamidi mokka.
0: Then immediately he said, pointing the mango tree, he said, dama, watch that.
1: Baaga poolanta kodunu kaakulu kanipinchukunda poolu vichindi.
0: And that mango tree was full of flowers that you can't see when the leaves are
1: there. Enni poolu untunnayi ee kurchamlo.
0: See how many flowers are there in the tree.
1: Katta kadapadiki enni kaayalu kaastunnayi.
0: How many fruits you get ultimately?
1: Inka katta kadapadiki enni phalamulu aipothunnayi.
0: How many become ripe fruits?
1: Kaavatam ledhu.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఆర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా మనుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు టెండర్.
1: ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
1: ఈ కాయలు కూడా పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ దే ఆర్ ఈటన్ అవే బై బర్డ్స్.
1: కొన్ని ముడతల కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం.
1: పండేటి విన్నో.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్. నిజముగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: Adhe vidhamgane okaloka samayalo vemana kudanu prashninchukunnadu.
0: Vemana also said at one time same question.
1: Ayya, raallanta devulaithe rajulanta mengara annadu.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: Adhe vidhamgane vachina varandaru bhaktulegineyipothe prashanti nilmo sthalame untundadu inka.
0: If all those that visit Prashantalam are devotees, there will be no space in
1: Prashantalam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message.
1: Kalukuni nilichi kudana aa vidhanga vetuktu vetuktu vastunde.
0: Therefore, there is a constant search for devotees.
1: Vetukuchunnanu nedu vetukuchuneyunnanu.
0: I am in search, I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. కాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికి రాయి రూపు చూచి కలకండి అని నమ్మనవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెరీ చెరకు చూచి చెరకని నీవు నమ్మనవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూసినప్పుడు మానవత్వం అనేటువంటి ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: When we go by this character, you don't find any true man.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: You have to understand how sacred, how pure, how ideal is human life.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among all the creatures.
1: మీరందరూ చదువుతున్నారు,
0: you study,
1: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
0: you want good positions,
1: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
0: you want to go abroad,
1: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
0: you also earn money,
1: ధనమూలమిదం జగత్తు అని భావిస్తున్నారు,
0: you think that money is everything.
1: కానీ పూర్వమంతా కూడా ధర్మమూలమిదం జగత్తు అని విశ్వసించారు.
0: But in the earlier days they considered that dharma is everything.
1: ప్రాచీన కాలంలో ధర్మమూలమిదం జగత్తు.
0: In earlier days it is only dharma.
1: ఆధునిక యుగంలో ధనమూలమిదం జగత్తు.
0: In the modern age money is everything.
1: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్తు అని భావించటం లేదు.
0: But Bhagavan will not consider either dharma or dhana as the universe.
1: దయమూలమిదం జగత్తు, దయ కావాలి.
0: Bhagavan considers daya, the compassion, which
1: ధనము కాదు,
0: is not money.
1: ధర్మము కాదు,
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యు కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ చారిటీ.
1: ఇది కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయం అనే యొక్క లక్ష్యము,
0: కంపాషన్, దయ.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్
1: ప్లస్ దయ ఇస్ హృదయ.
0: హృత్ ప్లస్ దయ ఇస్
1: హృదయ. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ ఫోర్ ఇన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్
1: కంపాషన్. కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఇస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: Therefore, the heart full of compassion is true human quality.
1: కనుక ప్రతి మానవునికి దయ అనేటువంటిది ఒక హృదయంలో నింపుకొని ఉండాలి.
0: Therefore, one has to fill one's own heart.
1: ఈ దయను తాను మాత్రమే అనుభవించడం కాకుండా సర్వులకు దీన్ని పంచిపెట్టాలి.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: కనుకనే దయ ప్రేమను రెండి లేనటువంటి మానవత్వము ఇది మానవత్వమే కాదు.
0: Therefore, you cannot call a true human life.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడేడు పురుగులు తుమ్మెదలగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among the living creatures.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: Where should you demonstrate this rare life of a human?
1: శరీర మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: We should follow the righteous path.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: Along treading along the righteous path we should have compassion too.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్లా కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision experience.
1: కనుక ఎవరెవరి భావములకు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own thought.
1: కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న, ఒక్కొక్క తల వేరువేరుగా ఉంటాం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యు షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్ట పైన మర్దించిన పాము మరణ ముందున.
0: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యు జస్ట్ రబ్ అగైన్ ద
1: ఆంటిల్. దండించిన విషయభోగం అనుగుణ.
0: ఇఫ్ యు పనిష్ ద బాడీ కెన్ యు కిల్ ది సెన్సిటివ్ ప్లెజర్. ఆకలి తప్పుడు
1: వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ యు జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
1: యు ఆల్రెడీ తానెవరో తెలియకున్న తత్వజ్ఞానమే తెలుగును. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం వెతుకుదును.
0: ఇఫ్ యు డు నాట్ నో యువర్ ట్రూ నేచర్ హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ.
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ యామ్ ఐ?
1: నేను దేహమా?
0: Am I the body?
1: లేక మనస?
0: Am I the mind?
1: లేక బుద్ధి?
0: Or intellect?
1: లేక అంతఃకరణ?
0: Or innocence?
1: కాదు కాదు.
0: No.
1: ఇది నా దేహం.
0: This is my body.
1: నేను వేరే.
0: I'm different.
1: కనుక దేహం నేను కాదు.
0: So I'm not the body.
1: దేహం ఒక ఉపాధి.
0: This is only the vest.
1: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: This is only the vest cloth that has been put on.
1: కనుకనే ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: So you cannot claim yourself as the vest.
1: మనం చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము.
0: For all our actions we punish the body.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: ఆల్ మిస్టేక్స్ ఆర్ ఇన్ ద మైండ్.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: అండ్ ద గవర్నమెంట్ హస్ పనిష్డ్ హిమ్ దట్ హి షుడ్ బి హ్యాంగ్.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: ది క్రైమ్ ఈజ్ కమిటెడ్ బై ద బాడీ ఆర్ ద మైండ్?
1: బాడీ చేయలేదు.
0: బాడీ హస్ నాట్ కమిటెడ్.
1: మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది.
0: బికాస్ ద ప్రాంప్టింగ్ ఇన్ ద మైండ్ ద బాడీ హస్ కమిటెడ్ ద క్రైమ్.
1: మనసు దేహాన్ని చేయించింది.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ మేడ్ ద బాడీ.
1: చేయించింది చెడ్డగా, చేసింది చెడ్డగా.
0: What is it that's bad here, body or the mind?
1: చెడ్డది.
0: It is the mind that prompted this action.
1: కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు.
0: You are not punishing the mind, you are punishing the body.
1: మనుశాస్త్రం యొక్క న్యాయమా?
0: Is it, are you justified?
1: కాదు కాదు.
0: No.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has చేసిన
1: చేయించినది మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనుష్యానాం కారణం బంధం వచ్చేకు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్
1: ఏది చేసినప్పటికీ నీ మనసు యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్ నాట్ విత్
1: ద బాడీ. బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు, బోధించవలసింది మనసుకు బోధించు.
0: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్, యూ షుడ్ టీచ్ యువర్ మైండ్.
1: కనుక ప్రతి బోధన కూడా నువ్వు మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్.
1: కనుకనే శిరిడి ఎందుకూడను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి ఒక మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: సో దేర్ ఇన్ శిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్.
1: దైవం సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వభూతములు యందు ఉండేటువంటి వాడు.
0: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఈశావాస్యం విధం సర్వం.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: లక్ష్మీబాయి దాంగే.
0: లక్ష్మీబాయి
1: చాలా శ్రీమంతురాలు.
0: షీఈస్ ఎ రిచ్ లేడీ.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిర్డీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: దో షీఈస్ వెరీ రిచ్ బట్ షీ వాస్ క్లీనింగ్ ది హోల్ క్యాంపస్ అండ్ సర్వింగ్ ఆల్ ద డివోటీస్ దట్ విజిటెడ్ దట్.
1: ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాలపైన పడి నమస్కారం చేసింది.
0: యాజ్ షీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ షీ కుడ్ ఫాల్ ఎట్ ద ఫీట్
1: ఆఫ్ బాబా. లక్ష్మీబాయ్ నాకు భూఖ హై, ఆకలిగా ఉంటుందని అన్నాడు.
0: బాబా సార్ లక్ష్మీబాయ్ ఐఎమ్ హంగ్రీ.
1: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు కాలండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం.
0: లక్ష్మీబాయ్ థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ దిస్ ఇస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని ఫోటోలకంతా నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రేండు.
0: వీ ఫీడ్ ఎవ్రీవన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా బాబా చేసేవాడు.
0: And Baba eats well.
1: ఇంకెత్తు చపాతీలంతా తినేటువంటి వాడు.
0: He eats pile of chapatis.
1: ఒక్కొక్క చపాతి నాలుగు మడతలు వేసి ఒక్కొక్క తూరే తినేటువంటి వాడు.
0: He will make four folds and take in one gulp.
1: కనుకనే ఆమె వెళ్ళింది, చాలా ఎక్కువ చపాతీలే చేసింది.
0: She made many chapatis.
1: తట్టలో తీసుకుని వచ్చింది.
0: She brought in a plate.
1: ముందు పెట్టేటప్పటికి ఆహా చాలా బాగున్నాయి, మంచి రుచిగా ఉన్నాయి అంటున్నాడు.
0: అండ్ బాబా సెడ్ దే ఆర్ వెరీ టేస్టీ, దే ఆర్ వెరీ ఫైన్.
1: ఈ లోపల ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది.
0: ఇన్ ది మీన్ టైమ్ ఏ బ్లాక్ డాగ్ కేమ్ దేర్ వేవింగ్ ఇట్స్
1: టెయిల్. దాని దగ్గర పిలిచి దాన్ని నిమురుతూ ఉంటే ఆ కుక్క ఆ చపాతీలన్నీ తినేసింది.
0: యాజ్ బాబా వాస్ ప్యాటింగ్ దిస్ డాగ్ ఇట్ స్టార్టెడ్ ఈటింగ్ చపాతీస్ దేర్.
1: చూస్తూ ఉండాలి లక్ష్మీబాయి డాంకి.
0: లక్ష్మీబాయి వాస్ వాచింగ్.
1: చూచి బాబా ఇదేనా మీరు చేసేటువంటి పని?
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: You say you are hungry.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పని నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతీ చేసుకుని వచ్చాను.
0: When God asked openly, I brought the chapati. నాకంటే
1: ఎదురుగానే కుక్కకు పెట్టేసిస్తున్నారు.
0: In right in front of my eyes. You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
1: ఈ చపాతీ చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
0: Did I have any bad thoughts as I prepared chapatis?
1: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
0: విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ మేడ్ దీస్ చపాతీస్.
1: నీ ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
0: వై డు యు ఇన్సల్ట్ మీ?
1: నీకు న్యాయమా?
0: ఆర్ యు జస్టిఫైడ్?
1: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
0: షీ వెంట్ ఆన్ స్పీకింగ్ యాజ్ షీ వుడ్ టాక్ టు హర్ ఫాదర్.
1: లక్ష్మీబాయి
0: బయట
1: బయట
0: Sit down, bite home.
1: నీ తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు.
0: I have eaten in full, my belly is full now.
1: బాబా నేను ఎట్ట నమ్మేది, కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎట్ట విశ్వసించే?
0: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యూ హావ్ ఈటన్?
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: మానవుడు ఆకలి అని అడుగుతాడు,
0: The human being will have all the hunger.
1: పశుపక్షి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడిగినటువంటి కాదు.
0: And man asks for food but not the birds.
1: కూడాను ఆకలి ఉంటుందని.
0: And there is hunger.
1: అవి చెప్పలేవు.
0: They don't say.
1: కానీ అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
0: But that's also God's creation.
1: కనుకనే ఆ మృగమును తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
0: When animal eats, it amounts.
1: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
0: Don't think this body is baba.
1: ఆ కుక్క కూడాను బాబా అని.
0: Even the dog is baba.
1: ఈ పక్షి కూడాను బాబా అని.
0: This bird is baba.
1: ఈ ఎనుము కూడాను బాబా అని.
0: This everything.
1: సర్వ జీవరాశులు కూడాను బాబా అని.
0: All beings are baba.
1: ఈశా వాస్యం ఇదం సర్వం.
0: God is everywhere.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is in all creatures.
1: అన్నింటి యందు ఉండినటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నారు?
0: When baba is everywhere, why you limit him to one?
1: బాబాని నీవు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి కూనుకున్నాను.
0: Because you had this narrow ideas, I had to make you cry.
1: భావం పోవాలి, విశాల భావం రావాలి.
0: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
1: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
0: Have the broad feelings and thoughts.
1: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
0: Whatever is done, take it as divine.
1: ఏ చెడ్డ మంచి జరిగినప్పుడు this is good for me. ఇది నా మంచి కోసమే అని భావించు.
0: If anything bad happens, take it that is for your own good.
1: ఈ విధమైనటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
0: When such good thoughts are there in your hearts, then it would be proper.
1: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
0: though so many have
1: come, కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
0: Some say that
1: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
0: Some say the Swami has not looked at them.
1: మాకు పిలచలేదని పోతుంటారు.
0: Say that they have not looked at them.
1: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
0: Some come.
1: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
0: They are here in Mandir, but they have business transactions.
1: అనేక రకాలుగా ఉంటుంటారు.
0: Many people are here.
1: వీళ్ళందరూ భక్తులేనా?
0: Are they all devotees?
1: కనుకనే భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
0: If you are a true devotee, you should come here for the knowledge of the self.
1: కానీ అది చాలా తక్కువ.
0: But very few are like that.
1: రాని రాకపోని.
0: They come or not.
1: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: When once you have that knowledge of the self, you will have the bliss of this self.
1: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know that nature of the
1: self. ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. A thakur
0: came to Shirdi.
1: అతని జోబులో 2 crore ఉంది. 5-5 rupees నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
0: There are lots of 500 rupee notes in his pocket.
1: బాగా కనిపిస్తున్నాయి.
0: They are quite apparent.
1: దీన్ని చూచాడు బాబా.
0: బాబా saw this.
1: Hey dama,
0: he said.
1: ఆ ఊర్లోకి పోయి ఒక పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
0: He said, dama, you go to that village and bring 5 rupees from that patel.
1: ఆయన వెళ్ళాడు దామా.
0: దామా went.
1: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
0: And this Patel prayed that he should have the knowledge of the self, Atmajnana.
1: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
0: Give grant me the divine renunciation, detachment.
1: కొంతసేపు ఉండు అన్నాడు.
0: He said, wait for some time.
1: తిరిగి వచ్చాడు దామా.
0: దామా returned.
1: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
0: He said, Swami, Patel is not at home.
1: సరే ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
0: He said, go to another shop and bring 5 rupees.
1: అక్కడికి పోయాడు.
0: He went there.
1: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
0: బట్ దిస్ పటేల్ వెంట ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: సరే మరి దామా వచ్చాడు.
0: దామా కేమ్.
1: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
0: And then Baba said, go to the pawn shop.
1: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
0: He sent Dama 5 to 10 times.
1: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
0: He said, 5 rupees are very essential, now bring it.
1: అప్పుడు ఈ పటేల్ చూచి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
0: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
1: అరే పటేల్.
0: ఓ పటేల్,
1: నీ 5 rupees నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
1: నీ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
0: ఐ హావ్ సెండ్ ఫర్ ద మనీ టు ది సిటీ.
1: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీ ఇచ్చినావా?
0: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
1: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
0: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
1: ఇంత లోబికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
0: You are a miser, how to teach you the knowledge of the spirit?
1: కనుకనే త్యాగేనైకి అమృతత్వ మానసో. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
0: The one who cannot sacrifice will be far off, thousands of miles away.
1: కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వమానసో.
0: So no position, no authority, it's only sacrifice that confers immortality.
1: ఈనాడు నీవు 5 rupees వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
0: Today you feel sad to give up 5 rupees.
1: కానీ ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
0: You must give them up one day or other.
1: ఆనాడు ఏమి చేయగలవు?
2: వాట్ కెన్ యూ డూ?
1: ఏం వెంటనే పోగలవు?
2: వాట్ ఇస్ దట్ కెన్ విల్ కమ్ విత్ యూ?
1: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము?
2: దిస్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
2: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
1: జీవితము లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
2: యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
1: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు.
2: వెన్ బాయ్స్ start doing bhajans and try to meditate, parents criticize them.
1: ఇంత చిన్న వయసు లోపల ఇంత పెద్ద భక్తి నీకెందుకు?
2: పేరెంట్స్ టెల్ దెమ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్ వై యు నీడ్ డివోషన్.
1: పాస్ అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళం తీసుకుని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సిన జపమాలు తీసుకుని కూర్చో.
2: Just pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
1: అంత ఇంద్రియాలు ఉడిగిన తర్వాత పద పద మనసు కింకరులు పాశములాగడి వేళ.
2: When the soldiers of the God of Death drive you from this earth,
1: దబ దబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
2: Everyone says that the body should be kept out of the house,
1: లబలబ ఏడ్చు వేళ.
2: And wife and family start crying,
1: పరిణామము నోటను పలక.
2: Is it possible to chant the name of God? అప్పుడు
1: చేసేది రిటైర్డ్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
2: When all the senses and the limbs become weak, is it the proper time?
1: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కాని కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
2: You should only eat a fruit which is ripe enough, not the one that
1: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యమును ఏ విధమైనటువంటి సాధన చేయగలవు?
2: హావింగ్ వేస్టెడ్ ఆల్ ద లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన యూ కెన్ డూ ఇన్ ఓల్డ్ ఏజ్?
1: యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
2: In order to win the war, you should be recruited while young.
1: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo poi deenni pattukoni sadhinchavachu.
2: When once you are recruited into the army, you kabatti can join the war.
1: ee balyam nunde deeni oka tattam recruiting kavali, deeniki oka training kavali.
2: Right from this young age you need training.
1: జీవితకాలంలో చేసినటువంటి స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
2: All that smarana chanting will be adarana refuge.
1: ఏ దైవ భక్తి లేకపోతే ఇంక ఎప్పుడు మనకు దైవ భక్తి వస్తుంది?
2: If you don't have devotion now, when can you cultivate?
1: ఎప్పుడో వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు.
2: It's a mistake to think that you'll have later.
1: ఇప్పటి నుంచినే రావాలి.
2: It should be there right from now.
1: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు కూడా చక్కగా అవుతుంది.
2: If the plant is straight, the tree would be straight.
1: మొక్క వంగితే చెట్టు కూడా వంగిపోతుంది.
2: If the plant bends, also the tree.
1: కనుకనే ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వయసులో చాలా పవిత్రమైన వయసు.
2: This tender age is sacred.
1: దైవ భావాన్ని మనము హృదయంలో నింపుకోవాలి.
2: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
1: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
2: యూ షుడ్ ఫిల్ విత్
1: సేవకా వృత్తిలో మనం ప్రవేశించాలి.
2: యూ షుడ్ సర్వ్.
1: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మ చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
2: వాట్ ఎవర్ యూ మే డూ, యూ షుడ్ ప్లీజ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
2: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
2: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
2: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, టు థింక్ దట్ యుల్ హ్యావ్ దెమ్ లేటర్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: కనుక బాబా మొదటి నుంచి కూడాను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా అనేక రకమైనటువంటి ఒక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చేటువంటి వాడు.
2: దేర్ఫోర్ బాబా హ్యాస్ స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ.
1: కానీ ఇట్టి జ్ఞానం లేనటువంటి వారు, ఇట్టి సూక్ష్మం తెలియనటువంటి వారు, ఇట్టి పవిత్రమైన గుర్తించుకోలేనటువంటి వారు భౌతికాన్ని లౌకికాన్ని ప్రాకృతాన్ని చూచి భ్రమించిపోతుంటారు.
2: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
1: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
2: That's all the trend of the outward.
1: దివ్యమైనటువంటి భావము, నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
2: The divine and the novel thoughts are within.
1: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
2: For this unity is essential.
1: దీనిని సంఘీభావం కూడా చాలా అవసరము.
2: For this unity is absolutely needed.
1: ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
2: ధర్మజ has set a very good ideal.
1: ఏమిటి ఆ ఆదర్శం?
2: వాట్ ఈస్ దట్ ఐడియల్?
1: మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములము.
2: ఆల్ ఆఫ్ అస్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 105 బ్రదర్స్.
1: మా బ్రదర్స్ అంతా మేమెవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
2: వీ బ్రదర్స్ నాట్ 5, 105.
1: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
2: వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ అస్, 5 పాండవాస్ ఆన్ వన్ సైడ్, కౌరవ్స్ ఆన్ ది అదర్ సైడ్.
1: మా పైన ఎవరైనా వచ్చిరా మేము 105 మంది కూడా చేరిపోతాం.
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్రిపేర్ టు ఇన్వేడ్ us, ఆల్ ది 105 వుడ్ జాయిన్.
1: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి.
2: లైక్ వైజ్ ఆల్ భారతీయ షుడ్ బి వన్.
1: భారతీయ సంస్కృతి ఒక్కటే.
2: ద కల్చర్ ఆఫ్ భారత్,
1: భారతీయ ధర్మం ఒక్కటే.
2: ధర్మ ఇస్ వన్.
1: భారతీయ జాతి ఒక్కటే.
2: ద భారత జాతి ఇస్ వన్.
1: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
2: బికాజ్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఏ పార్టీనైనా కానీ,
2: ఇట్ కుడ్ బి ఎనీ పార్టీ,
1: ఏ జాతి అయినా కానీ,
2: లెట్ బి ఎనీ రేస్,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
2: ఎనీ స్టేట్,
1: భారతీయులందరూ ఒక్కటే.
2: ఆల్ భారతీయ సర్ వన్.
1: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
2: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
1: ఎనీ అదర్ ఫారిన్ ఇన్వేషన్. ఎన్నో ఉండవచ్చును,
2: దేర్ విల్ మెనీ డిఫరెన్సెస్,
1: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
2: యాజ్ పర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
1: అపార్ట్. కానీ దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
2: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ధర్మజని యొక్క సూత్రము,
2: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
1: మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
2: వెన్ దర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ us, we 5 are apart from those 100.
1: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
2: ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు ఇన్వేడ్ us, all the 105 would stand united.
1: ఐక్యమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
2: దట్ యూనిటీ వి షుడ్ హావ్ అండ్
1: ఫాలో. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
2: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మజని.
1: అన్నింటికి నీ ధర్మమే ప్రధానము.
2: ఫర్ ఎవ్రీథింగ్ ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
2: అండ్ దిస్ ధర్మ షుడ్ హావ్ దయా కంపాషన్.
1: కనుక నీ ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
2: దెర్ఫోర్ ఆల్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ కమెన్స్ విత్ ధర్మ.
1: అర్థము ధనము కావాలి.
2: అర్థ మనీ
1: ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
2: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ది రైట్ వాంచ
1: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంచలుగా ఉండాలి.
2: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
1: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివి ఉంటాయి.
2: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ది కంపాషన్ దయ.
1: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
2: వేర్ డు యూ ఫైండ్ దిస్?
1: హృదయం నందే ఉంటుండాలి.
2: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
1: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
2: దట్ ఇస్ ది ట్రూ హార్ట్.
1: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
2: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
2: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
1: ఆటలాడించే సూత్రధారి ఒకరినొకరు.
2: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
1: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోతుంది.
2: దే ప్లే టుగెదర్ అండ్ దట్ డ్రివెన్
1: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
2: అల్టిమేట్లీ దే బికమ్
1: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
2: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
2: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ఇండివిజువల్.
1: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
2: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
1: రెండోది రియాక్షన్.
2: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
1: ఒకటి సౌండ్, రెండు రిసీడ్.
2: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
1: కనుక అన్ని కూడాను సౌండ్, రిసౌండ్, యాక్షన్, రియాక్షన్. సో ఈ విధమైనటువంటి యొక్క తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్షన్, రియాక్షన్, సౌండ్ అండ్ రిసౌండ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
2: అలాంగ్ విత్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, యూ షుడ్ కల్టివేట్
1: సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
2: యూ గ్రో ఇన్ సొసైటీ, you develop in society, in what way should you be?
1: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారానే నీవు సాధించావు.
2: You have achieved, you have accomplished everything in society
1: only. ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
2: Should you not express gratitude to society?
1: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
2: Should you not render service to society?
1: నీవు పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
2: When you accept, receive, should you not give in turn?
1: కనుక నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
2: So be ready to give.
1: అదే నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
2: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
2: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
1: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
2: ఎంబీఏ బాయ్ సెట్,
1: సహనావవతు సహనవగుణవత్తు సహవీర్యం కరవావహీన్. సహనావవతు, అందరూ కూడా చేరి ఉండాలి.
2: ఆల్ షుడ్ బి యునైటెడ్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
2: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
2: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: లెట్ us develop the intelligence.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
2: లెట్ us live in friendship without any conflict.
1: వేదం మొట్టమొదట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
2: ఇట్స్ ది వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కానీ ఇట్ ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
2: సిన్స్ దేర్ ఆర్ నన్ హూ కుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వేద ప్రాపర్లీ,
1: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
2: వి జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ రిచువల్ ఫుల్ ఆఫ్ మంత్రస్.
1: కాదు కాదు,
2: నో.
1: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
2: వేద ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ మైటీ పవర్.
1: సమస్తము వేదములు ఎందే
2: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ వేద.
1: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింప చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ వేద అండ్ రీచ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
2: ఆల్ ద వెపన్స్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్
1: ఇవన్నీ కూడా
2: ఇట్స్ ఓన్లీ ది వేద దట్ ఇస్ ద ఆరిజిన్. ఈ సత్యాన్ని
1: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
2: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు
1: అన్ని దేశములకు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
2: ఇట్ ఇస్ ఓన్లీ భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
1: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
2: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
1: Gata jeevudagu patin bratikinchi emugelche Savitri Bharata sadvigade.
2: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
1: Tana satya mahimache davadni challarche Truti chandramati bharatiya kade.
2: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
1: Kulasatittamu agnigundana prakatinche Sita Bharata dharajata gade.
2: Is only Sita who belongs to the sacred land of Bharat.
1: Kinisi
2: who could stand the test of fire.
1: Kiratiyu bhutigavinche Damayanti Bharati ramani gade.
2: Is not the Damayanti the one of Bharat who could show her all?
1: Satvasagara meshti tatmatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
2: Is only the field and the harvest and the crop that speaks for the wealth of his
1: country. Upajayi kadem భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
2: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
2: ద సాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
1: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
2: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ
1: ఈ విధంగా ఉంటుండాలి.
2: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
1: ఇంటిలో వండిన పంచభక్ష పరమాన్నముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంట.
2: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
1: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
1: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
2: టుడే వీ థింక్ ఆఫ్ మనీ.
1: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
2: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
1: దయన పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ కంపాషన్.
1: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ ధర్మ.
1: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
2: నాట్ ధన.
1: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
2: ఇట్ విల్ రూయిన్ యూ.
1: కనుకని ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
2: మనీ ఇస్ నెసెసరీ టు ది
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను
2: లిమిట్స్.
1: ఈ ధనం అనేటువంటిది మన కాలికి తొడిగేటువంటిది ఒక చెప్పుల వంటిది.
2: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
1: కాలికి సరి అయినటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
2: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
1: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
2: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్
1: ఐదర్. అదే విధంగానే మనకి ఎంత ధనమో అంతవరకు ఉండాలి.
2: సో ద మనీ షుడ్ బి దేర్ టు
1: ఎక్స్టెండ్. మితిమీరి ధనము మతిహాని కలిగిస్తుంది.
2: ఇఫ్ ఇట్స్ మోర్ ఇన్ ఎక్సెస్
1: యూ కెన్ ఆవిస్తుంది.
2: You'll have out bad quality.
1: దానాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
2: You forget everything looking at the money.
1: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
2: Ultimately you'll be intoxicated.
1: ఇది కాదు మనం సంపాదించవలసింది.
2: It's not the one you should
1: have. గుణధనాన్ని సంపాదించాలి.
2: You should have the wealth of quality.
1: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
2: It's either wealth or virtue.
1: గుణవంతునికే స్థలము.
2: It's only virtuous one who will find a place.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We should know the truth.
1: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను
2: the culture of Bharat since
1: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఉండాలి.
2: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
2: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
2: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాజ్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
2: All countries are the parts of this land.
1: ఒక పెద్ద భవనం నిర్మించాము.
2: You have built a big mansion.
1: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
2: There are so many rooms there.
1: అదే విధంగానే
2: Likewise.
1: ఈ విశ్వమైనటువంటి ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము.
2: In this mansion,
1: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
2: In this mansion of this universe, there are so many rooms like America, Japan, Germany.
1: రూమ్ లో నీవు జీవిస్తున్నావు.
2: However, you live in your own room.
1: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
2: బట్ దే ఆర్ ఆల్ ద రూమ్స్ బిలాంగింగ్ టు సేమ్ బిల్డింగ్.
1: గదులే ఇవన్నీ.
2: దే ఆర్ ఆల్ ద రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
2: యు షుడ్ నో దిస్ అండర్లైన్ యూనిటీ.
1: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
2: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
2: because the absence of unity among
1: ee jagatulo inni vidhamainatundi kallolu aviruddhi avutu vastunnayi.
2: We find so much of agitation everywhere.
1: Daiva premanu manam penchukovali.
2: We should develop love for God.
1: Deeniki minchinatundi marokati ledu.
2: There's nothing more than that.
1: Ee okka prema undina ee sarvamnu manam sadhinchukovachu.
2: When once you have love you can achieve anything.
1: Kaaranam emiti? Andari endu unnadi premani okkate.
2: Because this love is in everybody same.
1: ఈ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
2: బట్ దే ఆర్ ఆల్ ద రూమ్స్ బిలాంగింగ్ టు సేమ్ బిల్డింగ్.
1: గదులే ఇవన్నీ.
2: దే ఆర్ ఆల్ ద రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
2: యు షుడ్ నో దిస్.

0: achieve anything.
1: కారణం ఏమిటి? అందరియందు ఉన్నది ప్రేమ అని ఒక్కటే.
0: Because this love is in everybody, same.
1: అందరియందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
0: It's the same love that reflects in everybody.
1: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే,
0: when we know this true nature,
1: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
0: We can know the human quality.
1: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాదు.
0: Otherwise we will not know the human value.
1: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
0: Human being means the meaning of faith.
1: ఏ మానవుని కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
0: Today there is no faith at all.
1: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in doing so many things without faith?
1: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
0: Therefore, you have to develop faith.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
0: Unearthed people are blind, having lost the eyes of faith.
1: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దుడ్డివారమే.
0: We are blind when we lose the eyes of faith.
1: పోనీ నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
0: At least you have faith in you.
1: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు దేవుణ్ణి నమ్మినటువంటి వాడు.
0: If you have faith in your own self.
1: అందువల్లే faith in yourself and faith in God. This is the secret of greatness.
0: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
1: నీ పైన నీకు faith ఉంటే చాలు.
0: If you have faith in yourself, that's enough.
1: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంక ఎవరిని నమ్మగలవు?
0: If you have no faith in yourself, on whom you are going to
1: rely? ఈ విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది. అది ఒకటికి.
0: This is the downward trend of the modern education.
1: ఇవన్నీ కూడా విద్యలే కావు.
0: That's no education at all.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: విజ్ఞానమును బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
0: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
1: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
0: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
1: వివేకాన్ని విచక్షణను మనం కోరుకు ఉండాలి.
0: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
1: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
0: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఏమి విలువ ఉండదు.
0: All this education will be a zero without
1: MA-lu, BA-lu, pass ayi vachiyu peru ganchina peddavaralaina.
0: You may be big reputed people with degrees like BA and MA.
1: Sampadalundi saddana parulaina pudami kirtini ganna punyulaina.
0: You may be reputed in this world as the one of charity with all the fluence and
1: wealth. Ayura arogyamula navaratamundi paripurna balulagu varulaina.
0: You may have a long span of life with the physical strength present in this
1: world. Satatambu japamulu tapamulu jeyuchu వేదములను నేర్పు విప్పులైనా.
0: చాంటింగ్ రిపీటింగ్ టీచింగ్ వేద ఆల్ ద టైమ్ యు మే బి.
1: సాటి రారు ఏనాటికి భక్తులకు.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ నెవర్ ఈక్వల్ డివోటీస్.
1: భక్తులకు ఏనాటికైనా.
0: ఎనీ డే దే విల్ నెవర్ బి ఈక్వల్ టు
1: దైవ భక్తులు. కానిదే రాదు ముక్తి.
0: వితౌట్ బీయింగ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్ యు కెనాట్ హ్యావ్ లిబరేషన్.
1: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
0: What else is to be communicated?
1: Sadhu sadguna ganyulau vidyarthulara vidyarthulara vidyarthulara.
0: O students of this august assembly with noble qualities.
1: ఇంతకంటి ఏం కావాలి?
0: What else is required?
1: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: It's all useless if we don't have faith in
1: మంచి
0: God.
1: ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
0: You bring fresh vegetables.
1: మంచి వంటవాడుగా చిక్కాడు.
0: యూ కుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎక్స్పర్ట్.
1: మంచి చక్కని ఉప్పు పప్పు.
0: అండ్ యూ కుడ్ హ్యావ్ ద దాల్ అండ్ సాల్ట్.
1: కొత్త చింతపండు.
0: న్యూ టామరిండ్.
1: మంచి పాత్ర.
0: ఎ గుడ్ వెసల్.
1: దీంతో సాంబార్ వండాము.
0: సాంబార్ ఈజ్ మేడ్.
1: కానీ
0: బట్
1: ఎందుకో చెడిపోయింది.
0: తమో సాంబార్ ఈజ్ స్పాయిల్డ్.
1: ఇది ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్?
1: కేవలం పులుసు పట్టిపోయింది.
0: అండ్ యూ నాట్ కెన్ ఈట్ ఇట్ ఇట్ స్పాయిల్డ్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: చింతపండులో దోషమా?
0: మిస్టేక్ విత్ ఇన్
1: టమాటో. కూరగాయల్లో దోషమా?
0: ఆర్ వెజిటబుల్?
1: లేక పప్పులో దోషమా? లేక ఉప్పులో దోషమా?
0: ఆర్ సాల్ట్?
1: పాత్రలో దోషమా?
0: ఆర్ వెసల్?
1: కాదు.
0: నో.
1: ఈ పాత్రలో కళాయి లేకపోవడం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
0: ద వెసల్ ఈజ్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకనే మనం ఇన్ని జపములు తపములు ధ్యానములు యోగములు అన్ని భజనలు చేస్తున్నా ఉన్నాము, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
0: వీ డూ ఆల్ మెడిటేషన్, వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్. అన్లెస్ వీ టిన్ ది హార్ట్ ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
1: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
1: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికీ ఇదంతా పాడైపోతుంది.
0: విదౌట్ దిస్ లవ్, వాట్ ఎవర్ యు మే డూ, వాట్ ఎవర్ యు ప్రిపేర్ ద వెసల్,
1: కళకళలాడుతుంటుంది ఫల పుష్పాలతో.
0: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
1: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
0: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
1: రేపటి దినమే వాడిపోయింది.
0: టుమారో దే ఫేడ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: దానికి వేరు పురుగు కొట్టింది.
0: బికాజ్ ఇట్ ఇస్ అటాక్డ్ బై ద క్యాన్సర్.

0: Therefore, it can sustain.
1: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికీ,
0: Though the tree of life is just progressing
1: towards the security.
0: Without God's grace, when the root life is attacked by the pest of bad quality, it will ruin.
1: కామ క్రోధ లోభములే పరమ శత్రువులు.
0: హూ ఆర్ అవర్ ఎనిమీస్ టుడే? ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: కామము కర్మను చెడగొడుతుంది అది.
0: అండ్ దేర్ ఫుల్ సో డిజైర్
1: క్రోధము భక్తిని చెడగొడుతుంది అది.
0: అండ్ యాంగర్ ద స్పాయిల్ డివోషన్.
1: లోభము జ్ఞానాన్ని చెడగొడుతుంది అది.
0: గ్రీడ్ ద స్పాయిల్స్ విజ్డమ్.
1: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటిని కూడా చెడగొడుతుంది.
0: దేర్ ఫోర్ యాక్షన్, ద వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ స్పాయిల్డ్.
1: తర్వాత ఇంకేం ప్రయోజనం నీ ఉంది?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ living thereafter?
1: మనం కర్మ మార్గంలోనైనా ప్రవేశించాలి.
0: సో లెట్స్ గో ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
1: ఉపాసన మార్గంలోనైనా ప్రవేశించాలి.
0: లీడ్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: లేక జ్ఞానములోనైనా మునగాలి.
0: ఆర్ అట్లీస్ట్ జస్ట్ డ్రౌన్ అవర్ సెల్ఫ్ ఇన్ విజ్డమ్.
1: లేకపోతే ఏం ప్రయోజనం మీ యొక్క జీవితం?
0: వితౌట్ దీస్ త్రీ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
1: ఇది ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
0: ఈజ్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ రియాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి.
0: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
1: ప్రేమ మీ యందే ఉంటున్నది.
0: లవ్ ఈజ్ ఇన్ యు.
1: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
0: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్
1: ఇన్. అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
0: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
1: చదువులు బాగా చదవండి.
0: స్టడీ వెల్.
1: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: గెట్ గుడ్ మార్క్స్.
1: తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్
1: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
0: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్
1: బ్లడ్
0: బ్లడ్
1: ఫుడ్
0: ఫుడ్
1: అండ్ హెడ్
0: పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుక మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యుట్యూస్ ఇవ్వండి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యుట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్.
1: పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
0: మేక్ దెమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్.
1: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
0: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ. కనుక
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: సో మదర్ ఇస్ గాడ్,
1: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభించు.
0: సో యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పేరెంట్స్.
1: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
0: దెన్ ఎక్స్పాండ్ టు ది ఎంటైర్ యూనివర్స్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఇస్ ట్రూ బ్లిస్.
1: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ, కాలాన్ని పవిత్రము గావించుకుంటూ, జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైమ్ అండ్ ప్రే ఎవ్రీ డే అండ్ మేక్ యువర్ లైఫ్ ఐడియల్.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర హర హర సుబ్రహ్మణ్యం. ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర హర హర సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం, హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం, గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం. జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం, గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం, హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సు

Yeah.

యజ్ఞ సముదాయము గాని దానము గాని యజ్ఞ సముదాయము గాని తపంబు గాని విజ్ఞానము గాని తపంబు గాని విజ్ఞానము గాని తేజిత సనాతన ధర్మము గానీ

0: విచారణ చేసి చూచినను, విచారణ చేసి చూచినను.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya anityam samadabadi sampatti mumuchchatvam visheshochana ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj ane tunte dhatuvu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema nisvarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti andu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi yandu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu prema leni jeevitamu kevalamu chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nirupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chaavuto samanamu.
1: If you inquire, that life without faith and love is just death.
0: Premane manavuniki pranamu, premane jagattuniki sarvamu.
1: Love is life and it's everything for this world.
0: Panchabhutamulu yokka prabhavam kudanu prema nundiye aavirbhavinchunnadi.
1: You find the effects of the five elements around that they had their origin out of love.
0: ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యం గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: Kanna biddanu chusi talli premistundi kaani aa premanu vaatsalyamu ani cheptu pilustunnaru.
1: Mother loves her children and this love is affection.
0: Kattukunna bharyanu chusi bharta premistunnadu kaani deenni mohamu ani peru pettukuntunnadu.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువులను మిత్రులపై నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ది రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animals for that matter cannot live without love for a moment.
0: ee premane paramatma swaroopam unnaru.
1: Love is God.
0: Kanaka premanu manamu chulakanga manam bhavincharadu.
1: We should now consider love cheap.
0: Laukikanga bhautikanga prakritikanga dinni bhavinchi ee pavitramainatundi prema tattvani manamu durupriyogam chesukuntunnam.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate friendly relationship with the wild animals because of their innate
0: prema cheta maranatundi jagattulo marokati ledhu.
1: There is nothing that cannot be transformed by love.
0: Katinaya silakudanu karigi pravahinchetundi prema ga marutundi ee prema cheta.
1: Even hard stone can be transformed by love.
0: Prati manavuni yendu udinatundi prema tattvanni ekatvanga visanchinchinappudu viswa prema ga marutundi.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: Meeru prema kavalani aashistunnara?
1: Do you want love?
0: Anugraham aneetundi aakarani meeru abhivruddhi parchukondi.
1: Have this thirst yearning for grace more and more.
0: Mee yokka daaham emiti?
1: What is this
0: aaradhana? Ye mee yokka daaham aaradhana?
1: This worship is thirst.
0: Itti prema tattvanni meeru bhujinchi దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవనండి ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవునో అంతటి ఆనందం కూడా మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యు డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యు విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
0: Krurudainatvanti yokka Hiranyakashipudu kanna kumarudainatvanti Prahladunni ee bhagavat prema nunchi dooram cheyalani aneka vidhamainatvanti prayatnam chesadu.
1: Hiranyakashipu made every attempt to take Prahlada away from God.
0: Kani sarvakala sarvavastali endukudunu Prahladudu daiva prema cheta నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపునితో.
1: At one time Narada asked Hiranyakashipu, find out from your son what he has learned.
0: కుమారుని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, what is that you have learned?
0: నారాయణ

0: శరణ పరం తప సర్వం నారాయణ సమా. తండ్రి, నారాయణ యొక్క నామమే నా తపస్సు.
1: ఫాదర్, రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇస్ మై పెనన్.
0: నారాయణ యొక్క స్మరణనే నా పరబ్రహ్మ స్వరూపము.
1: చాంటింగ్ హిస్ గ్లోరీ ఇస్ ద డివైన్ ఫామ్.
0: నారాయణ యొక్క ప్రేమనే నా అనంత స్వరూపమైనటువంటి యొక్క దైవ సత్వము.
1: That the divine name is that infinite cosmic form of
0: దానికి
1: the divine.
0: మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయ దేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతుని యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కి వెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వవిధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతని కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకని అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకును ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్
0: మన కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనటువంటిది.
1: It's blissful.
0: అనంతమైనటువంటిది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all curses.
0: తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్స్టైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క దేగర జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ అన్ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమునకును అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువులు ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మది యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడాను మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains. అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్. వన్
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని పుష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: Because of the hair that is dark, your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వి ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమో ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 miles per second.
0: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: What is the speed of this light ray?
0: ఒక్క సెకండ్ కు
1: per second
0: 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 miles
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ యు షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
0: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమునంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000 సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ దిస్ లైట్ టు స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది యూనివర్స్ ఇట్ టేక్స్ 22,000 crores.
0: Yes. ఇంత కాలం పట్టేటువంటి యొక్క ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణుస్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విశ్వమంతా కూడా విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 crores సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరం బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ ద లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీసింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో అరౌండ్ గాడ్ జస్ట్ ఎ మోమెంట్ ఈజ్ ఎనఫ్.
0: ఇంత విశాలమైన ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైన జగత్తును ప్రదర్శన చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము.
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చు, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండది ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమ తత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: ది లవ్ దట్ ఫ్లోస్ దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసమే జగత్తంతా కూడాను అల్లకల్లోలంగా కూడాను రూపొందిపోతుండది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమ తత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: And make it in the proper way.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: Let your actions be filled with love.
0: నీ జీవితం అంతా కూడా ప్రేమమయంగా మార్చుకో.
1: Let your life be full of love.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: Nothing more than this.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ లవ్ విదిన్ ది హ్యూమన్ హార్ట్.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: ది హ్యూమన్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: యాజ్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ లవ్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ఫెయిత్.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: వాట్స్ దిస్?
0: నిన్న ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: సమ్వన్ ఆస్క్డ్ భగవాన్ హౌ టు డెవలప్ ఫెయిత్.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: ఫెయిత్ ఇస్ నేచురల్, ఇట్స్ యువర్ వే ఆఫ్ లైఫ్.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: వేర్ ఇస్
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: ఐఆమ్, ఐఆమ్, ఐఆమ్, ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
0: యు? ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
0: గెట్. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్ యు విల్ అటైన్ పీస్.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఒరిజినేట్స్ లవ్.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్.
0: ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ గాడ్ మానిఫెస్ట్.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore, human life has got to be protected and sustained by these three sacred qualities.
0: Manavane
1: dayane
0: neeti dharmame neeti.
1: In fact, dharma, righteousness, is morality.
0: Manavane ka satyame reeti.
1: Satya, the truth, is procedure, reeti.
0: Manavane ka tyagame khyati.
1: Tyaga, the sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati, moodinte yokka sammilitamainatundi de manava jati.
1: Human life, human race, jati is the combination of niti, riti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human
0: being? కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్సన్ ఆఫ్ నీతి,
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డూ యూ ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును,
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ దెమ్
0: ఎవ్రీవేర్. ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క జీవ శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్యశక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: Lokanathuni peru okasari madilona talavandaya.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంకా సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులకు నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డాబులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tirugutuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun,
0: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనానుగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God,
0: క్షణంలో దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: గుణమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతకులను వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతనో ఉంటుండాలి మనకు.
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతకులను పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్స్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: సర్వ విశ్వం కూడాను భగవంతు యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇన్ గాడ్.
0: అది అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఈజ్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటి మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్ ఏకత్వాన్ని
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్. ఇదే
0: విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతా కూడా ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ గురు పూర్ణిమ?
0: గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: Dinne Gayatri yandu Bhur Bhuvasvaha annaru.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvahanaga భూలోకమే.
1: ద ఫస్ట్ వన్
0: ఈ భూలోకం అంటే ఏమిటి? దీని యొక్క స్వరూపము.
1: వాట్ డూ మీన్ బై దిస్ ఎర్త్ ప్లానెట్?
0: మెటీరియల్స్ తో చేరినటువంటి దేహమే భూలోకము.
1: ద బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ భూలోక.
0: అంతా మెటీరియల్ తో కూడినటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మెటీరియల్.
0: కాబట్టి దీనినే భూర్ అన్నాడు.
1: దిస్ ఇస్ కాల్డ్ భూ.
0: భూహా
1: భూహ.
0: దీంతో ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుండాలి.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్
0: మానసిక స్వరూపము.
1: And that is psychological, mental.
0: కాదు అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞానశక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస శ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేది దేహము.
1: And the body signifies materialization.
0: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: Body symbolizes materialization, the mind stands for vibration and
0: వేదము
1: radiation.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: This Veda calls it as
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మన యొక్క మనసునందే ఉంటుండాలి.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్ స్టాండ్ ఫర్
0: ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సేక్రెడ్ లవ్.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: everyone. ప్రేమ లేనిటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone. జీవాని
0: యందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under current in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కాని లేక వెల తక్కువైనటువంటి గాని మనం భావించరాదు.
1: Never consider love low or mean or
0: cheap. ఈ విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: No one can estimate its value.
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞాన శక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనంగా పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు. దీనిలో
0: ఏ మాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
0: ఎప్పుడు పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: We have to sustain and protect this sacred love.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: Under any circumstances never entertain hatred.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If at all, if anything should step in, convert into love.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: When there are difficulties, there lies happiness too.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: When there are troubles, you are sure to have happiness
0: thereafter. లో చూస్తుంటారు.
1: You'll be watching this.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: You also must have come to know that the Pakistan war.
0: చాలా మంచిది జరిగింది భారతదేశానికి.
1: What had happened Pakistan war is for good of Bharat.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇట్ ఇస్ సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోట్లాడుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫైటింగ్ అమంగ్ దెంసెల్వ్స్.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: ఇవంతా నశించింది.
1: ఎవ్రీథింగ్ గాన్.
0: చైనీస్,
1: Chinese,
0: Americans,
1: American,
0: Russians, భారత దేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయ లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: in our Bharat,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: We don't have any weapons any longer.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్?
0: ఎందుకు భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
1: వై నాట్ వీ మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వీ డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సే,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: Five Pandavas are important in Mahabharata.
0: పెద్దవాడు ధర్మజుడు,
1: ఎల్దెస్ట్ ధర్మజుడు,
0: రెండో వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడో వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులుడు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మం అంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: That this
0: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ కాదు,
0: దైవ ప్రేమనే, దైవ అనుగ్రహమే మనుషులను రక్షిస్తుంది.
1: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యూ.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: Yes, they develop.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: We have to develop this weapon of dharma.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడైపోతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జున్
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమచర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కట్ట కట్టి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెంసెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడైనటువంటి యొక్క బలవంతులందరూ కూడా ధర్మానికి అతీతులైపోయింది, ధర్మ్యాతులకి సరిడంజ్ వచ్చండి.
1: దేర్ఫోర్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమా అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent and
0: flies. విత్తులో ఒక చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows into a gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమ అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్?

0: జైసాన్సి ట్రీ.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నందే ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ టైనీ లిటిల్ ఎగ్ దేర్ ఇస్ కంటైన్డ్ దట్ ఇన్ఫినిట్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ప్రేమ చేత సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ విత్ లవ్.
1: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా, దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటి పెద్ద ప్రాపర్టీ.
0: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
1: అందరినీ ప్రేమతో చూస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
0: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఎందుకంటే ప్రేమనే దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
0: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
1: కనుకనే ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
0: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ ది స్కై అండ్
1: ఇది అమృతకుల సర్వశక్తిమను ప్రేమ యందే ఉంటున్నది.
0: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నేను పూర్వం అనుకున్నాను
0: భగవాన్ సత్సంతమే గౌ.
1: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ లెర్న్.
1: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
0: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్. ఫిజిక్స్,
1: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికొస్తాయే కానీ మానవుని హృదయాన్ని ప్రకటింపజేసేటువంటి దీనికి పనికిరావు.
0: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్.
1: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: అది అయస్కాంతము.
0: That is power of attraction, magnetic power.
1: ఆయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే ఆయస్కాంతము.
0: అండ్ ది ఎర్త్ స్టాండ్స్ ఫర్ మ్యాగ్నెటిక్ పవర్.
1: వెయ్యి మైల్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
0: ఎనీ ఆబ్జెక్ట్ మైల్స్ అవే ఫ్రమ్ ఇట్ ఇస్ డ్రోన్ బై ఎర్త్ మ్యాగ్నెటిక్ పవర్.
1: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
0: నో అదర్ పవర్ ఎక్సెల్స్ ది మ్యాగ్నెటిక్ పవర్.
1: అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
0: అండ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ జస్ట్ అటామిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
1: కనుక దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
0: How do you attract this love?
1: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
0: God is attracted by music, gana.
1: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
1: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
0: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
1: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
0: నారద ఆస్క్ నారాయణ, స్వామి, యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్ బట్ ఐ వాంట్ టు నో యువర్ హెడ్ ఆఫీస్ అడ్రస్.
1: ఒకరు కైలాసం అంటారు, ఒకరు స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
0: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస లైక్
1: నారాయణ చెప్పాడు. రాసుకో అడ్రస్, నా అడ్రస్.
0: నారాయణ సార్,
1: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
0: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I saw myself. Therefore, God
1: Gana
0: is drawn by,
1: onnaru.
0: By music.
1: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
0: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడీ.
1: ఇది కూడా ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
0: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడీ.
1: నేను ఎవరికి చెప్పను.
0: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
1: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
0: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
1: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
0: From Indonesia, a person came, a devotee came.
1: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
0: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
1: కనుక ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు, రేపటి ఇంకా ప్రారంభిస్తున్నాం మేము.
0: And he gave 10 crores and music college is going to be commenced, started soon.
1: కనుకనే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుందని.
0: The entire culture of Bharat is contained within this music.
1: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
0: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
0: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.

0: పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: భగవాన్ వాంట్స్ టు ఇంప్రూవ్ అండ్ ఫాస్టర్ ది ఇండియన్ కల్చర్
0: అంతకును లలిత కళలతో కూడినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది కల్చర్ హస్ గాట్ ఆల్ ది ఫైన్ ఆర్ట్స్.
0: కనుకని ఈ కాలేజీ కూడాను ఈ యొక్క మాసం దాటుతానే ప్రారంభిస్తున్నాం. శ్రావణ మాసం లోపల
1: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: దిస్ ప్రెసెంట్ మంత్ ఇస్ ఆషాఢ మాస.
0: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదు అని కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: ఇట్స్ యూజువల్ కస్టమ్ అండ్ ట్రెడిషన్ నాట్ టు ఎంబార్క్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ ది ప్రెసెంట్ మంత్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: ఇతను పూరి అని నాట్ పొటాటో.
1: హిస్ నేమ్ ఇస్ పూరి.
0: ఈయన 10 crore మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
1: హి గేవ్ 10 crore ఫర్ స్టార్టింగ్ మ్యూజిక్ కాలేజ్.
0: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
1: భగవాన్ వాస్ దేర్ బెంగళూరు.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ వచ్చేసి
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపత్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి you have started super specialty hospital there in
0: Puttaparthi. అది పల్లెల వారికంత ప్రయోజనం అవుతుంది.
1: It is highly useful to rural
0: పట్టణ వాసులకంత కూడాను ఏ మాత్రము ఉపయోగం లేకుండా ఉంటుంటాయి. ఇక్కడ
1: the city people there in Bangalore are not benefited.
0: రోగం బీదవారికి వస్తుంది, షావుకారికి వస్తుంది. రోగం ఎవరికి తప్పింది కాదు.
1: sick and poor also suffer from diseases.
0: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నారు.
1: చీఫ్ మినిస్టర్ ప్రేయర్ టు భగవాన్, వీ నీడ్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు.
0: అనగా హార్ట్ కు,
1: హార్ట్
0: లంగ్స్ కు,
1: లంగ్స్
0: తలకు,
1: హెడ్
0: కిడ్నీకి, మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నారు.
1: 3 specialties ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: సరే, నేను నవ్వినాను, ఊరుకున్నాను.
1: స్వామి సింప్లీ స్మైల్.
0: రెండో వారమే
1: నెక్స్ట్ వీక్
0: ఆ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 acres భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 members ఆఫ్ హిస్ క్యాబినెట్,
0: అందరూ
1: ఆఫర్డ్ 70 acres
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 crore అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharat Deshamu dayagala hrudayamainatundi Bharat Deshamu.
1: In fact, Bharat symbolizes the compassion.
0: Dharma hrudayamto kudinatundi Bharat Deshamu.
1: It's one of righteousness.
0: Daya hrudayamainatundi Bharat Deshamu.
1: And Bharat is full
0: Chaga
1: of compassion.
0: Tyaga hrudayamainatundi Bharat Deshamu.
1: It's the land of sacrifice.
0: Prema hrudayamainatundi Bharat Deshamu.
1: And full of love.
0: Kanukane manamu swarthulu kaadu parathulamu manamu.
1: We are not swartha, selfish. We are paratha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva, individual? Who is deva, God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universe.
0: కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities, devata.
0: చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్. కమాన్,
1: హీ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మనం పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడాను కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ఫాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for the super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడాను ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు, గోల్డ్, గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: సో ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్
0: నాట్ వేవర్. ఇలాంటి త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: In fact, we have not asked anybody.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: If Swami asks, there will be rain of money.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ doesn't approve it.
0: అది చీప్ అయిపోతుంది.
1: You become cheap.
0: నేను అట్లా కాకూడదు.
1: స్వామి విల్ నెవర్ ఎండోర్స్ దట్. అన్నిటికీ
0: నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేర్తాయో లేదో అనే సందేహం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దన్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: అబౌట్ లవ్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు వేయండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రుల వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. భగవాన్ వాంట్స్ యూ టు లివ్ ఇంటిమేట్లీ ఇన్ క్లోజ్ అసోసియేషన్
0: రిలేషన్షిప్. శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ డెమన్ బికాజ్ లవ్ ఇస్ లాస్ట్.
0: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
1: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్.
0: బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయులుగా ఉండాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దాని కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థి కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which is
0: necessary. ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow love.
0: సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఒకరినొకరు హలో హలో హలో ఆ విధంగా చేసుకోవటం కాదు. ప్రేమతో మనం అందరినీ హృదయానికి కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛనతో కాదు.
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛనతో కాదు. స్వార్థమైన వాంఛనతో కాదు.
1: పరార్థమైనటువంటి
0: భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? ప్రతి మానవుడు కూడా ప్రేమరూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటిని అంతా కూడా ప్రేమ వాంఛనగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమగానము ఒక తూరి వహించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
0: ప్రేమావేశముతో
1: with all the feelings of love.
0: Prema sudha varshamu varshimpaga prema nadullu pravahimpaga murali ganamu seyagadi.
1: With the rain of love as the rivers of love flow continuously in
0: alanti ganam tho meeru
1: Krishna sing for us.
0: Mohimpa cheyali jagatanta bhramimpa cheyali jagatanta aanandimpa cheyali.
1: The whole world should be carried away by this attraction of the divine melody.
0: Meekandarki free education istunnanu.
1: Bhagwan is offering free education
0: istunnanu. కానీ నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అదొక్కటి నాకు చాలు.
1: దాట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan wants you to take a vow, an oath today, that you will lead the life of love from today onwards. So saying, Bhagavan brings his divine discourse to a close.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffer from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ గౌరవిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలోస్ సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణీ విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానము చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యూ కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవులకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుక ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘములు పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచి వారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈస్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్, బోధ ద టీచింగ్.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: కాలకాల ప్రపన్నానాం కాలక్యమును కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మృంగుతుంది.
1: It is the time that swallows life span.
0: కాని కాలమును కూడాను మృంగేటువంటి వాడు ఈశ్వరుడు.
1: But Ishvara is beyond time.
0: కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయమునందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్, హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వీ రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతమని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వీ రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్, దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధనను సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from
0: the world. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent,
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరములకు పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: After lakhs of years subsequently, there is downpour of rain.
0: ఈ వర్షం లక్షల సంవత్సరములు కురిచింది.
1: The rain lasted for lakhs of years.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: Thereafter, the mountains and sea, they have come to existence.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagavan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్, వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He's not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will not suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: The worldly friends may be up
0: there. కానీ భగవంతుడు అనే మిత్రుడు in you, with you, above you, below you, around you.
1: But God, ella
0: velani endu kudanu nee tone untunnadu.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: Bandhuvulandaru vaakiti taakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as
0: in bayani bhagavat naamame nijamainatunti bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane jantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: సో గాడ్ ఈస్ ద ట్రూ
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: గాడ్ ఈస్ ద ఓన్లీ ఫ్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు కానేరడు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ నో.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: టుడేస్ ఫ్రెండ్స్ మే బి ఎనిమీస్ టుమారో.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యు గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికం నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకేమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకమైనప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాసికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాసిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాసికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాసిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాసిక ఇస్ ఫోమ్.
0: అది ఏ ప్రాతిభాసికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాసికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాసిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాసికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్.
0: ప్రాతిభాషికమనేటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: దేర్ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్,
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్, పారమార్థికము సన్,
1: ద స్పిరిచువల్ ఇస్ సన్,
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్,
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: The sea does not increase because of the
0: merging. Yanta suryuni yokka rasmito aaviriya maarinappatikini adi krungadu.
1: It might transform into vapor because of the heat of the sun.
0: Anaga pongi krunganatvanti yokka tattamu samudram yokka lakshanam.
1: The quality of the sea is not to get elated or depressed.
0: Anaga ahankaram mamakaramu lenatvanti yokka tattamu ee samudram yokka tattamu.
1: The sea has no trace of ego or possessiveness.
0: Kaani manayandu vyavaharikam veru, pratipashikam veru, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావం తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వి డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారకం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ది మిజరీ ఇన్ దిస్
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: We have forgotten the spirituality and go by the worldly activity.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: The worldly activities like
0: passing clouds వంటివి.
1: Like passing clouds.
0: కదిలిపోయే మేఘములు.
1: They pass off clouds.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: We have forgotten this and we are forgetting the spirituality.
0: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: But the content that which is eternal truth
0: nenu paadutunnanu.
1: I sing
0: kaani note tho kaadu paadedi.
1: Not singing with the mouth.
0: Hrudayam tho paadutunnanu ane hrudayam aneetvanti okka samudra sthayini manam teeskovali.
1: We should take the position of a heart which is the sea.
0: Akkadane ye vidhanga paadinappatikini శ్రవణానందంగా ఉంటాయి.
1: When you sing wholeheartedly, it will be melodious.
0: ఆ హృదయమే సముద్రము.
1: That heart is the sea.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: So God dwells in our heart.
0: అది ఎట్లా ఉండాలి?
1: How should it be?
0: హృద్ ప్లస్ దయా హృదయం.
1: హృద్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: That's called compassion.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు కానీ నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందో ఉంటున్నాడు, ఏ యొక్క మందిరం ఎందో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలంలో ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: Where you will be?
0: Kailasam antunnaru.
1: They say Kailasam.
0: Vaikuntham antunnaru.
1: Vaikuntham.
0: Swargam antunnaru.
1: Heaven.
0: Ivanni kuda nu ekkada untunnayo emuto naaku teliyadu.
1: Where are they? I do not know.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: Then Narayana said,
0: Madbhaktaha yatra gayanti tatra shishtami narada.
1: Narada.
0: Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kuda nu branch officesu.
1: Vaikuntha, Kailasa, their branch offices.
0: Kani, head office, na hrudayame. Bhaktulu ekkada nannu smaristuntaro, akkada nenu nivasistuntanu.
1: Heart is my residence
0: entrance. Tatratishthami narada. Nenu vasami ani cheppaledu. Tatratishthami narada. Akkade nenu pratishthai untuntanu.
1: He says that he installs himself there.
0: Chuchara. Bhagavantudu tana hrudayamande untundaga భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: అయితే
1: however,
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ప్యూర్ హార్ట్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే, భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతే, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందరవిందే క్షణే, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు, ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్,
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu.
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction, he is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: world?
1: He
0: who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: Ee kavalsinanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యు బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యు హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము, త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They are lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని, సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది, వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
0: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్ సో,
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుట్టారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
0: ఏమిటి తాతా బిర్లా బిర్లా కిర్లాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
1: తాతా బిర్లా కిర్లాస్కర్ డూ దే
0: హావ్? ప్రపంచానికి గొప్పవారే కానీ, శ్రీమంతులే కానీ, మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
1: బట్ దే ఆర్ వెరీ రిచ్ బట్ దే డోంట్ హావ్ మెంటల్ పీస్.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యు కెన్ హావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యు కెన్ హావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై నీకు మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యు హావ్ ఎ బెడ్,
0: మంచి పిల్లోని వేసుకున్నావు,
1: యు హావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది,
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్,
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుంది,
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు,
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యు హావ్ దెం ఓన్లీ టు స్లీప్.
0: నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యు కనాట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
1: వై డెన్లప్
0: బెడ్? ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
1: వై డెన్లప్
0: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా?
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kudunu kevalamu aatma shanti nimittame yerpadinatuvanti satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for
0: inner peace. Bhautika kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aanandam nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamulanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: It's not to watch the outer scenario.
0: Aatma aanandamunu ponde nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanniga pettunnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
0: Kanuka ee naadu anni amarchukunnamu aina adi lekunda potundadi.
1: Today we have everything but we don't have peace and bliss.
0: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pote mana jeevitham anta vyartham avutundi.
1: When we don't follow the right path.
0: Deni kosam bhagavantudu ee shariranni andinchadu.
1: Why God has given the
0: body? Sharira madhyam kalu dharma sadakam.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుంటుంది.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవావృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పని చేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: సో రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: సో లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: కొరకు ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుంది.
1: ఇన్ భారత్ ప్లెంటీ,
0: కావలసినంత జీవనదులు ఉంటుంది.
1: లాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుంది.
1: బట్ ద షార్టేజ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంను వ్యర్థంగా ఆవిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్స్,
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఈస్ ఫార్మ్లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుంది, అది పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫార్మ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నోరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి
1: పొల్యూషన్లో
0: ఎంత నిర్మలంగా ఉంటుండాలి,
1: సో
0: ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ సన్స్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్. దీనికి
0: ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యలను ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: Only God can give you relief. No one else in this world.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ టు స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమయుడైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking shabari has been given
0: adukadannakai madiyu jatayu kadakunegi satyati galiginchadi.
1: The bird Jatayu was given rights. They just prayed.
0: ఈ ప్రార్థనే అది ఒక విధమైన మ్యాగ్నెట్.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: The whole world is a magnet.
0: అయస్కాంతం స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
0: అది ఏ విద్యా శక్తి.
1: దట్ ఇస్
0: అదే ఆత్మశక్తి.
1: దట్ ఎవరీ హాస్
0: ప్రార్థన చేసింది.
1: దే జస్ట్ ప్రే.
0: ఈ ప్రార్థనే అది ఒక విధమైన మ్యాగ్నెట్.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మ్యాగ్నెట్.

0: అదియే మానవుని యొక్క విద్యుత్ శక్తి,
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ,
0: అదియే విద్యా శక్తి,
1: దట్ ఇస్
0: అదే ఆత్మ శక్తి,
1: దట్ ఇస్ అదే
0: అనంత శక్తి,
1: దట్ ఇస్ ఇన్ఫినిట్,
0: అదే అద్వైత శక్తి,
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్,
0: అదే సచ్చిదానంద శక్తి,
1: దట్ ఇస్ ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్, we are foolish thinking that we don't have anything.
0: Anni mana yende untunnai,
1: everything is within.
0: Mana yendu lenatvanti jagatlo ekkada levu,
1: nothing that's not present within us which is noticed outside.
0: ఆ సత్య ఆనందము మూడు కూడా మన ఎందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అని తెలియకపోవటం చేతనే,
1: బికాస్ వీ డోంట్ నో దాట్,
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము,
1: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము,
1: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్,
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము,
1: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్,
0: కనుక మనకు ఇది అవసరం లేదు,
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి,
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: తన ఎందుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు,
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ,
0: ఏ మతమును మనం నిందించకూడదు,
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజన్,
0: ఏ సమాజమును మనం నిందించకూడదు,
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ,
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో,
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్,
0: వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ బట్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో,
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్,
0: క్షణక్షణములకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి,
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్,
0: వాంఛలకు అదుపే లేదు,
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్లా నీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ అందే ఉంటున్నది ఆనందము,
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్,
0: నీవే ఆనంద స్వరూపుడు,
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యెట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి,
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం,
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి,
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ద ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్?
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి,
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో, ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: This is the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you remove the whole mud of the world, you will get the water.
0: లేదా
1: otherwise,
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే,
1: when once you install bore well,
0: చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: It will go dive deep and draw water out of the bottom.
0: అది ఏ నామస్మరణ?
1: That is singing of the name of God.
0: నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: దెర్ఫోర్ ఇఫ్ యూ ఇన్స్టాల్ ద బోర్ వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్, యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకనే నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
1: లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్ ఆన్
0: యువర్ హార్ట్. చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పనిచేయాలి.
1: యూ మే డూ ఎనీథింగ్, హ్యావ్ డివినిటీ విత్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: Then worth will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: యు మే డూ ఎనీథింగ్, టేక్ ఇట్ యాస్ డివైన్ యాక్టివిటీ.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: వి షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే.
0: నోరును మూయించాలి.
1: వి షుడ్ షట్ అవర్ మౌత్.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వి ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము?
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ఎ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్
0: యువర్ హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ,
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: For small things and big things we go on talking vain gossip.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: That day when we control our talk, you'll be blissful.
0: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: The one who talks cannot do.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: A doer, the one who acts will not.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయనటువంటి సోమరి.
1: So the one who talks continuously is a lazy man who won't do.
0: మాటలను తగ్గించుకో.
1: Cut short your talk.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వి షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన్.
0: ఇది కేవలం వ్యావహారిక

0: అప్పుడు దృష్టితో చేశారు.
1: యు హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: వెన్ బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు?
1: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్?
0: ఎంత స్వార్థము!
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్?
0: ఎంత సంకుచితమైన భావము!
1: వాట్ నారో మైండెడ్నెస్!
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము!
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకుండా.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఏ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ఒక
0: బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బిగ్ సిటింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ ద బిగర్ వాజ్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్.
0: రథం ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద పాష్పాలు రాల్చాడు.
1: ఆనందంతో
0: మునిగిపోయింది.
1: హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ప్లీజెస్ హిమ్.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని, లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
1: లెట్ హిమ్ బి ఎ బెగర్ ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ
0: గ్రీన్.
1: There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటిది కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing,
0: so God
1: say. Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: ఇన్ ఫ్యూచర్ యు ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ యాజ్ యు సింగ్.
0: అప్పుడే నీకు సరైన ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో?
1: వేర్?
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ డు అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వి నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు.
1: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నిజమే, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఎస్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదా అని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
1: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడి.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను.
1: భగవాన్ మేడ్ మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ బట్ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమేమిటి?
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్, వి గో బై ది వరల్డ్లీ వే.
0: తర్వాత భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: There are no caste differences.
0: అందరూ ఒకే కాస్టే.
1: All belong to one caste.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ది కల్చర్.
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనది అయితే సామ చెప్పాడు అని చెప్పింటారు.
1: ఇఫ్ ఇట్స్ టు యువర్ కన్వీనియన్స్ యు కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించదు.
1: దట్ వీ డోంట్ వాంట్ టు డూ యూ డోంట్ కోట్ స్వామి.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: ఇస్ ఇట్ ప్రాపర్టీ?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్ స్వామి సే.
0: ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ అని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ ఫాలో దట్ వాట్ యు లైక్ అండ్ డ్రాప్ దట్ యూ డోంట్ లైక్.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము,
1: a relative who will not come in times of need, God who will not grant your boons,
0: mohamuna taanekina parani gurramu,
1: the horse that will not ride in the battlefield,
0: kuna viduvanga valayu,
1: you have to drop it immediately.
0: Nimishamlo danni vadalipettu.
1: Give it up in a minute.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తు. గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: The horse that will not run in the battle field, better you give it up.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: To whom it is said.
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
1: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: They take these things.
0: కట్ట కనపడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
1: This is said against Sumati to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: Without having this good mind, you go on thinking this relation has
0: not come to your rescue. చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
1: If you don't help him earlier, how do you expect help now?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
1: Even parents won't come to your rescue.
0: కనుక అక్కడకు రాని చుట్టము.
1: The relation will not come to your needs.
0: అప్పుడు సుమతిగా నీ ఉంటుంటే చా అందరూ బంధువులు అంతా వస్తారు. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రైడ్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏం గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్ ద హార్స్.
0: అజ్ఞానమే,
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda athaniki varalu andistadu.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith lekunda devudu naaku idi chechi pettu ante etla chechi pettadu?
1: Without faith, how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
1: God is not your servant.
0: Kaani aa bhakti e neelo untunte neeku servant, servant, servant.
1: But if you have that faith and devotion, you will be servant of the servants.
0: Karukane bhagavantudu sarvulukudu servante.
1: God is the servant of all.
0: Anduvalne
1: so
0: meeku chakkani chinna udaharanamu,
1: a very good example.
0: Servant eppudu kudanu,
1: servant all the time,
0: bhagavantudu pooja room ku daggara dwaram daggara ninchukoni untadanta servant ga.
1: Servant will be there at the doorstep of the temple of God.
0: Naa bhaktudu em kortadu, atani koriku nerveerchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇన్ ద సర్వెంట్ సో యాస్ టు నో ద
0: డివోటీ. వాడు భక్తుడే గనుక కాకుండా పోతే,
1: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
1: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
1: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
1: But in front of God Rama, he is very humble.
0: Ravana daggara dheerudai nilchadu.
1: In front of Ravana, he stood there in front of him.
0: Karanam emiti?
1: What the reason?
0: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
1: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu daggara dheerudai unnadu.
1: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kalustuga prabhavam nalaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద డివోటీ.
0: నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్, హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: వి షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్, ద ప్రైమ్ ప్రిన్సిపల్.
0: భగవంతుడు గానగోనుడు.
1: గాడ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుంబురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: దేర్ఫోర్ నారద తుంబురా continue to sing.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: When once you sing wholeheartedly, God
0: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: The music will be able to melt a person and move and
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: Some poets compose.
0: రామ నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: Then even in prayer there will be ego.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: Some also compose poems.
0: అందులో రామ నన్ను కాపాడరా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి,
1: బట్ ఎ సింగర్,
0: రామా నన్ను కాపాడు. ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రమా నన్ను కాపాడు, ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్,
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్,
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకం అవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం,
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్ ఓవెన్ ఇట్ ఇస్ సో
0: స్ట్రాంగ్. ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాది.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు.
1: మ్యాన్ ఫాలోస్ సో మెనీ స్పిరిచువల్ ఎండీవర్స్ అండ్ పర్సూట్స్ వర్కింగ్ ఫర్ రిడెంప్షన్.
0: న తపాంసి న తీర్థానాం. తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు.
1: వన్ అండర్ టేక్స్ పెనెన్స్ నాట్ ఫర్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: న శాస్త్రాన జపానహి. జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ రిపీట్స్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ టు డిరైవ్ బ్లెస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ ఫర్ గాడ్.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు.
1: ఫర్ లిబరేషన్ వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ డూ? ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఆర్ సీక్రెట్ రిచువల్స్ ఫర్ దట్ మ్యాటర్.
0: తోటి మానవుల యొక్క సేవను చేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ద ఫెలో మ్యాన్.
0: సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
1: సర్వీస్ ఇస్ పెనెన్స్, సర్వీస్ ఇస్ ట్రూ వర్షిప్, అండ్ సర్వీస్ అమౌంట్స్ టు ద రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి ఎర్న్ బ్యాక్.
0: మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ యు లూజ్ ఫ్రెండ్స్ యు కెన్ హావ్ దెం అగైన్ లేటర్.
0: పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వైఫ్ ఇస్ లాస్ట్ వన్ కెన్ గెట్ మ్యారీడ్ ఫర్ ద సెకండ్ టైమ్ అండ్ హావ్ అనదర్ వైఫ్.
0: కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ లాస్ట్ యు కెనాట్ హావ్ ఇట్ అగైన్.
0: కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది.
1: దేర్ఫోర్ బాడీ ఇస్ సీక్రెట్.
0: ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి?
1: ఫర్ వాట్ పర్పస్ షుడ్ వి ప్రొటెక్ట్ ఇట్ అండ్ సేఫ్ గార్డ్ ఇట్?
0: శరీరమాధ్యం కలుధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి.
1: వన్ హ్యాస్ టు మెయింటైన్ ద బాడీ టు అండర్టేక్ రైచస్ యాక్షన్ అండ్ ఫర్ సర్వీస్.
0: మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ సీక్రెట్.
0: సత్శీలమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను, దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చే ప్రయోజనం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్, వాట్ ఆర్ ది యూజ్?
0: అయితే ఈ మానవుడు మననశీలి.
1: మ్యాన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ రికాలింగ్, రికాపిచులేషన్.
0: ఇతనికి ఆలోచనే సహజం.
1: థింకింగ్ ఫ్యాకల్టీ ఇస్ ఎ నేచురల్ ట్రెయిట్.
0: అన్వేషణ ఇది అత్యద్భుతము.
1: సర్చ్ ఇస్ వండర్ఫుల్ ఇన్ హిమ్.
0: మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర శిల్పి నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి.
1: ఇట్ ఇస్ ఎ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ మ్యాన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వేవ్స్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్ దట్ హావ్ బీన్ ఒరిజినేటెడ్ ఓవర్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కానీ మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకోలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు.
1: Man is not able to investigate his intellect in the way he has been investigating. So truth is not understood in the true sense.
0: ఒకరు ఒక వృక్షమును చూస్తారు.
1: One sees a tree.
0: అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు.
1: He sees only the branches that are apparent and not the hidden roots.
0: కానీ మరొకరు వేర్లను మాత్రమే చూతురు, కానీ శాఖలను మాత్రం చూడలేరు.
1: Well, one might see the roots, but they can't see the branches that way.
0: ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు.
1: It is not the natural tendency for one who is in search of truth.
0: సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ.
1: The fructification of search for truth amounts to visualization of the branches, roots and the entire tree as a whole.
0: శాఖలను చూచువాడు సైంటిస్ట్.
1: Scientist watches only the branches.
0: కాని వేర్లను చూచువాడు వేదాంతి.
1: The philosopher, spiritualist who watches the roots.
0: వేదాంతి కాని లేక సైంటిస్ట్ కాని ఎవరైనా సరియే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించడమే సరి అయినటువంటి సత్యాన్వేషణ.
1: through search for truth, no matter a philosopher or a scientist should be able to see the roots, the branches, the leaves and everything that belongs to a tree.
0: దీనికి ఒక చిన్న ఆదర్శము.
1: An ideal for this.
0: దేవతలు రాక్షసులు ఇరువురు చేరి
1: the deities, gods and the demons
0: సముద్రమును మదనం చేశారు.
1: They churned that ocean of milk.
0: కాని అందులో ఆలాహలము ఆవిర్భవించింది.
1: But there came the poison.
0: అంతటితో వారు నిరాశకు చోటివ్వక నిస్పృహకు ఏమాత్రం కూడా గురి కాక తిరిగి మదనం చేస్తూ వచ్చారు.
1: They were not disappointed and frustrated at the juncture. They continued to churn further.
0: అప్పుడు లక్ష్మి,
1: there came the goddess of wealth, Lakshmi.
0: అనేక విధములైనటువంటి యొక్క శోభలు,
1: so many aspects of
0: అమృతము ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి.
1: Many sacred forms of wealth and prosperity appeared then.
0: దేని వలన లభ్యమైంది?
1: How is it possible they could have them?
0: కలిగినటువంటి అభ్యంతరం మనకు ఏమాత్రం కూడా తాము జంకక కూకక తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: The only reason is they were not afraid of the obstacles that appeared on their way. They continued their path.
0: ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి.
1: Man should make use of his heart for the search of truth.
0: మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము.
1: Human heart is the ocean of milk.
0: మానవుని యొక్క హృదయమే పాలసముద్రము.
1: Human heart is the ocean of milk.
0: ఈ సముద్రంలో జ్ఞానమనేటువంటి కవమును వేచి
1: one should put that the one of wisdom to churn.
0: మననము సల్పగా
1: as churning goes on
0: కొంత నిరాశ నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది.
1: There might be some chances of disappointment.
0: దీనిని లెక్క చేయక తిరిగి మననము సాధిస్తూ వచ్చినప్పుడు
1: one should not be mindful. They should continue to proceed further.
0: ధర్మము న్యాయము సత్యము పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Then we will be able to acquire sacred qualities like right action, justice and truth.
0: సహనము సానుభూతి కరుణా దయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి.
1: There arises the compassion, the tolerance and the forbearance.
0: కనుక మానవుడు దయ చేతను ధర్మము చేతను ప్రేమ చేతను న్యాయము చేతను సహనము చేతను సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So man should work to live with all these qualities like compassion, right action, love, justice, truth, sympathy and forbearance.
0: ఈ అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్యప్రాప్తికి ఏమాత్రం కూడా మనము చోటు ఇవ్వటం లేదు.
1: We are not giving any scope so as to receive truth in our search.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైన పవిత్రము కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సల్పుతున్నాము.
1: In fact, search for truth in the ordinary sense meant search for the ephemeral, worldly, temporal objects.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి.
1: In fact, every man should dedicate himself to work for that eternal truth.
0: సమస్త కళలు కూడాను లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి.
1: In fact, all fine arts are the products in this process of search for truth.
0: కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, in this process of search for truth, we may not be able to experience divinity, yet we'll find some signs in this path.
0: ఏ విధంగా?
1: How?
0: ఆ వృక్షం కొమ్మపైన ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం.
1: We say that star over the branch of the tree is the star named Dhruva.
0: కానీ చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు.
1: Yes, there's no relationship between this branch and the star over there.
0: కానీ ఆ చెట్టు కొమ్మ నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాడు.
1: But the very same branch will tell you the direction where the star is located.
0: అదే విధముగానే
1: likewise
0: మనం చేసేటువంటి సర్వ కర్మలు,
1: all our actions,
0: మనం పలికేటువంటి ప్రతి పలుకు,
1: all our words,
0: నడిచేటువంటి ప్రతి నడక,
1: and every
0: చూసేటువంటి ప్రతి చూపు,
1: every look,
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని భాగములే.
1: There are parts in this process of search for truth.
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణము లేదు.
1: దే డెమోన్స్ట్రేట్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: సముద్రాన్ని చూస్తాం,
1: వి సీ ది ఓషన్,
0: మనకి ఎంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది.
1: యు ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ ది వేవ్స్ దేర్.
0: ఎత్తైన పర్వతాలను చూస్తాము,
1: యు సీ యువర్ సెల్ఫ్ దేర్,
0: మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది.
1: యు ఆర్ వెరీ హ్యాపీ.
0: దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము,
1: యు సీ థిక్ ఫారెస్ట్,
0: ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది.
1: సీయింగ్ ఆల్ ద గ్రీనరీ అరౌండ్ యువర్ ఎక్స్టాటిక్.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే.
1: దే ఆల్ స్పీక్ ఆఫ్ ది that ever existence in this process of search for truth.
0: ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి.
1: They may not show you God directly, but you will experience the divinity and its capacity and the capability.
0: ఒక విత్తనం నుండి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది.
1: A seed germinates into a mighty gigantic tree.
0: ఒక గుడ్డు నుండి పిట్ట పుడుతుంది.
1: It's an egg that grows into a bird.
0: ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది.
1: We find a being born to another being.
0: ఒక పుష్పం నుంచి మంచి సుగంధం వస్తుంది.
1: It's the flower that gives fragrance.
0: పాలు నుంచి వెన్న ప్రారంభమవుతుంది.
1: And you get the butter out of the milk.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని యొక్క సారములే.
1: That all stands for the essence in this process of search for truth.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: the whole world
0: మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి.
1: Operates on the basis of three types of activity.
0: ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే.
1: We see them in our day to day routine life.
0: ఒకటి సృష్టి యొక్క నిర్మాణము.
1: One that of creation.
0: రెండవది సృష్టి యొక్క పోషణ.
1: Second aspect sustenance.
0: మూడవది సృష్టి యొక్క నిర్మూలము.
1: Third aspect annihilation.
0: ఈ సృష్టి స్థితి లయములు పూడు కూడాను మనకు ప్రత్యక్ష ప్రమాణములే.
1: We find all these three: creation, sustenance, and annihilation.
0: నిత్య జీవితములో నిత్యము మనము చూచేటువంటి దృశ్యములే.
1: We see them every day.
0: ఇవన్నీ కూడాను కేవలము సత్య స్వరూపుని యొక్క ప్రమాణ ఉనికి.
1: That's all the manifestation and the existence of the divinity.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడా, దైవం ఎక్కడా అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: We don't make proper inquiry in this path of search for truth, but we go on questioning, where is God, where is God?
0: దైవాన్ని విమర్శించడం చాలా సులభమే.
1: It's quite easy to comment.
0: కానీ దైవాన్ని అన్వేషించడం చాలా కష్టం.
1: But to search for God is very difficult job.
0: ఎట్లా?
1: How?
0: భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: God is the truth of truths.
0: అసత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: Even in falsehood is truth.
0: చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు.
1: And he's bad in the bad.
0: మంచిలో మంచిగా ఉంటున్నాడు.
1: And he's the best among the good.
0: పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు.
1: Is a merit among the meritorious and a sin among the sinner.
0: దీనిని పురస్కరించుకుని ఈ గీతా ప్రమాణము
1: basing on this Gita says
0: రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను.
1: God is the very essence of life.
0: అనగా పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: God is like sugar in a syrup.
0: పంచదార లేని పానకం ఉండదు కదా.
1: You can't have syrup without sugar.
0: అదే విధముగానే
1: likewise
0: భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు.
1: God is an inner current in every aspect of life.
0: పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు.
1: ఇస్ లైక్ ది బటర్ ఇన్ ద మిల్క్.
0: పుష్పములో వాసన వలె ఉంటున్నాడు.
1: లైక్ ది అరోమా ఓడర్.
0: సర్వత్రా మనిషిలో మనిషి భావములు కలిగి ఉంటున్నాడు.
1: అండ్ ఈజ్ ఎ హ్యూమన్ అమంగ్ హ్యూమన్
0: బీయింగ్. ఇది రసో వై సహ.
1: దిస్ వాట్స్ మెన్ బై సేయింగ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు.
1: సో గాడ్ ఇస్ లైక్ ది షుగర్ ఇన్ సిరప్.
0: ప్రపంచమంతా రసస్వరూపమే.
1: ది హోల్ వరల్డ్ హూ ఇస్ ది
0: ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ డ్రాప్ ఇన్ దిస్ క్రియేషన్ యు ఫైండ్ ద డివినిటీ దేర్.
0: చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది.
1: యు కెనాట్ ఫైండ్ ఇట్ బై సింప్లీ వాచింగ్, యు హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్.
0: ఈ సృష్టి స్థితిలయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ మూడు శక్తులకు అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి.
1: వేద టీచర్స్ దట్ ది గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ త్రీ ఎస్.
0: కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు.
1: నాట్ మియర్లీ వేదాస్, ఉపనిషత్స్ టు
0: ఖురాన్.
1: ఖురాన్
0: బైబుల్
1: బైబుల్
0: గ్రంథసారము ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు.
1: ఆల్ ది సేక్రెడ్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా నువ్వు గోచరం కాదు.
1: యు డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దీస్ త్రీ ఆర్ మిస్సింగ్.
0: ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దిస్.
0: ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితిలో అంగీకరించక తప్పదు.
1: ఎ ఫిలాసఫర్, ఎ సైంటిస్ట్, ఎన్ ఇంజనీర్, ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ వి సే గాడ్.
0: జిఓడి గాడ్.
1: వి సే ఇన్ ఇంగ్లీష్ జిఓడి.
0: జి అనగా
1: జి మీన్స్
0: ఏమని మనం భావిస్తున్నాం, సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జి.
1: జి స్టాండ్స్ ఫర్ క్రియేషన్, సృష్టి.
0: ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనము జిఓడిలో మనం గుర్తించవచ్చును.
1: వీ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ జిఓడి.
0: జి అనగా జనరేషన్.
1: జి ఇస్ జనరేషన్.
0: ఓ అనగా
1: ఓ మీన్స్
0: ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్.
0: డి అనగా డిస్ట్రిక్షన్.
1: డి మీన్స్ డిస్ట్రక్షన్.
0: ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి.
1: జిఓడి స్టాండ్స్ ఫర్ ద డివినిటీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
0: ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది.
1: వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఇన్ ఎవ్రీ సిలబుల్, ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ అవర్ పర్సూట్.
0: జనరేషన్ తన యొక్క సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
0: ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: డిస్ట్రక్షన్.
1: డిస్ట్రక్షన్
0: ఇది కూడాను తన యొక్క నిర్ణయమే.
1: ఇస్ ఆల్సో హిస్ విల్.
0: ఈ సృష్టి స్థితిలో మూడు లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు.
1: ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, క్రియేషన్, ఆర్గనైజేషన్.
0: ఈ మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది.
1: The world goes on because of these three.
0: ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి?
1: To know the nature of the divinity, what path should we?
0: మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: The all human thoughts arise from the heart.
0: హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి.
1: When we make our heart pure and nectarine, all the words, all our actions are bound to be sweet and acceptable.
0: మన హృదయాన్ని సాత్వికమైనటువంటి ఒక కర్మలుగా భావించుకొని సాత్వికమైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సాత్వికమైన కర్మలుగా రూపొందుతాయి.
1: When we make our heart pure and perfect, all our actions and thoughts are bound to be ideal and fruitful.
0: మన మంచి చెడ్డలు రెండు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితములే.
1: Good and bad are the results because of the heart behind.
0: చెడ్డని ఎక్కడి నుంచినో రావటం లేదు.
1: యూ డోంట్ గెట్ బ్యాడ్ సప్లై.
0: మంచి ఎక్కడి నుంచినో రావటం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ ట్రాన్స్పోర్టెడ్. కష్ట
0: సుఖములు రెండును కలిసి ఉండు.
1: ది డిఫికల్టీస్ అండ్ హ్యాపీనెస్ దే గో టుగెదర్.
0: దీని విడదీయ ఎవ్వని వశము కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యూ డోంట్ ఫైండ్ జాయ్ సెపరేట్ ఎగ్జిస్టింగ్.
0: కష్టము ఫలించలేని సుఖం బట్టందరు.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ద హార్డ్షిప్ ఈస్ హ్యాపీనెస్.
0: అంతా ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఉన్నది ఒక్కటే.
1: ట్రూత్ ఈస్ వన్.
0: అట్టి ఏక సత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ కెన్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్ ద ట్రూత్ ఈస్ వన్.
0: జంతువులాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ది బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: ఏమిటి ఈ దుర్లభం?
1: వాట్ ఈస్ దిస్ రేరిటీ?
0: మదాత్మ సర్వభూతాత్మ. ఇదే దీనికి సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వలేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ అండ్ ద స్పిరిట్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అరౌండ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: మానవుని యొక్క శరీరము ఐదు కోశములతో ఉంటుండాలి.
1: ద హ్యూమన్ బాడీ హాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
1: లైఫ్,
0: మనోమయ కోశము,
1: మైండ్,
0: విజ్ఞానమయ కోశము,
1: విజ్డమ్,
0: ఆనందమయ కోశం
1: అండ్ ద బ్లెస్.
0: ఈ ఐదు కోశములు ఎందుకు కూడా ఉండినటువంటి యొక్క విజ్ఞానమనేటువంటిది ఒక్క మానవునికి తప్ప మరొక ప్రాణికి తెలియటానికి వీలు లేదు.
1: ఆఫ్ ఆల్ ది ఫైవ్ లైఫ్ షీట్స్ విజ్డమ్ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ అలోన్.
0: కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని మనం అల్పత్వమని ఏ విధంగా భావించవచ్చు?
1: దిస్ విజ్డమ్, ది స్పిరిచువల్ అవేర్నెస్, is gifted to mankind and human race. You cannot take it cheap.
0: మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకొని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం.
1: You don't make use of the human life in the proper way, consider it so low and mean, and forget the very purpose for which it is intended.
0: సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు,
1: man with all the virtues,
0: సకల సద్గుణంతో కూడినటువంటి మానవుడు,
1: man with all the meritorious strength,
0: సకల సదాచారంతో కూడినటువంటి మానవుడు,
1: man of tradition and culture,
0: సత్శీలంతో కూడినటువంటి మానవుడు,
1: man with character,
0: ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ హీ బి కన్సిడర్డ్ సో లో అండ్
0: మీన్? అది ఏ మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఇస్ యువర్ వీక్నెస్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక
1: ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ నేచర్.
0: కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకుని,
1: హీ గోస్ బై ద వీక్నెస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్,
0: అన్నమయ కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు.
1: హీ ఇస్ బేస్డ్ ఆన్ ది షీత్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్.
0: కనుక అన్నమయ కోశము కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: సో ఇట్ ఈస్ నాట్ ది షీట్.
0: ఈ అన్నమయ కోశమును ఆధారం చేసుకున్నంత కాలం కూడా మనకు అశాంతియే కానీ శాంతి మనకు లభ్యం కాదు. que
1: so long we consider the sheath of food anna as most important, you'll be full of restlessness, you never attain peace.
0: 64 vidyalu arudariga yerchinatti aa naradude.
1: Narada, who is an expert in all the 64 forms of knowledge,
0: shanti anetundi labhinchukunda aneka avasthalu guri avutu vachadu.
1: Had to suffer a lot because he could not attain peace.
0: Katta kadapadiki sanat kumar daggariki velli prarthichunnadu.
1: Ultimately, he went to Sanat Kumar and prayed,
0: Swami, నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు.
1: He asked the preceptor Sanat Kumar and said, Swami, tell me the path to dispel this ignorance so that I would have this
0: Narada,
1: peace.
0: Narada, నీకు తెలియని విద్యలు లేవు.
1: You know everything.
0: సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసును.
1: Narada, you are an expert, you know full well all that is contained in
0: ee vidyala valla meeku labhinchetundi aanandam em maatramo ledu.
1: In fact, you don't experience that bliss, not even a trace.
0: Ivanta praaptamainatundi vidyalu,
1: that's all worldly knowledge.
0: Ivanni bhautikamainatundi vidyalu,
1: that's all physical secular knowledge.
0: Idi kevalamu oka vidhamainatundi anithyamaina vidyalu,
1: that's all temporary information.
0: Ee anithyamaina vidyalu poyenta varaku kudanu neeku shantini neeku labhinchadu annadu.
1: Until this temporal secular knowledge is given up, you cannot have that eternal bliss.
0: దీనినే సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు.
1: This what is said by a scientist.
0: ఏమిటి, ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది.
1: The scientist said, the place where, when, at what time
0: the
1: science ends,
0: where the science ends,
1: where the science ends, spirituality begins.
0: ఇది ముఖ్యమైనటువంటిది. సైన్స్ అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి.
1: ఆల్ ద వరల్డ్లీ యాక్టివిటీ బిలాంగ్స్ టు సైన్స్.
0: అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి.
1: ద ఫిజికల్ బాడీ ఇస్ నెసెసరీ.
0: భౌతికమైన దేహమును కాపాడుకోవలసింది.
1: యు హావ్ టు మెయింటైన్ ఇట్.
0: కానీ ఇదే సత్యము నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ డెడికేట్ యువర్ లైఫ్.
0: సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే.
1: It is the body that helps you to realize the objective.
0: దేహము చేతనే దైవాన్ని కూడా నువ్వు సాధించవచ్చును.
1: With this body you can attain divinity.
0: ఈ దేహము నేను కాదు.
1: I am not the body.
0: దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి.
1: Body is an instrument given to realize God.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా చిత్తము.
1: My mind.
0: ఇది నా ఇంద్రియము.
1: My intellect.
0: ఇది నా అంతఃకరణ. నీవెవరు?
1: Then who are you?
0: ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు.
1: No one is putting such a
0: ee kerchief nadante kerchief veru nenu veru.
1: When I say this is my kerchief, I am separate from my kerchief.
0: Adhe vidhamga nenu na deham ante deham veru nee veru.
1: Similarly, when you say my body, you are separate from the body. Then who are you?
0: Ee satyanni manam gurtinchadaniki venukanji vestu chuchetvanti drishyamulu maatrame satyamga bhavinchukoni visvasistunnamu.
1: We don't put a question of that sort to ourselves, but we carried away by the scenario around.
0: Ee dehamu satyanni nirupinchetvanti okka panimuttu.
1: Body is an instrument that shows you the path and the truth.
0: Aithe ee dehamulandu divyattamainatundi oka paramatma tattvamu imidi untunnadi.
1: The body has got the divinity latent in it.
0: Ivanni padarthamule,
1: all that is
0: ivanni negative se,
1: all the material world is
0: positive.
1: You are the positive.
0: Kaaka ivanta kunu positive ga nivu bhavinchukoni nivu anubhavinchali.
1: And you have to consider everything positive and experience there.
0: Negative nu manasuleke raanikunda chuchukovali.
1: Don't give scope for negativity.
0: Ee negatives anta kuda negatives ni andistundi.
1: Negative gives you negative value.
0: Ee naati prapancham yokka అశాంతికి మూల కారణము నెగిటివ్స్ పైన ఆధారపడటమే.
1: The main cause for the restlessness in the world because we have this negativity.
0: ఇదంతా మ్యాటర్.
1: All this is matter.
0: New master.
1: But you are the master.
0: కనుకనే మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: Master the mind, be a master.
0: నీవు మాస్టర్ గా తయారు కావాలి.
1: యు బి ఎ మాస్టర్.
0: అది నిజమైనటువంటి విద్య.
1: దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: అంతేకాని బుక్కిష్ నాలెడ్జ్ విద్య కాదు.
1: బుక్కిష్ నాలెడ్జ్ ఇస్ నాట్.
0: ఈ ప్రాకృతమైన అనిత్యమైనటువంటి జీవితానికి ఒక ఆదర్శాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్ ఓన్లీ టెల్స్ యూ ది ఐడియల్ ఫర్ దిస్ టెంపోరల్ వరల్డ్.
0: కనుక మనం సాధించవలసిన ఎన్నో ఉంటున్నాయి.
1: లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్
0: ఈ అన్నింటి కూడాను ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దిస్ థింగ్స్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఒకానొక కాలం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: విక్టోరియా రాణి రాజ్యం ఏలుతూ వచ్చింది.
1: క్వీన్ విక్టోరియా వాజ్ ద రూలర్ ఎట్ ద టైమ్.
0: ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు,
1: దేర్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్,
0: విలియం అని పేరు.
1: విలియం వాజ్ ద ప్రైమ్ మినిస్టర్.
0: అతను గొప్ప తెలివితేటలు గలవాడు,
1: హైలీ ఇంటెలిజెంట్,
0: గొప్ప విద్యావంతుడు,
1: హైలీ ఎడ్యుకేటెడ్,
0: కానీ గొప్ప రాజకీయవేత్త
1: అండ్ ఎ గ్రేట్ పాలిటీషియన్.
0: అలాంటి వాడు,
1: సచ్ ఎ మ్యాన్,
0: ప్రేమ చేతను,
1: త్రూ లవ్,
0: త్యాగం చేతను,
1: సాక్రిఫైస్,
0: దైవత్వాన్ని నిరూపించి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు.
1: స్టార్టెడ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం.
1: యు మే కన్వర్స్ విత్ ఎనీబడి,
0: ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం.
1: యు కెన్ అసైన్ వర్క్ ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు.
1: దేర్ వాజ్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిమ్.
0: లార్డ్ బ్రైస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రైస్ మెన్షన్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద బయోగ్రఫీ.
0: ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవ స్వరూపుడు అన్నాడు.
1: దట్ స్టేట్మెంట్ డిస్క్రైబ్డ్ విలియమ్స్ ద పాలిటీషియన్ యాజ్ వెరీ గ్రేట్ నోబుల్ సోల్.
0: ఏ విధంగా ఉంటుంది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు.
1: ద నోబుల్ క్వాలిటీస్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
0: ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ,
1: ద సెల్ఫ్లెస్ లవ్.
0: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము,
1: సెల్ఫ్లెస్ సాక్రిఫైస్.
0: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి ఆనందము,
1: వేర్ దర్ యు ఫైండ్ ద బ్లెస్ విచ్ ఇస్ ఈక్వల్,
0: అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: కనుకనే మానవుడు భగవత్ స్వరూపుడే.
1: మ్యాన్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మానవుని యందు పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: మ్యాన్ హస్ గాట్ లేటెంట్ సీక్రెట్ క్వాలిటీ.
0: కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవృత్తిపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వాల్యూస్ దట్ హి హస్ ఇన్ హిమ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రతి మానవుని యందు కూడా దైవత్వం ఉంటుండదు.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా,
1: Without recognizing the divinity,
0: కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి,
1: మ్యాన్ హస్ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద బాడీ అండ్ ద లైఫ్,
0: విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: And he is wasting his valuable life.
0: మానవుడు అంటే ఎలాంటి వాడు?
1: What sort of a creature the man is?
0: డైమండ్ కు విలువిస్తున్నాడు.
1: He attaches value to the diamond.
0: బంగారుకు విలువిస్తున్నాడు.
1: He values gold.
0: భూమికి విలువిస్తున్నాడు.
1: He values to
0: కానీ భూమిని విలగా మనం భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ దెం వాల్యూ.
0: డైమండ్ గొప్ప వస్తువుగా మనం విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ డైమండ్ హైలీ.
0: బంగారం విలువైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
1: గోల్డ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఇట్స్ చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈ డైమండ్ కి ఇచ్చేది విలువ ఎవరు?
1: హు ఇస్ ద వన్ దట్ అటాచ్ ది వాల్యూ టు ద డైమండ్?
0: ఈ బంగారం విలువ ఇచ్చేది ఎవరు?
1: హు వాల్యూస్ ది
0: భూమికి విలువ ఇచ్చేది ఎవరు?
1: హు వాల్యూస్?
0: అంత మనిషే.
1: ఓన్లీ ద మ్యాన్.
0: మనిషే లేకపోతే దీనికి విలువే లేదు.
1: విదౌట్ మ్యాన్ కనుకనే
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ ప్రెషస్, హైలీ వాల్యుబుల్.
0: సౌజన్యము సౌశీల్యము మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: మ్యాన్ హాస్ గాట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్
0: ప్రేమనే ఇతని ప్రాణము. ప్రేమనే ఇతని ప్రాణము.
1: అండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే మానవుడే లేడు.
1: When there's no love, there's no man.
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that love.
0: విశాలమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచాలి.
1: It should be expansion of love.
0: ఈ విశాల ప్రపంచమునందు
1: in this vast
0: మన ప్రేమ విశాలంగా ఉండాలి.
1: Our love also should be
0: ఈ విశాలమైన ప్రపంచమునందు మన దయ విశాలంగా ఉంటుండాలి.
1: కంపాషన్ షుడ్ బి ఆల్సో బి
0: బ్రాట్ ఇన్ ది విశాలమైన ప్రపంచమందు నీవింత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైన మానవత్వం కాదు.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యు కెనాట్ అఫోర్డ్ టు హావ్ లవ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్ ఎ ఫ్రాక్షన్.
0: అంతా విశాలమైపోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి బ్రాడెన్ అండ్ వైడెన్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: ఈ దేహానికి ఈ మనసుకు ఎన్నో కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ అండ్ ద మైండ్ ఫేసెస్ సో మెనీ ఆబ్స్టకల్స్ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే కానీ శాశ్వతమైనవి కాదు.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ అవర్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ వాల్యూస్ ని మనం పోషించుకోవాలి.
1: అండ్ యు హావ్ టు డెవలప్.
0: ప్రతి ప్రపంచంలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఐడియల్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎవ్రీ పీరియడ్.
0: ప్రతి దేశంలో కూడా కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ prescribed ways of conduct in every society.
0: ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము.
1: The day we give up the tradition and the prescribed procedures, we ruin ourselves.
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is highly
0: ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
1: In spite of the passage of time, it continued eternal and steady.
0: ఒక విశాలమైన వృక్షం ఉంటుంది.
1: Here you find a gigantic tree.
0: ఈ వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళలోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది.
1: The gigantic tree has got its roots that have gone to the depth and sucking the drawing the water.
0: ఈ పాతాళలోకం వరకు దీని వేర్లు పోకుండా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది.
1: If the roots do not grow to that extent, it is bound
0: to fall. మిగతా దేశములు యందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడాను ఏనాడో వెళ్ళిపోయినాయి.
1: The cultures of the remaining countries, they are not that.
0: ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి.
1: It is the only the culture of Bharat that has remained. It is one of continuity to eternity.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళాలకు కూడా దిగిపోయినాయి దీని వేర్లు.
1: Because the culture of Bharat has got its roots.
0: జలమే ఈ యొక్క వృక్షమునకు ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ ద వాటర్ అవైలబుల్ ఎట్ ద బాటమ్ దట్ హాస్ బీన్ సప్లైడ్ టు ద రూట్స్.
0: కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ మియర్లీ ఐడియల్.
0: భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైన ఆదర్శము.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: ఎనీథింగ్ మే చేంజ్, కల్చర్ ఆఫ్ భారత్ దట్ హస్ రిమైన్డ్ ఇస్ వన్ ఆఫ్ కంటిన్యూటీ టు ఎటర్నిటీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళాలకు కూడా దిగిపోయినాయి దీని

0: శాశ్వతమైనది ఆదర్శము.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: ఎనీథింగ్ మే చేంజ్ బట్ దిస్ ఇస్ చేంజ్లెస్.
0: ఇది చేంజ్ లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము.
1: ద చేంజ్లెస్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ నోన్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి విజ్ఞానం మితిమీరిపోయింది.
1: వి ఫైండ్ ద సైన్స్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్.
0: కావలసినంత సుఖాన్ని అందిస్తుంది అది.
1: ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కంఫర్ట్.
0: కానీ సుఖముండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ కంఫర్ట్?
0: శాంతి లేకపోతుంది అది.
1: నౌ పీస్ ఎనీవే.
0: శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా?
1: వెన్ దేర్ ఇస్ నో పీస్ డు యూ కన్సిడర్ దట్ యు ఆర్ హ్యాపీ?
0: శాంతి కావాలి మానవునికి.
1: మ్యాన్ నీడ్స్ పీస్.
0: ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుంది అది.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ఎవ్రీ వే.
0: దీన్ని ఒకనొక సమయం లోపల చర్చిల్ చెప్పాడు.
1: చర్చిల్ సెడ్ సేమ్ థింగ్ ఎట్ వన్.
0: మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు.
1: మ్యాన్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: అన్నింటినీ అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్స్.
0: కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు.
1: బట్ హీ కుడ్ నాట్ నో హిమ్సెల్ఫ్. హీ కుడ్ నాట్ కాంకర్ హిమ్సెల్ఫ్.
0: మ్యాన్ హెస్ కాంకర్డ్ ఆల్.
1: Man has conquered all.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself. That what he said.
0: తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ కెనాట్ కాంకర్ యువర్ సెల్ఫ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాంకరింగ్.
0: దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ వాస్ స్టేటెడ్ దట్ బాయ్ ప్రహ్లాద దెన్.
0: తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ ఎ లెసన్ టు హిస్ ఫాదర్.
0: నాన్న,
1: ఫాదర్,
0: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు.
1: యూ కుడ్ క్యాప్చర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
0: కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు.
1: బట్ యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు కానీ నిన్ను నీవు సాధించుకునేటువంటి ప్రపంచం సాధించి ప్రయోజనం ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యూ కాంకర్డ్ ద వరల్డ్.
0: నాన్న, ఇంద్రియాలోకము ఏమాత్రము జయించలేకపోతున్నాం.
1: యూ కుడ్ నాట్ విన్ ఓవర్ ద సెన్సెస్.
0: అన్నింటినీ సాధిస్తున్నాం.
1: యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
1: బట్ యు కుడ్ నాట్ హ్యావ్ కంట్రోల్.
0: తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు.
1: యూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్
0: అచీవ్మెంట్? మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్.
0: ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: యూ కెన్ కంట్రోల్ ద మైండ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఓన్లీ.
0: కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పౌర్ణమి?
0: గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము.
1: గురువు ఇస్ నాట్ మియర్లీ టీచర్ హూ టీచర్స్ ఆల్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్.
0: కానీ అందరూ గురువులు కాదు.
1: ఆల్ ఆర్ నాట్ గురుస్.
0: అందరూ అధ్యాపకులు.
1: ఆల్ ఆర్ టీచర్స్ ఓన్లీ.
0: కానీ గురువు ఒక్కడే.
1: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: అతనే దైవము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు, గాడ్ హింసెల్ఫ్.
0: అనేక మంది గురువులు గురువులు గురువులు అని పొచ్చి
1: we said many people
0: ee guru parnam dinamo guru poojalu guru dakshanalu ee vidhamaina vyaparanni prarambhistunnaru.
1: On this day of guru parnami at many places people start offering gifts to their gurus and worship them.
0: gukaro gunatitaha rukaro roopavarjitaha. ee roopavarjitudainatvadu gunatitudainatvadu bhagavantudu okkade.
1: gu stands for attributeless. ru stands for formless.
0: gu aneetundi ajnanamu.
1: gu stands for ignorance.
0: ru anega dan nirmoolamu.
1: గురు మీన్స్
0: అజ్ఞానం నిర్మూలన చేసేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇంకా
0: ఆసన్నారు కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను.
1: వి ఫైండ్ సో మెనీ గురుస్ ఆర్ హూ ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ద గురుస్ యాజ్ యు నో దే టేక్ యూ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు యందు గురువులు అనేకంగా ఉంటున్నారు.
1: In the worldly sense, there are many gurus.
0: Naitika, bhautika, dharmika, anni margamu yandu gurulu untunnaru.
1: There are many gurus in various fields of life, moral, spiritual, social. And there lies the business there.
0: Ee naadu kaliyugam nandu.
1: In this Kali Age.
0: Aadhyatmam kudanu oka vyaparanga roopondindi.
1: Spirituality has become a business now.
0: Ee naadu ee oka vyaparamlo padipoyindi ee aadhyatmikam. Idi aadhyatmikame kaadu.
1: The day that spirituality comes down to the level of business is no longer spiritual.
0: ఆధ్యాత్మికములు ఏ మాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు.
1: There should not be any trace of
0: లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to know the difference between worldly love and spiritual love.
0: ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: The worldly love only receives.
0: కానీ ఆధ్యాత్మిక ప్రేమ, దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: డివైన్ లవ్, స్పిరిచువల్ లవ్,
0: ఎప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది.
1: గాడ్స్ లవ్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవత్వము.
1: దిస్ ఇస్ ట్రూ డివినిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పవిత్రము.
1: దిస్ ఇస్ శాంక్టిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధం.

0: అయిన మార్గము.
1: Spirituality runs in this direction, opposite to the worldly way.
0: ఈ ప్రాప్తమైన మార్గములో మనం ప్రవేశించి
1: we tread along the worldly direction.
0: అన్ని విధాలకు మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: We waste our life in every possible way.
0: ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
1: This is external path.
0: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
1: We should proceed in the inward path.
0: లౌకికమైనటువంటి కార్యములన్నీ కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
1: We can do the worldly activities.
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: whatever we might do,
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి ఒక పదంతో మనం ప్రారంభించాలి.
1: We should offer all our actions to please God.
0: ఉద్యోగం చేసుకో.
1: You do your job.
0: చదువుకో.
1: Study.
0: గొప్ప పదవిని పోరు.
1: Occupy exalted position. ఏం
0: చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి.
1: Receive them all as the gifts of God.
0: నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.
1: Then you can really enjoy and experience the true human life.
0: మానవుడు అనగా ఏమిటి?
1: Who is manava, human being?
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్శీలము,
1: గుడ్ క్యారెక్టర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, combination of these three is human life.
0: Kanuka satyanni manam vadalakoodu.
1: We should never give up truth.
0: Premanu nirantaram gurunu pravahimpa cheyali.
1: We should see that love flows ever and ever.
0: Kari idiye nijamainatvanti jeevanade manayandu.
1: This is the true river of life within us.
0: Monna oka naadu Bengaluru lopala edo sambhashana prarambhamainappudu,
1: the other day when there was some conversation there in Bangalore,
0: ani cheppadu.
1: He said,
0: nen nirantaram kodanu ఈ బెంగళూరు నుంచి ప్రవహించేటువంటి యొక్క జీవనదిలో నేను స్నానం చేస్తున్నానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ టేక్స్ బాత్ ఇన్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: బెంగళూరు దగ్గర ఈ శాశ్వతమైన రివర్ ఎక్కడుంది?
1: వేర్ ఇస్ దిస్ పర్మనెంట్
0: జీవనది ఎక్కడా కనిపించడం లేదే.
1: దేర్ ఆర్ నో రివర్స్ ఇన్ బెంగళూరు ఎనీవేర్
0: అంటే ఆయన చెప్పాడు.
1: దెన్ హీ సెట్
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు.
1: He considered city drainage water as this true river of life.
0: ఎప్పుడు ప్రవహిస్తుంటాదా నది?
1: This drainage water
0: ఎండిపోయేటువంటిది కానే కాదు.
1: ఇట్ నెవర్ గెట్స్ డ్రై.
0: కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు.
1: సో ద రివర్ దేర్ ఇన్ బెంగళూరు ఇస్ దిస్ డ్రైనేజ్ వాటర్.
0: జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్లిపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్ అరౌండ్ ద డ్రైనేజ్ వాటర్ he suffers.
0: ఈనాటి మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్ దట్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ హెల్త్?
0: అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే.
1: మ్యాన్ ఇస్ సిక్ టుడే బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఫుడ్.
0: ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది.
1: మైండ్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్ మైండ్ ఇస్ ఆల్సో
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద మైండ్ మ్యాన్ ఇస్ రియలీ.
0: ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని విధమైనటువంటి అంటువ్యాధులుగా వస్తున్నాయని అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ కంటేజియస్.
0: మానవునికి రోగమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్ ఎఫెక్ట్.
0: కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు.
1: మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ హీ కన్సిడర్స్
0: 90% ఆఫ్ మానవిక రోగములు సైకలాజికల్ గా వస్తుంది.
1: 90% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
0: మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ సైకాలజీ.
0: నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ వారే.
0: గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
1: గాల్డిన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్.
0: అతను నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి వాడు.
1: దిస్ హార్ట్ స్పెషలిస్ట్ చెక్స్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి బట్ హిస్ వరీడ్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్.
0: కట్టకడపటికీ అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు.
1: అల్టిమేట్లీ దిస్ హార్ట్ స్పెషలిస్ట్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్.
0: మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి.
1: సో ది ఎఫెక్ట్ ఆన్ ది మైండ్ ఇస్ ఎ లాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు.
1: మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లిబరేషన్ అండ్ ద బాండేజ్.
0: ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు.
1: ద మైండ్ ప్రొసీడ్స్ ఇన్
0: చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, దే ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: ఇది ఒక లాక్.
1: దిస్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఎ కీ.
0: దీన్ని లాక్ లో పెట్టి టర్న్ లెఫ్ట్ సైడ్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్,
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: ఈ లాక్ అవడానికి, ఓపెన్ కావడానికి సేమ్ లాక్ సేమ్ కీ.
1: ఇట్ గెట్స్ లాక్డ్ అండ్ అన్లాక్డ్. సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టైం turn God's side.
1: Turn God's side.
0: Adi detachment.
1: That is the detachment.
0: టర్న్ వరల్డ్ సైడ్ అది అటాచ్మెంట్.
1: టర్న్ వరల్డ్ సైడ్ దట్ ఈస్ అటాచ్మెంట్.
0: ఈ బంధన మోక్షమునకు ఈ రెండింటికి మనసే కారణం.
1: ఫర్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్
0: ఈనాడు మన మనసునంతా కూడా ప్రాకృతమైన యొక్క భావం చేత కొన్ని లౌకికమైన భావం చేత ప్రపంచంలో ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు బి ఫిల్డ్ విత్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఎఫెమెరల్ థాట్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మగానే భావించుకో.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఏది చూసినా బ్రహ్మగానే ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి ఆత్మిక ఆర్ బ్రహ్మన్.
0: ఇదే రామకృష్ణ దగ్గరికి వెళ్లి అనేక మంది ప్రశ్నలు వేశారు.
1: మెనీ వెంట్ టు రామకృష్ణ అండ్ ఆస్క్డ్ హిమ్.
0: వివేకానంద కూడా వెళ్ళాడు.
1: వివేకానంద ఆల్సో వెంట్.
0: స్వామీజీ,
1: స్వామి,
0: మీరు దేవుణ్ణి చూచారా అన్నాడు.
1: స్వామి, హావ్ యూ సీన్ గాడ్?
0: అవును చూచాను అన్నాడు.
1: ఎస్,
0: ఎట్ట చూచారు అన్నాడు.
1: వేర్ హావ్ యూ సీన్?
0: నిన్ను నేను ఎట్ట చూస్తున్నానో, నన్ను నీవు ఎట్ట చూస్తున్నావో నేను అట్లా చూచాను దేవుణ్ణి అన్నాడు.
1: జస్ట్ యాజ్ యూ సీ మీ, జస్ట్ యాజ్ ఐ సీ యూ, ఎస్, ఐ హావ్ సీన్ గాడ్.
0: మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు.
1: దెన్ వై కాంట్ యు షో హిమ్ టు మీ?
0: నీవు చూడవచ్చు అన్నాడు.
1: యూ టు కెన్ సీ.
0: అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు.
1: పశ్చన్న
0: పిచ్చాన పశ్చతి మూఢో మూఢో మూఢో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు, నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యు సీ గాడ్ బట్ స్టిల్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ హిమ్. దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్ దెన్ యు.
0: ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు.
1: You see the world with the worldly vision.
0: నేను ప్రపంచాన్నంతా దైవ దృష్టితో చూస్తున్నాను.
1: But I see the world through the divine feeling.
0: కాబట్టి మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్.
1: So feeling is very important.
0: అయితే ఒక్కటి.
1: But one thing here.
0: ఈ లోకంలోని మానవులు,
1: you are the man in the world.
0: బిడ్డల కోసం ఏడుస్తున్నారు.
1: Cry for children.
0: భార్యల కోసం ఏడుస్తున్నారు.
1: Cry for wife.
0: ధనం కోసం ఏడుస్తున్నారు.
1: Cry for money.
0: ధాన్యం కోసం ఏడుస్తున్నారు.
1: Grain.
0: కానీ దైవం కోసం ఏడ్చేటువంటి వాడు ఒక్కడైనా కనిపించలేదే.
1: Is there any one man who cries for God? Not even one.
0: దైవం కోసం ఏడ్చినప్పుడు దైవం కనపడతాడు.
1: If you cry for God, yes, you will see him.
0: ఏడ్చేదంతకును లోకం కోసం.
1: You cry for the world.
0: కనిపించాలి దైవం కనిపించాలి.
1: But you want to see God.
0: ఎట్ట కనపడతాడు?
1: How is it possible?
0: It is impossible.
1: It is impossible.
0: దేని కోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది.
1: If you cry for that, that you will be able to see.
0: కనుక నేను దైవం కోసం ఏడ్చు.
1: Cry for God.
0: అని బోధ చేశాడు వివేకానందకు.
1: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ రామకృష్ణ టు వివేకానంద.
0: నాయన, నీవు దేనికోసమో ఏడుస్తున్నావు.
1: చైల్డ్, యు ఆర్ క్రైయింగ్ ఫర్ మెనీ థింగ్స్.
0: కంటి దారాలు దైవం కోసమే వర్చిన బదులాలు కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు.
1: యూ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ అండ్ నాట్ ఫర్ ద వరల్డ్.
0: కనుక నీవు దైవం కోసం ఏడ్చు.
1: Cry for God.
0: తప్పక దైవం నీకు కనిపిస్తాడన్నాడు.
1: God is sure to manifest himself to you.
0: ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటున్నది కానీ బయట నుంచి రావటం లేదు.
1: Everything is within the mind, not outside.
0: కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి.
1: Therefore, if we want to see and experience God, dedicate yourselves for God.
0: కనుక మనం ధనధాన్య భోగ యశస్సుల కోసం మనం పాటుపడుతున్నాము.
1: We struggle for the wealth, the prosperity, the name and fame.
0: కేవలం బంధుమిత్రుల కోసం మనం పాటుపడుతున్నాము.
1: We make all efforts for our friends and relations.
0: కానీ ఇంకా పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నాము.
1: We want the name and fame.
0: కాదు, ఆ యొక్క పడేటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణంగా నీవు దైవం కోసం పడు.
1: Of all this stress and strain, if you spend యాచింతా
0: భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
1: That stress and strain that you exert for money, the wealth and
0: property. Yachintabhuvi nandanandana padadvandaravindechane.
1: If you just concentrate a moment on the lotus feet of God.
0: Okka chalamu nee aa bhagavantuni paina nilpu.
1: Concentrate a moment on the feet of God.
0: Gantala gantalanta kuda nee prapanchika sambandhamaina vishayala paina nilputunnavu.
1: Instead of spending hours and hours on the worldly
0: affairs. Okka chalamaina daivam paina nilpadaniki nee prayatnam cheyadam ledhu.
1: You are not making an effort to concentrate.
0: Daivam etta nilputunnavu.
1: Then how is it possible?
0: Yamaraj Bhima Sada Dwara Prayane Prabhu annadu.
1: And you say that you
0: bayankaramaina dwaramulu kudanu teravabadutundi.
1: Even those gates of heaven will be open to you if you think of God. When
0: daiva chintana chesinappudu aa yokka bayankaramaina dwaramulu kudanu terchukuntai.
1: When you think of God, even those gates, they will be open
0: to you. Adi hrudaya kavatamu.
1: That is the door of our human heart.
0: Danni terchukovalante premane deeniki sairayinatti key.
1: Love is the proper key to open the door of our heart.
0: Aa prema aneetunte okka dilni manam chaala baddhanga pettukovali.
1: We have to safeguard and keep in custody.
0: Prema lekapothe dilini kuda manam sadinchalemu.
1: Without love you cannot accomplish anything.
0: Prapanchamlo sarvam kudunu prema dwarane sadhistunnam.
1: Everything can be achieved through love only.
0: Aa prema nu daivam vaipana maratchali.
1: Direct this love towards God.
0: Tomeva matacha పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సక త్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవ దేవ.
1: You are the mother, you are the father, you are the teacher, you are the relation, you are the wealth.
0: తల్లిని ప్రేమించు.
1: Love your mother.
0: మాతృదేవో భవ.
1: Love your mother.
0: పితృదేవో భవ. తండ్రిని ప్రేమించు.
1: Love your father.
0: గురుదేవో భవ. గురువుని ప్రేమించు.
1: Love your teacher.
0: ఈ ముగ్గురిని కూడా గౌరవించు.
1: Respect them.
0: తగినటువంటి సేవ సల్పు.
1: You serve them.
0: కానీ
1: బట్
0: వీరందరూ దైవ సమానులే కానీ దైవము కాదు అని మరి చెప్పారు.
1: బట్ దట్ ఈక్వల్ టు గాడ్ బట్ నాట్ గాడ్.
0: బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు.
1: యు జస్ట్ లుక్ ఎట్ దెమ్ ది డివైన్ లుక్.
0: త్వమేవ మాతా చా పితా త్వమేవ. అంతా నీవే అనుకుంటున్నాము.
1: ఐ కన్సిడర్ దట్ యు
0: ఆర్. అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు?
1: వేర్ ఆర్ దే?
0: తల్లి దైవమే. మాతృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్.
0: నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించిందే తల్లియే.
1: హావింగ్ గివెన్ బర్త్ షీ హస్ టేకెన్
0: తల్లి దైవ సమానమే.
1: Mother is God.
0: తల్లి వలన దైవంగా ప్రేమించు.
1: Yes, love her.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: తల్లి నివసించేది ఎక్కడ?
1: Where does she live?
0: ఒక ఇంటిలో నివసిస్తుంది.
1: Mother resides in a residence.
0: కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే.
1: So she is God into that.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Where does he stay?
0: అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు.
1: He also stays in a house.
0: అతను కూడా ఒక ఇంటి దేవుడే.
1: He is also the deity of that family.
0: గురుదేవో భవ. గురువు ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Teacher, where does he stay?
0: ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు.
1: He stays in a hermitage.
0: కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు.
1: You also love and respect.
0: కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు?
1: But God. God, where does he live?
0: ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు.
1: He resides in the altar of
0: హృదయ వాసి దైవము.
1: God dwells in the altar of your.
0: కాబట్టి నీ హృదయమునందే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు.
1: Therefore, love God who is present in you, in your heart.
0: ఇవన్నీ కూడా అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
1: All the rest are momentary and passing.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses, is weak when it is going to fall.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: Though 100 years are stipulated, you cannot go by.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముసలియందో లేక ముదిమియందో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు.
1: If you are intelligent enough, know yourself in this lifetime. What is this body?
0: మరణపు కొంప.
1: It is full of dirt.
0: రోగముల బ్రగ్గడి సేవక గంప.
1: Afflicted with disease.
0: జాత సంచలనం పొందు దుంప.
1: Takes life after
0: life. భవసాగరమే ఈదగలేని గంప.
1: It cannot cross this life.
0: అమ్ముల మదిలంపు మన బెంపు దలంప.
1: It's full of bones.
0: మీ నుశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh mind, don't confess. పాదముల
0: ఆశ్రయించవి.
1: Think, chant the glory of Hari.
0: ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు.
1: This is the teaching of Vedanta.
0: పుస్తకములను పఠించి తిని.
1: I have gone through books.
0: పుస్తిక చూచి సర్వశాస్త్రములు.
1: I have read.
0: నిశ్చలమైన విద్యలను నేర్చుకున్నంతటి గర్వమేలా.
1: Why do you pride yourself because of your scholarship and expertise in every field?
0: నీ హస్త యుగము మోర్చి.
1: Join both hands.
0: పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు?
1: If you can't join both hands and worship God, what is
0: ప్రస్తుత విద్యలంతా ఎందుకు?
1: Why this education then?
0: ప్రయోజనం లేదు.
1: No use at all.
0: పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ వి స్టార్ట్ లెర్నింగ్.
0: దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ ఏ సాధకుడైన కూడా భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు.
1: ఎనీ సీకర్, ఎనీ ఆస్పిరెంట్ టుడే ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ
0: తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే తాము చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు.
1: మెడిటేషన్, ద పెనెన్స్, సీక్రెట్ రిచువల్ ఆర్ ఆల్ డన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
0: ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు?
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్ యాక్టివిటీ.
0: ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు.
1: నో వన్ డస్ ఫర్ గాడ్.
0: ఎవరు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ గాడ్, యూ బికమ్ గాడ్.
0: అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ హిమ్సెల్ఫ్.
0: నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు.
1: You say, I meditate for now.
0: ఎవరి కోసం చేస్తున్నావు ఈ ధ్యానం?
1: For whose sake you are doing?
0: నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: Do it for yourself.
0: జపం చేస్తున్నాను.
1: You do japa.
0: ఎవరి కోసం చేస్తున్నావు?
1: For whom?
0: నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: Yes, you help yourself.
0: అంత పూజలు చేస్తున్నావు.
1: All worship.
0: ఇవన్నీ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: You do it for your own sake.
0: తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు.
1: You do it fully on selfish grounds, but you declare that you do it for God.
0: అయితే నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు నీవే దైవంగా భావించుకో.
1: Then if you feel that I am doing it for myself, consider yourself God.
0: I am not man.
1: I am not man.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: ఆ విధంగా నీవు సాధించుకో.
1: Do it, do it, do it again and again with the feeling I am God.
0: జ్ఞానము.
1: This is the true meditation.
0: నిన్ను నీవు దైవంగా విశ్వసించు.
1: Consider yourself divine.
0: ఈనాటి గురువు ఉపదేశము.
1: This is the teaching of Guru.
0: ఎందుకంటే తనను తాను దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం.
1: సో కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్.
0: నీవు మనిషిగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూత్.
1: ఇఫ్ యు థింక్ దట్ యువర్ ఎ మ్యాన్, ఇట్స్ హాఫ్ ట్రూత్.
0: ఐ యామ్ మ్యాన్, ఐ యామ్ మ్యాన్, ఐ యామ్ మ్యాన్, హాఫ్ ట్రూత్.
1: ఇఫ్ యు సే ఐ యామ్ మ్యాన్, ఐ యామ్ మ్యాన్, ఇట్స్ హాఫ్ ట్రూత్.
0: ఐ యామ్ నాట్ అనిమల్, ఐ యామ్ నాట్ అనిమల్, అది హాఫ్ ట్రూత్.
1: ఐ యామ్ నాట్ అనిమల్, ఐ యామ్ నాట్ అనిమల్,
0: ఐ యామ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐ యామ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐ యామ్ మ్యాన్ నాట్. అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు.
1: ఐ యామ్ మ్యాన్ హాఫ్ ట్రూత్, ఐ యామ్ నాట్ అనిమల్ హాఫ్ ట్రూత్, దెన్ ఇట్ బికమ్స్ ఫుల్.
0: ఈ మనిషి దైవ స్వరూపంగా
1: మారిపోతుంది. మ్యాన్ బికమ్స్ గాడ్.
0: దైవం మానుష రూపేణ,
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక మానవుడు మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: సో మ్యాన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ డివైన్.
0: మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుండినంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం, సోహం, సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ 21,600 times వీ రిపీట్ ది సోహం, సోహం.
0: ఈ సోహం అంటే ఏమిటి, దీని అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సోహం?
0: ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్.
1: సోహం మీన్స్ ఐ ఆమ్ గాడ్.
0: సో దట్,
1: సో దట్
0: గాడ్ నేను,
1: ఐఎమ్ గాడ్.
0: హమ్ అనేది దేవుడు,
1: హమ్ ఇస్ గాడ్.
0: కాబట్టి ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము.
1: ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
0: నీవెందుకు మానవుడిగా నీవు విశ్వసించాలి?
1: దెన్ వై డోంట్ యూ.
0: దేహం మానవ దేహం,
1: ఇట్ ఇస్ ఎ హ్యూమన్ బాడీ.
0: కానీ దైవం నివాసము.
1: But God
0: body is the temple of God.
1: Body is the temple of God.
0: ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి.
1: The body is just a temple.
0: క్షేత్ర క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ధి అన్నాడు. ఇది క్షేత్రము.
1: This is the body.
0: తాను క్షేత్రజ్ఞుడు.
1: And he is the knower.
0: క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది.
1: Because the knower and the known you call it క్షేత్రజ్ఞ.
0: క్షేత్రమే, క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు.
1: When there is no knower, క్షేత్రజ్ఞ, there is no క్షేత్ర the field, the body.
0: కనుక క్షేత్రజ్ఞుడు ప్రతివాని ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: సో క్షేత్రజ్ఞ, the knower is present in
0: everyone. అతి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: That faith we should.
0: అప్పుడే మనకు దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు దూరమైపోతాయి.
1: That day when we know this క్షేత్రజ్ఞ, the knower, you will not have any bad
0: habits. ఈనాడు పెద్ద తీరినటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఎందుకు ఉంటుండాలి.
1: We find a very big disease today prevalent in everyone.
0: ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది, కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు.
1: There is a cure for all kinds of diseases, but one is a cure. What is
0: అదే అహంకారం.
1: That is the disease of ego.
0: చిన్న వాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం.
1: An young fellow will have ego of that standard and a big
0: అహంకారం ప్రవేశిస్తుంటది.
1: And we find ego in everyone.
0: కంటైనర్ బట్టి నీళ్లు నింపుతుంటారు.
1: As is the container, so is the amount of water. కానీ
0: క్వాంటిటీ డిఫరెన్స్, కానీ క్వాలిటీ ఒక్కటే.
1: There lies the difference in the quantity but the quality.
0: అహంకారమే మనం నిర్మూలనం చేయాలి.
1: Kill the ego totally.
0: ఈ మమకారం, నా దేహం అనుకోవటము, ఇదే ఒక మమకారము.
1: బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ అటాచ్మెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము.
1: ఈగో అండ్ అటాచ్మెంట్ are the main causes for all vices and bad
0: qualities. సమస్త దుర్గుణములు కూడాను ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంటాయి.
1: All bad qualities are because of these two.
0: ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు.
1: The day when we give up these two, ego and attachment, you become divine.
0: కనుకనే విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు, కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు. బ్రెయిన్, లార్డ్ బ్రెయిన్
1: విలియం కన్వర్స్ విత్ ఎవ్రీబడి విత్ లవ్.
0: లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రెయిన్ కన్సిడర్డ్ హిమ్ యాస్ డివైన్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మనం ప్రేమతో మాట్లాడాలి.
1: వి షుడ్ టాక్ విత్ లవ్.
0: సత్యముతో జీవించాలి.
1: లీడ్ ద లైఫ్ ఫుల్ ఆఫ్
0: శాంతంతో బ్రతకాలి.
1: రిమైన్ ఇన్ పీస్.
0: అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం.
1: Then you transform yourself.
0: You cannot always oblige.
1: You cannot always oblige.
0: But you can speak always obligingly.
1: But you can always speak obligingly.
0: ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది.
1: With this mentality, the human life can be transformed into the divine life.
0: కనుక మానవుడు ఆకార మానవుడే, కాని నిజంగా మాధవుడే.
1: In fact, though he is a human being in form, in reality he is divine.
0: రసో వైసహ, పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present like sugar in
0: himself. మానవుడు పానకము.
1: And the human being is
0: పంచదార, అతని హృదయమే.
1: And the sugar is very hard.
0: అది లేకపోతే ఇతని మానవుడు అనేటువంటి పాత్రమే కాదు.
1: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ ద హ్యూమన్ బీయింగ్ ద సర.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
0: దైవం ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనేటువంటిగా భేదములు పెట్టుకోకండి.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
0: సర్వం సర్వం సర్వవిధం బ్రహ్మ.
1: In fact, God manifests in every way.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present all.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: God is all pervasive.
0: ఎక్కడ చూసినా దైవమే ఉండేది.
1: God is present everywhere.
0: అది ఏ విధంగా కూపొందుతుంది? మనలో ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love within you.
0: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది.
1: If you got the colored glasses, everything will be colorful all around.
0: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది.
1: If you put on the red glasses, everything looks red in
0: color. నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
1: So wear the glasses of love so that everything will be lovely.
0: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
1: బట్ ది గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యు విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్.
0: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
1: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ ఎన్ అబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
0: అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
1: హి హస్ గ్లాసెస్.
0: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది అది.
1: దో దేర్ ఆర్ గ్లాసెస్ అస్ అబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
0: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
1: సో యూ షుడ్ పుట్ ఆన్ ది గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
0: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
1: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
0: దైవ భావము. ఆ దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ది డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
0: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
1: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
0: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
0: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యూ విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరెన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక విధమైన సాధనలు కలుపుతున్నారు మీరు.
1: యు డు సో మెనీ స్పిరిచువల్.
0: భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు.
1: God doesn't want them.
0: భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు.
1: God is not in need of your devotion.
0: ప్రేమను మాత్రమే కోరుతుంటాడు.
1: God expects your love.
0: కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు.
1: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ కేఆర్ ప్రసాద్ కేమ్.
0: ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ హీ సెడ్, స్వామి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ ఎ దాస, ద సర్వెంట్.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ భగవాన్ సెడ్,
0: నాయన, దాసుడు అనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు.
1: Dasa, the servant, is the one who serves basing on his body, with the body identification.
0: భక్తుడనగా కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు.
1: Devotee is the one who thinks of God.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం భక్తుడు.
1: Everywhere, at all times, in every period, every time, he thinks of God. He is a devotee.
0: నిరంతరం కొన్ను దైవం సేవగానే భావించుకుని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు.
1: Whereas the servant Dasa is the one who serves continuously.
0: శంకరాచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: శంకరాచార్య has 5 disciples.
0: ఒకడు చాలా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
1: One is pure heart.
0: మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును, ఉపనిషత్తును, వేదమును, బ్రహ్మసూత్రమును ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు.
1: They all came there to receive the knowledge from sacred book.
0: ఈ తర్కం వ్యాకరణాలంతా కూడా చదువుతూ వచ్చారు.
1: They were going through the logic and grammar.
0: ఒకనాడు శంకరాచార్యులు వారు నదీ గట్టున పైన కూర్చొని వీళ్ళకి ఏదో తర్కం బోధిస్తున్నాడు.
1: One day Shankaracharya was teaching this logic.
0: ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క సేవ చేయాలి, అతనే దాసుడు. అతను గురువు యొక్క దీన్ని ఆధారంగా తీసుకున్నాడు.
1: One disciple wanted to attend on the personal needs of guru.
0: తెల్లవారు స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటము, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం.
1: What he does is he would collect all the clothes of the guru, take to the
0: guru. శారీరకమైన సేవల కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు.
1: This disciple got himself completely involved in attending to the personal needs of guru.
0: గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు.
1: Thinking, chanting, repeating the name of the guru, he started washing clothes.
0: అతనికి తెలియదు నీరు ఉప్పొంగిపోతుందని గంగ.
1: And he finds there the rising waters of Ganges.
0: తన తొడల వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది ఈ నది పొంగిపోతుందని.
1: The rising water of Ganges full of blood.
0: అతను తలెత్తి చూచాడు.
1: Then he got up and saw.
0: నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి.
1: He was not fear stricken because that he would be drowned or die.
0: గురువు పూర్తి చేయలేకపోతానే.
1: Well, I may not be able to serve.
0: సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో.
1: By the evening time, it may not be possible for me to hand out the clothes to my guru.
0: గురువుకి ఈ వస్త్రాలు అందించాలి.
1: I should hand out this
0: నా ప్రాణం పోయినా మంచిది, పర్వాలేదు.
1: Doesn't matter even if I am to die.
0: అన్నాడు గురుజీ గురుజీ గురుజీ అనుకుని ఆ వస్త్రం తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు.
1: హి కెప్ట్ ద బండిల్ ఆఫ్ క్లోత్స్ ఆన్ హిస్ హెడ్, రిపీటింగ్ హిస్ గురుస్ నేమ్. హి వెంట్ ఆన్ ప్రొసీడింగ్ స్టెప్ బై స్టెప్.
0: పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది.
1: Wherever he kept his footstep over there arose
0: అతని పేరే పద్మపాదుడు,
1: లోటస్ ఫ్లవర్, ద పద్మపాద.
0: అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు.
1: And he was summoned and he was blessed.
0: గురు సేవనే గొప్పది.
1: Service to guru is greatest.
0: గురువే దైవంగా భావించుకున్నావు.
1: Guru is God.
0: దైవం వేరే కాదు.
1: God is
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః.
1: గురు ఇస్ బ్రహ్మ, గురు ఇస్ విష్ణు, గురు ఇస్ మహేశ్వర.
0: అనగా ఈనాటి కాలంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణు అంటే చాలా మోసం అవుతుంది.
1: Don't be carried away by today's interpretation.
0: దైవమే గురువు.
1: God is guru.
0: దైవమే విష్ణువు.
1: God is Vishnu.
0: అంతా ఏమి సృష్టిస్తుంది దైవం, మూడు కూడా దైవమే.
1: The creation sustains annihilation of divine quality.
0: దైవాన్ని నీవు గురువుగా తీసుకో.
1: Consider God as your guru.
0: ఇంకొక వ్యక్తులను నీవు గురువుగా తీసుకోవద్దు.
1: Don't take individuals as your gurus. That was the teaching.
0: ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు.
1: And he blessed పద్మపాదుడు.
0: అంతకుపూర్వం ఈ నాలుగు శిష్యులు కూడాను ఈ పద్మపాదుని హేళన చేసేటువంటి వారు.
1: The other four disciples used to make fun of this పద్మపాదా.
0: అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు.
1: At a moment of time, he could repeat what all that he studied.
0: చాలా గొప్పగా చదివిన వారికంటే గురువు గొప్పగా తాను బోధిస్తూ వచ్చాడు.
1: In fact, he was better than all those people that read every day.
0: నాయన నీవు ఎవరిని బోధిస్తున్నావు, ఎవరికి బోధిస్తున్నావు, ఏ విధంగా చింతిస్తున్నావు అన్నాడు శంకరులు వారు.
1: శంకర asked, how are you reading, how are you teaching,
0: what is గిరీజ నరేశ పరేశ దేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణయువం అన్నాడు. ఈశ గిరీజ నరేశ పరేశ బిరేశే భూషణభో సర్వము నా యొక్క ఇవి, నీ దగ్గరలు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను.
1: యు ఆర్ ఎవ్రీథింగ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
0: శంకరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ శంకర?
0: శంక లేని వాడే శంకరుడు.
1: శంక ద డౌట్, ద వన్ వితౌట్ డౌట్ శంక ఈ శంకర.
0: శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు.
1: శంకర హ్యాస్ నో డౌట్.
0: అలాంటి వాడిని నేను ఆశ్రయించాను.
1: ఐ సరెండర్ మై
0: దైవం పైన ఎవరికి ఏ విధమైన డౌట్స్ పెట్టుకోకూడదు.
1: నో వన్ షుడ్ హావ్ ఎనీ డౌట్ ఆన్ గాడ్.
0: ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు.
1: ఇఫ్ యు హావ్ డౌట్ యు కెన్ అచీవ్.
0: పూర్ణ విశ్వాసం చేత,
1: టోటల్ ఫెయిత్,
0: పూర్ణ ప్రేమ చేత,
1: టోటల్ లవ్,
0: ఏమైనా నీవు ప్రయత్నించి అన్ని సఫలమైపోతాయి.
1: అండ్ యూ మే ప్రే ఇన్ ఎనీ వే, యు ఆర్ బౌండ్ టు బి
0: సక్సెస్. అన్ని విజయాన్ని సాధించగలవు.
1: యుల్ బి సక్సెస్ఫుల్, యుల్ విన్.
0: కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: మ్యూజిక్, లిటరేచర్, డాన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్
0: గాడ్. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్,
1: గాడ్స్ గిఫ్ట్.
0: ఈ లలిత కళ అన్ని కూడా నువ్వు గాడ్స్ గిఫ్ట్.
1: ఆల్ ఫైన్ ఆర్ట్స్,
0: నీవే నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు.
1: ఇట్స్ నాట్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆల్ బై
0: యోర్సెల్ఫ్. అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్.
0: కనుకనే దైవానుగ్రహం ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోపము రాదు.
1: సో ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
0: బాధలు ఉండవు.
1: He will never suffer.
0: ఎట్టి దోషములు చేయలేడు.
1: There will be no mistake.
0: ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు.
1: Because he surrendered to God.
0: దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు.
1: He has considered God has very life, therefore God becomes one with him.
0: కనుక మనసును దైవం పైన మలచండి.
1: Direct your mind towards God.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి స్వరూపంతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: మ్యాన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ వితౌట్ ద పెయిన్.
0: సుఖం, సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు.
1: Without pleasure, you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: If you are not hungry, you don't relish food.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: Unless it is dark, the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: Likewise, man is leading the life in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: But the jewels are of many forms and names.
0: గోవుల రూపం వేరు వేరే.
1: The forms of cows are different.
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: But yet the milk is same.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితమునందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: Likewise, the sacred principle of divinity is one and the same in the entire humanity.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: The main ideal and the responsibility in human life rests in understanding the mystery behind this truth.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూచేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: There are very few who would find out the unity in diversity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కానీ ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామాలను మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునంత మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినము అని భావిస్తున్నాము.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadbhaktulam daru bhagavantudayanchu

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: మహనీయులెవరైనా మన కడకే తెంచి చలిమి భగవత్ కథలు చెప్పు దినము.
0: దట్ డే వెన్ వి లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద డివినిటీ
1: దినము కాని తక్కినవన్నీ తదినములే.
0: దట్ ఈస్ ఓన్లీ ద రియల్ సేక్రెడ్ డే, ద రెస్ట్ ఆఫ్ ది వన్ ఈస్ ఎన్ ఒబిచ్యూరీ.
1: ఇట్టి దినమును గుర్తించి వర్తించేటువంటి మానవుడు ఒక్కడైనా కూడా నువ్వు కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఇండివిజువల్ హూ వుడ్ నో దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే.
1: ఈ విశాలమైన జగత్తునందు ఎచ్చట చూసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ ఫైండ్ సెల్ఫిష్నెస్ ఇస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ డాన్సింగ్.
1: నిస్వార్థమైన సేవ, విశాలమైన భావము, నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: All members of Sri Satya Sai organizations should have the looks of a moon so cool and the heart of a butter.
1: ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మనం చూపు తయారు చేసుకోవాలి.
0: అవర్ లుక్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: మన హృదయమా మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి స్వీట్.
1: సున్నితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: పరులను నొప్పించకుండా చూచేటువంటిదిగా ఉండాలి.
0: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: ఇంకా మన చేతులు ఎట్లాంటివిగా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యాండ్స్.
1: ప్రతి పని ఎందు కూడాను దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి యొక్క కీర్తిని సాధించేటువంటివిగా ఉండాలి.
0: అవర్ వర్క్ షుడ్ బ్రింగ్ అస్ ద రెప్యుటేషన్ అండ్ ద నేమ్ అండ్ ఫేమ్ విచ్ ఆర్ పర్మనెంట్.
1: కనుకనే ఉపనిషత్తులు

0: ఈ కలియుగం నందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands, when we serve the society, that is what is called the Trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణమేమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమై మనం చింతించకుండా చూసుకోవాలి.
1: వాట్ వీ వాంట్ టు గివ్ అప్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: యూ డిటర్మిన్ టు సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది బ్యాడ్
0: అలాంటి సత్య సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: Chedupunalo praveshinchakoodadani maatrame yochistunnavu kaani aa cheddane nirantaramu nee smaristunnavu.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: Kanukane cheddaku marinta balam adhikam avutundadi.
1: Therefore bad is gaining strength more and more.
0: Nee chintane aa yokka cheddaku manchi aaharanga tayaravutundadi.
1: It is the thought process that is the food to the bad.
0: Denini neevu aasistunnavu, దేనిని నీవు ప్రేమిస్తున్నావో దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ దట్ వాట్ యు రియల్లీ వాంట్, వాట్ యు ఎస్పైర్ ఫర్.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ గాడ్,
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ గాడ్,
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ టైమ్.
0: అప్పుడు ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ దిస్ థింకింగ్ విల్ గెయిన్ స్ట్రెంగ్త్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: Kani pandi raakudadu ani cheppin sankalpinchukunnappudu pandine nee yochinchakoddu.
1: When you think so, you should not think of a pig at all.
0: Attu kaakunda naaku kallo pandi raakudadu pandi raakudadu pandi raakudadu pandi raakudadu pande neeku kallo vastundi.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివే.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుందది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly

0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: వి హావ్ నో అథారిటీ టు క్రిటిసైజ్ గాడ్.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: గాడ్స్ విల్ ఇస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: అట్టి పవిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: ఇన్ ద ప్యూర్ సీక్రెట్ గాడ్స్ విల్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్
0: ప్రాప్తించటకు వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: దేర్ఫోర్ థాట్ షుడ్ బి సీక్రెట్ ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ వీ విల్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది డివినిటీ కుడ్ నాట్ అకంప్లిష్.
0: దేనినైనా సాధించగలదు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్
0: బెటర్

0: కొండపైన రాతి పైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్.
0: రాతి పైననే చెట్టును పుట్టించి, రాతి పైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavaryaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantu srushtinchinatundi original paint anetundi evvarunu peyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvamugunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitra

0: దేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి, పవిత్రములైనటువంటివి.
1: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్ అండ్ వెరీ పెక్యూలియర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ అక్వైరింగ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద డివినిటీ, బట్ వీ థింక్ ఆఫ్ అన్సీక్రెట్ థింగ్స్.
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్?
0: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ విద్ ఇన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద సీక్రెట్ లవ్.
0: ప్రేమనే పరమాత్ముడు.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమనే పరంజ్యోతి.
1: లవ్ ఇస్ లైట్.
0: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
0: కనుక ప్రేమలేని హృదయంగా, మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
1: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్.
0: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
0: ప్రేమ

0: As the rain of love falls, as the river of love
1: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను, సర్వ సంకల్పములు ఎందు కూడాను, సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి సూత్రంగా తీసుకోవాలి.
0: The love will be the main principle in all our activity, in all our words.
1: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
0: Love as we find today is
1: selfish. పరాత్మనటువంటి ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
0: There is no trace of true love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: జగమంతా ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ప్రేమ లేని మానవుడు లేడు.
0: There is no man without love.
1: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
0: The sacred love is distorted, proceeds along the wrong path, and therefore we misuse it.
1: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: So we should see that we'll channel the love in the right direction.
1: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
0: There is an intimate association between God and
1: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ, వ్యక్తులు ఎందు కానీ, విషయం ఎందు కానీ, అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
0: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
0: It's only worldly association and relation.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
0: It's only external outward trend.
1: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
0: The true bliss lies in the inward path.
1: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
0: The more and more we put a ceiling on desire, you'll be more and more blissful.
1: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
1: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
0: You cannot see God's will for that matter.
1: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
0: In a deep sleep, all the scenario in the waking state vanish.
1: కాని అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
0: Effortlessly, the whole world comes to nothingness.
1: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
0: However, with all the effort, you can withdraw the mind.
1: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
0: We should forget the very mind itself.
1: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
0: When does the mind grow strong?
1: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
0: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
1: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
0: Why thoughts and counter thoughts?
1: జరగవలసింది జరుగుతుంది.
0: One thing is bound to happen somewhere.
1: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
0: There's no use in bothering about it.
1: కనుక పోకన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
0: You may protect the body in every possible way, but
1: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
0: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
1: జరగవలసినవి జరుగుతుంటాయి.
0: What is destined to happen will happen.
1: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
0: But we should have full faith in that eternal divinity.
1: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
0: Today there is no total faith.
1: భగవంతుడు పూర్ణుడు.
0: God is full and total.
1: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
0: The God who is all perfection and total, you all.
1: అందువల్లే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
0: Therefore Upanishads say that is full and this is full.
1: అది పూర్ణమే ఇది పూర్ణమే.
0: That is full and this is also full.
1: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
0: The unity of the fullness of the both.
1: జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
0: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
1: ఆహారం నిద్ర భయం మాదనాదుతో జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
0: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్, రేమెంట్, షెల్టర్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
0: We have to demonstrate and prove and experience the divinity in human life.
1: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
0: Right from the animal
1: ఈ మానవత్వం నుండి దైవత్వానికి చేరాలి.
0: Right from the stage of animal we have come to a stage of human, and then we should be divine.
1: అది జంతూనాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
0: The human life is really rare if we lead life in this direction.
1: చేరవలసిన గమ్యాన్ని చేరక,
0: without reaching
1: the చేయవలసిన ప్రయత్నాలు చేయక,
0: without reaching the destination, without making a path in that way.
1: ఎరితిగా చిక్కుతుంది.
0: How do you attain that?
1: కాలు కడప దాటదు.
0: You don't just proceed, step forward.
1: ఖర్చు కాకూడదు.
0: You don't want to spend money.
1: కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి.
0: But the very heaven should fall on
1: your head. యొక్క ప్రభావము.
0: This is the influence of Kali age.
1: మానవుడు ఏమాత్రం కూడా నువ్వు శ్రమించి పనిచేయటం లేదు.
0: Man is not making an effort. He is not working hard.
1: కర్మణ్యేవ అధికారశ్చ. మన యొక్క అధికారం కర్మాధికారమే.
0: You got every right on your action.
1: ఎందుకోసము?
0: వై?
1: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి.
0: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
0: వీ షుడ్ వర్క్.
1: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
0: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
1: కానీ ఫలితం మాత్రం కావాలి.
0: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
1: ఏ రీతిగా వస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెం?
1: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలని ఆశిస్తున్నాము.
0: హి వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
1: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
0: బట్ డస్ హి ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
1: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: విదౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
1: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
0: ఇట్ ఇస్ నాట్ ఎనీ సిన్.
1: కానీ పాప ఫలం చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
0: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
1: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
0: హి గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
1: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
0: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డు ఇట్ ఎనీవే.
1: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: నిజంగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవతా గుణములు.
0: These are human values.
1: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇలాంటి ఈ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
0: The lust, greed and avarice and ego, they are animal qualities.
1: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Therefore, we should have full faith that every one of us is a human being and not an animal.
1: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
0: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
1: that's enough.
0: To the extent possible, help others.
1: ఇంతియే చాలు.
0: That's enough.
1: ఇదియే జపము, ఇదియే తపము, ఇదియే సర్వము.
0: Helping others to the extent possible is the true penance, that's true meditation.
1: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యములో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
0: When service is required, if you go on chanting God's name, it is waste of time.
1: రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి ఘనకార్యమేమిటి?
0: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
1: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము.
0: You should speak truth, which is the main quality of Rama.
1: పితృవాక్య పరిపాలన ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The main principle of Rama is that he followed the command of his father.
1: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
0: How many are following these things?
1: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
0: How many speak truth?
1: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
0: He sacrificed everything for truth.
1: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించాడు.
0: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
1: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
0: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్
1: డెన్స్ ఫారెస్ట్. ఆనందంగా గడిపాడు.
0: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
1: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
0: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
1: కానీ ఈనాడు రామభక్తులము రామభక్తులం అనుకుంటున్నాము.
0: But today we think that we are devotees of Rama.
1: Ramunu yedi teginchado avanni manam teeskuntunnam.
0: We are accepting those which are given up by Rama.
1: Ramunu chesinatundi panulu manam cheyatam ledhu.
0: We are not doing anything that's done by Rama.
1: Ramunu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
0: Rama sacrificed everything while following the command.
1: Athani yokka moodu margamulu pradhanamaitundi.
0: There are three main principles that he followed.
1: Kantham సత్యస్య భూషణం.
0: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువల్ టు దిస్ నెక్.
1: దానం హస్తస్య భూషణం.
0: ఇట్ ఈస్ ది చారిటీ దట్ ఈస్ ది జ్యువల్ టు ది హ్యాండ్.
1: శ్రోత్రం శాస్త్రస్య భూషణం.
0: లిసనింగ్ టు ది సేక్రెడ్ టెక్స్ట్ ఈస్ ది ప్రెషస్ జ్యువల్ టు ది ఇయర్.
1: కిం ప్రయోజనం.
0: What is the use of
1: ఇంత కంటే మించినటువంటి అలంకారం మనకేంటి?
0: What more, what else you want?
1: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
0: It is the truth that is the real jewel.
1: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
0: Our hand sacrifice is the decoration.
1: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
0: For our ear, listening to sacred things is the proper decoration.
1: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
0: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
1: ఇవి శాశ్వతమైనటువంటివి.
0: దిస్ ఇస్ పర్మనెంట్.
1: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
0: దే ఆర్ ఎటర్నల్.
1: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
0: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: దైవాన్ని వరింపజేసేటువంటివి.
0: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
1: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
0: మ్యాన్ హస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
1: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
1: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
0: ద కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
1: విశాలమైనవి.
0: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
1: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
0: రివర్స్
1: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
0: వి హావ్ గాట్ ద రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్.
1: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
0: అండ్ వి హావ్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్ దట్ వుడ్ సర్టెన్లీ పీస్ అవర్ హంగర్.
1: ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలమునందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
0: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, ద గాడెస్ ఆఫ్ ఫుడ్, టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
1: కారణం ఏమిటి?
0: వాయ్?
1: మనం నడువంచి పని చేయటం లేదు.
0: బికాజ్ వీఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
1: కావలసినంత భూములు ఉంటున్నాయి.
0: లాస్ట్
1: కృషి చేయి.
0: వర్క్ హార్డ్.
1: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
0: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి యొక్క కృషి మనం చేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఎవరూ చేయటం లేదు.
0: నన్ ఆర్ డూయింగ్ దిస్.
1: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
0: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
1: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
0: నౌ మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
1: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
0: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
1: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
0: At every place it has got its own culture which has got to be sustained.
1: Kuchipudi meeku telusunu.
0: You know Kuchipudi.
1: Dani oka culture, dani oka samskruti ee naati kudunu aa Kuchipudi prajalu paatistu untunnaru.
0: The culture of Kuchipudi is followed down this day.
1: Vaaru enta vidyalu unnapudikini, enta sampadalu undinapudikini, enni vidhamulaitundi sukha santoshamulu undinapudikini culture nu maatram vadaratam ledu.
0: In spite of their clinging prosperity and high knowledge and education, they have not given up their culture.
1: Adi manavathada oka lakshanam.
0: That is the quality of mankind.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
0: Since ancient times, Bharat has been sustaining itself.
1: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
0: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
1: ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము, విదేశముల యొక్క సంస్కారము, విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్, వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
1: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
0: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
1: నీ యొక్క సంస్కృతిని నీవెందుకు పోషించుకోకూడదు?
0: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
1: సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
0: భారతీయ స్టూడియో
1: భారతీయుడు.
0: హూ ఇస్ భారతీయ?
1: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
0: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
1: సత్యం వద ధర్మం చర ఈ రెండింటినీ ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
0: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్, the one who follows the path of righteousness is a bharatiya.
1: భారతదేశంలో పుట్టానని, భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీండుంగొక్కండు వసుడను కనడ.
0: బై మియర్లీ టేకింగ్ బర్త్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్, బై మియర్లీ గ్రోయింగ్ ఓవర్ హియర్, యూ కెనాట్ క్లెయిమ్ టు బి భారతీయ.
1: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
0: ఈ వన్ కెనాట్ ప్రాపగేట్ అండ్ అబ్జర్వ్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ద
1: గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
0: హౌ మెజెస్టిక్ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ సేక్రెడ్ అండ్ మెజెస్టిక్ ఇట్ ఈస్.
1: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
0: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
1: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం నుండినప్పటికీ, సర్వ సదుపాయం నుండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
1: కానీ శాంతి లేదు.
0: బట్ హీ హస్ నో పీస్.
1: ఒకానొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
0: ఈశ్వర
1: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
0: He said, desire whatever you want.
1: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
0: He said, he will grant all the boons that he asked for.
1: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
0: He wanted all the conveniences and comforts.
1: అడిగినవన్నీ ఇచ్చాడు.
0: He granted all the boons.
1: నీవు అనుభవించుకోమన్నాడు.
0: You enjoy yourself.
1: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలా శంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడాను తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
0: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు
1: వాంట్. కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
0: And Shiva says, what all he has been aspiring
1: in
0: are worldly things. I don't object to
1: it. Kaani jeevithaniki avasaramainatundi pradhanamaina prana samanamainatundi naa daggarne unchukunnanu annadu.
0: However, that which is most important, the very life principle, is with me only.
1: Emitadi?
0: What is that?
1: Shanti naa daggarne pettukunnanu annadu. Ee shanti leni vaaniki enni labhyamundi kudanu emi prayojanamu?
0: That peace which is most essential is with me only. Without that, what the
1: Ravana ku kavasanta dhanakanaka vastuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
0: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
1: Santa sambuna vidu vidulu dantasadalu vaada medalu nantu chesina dhanajavalanu kantakeeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
0: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
1: Vidyalu chustana 64 vidyalu nerchinadu.
0: He is an expert in 64 forms of
1: knowledge. బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అతనికంటే ఇంకా మించిన వారు లేరు.
0: He is highly intelligent.
1: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this?
1: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
0: Because of one bad quality he lost the entire peace.
1: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
0: హిరణ్యకశిపు is a great scientist.
1: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
0: He could control all the five elements and he could dance and play with them.
1: కేవలం చేపల వలె జలంలో సంచరించడానికి ప్రయత్నించాడు.
0: He made an effort to swim in water like a fish.
1: రెక్కలు లేని పచ్చి వలె ఆకాశంలో సంచరించాడు.
0: He wanted to fly like a bird in the sky.
1: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
0: Nothing that he could not achieve.
1: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: What is the use with all
1: this? దేశము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
0: Because of the deadly disease of hatred, he has ruined himself.
1: దుర్యోధనుడు,
0: దుర్యోధన
1: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
0: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
0: హిస్ గట్ ఆల్ కెపాసిటీస్.
1: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రం అయిపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
1: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
0: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: ఈనాడు విజయదశమి.
0: టుడే ఈజ్ విజయదశమి.
1: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
0: ఇట్ ఈస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
1: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
0: వీ స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
1: అనగా ఎవరు?
0: హూ ఇస్ దుర్గా?
1: ఎక్కడ ఈ దుర్గం ఉంటుంది?
0: వెర్ ఇస్ షీ?
1: మన హృదయమే దుర్గం.
0: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
1: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
0: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
1: అక్కడ నుంచి వస్తుంది వాక్.
0: Out of that comes the speech faculty.
1: ఆ వాక్కే సరస్వతి.
0: That the very word is సరస్వతి.
1: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
0: With the heart and the speech faculty we work with our hands.
1: ఇదియే లక్ష్మి.
0: This hand signifies లక్ష్మి.
1: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
0: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
1: అందరూ మన యందే ఉంటున్నారు.
0: They are within.
1: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
0: You are Durga, you are Lakshmi, you are Saraswati.
1: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతానికి పోవటం ఇది ఎంత వెర్రితనం.
0: ఆల్ ఆర్ విత్ ఇన్ యూ హౌ ఫూలిష్ యూ ఆర్ దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ ద అవుట్సైడ్ వరల్డ్.
1: ఓం భూర్భువస్వః భూర్భువస్వః, ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయంలోనే ఉంటున్నవి.
0: దట్ ఇస్ ది డిక్లరేషన్ ఆఫ్ గాయత్రి మంత్ర దట్ ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈ మూడు లోకములు కూడా మన స్వరూపమే ధరించింది.
0: ఆల్ ది త్రీ హావ్ టేకెన్ యువర్ ఓన్ ఫామ్.
1: దేహం ఒక లోకము,
0: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్,
1: మనస్సు ఒక లోకము,
0: మైండ్ అనదర్,
1: ఆత్మ ఒక లోకము,
0: ఆత్మ
1: ఇవే మూడు లోకములు. భూర్భువస్వః, భూలోకం అనగా దేహమే.
0: భూలోక ఇస్ ద బాడీ.
1: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహాన్ని కూడా ప్రకృతి అంటున్నాము.
0: అండ్ వి సే నేచర్ ప్రకృతి ఔటర్.
1: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడా అదే పంచభూతములు ఉంటున్నాయి.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
1: కనుకనే మన దేహమే భూలోకము.
0: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
1: మన మనస్సే భూవర్లోకము.
0: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
1: మన ఆత్మనే సువర్లోకము.
0: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
1: ఈ మూడు లోకములు కూడా ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
0: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఈ సర్వశక్తులు కూడా ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడుగా జీవిస్తున్నాడు.
0: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్
1: తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: చూచారా సైంటిస్ట్
0: యూ సీన్ ద సైన్స్
1: లక్షల మైలు అంతరిక్ష యానాన్ని వెళ్లిపోతున్నారు.
0: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ
0: బట్
1: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
0: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
1: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
0: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
1: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
0: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
1: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
0: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: శాంతి మనలో ఉంటుండాలి.
0: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
1: కనుకనే మనం లోర్ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్ వర్డ్ పాత్.
1: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
1: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
1: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో బాహ్యమైన వ్రతములతో బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
0: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
1: మనము దానిని అనుభవించాలి.
0: విత్ ఎక్స్పీరియన్స్
1: అనుభవించి ఆనందించాలి.
0: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్
1: ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
0: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టేట్ యు హావ్ టు షేర్ విత్ అదర్స్.
1: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: ఎవ్రీవన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
1: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వెన్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
1: ఎర్నింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూ ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
1: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
0: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ అర్త్.
1: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
0: విల్ ఆల్ ద డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
1: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
0: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
1: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యముల పాకము విన.
0: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
1: బీ. ఇవన్నీ వినడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమాత్రము లేదు.
0: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
1: చెయ్యాలి.
0: వన్ హ్యాస్ టు డూ.
1: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
0: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
1: చేతితో పని చేయాలి.
0: యు మస్ట్ వర్క్ విత్ యువర్
1: హ్యాండ్స్. అనుభవించాలి.
0: అండ్ దెన్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్.
1: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
0: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
1: రెక్కలాడితే డొక్కలాడతాయని.
0: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
1: ఫీడ్ యువర్ సెల్ఫ్. మనం పని చేయకుండా మాత్రము ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
0: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీవ్ యువర్
1: లైఫ్.
0: వర్క్ వెల్
1: అప్పుడే నీవు తగినటువంటి ఒక తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
0: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
1: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
0: ఇఫ్ యు వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
1: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు కదలటం లేదు.
0: టుడే వీ డోంట్ వర్క్.
1: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
1: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
0: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
1: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
0: వెర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
1: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
0: ది హెడ్ ఈస్ నాట్ ఆన్ ద షోల్డర్.
1: అనగా అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
1: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
0: ఇస్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
1: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
0: వి షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
1: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
1: అదే జ్ఞానాదేవతు కైవల్యం.
0: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
0: యు స్టడీ,
1: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
0: యు ఆల్సో గెట్ డిగ్రీ,
1: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
0: యు ఆల్సో డు జాబ్,
1: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
0: యు గో అబ్రాడ్.
1: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
0: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
1: మానసిక శాంతి కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ఫార్
1: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
1: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా నువ్వు కావాల్సినంత మట్టి ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
1: నీ ధనం అంతా కూడా నువ్వు బ్యాంకులో పెట్టవచ్చు.
0: యు కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
1: కానీ కట్టకడపక నీకు దక్కేది ఏమీ లేదు.
0: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: నో ద ట్రూత్ వే.
1: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
0: యూ డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
0: యాజ్ యు డై యూ డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
1: పోయే ప్రతి మానవుడు కూడా నువ్వు పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చిండేటువంటిది.
0: ఇఫ్ దీస్ పీపుల్ దట్ డై ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్యారీ ద ఫిష్ ఫుల్ ఆఫ్ సాండ్ మన వెంట రాదు. స్టాండ్ హియర్ ఇన్ భారత్
1: ఏది మన వెంట రాదు.
0: నథింగ్ విల్ ఫాలో us.
1: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ దట్ విల్ ఫాలో.
1: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
0: దేర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్.
1: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటిది.
0: దిస్ ద థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
1: ఈ బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
1: ఎంతమంది చదివారు?
0: దర్ మెనీ పీపుల్.
1: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
0: దర్ మెనీ స్కాలర్స్ టు.
1: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
0: దే హావ్ మెనీ టైటిల్స్.
1: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
0: అరిస్టాటిల్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
0: దర్ ఆర్ మెనీ పీపుల్ నోబెల్ లారియట్స్.
1: కానీ ఎవరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు.
0: నథింగ్ దే కుడ్ క్యారీ.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటి.
0: ద డివైన్ ఫీలింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: న్యూటన్.
0: న్యూటన్
1: నీకు తెలుసును, భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
0: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
1: అతను గొప్ప సైంటిస్ట్.
0: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: చట్టపటి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్?
1: తల చెడిపోయింది.
0: He turned mad.
1: 9 samvatsaram lo mental hospital lo undi akkade maraninchadu.
0: 9 years he was in the mental hospital where he died.
1: Inta chaduvulu chadivi emi prayojanam?
0: What is the use of all knowledge?
1: Chaduvulanniyu chadivi chaala viveki magidi tannerugadu mandamatudu.
0: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
1: Enta chaduvu chadivi ye neethi unnanu హీనుని గుణంబు మానలేడు.
0: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ద పొజిషన్స్ ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్
1: మెంటాలిటీ. తరచి చదువు చదువా తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ నాలెడ్జ్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ది టోటల్ నాలెడ్జ్.
1: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: With all the knowledge in the study, why should you die after all?
1: Chavuleni chaduvu chaduvavalayu. Chavuleni chaduvu chaduvavalayu.
0: We have to study so as to be immortal.
1: Aa chavuleni chaduvu okkate భగవత్ నామమే.
0: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
1: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
0: You should chant God's name. You may be in the forest or in a village or a town or in the sky or on earth. Anywhere you should sing His glory.
1: Vidyarthulara.
0: Students.
1: Meer ee naadu nechukovalsinatundi mana pradhanamainatundi okka shastramu bodhinchinatundi Bhagavad Chintane.
0: The main teaching of all our sacred texts is
1: atti chintana cheta
0: thinking of God.
1: Mana chintalanni kuda nu dooram cheskovali.
0: By thinking of God, the rest of the thoughts will go.
1: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
1: మొట్టమొదటనే చెప్పాను, అసూయ.
0: జెలసీ.
1: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
1: దోస్. ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఒకరి చూచి అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
1: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
1: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
0: దిస్ జెలసీ ఇస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
1: దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే.
0: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
1: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది అని ఎవరికి తెలియదు.
0: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
1: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
0: The recipient of the divine grace can even

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

పించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ. పొగడుచున్నాడని పొంగిపోయదరేమో, పొగడుచున్నాడని పొంగిపోయదరేమో, తప్పకప్పుడే ఎగతాళి చేయు. అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా. భక్తులెందరో చేరి ప్రార్థించుండు, అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా. బాధలెన్నియో పెట్టి పలుకకుండు, వెనుక పోనీడు ముందుకు చననీడు,